ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 27వ తేదీ, క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 18వ తేదీ శుక్రవారం. మా ప్రియాతి ప్రేమైన శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. సమయం 5:55. చరిత్రపుటల్లో ఈరోజు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ఇంటర్నేషనల్ ఈక్వల్ పే డే, అంతర్జాతీయ సమాన వేతన దినోత్సవం. పని ఒక్కటే, బాధ్యత ఒక్కటే, అర్హత ఒక్కటే, మరి వేతనం ఎందుకు వేరు అన్న నినాదంతో, అన్న ప్రశ్నతో, అనే ఆలోచనతో కూడా ఈరోజు స్టార్ట్ అయింది. ప్రతి వ్యక్తి తన శ్రమకు తగిన ప్రతిఫలం పొందాలి. పురుషుడు మహిళ అనే తేడా లేకుండా ఒకే విధమైన లేదా సమాన విలువ కలిగినటువంటి పనికి న్యాయమైన వేతనం అందాలనే సందేశాన్ని ప్రపంచానికి అందించేదే అంతర్జాతీయ సమాన వేతన దినోత్సవం. ప్రతి సంవత్సరం 18 సెప్టెంబర్ మనం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటాము. సమాన వేతనం అంటే అందరికీ ఒకే జీతం ఇవ్వడం అని కాదు, ఉద్యోగి అర్హత, అనుభవం, బాధ్యత, పనితీరు వంటి అంశాల ఆధారంగా వేతనం మారొచ్చు. అంటే హై పొజిషన్లో ఉన్నోళ్ళకి, లో పొజిషన్లో ఉన్నోళ్ళకి ఒకటే శాలరీ ఇవ్వాలి అన్న కాదు ఉద్దేశం. కానీ కేవలం అన్నీ ఒకటే సమానంగా ఉన్నా లింగం కారణంగా వేతనంలో వివక్ష ఉంటే అది ఉండకూడదు అని ఈరోజు తెలియజేస్తుంది. నేడు మహిళలు విద్య, వైద్యం, ఇంకా సాంకేతిక రంగాల్లో, ప్రభుత్వ సేవల్లో, వ్యాపారాల్లో, పరిశ్రమల్లో, క్రీడల్లో, కళల్లో, ఇలా దాదాపు ప్రతి రంగంలో తమ ప్రతిభను నిరూపిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో సమానమైన పనికి మహిళలకు తక్కువ వేతనం లభిస్తూ ఉంది. ఉన్నత పదవులకు ఎదగడానికి తక్కువ అవకాశాలు రావడం వంటి సమస్యలు ఇప్పటికీ ఎదుర్కొంటూ ఉన్నారు. ఇలాంటి అసమానతలను తొలగించడానికి కుటుంబాలు, సంస్థలు, ప్రభుత్వాలు, సమాజం అందరూ కలిసి పనిచేయాలి. ఉద్యోగ నియామకాలు, పదోన్నతులు, వేతనాలు, బోనస్లు, నాయకత్వ అవకాశాల్లో ప్రతిభ, అర్హత, పనితీరుకే ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ వాళ్ళు పురుషుల, స్త్రీల అని కాదు. సమాన వేతనం మహిళలకు మాత్రమే ప్రయోజనం కలిగించే విషయం కాదండి. ఒక మహిళ తన శ్రమకు తగిన ఆదాయం పొందినప్పుడు ఆమె ఆర్థిక స్వాతంత్రం పెరుగుతుంది, కుటుంబ ఆర్థిక భద్రత కూడా బలపడుతుంది, పిల్లల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తు కోసం మరిన్ని అవకాశాలు ఏర్పడతాయి. అందుకే సమాన వేతనం అనేది కేవలం జీతానికి సంబంధించింది మాత్రమే కాదండి, ఇది గౌరవం, న్యాయం, సమానత్వానికి సంబంధించినటువంటి విషయం. సమాన పనికి సమాన వేతనం, సమాన ప్రతిభకు సమాన అవకాశం, ప్రతి శ్రమకు తగిన గౌరవం, సమాన గౌరవం కూడా ఇవ్వాలి. ఇదే అంతర్జాతీయ సమాన వేతన దినోత్సవం మనకు అందించేటటువంటి సందేశం. ఇప్పటి రోజుల్లో మ్యాక్సిమం అన్ని చోట్ల ఇలాంటి డిఫరెన్షియేషన్ అయితే లేదనే చెప్పాలి. వాళ్ళు మహిళల, పురుషుల అన్న డిఫరెన్స్ లేకుండా ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఆ పొజిషన్లో ఎలా అయితే శాలరీస్ కానీ పే కానీ చేస్తారో అలానే వస్తూ ఉన్నాయి. కాకపోతే కొన్ని పనుల్లో ఎక్కువగా మహిళలకు అవకాశాలు రాకుండా ఉండడం లాంటిది మాత్రం జరుగుతుంది. అవి కూడా ఉండకూడదు, వాళ్ళకు కూడా ఈక్వల్గా ఇచ్చి చూస్తేనే కదా వాళ్ళ స్టామినా, వాళ్ళ స్ట్రెంగ్త్, వాళ్ళ సామర్థ్యం మనందరికీ కూడా తెలుస్తుంది అని ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఈక్వల్ పే డే మనకు తెలియజేస్తుంది. ఇది ఇవాళ చరిత్రపుటల్లో ఈరోజు. మరికొద్దిసేపట్లో 6:00 దేశభక్తి గీతం విందాం.

దేశభక్తి గీతం వింటూ ఉన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం. మరికొద్దిసేపట్లో 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

అర్చన కార్యక్రమంలో ఇప్పుడు భక్తి గీతాలు విందాము. దేవి స్తోత్రాలతో పాటుగా నాతి ఏకాలం కూడా ఇప్పుడు ప్రసారమవుతుంది.

0: ఇంతవరకు అర్చన కార్యక్రమంలో దేవీ స్తోత్రాలు నాట్యకాలం విన్నాము. ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం వింటూ ఉన్నారు. సమయం 6:30. ఇప్పుడు ముస్తాక్ మదాని గారి మాటల్లో సూక్తి సుధ విందాం.
1: అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వరకాతుహ్. నహ్మదుహు నసల్లిలా రసూలిల్ కరీమ్. అమ్మాబాద్. వలల్లాహు తబారక వ తఆలా ఉదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. లఖద్ కాన లకుమ్ ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనా సదఖల్లాహు అజీమ్. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ తబారక వ తఆలా సకల మానవాళి మేలు కోరుకుంటూ ప్రవక్తల పరంపరని ప్రారంభించాడు. ఆ ప్రవక్తలలో చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితము ఒక పెద్ద సందేశము. అందరి దేవుడు ఒక్కడే అని నినదించారు. మానవులంతా ఒక్కటే అని చాటి చెప్పారు. తెల్లవానికి నల్లవాణిపై కానీ, నల్లవానికి తెల్లవాణిపై కానీ ఎలాంటి ఆధిక్యత లేదని నిరూపించారు. మనిషి పుట్టుకరీత్యా వంశం ఆస్తి దృష్ట్యా గొప్పవాడు కాలేడని, దైవభీతి పరాయణత దృష్ట్యా అతను గొప్పవాడు కాజరడని చెప్పి భక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. బానిసత్వానికి వ్యతిరేకంగా అళం విప్పారు. మూఢనమ్మకాలను ప్రారదోలారు. తల్లి పాదాల కింద స్వర్గముందని చెప్పి మాతృమూర్తి ఔన్నత్యాన్ని ఏలుగెత్తి చాటారు. కూలి వాణి చెమట బిందువులు ఆరక ముందే కూలి చెల్లించాలని కష్టజీవులకు అండగా నిలిచారు. 40 ఏళ్ల వయసులో హీరా గుహలో ప్రపంచానికి వెలుగులు పంచారు. ఆయనే ఆ మహనీయుడే ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఆ మహనీయుడి పేరు ప్రపంచం నలుమూలల ప్రతి క్షణము స్మరిస్తూనే ఉంటారు. ప్రవక్త సంస్మరణలో ప్రపంచ ముస్లింలు తన్మయత్వం పొందుతారు. ప్రాణానికి మిన్నగా ప్రవక్తను పిలిపిస్తారు. రోజు 5 పూటల ఇచ్చే అజాన్ పలుకుల్లో మొహమ్మద్ పేరు పలకడం, ఆ పేరును విన్న తర్వాతే దరుదు పంపడం, ఇదంతా అద్భుతమే. మరి మానవాళి ముక్తి మోక్షాల కోసము కారుణ్యంగా అందిన ఆ మహనీయుడి జీవిత ఆదర్శాలు ఎప్పటికీ అనుసరణీయమే. ఆయన చేసిన త్యాగాలు అనుపమానమైనవి. బలహీనుల ఆశాజ్యోతిగా, మహిళలకు అండగా, గొప్ప సామాజిక సంస్కర్తగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితము మానవ కోటికి మార్గదర్శకం. నేను మానవాళి ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రబోధనలు పరిష్కారం చూపిస్తాయి. ఆనాడు మక్కా ప్రజల్లో అలముకున్న అసమానతను తొలగించారు. దేవుని ఏకత్వ నినాదం అందరినీ పక్కపక్కనే నిలుచోబెట్టింది. ఒక నల్ల జాతికి చెందిన నీగ్రో బానిసను కాబా దైవాగృహ కాబా గోడలు ఎక్కించి మొట్టమొదటిది అజాన్ ఇప్పించిన, మనుషులంతా సమానమేనని చాటి చెప్పిన ఘనత ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారికే దక్కుతుంది. కుటుంబ నిర్వహణ అయినా, పిల్లల పెంపకమైన, పరిపాలన వ్యవహారాలైనా, యుద్ధరంగమైన, సామాజిక వ్యవహారాలైనా, ఆరాధనలైనా, అన్నిటిలోనూ సమతూకం పాటించి చూపించారు. సకల రంగాల్లోనూ ప్రవక్త మహనీయులు చూపిన అడుగుజాడు మనందరికీ శిరోధార్యాలు. ఈ ప్రపంచంలో అతిపెద్ద బాధ్యత ఏదైనా ఉందంటే అది ప్రవక్త బాధ్యత. ప్రజలను అజ్ఞాన అంధకారం నుంచి, చెడుల నుంచి కాపాడి మంచి వైపునకు పిలవడము, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడము సాధారణ విషయం కాదు. అయినప్పటికీ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంత పెద్ద బాధ్యతలు తమ భుజాలపై ఉన్నప్పటికీ ఇంట్లో తమ పనులు తామే స్వయంగా చేసుకునేవారు. ఇంటి పనుల్లో భార్య పిల్లలకు చెదోడుగా నిలిచిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఉపాధ్యాయుడిగా తమ శిష్య బృందానికి బోధించిన మంచి భర్తగా, ఉత్తమ వైద్యుడిగా, సంఘ సంస్కర్తగా, ప్రవక్తగా, స్నేహితుడిగా, గొప్ప తండ్రిగా, మంచి వ్యాపారిగా, కాపరిగా ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడిపారు. వనరుల వినియోగమైన, దాన గుణమైన, దాంపత్య జీవితమైన, అతిథి మర్యాదలైన, శుచి శుభ్రత విషయాలనైనా, బంధుత్వ సంబంధాలైనా, పరిపాలన వ్యవహారాలైనా, అన్నిటిలోనూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన బాట బంగారు బాట. కత్తితో సాధించలేనిది కరుణతో సాధించి చూపారు. 23 ఏళ్ల కాలంలో అరబ్ సామ్రాజ్యంలో ఆదర్శ సమాజాన్ని సుస్థాపించారు. నిజమైన విశ్వాసిగా ఒక శాంతిని వ్యాపించేటువంటి ఒక అల్లా యొక్క దాసుడిగా జీవితం గడపడానికి అల్లా ప్రాప్తం కలిగాక ఆమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.
0: ఇప్పటి వరకు సూక్తి సుధ విన్నారు. ఇప్పుడు పొలం కబుర్లు.

0: వరిలో నల్లబియ్యం రకం గురించి తెలుసుకుందాం. ప్రపంచ జనాభాలో సగానికి పైగా ప్రజలకు అవసరమైన రోజువారీ క్యాలరీల్లో 20-13% ప్రోటీన్లను వరి ద్వారానే పొందుతూ ఉన్నాము. ఇటీవల కాలంలో జీవన విధానంలో వచ్చిన మార్పుల వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య బాగా పెరిగింది. ప్రజల్లో ఆరోగ్యకరమైన ఆహారంపై అవగాహన వల్ల ముడి బియ్యాన్ని లేదా తక్కువ పాలిష్ చేసిన బియ్యాన్ని ఉపయోగిస్తున్నారు. యాంటీ ఆక్సిడెంట్లు, సూక్ష్మ ధాతువులైన ఇనుము, జింకు, ఇతర పోషకాలున్న ఆహారం వాడకం కూడా బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో నలుపు లేదా ఎరుపు రంగు వరి రకాల సాగు వినియోగం పెరుగుతోంది. నల్లబియ్యం ప్రత్యేకతల విషయానికొస్తే, వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి BPT 2841 అనే నల్లబియ్యం రకం 2019-20 ఖరీఫ్లో రైతు క్షేత్రాల్లో మొదటి సంవత్సరం విడుదలైంది. చీరు సంచుల ప్రదర్శనలో కూడా BPT 2841 ఈ రకం రైతుల మన్ననలను కూడా చూరగొంది. MTU 7029, IRGC 18195, MTU 1081 అనే రకాలను సంకరపరిచి BPT 2841 నల్లబియ్యం రకాన్ని అభివృద్ధి చేయబడింది. ఈ రకం 130-135 రోజుల పంటకాలం కలిగి హెక్టార్కు 6 టన్నుల వరకు దిగుబడినిస్తుంది. 110 సెంటీమీటర్లు ఎత్తు పెరిగి దోమపోటు, అగ్గి తెగులను కొంతమేర తట్టుకుంటుంది. ఈ పైరు చూడడానికి గింజల రంగు సాధారణ వరి రకాల మాదిరిగానే ఉంటుంది. అయితే బియ్యం రంగు మాత్రం నల్లగా ఉంటుంది. ధాన్యం సన్నగా ఉండి 1000 గింజల బరువు సుమారుగా 14-14.5 గ్రాముల వరకు ఉంటుంది. బియ్యం మధ్యస్థ సన్నంగా ఉండి వండినప్పుడు ముద్ద కాకుండా పొడి పొడిగా ఉంటుంది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోని చాలా మంది రైతులు ఈశాన్య భారతదేశంలో ప్రాచుర్యం పొంది సాగులో ఉన్న బార్మా బ్లాక్, కాలా బట్ వంటి నల్లబియ్యం రకాలను సాగు చేస్తున్నారు. ఈ దేశావళి రకాలు ఎక్కువ ఎత్తు పెరిగి పడిపోయే స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఈ రకం ధాన్యం ముతకగా లావుగా ఉంటాయి. అంతేకాకుండా దిగుబడి కూడా తక్కువగా ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాల్లో సాగులో ఉన్న వివిధ రంగుల వరి రకాలు అమైలోస్ స్థాయిలు తక్కువగా ఉండడం వల్ల వాటిని ఉడికించినప్పుడు అన్నం ముద్దగా అవుతుంది. దీంతో రోజువారీ ఆహారంగా వాటిని తీసుకోలేము. BPT 2841 నల్లబియ్యం రకంలో అమైలోస్ మధ్యస్థంగా ఉండడం వల్ల అన్నం పొడి పొడిగా ఉంటుంది. 60% కన్నా ఎక్కువ నిండు గింజలనిస్తుంది. ధాన్యం పైపొట్టును మాత్రమే తొలగించినప్పుడు, అంటే చూడడానికి దంపుడు బియ్యంలాగా, 76.6% రికవరీ పాలిష్ చేస్తే 66% రికవరీ వస్తుంది. పాలిష్ చేయకుండా దంపుడు బియ్యంలా తిన్నప్పుడు ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలన్నీ శరీరానికి అందుతాయి. ధాన్యం పైపొరలోని నలుపు రంగులో ఉండే ఆంథోసైనిస్ పాలిష్ చేసినప్పుడు పోతుంది. ఈ రకం అమైలోస్ 23.5%. ఆల్కలి విలువలు సాంబా మసూర వలె మధ్యస్థంగా ఉండడం వల్ల దీన్ని ఉడికించినప్పుడు మెత్తగా పొడిగా ఉండి తినేదానికి అనుకూలంగా ఉంటుంది. పాలిష్ చేయని BPT 2841 రకంలో 100 గ్రాములు దంపుడు బియ్యంలో 90.52 మిల్లీగ్రాములు ఫినాలిక్ పదార్థాలు, 110.52 మిల్లీగ్రాములు యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ ఉన్నట్లుగా కోత అనంతరం సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం ప్రయోగశాలలో నిర్ధారించారు. ఇది మనం రోజువారి ఆహారంగా తీసుకునే సాంబా మసూరి BPT 5204 ముడి బియ్యంతో పోల్చినప్పుడు 3 రెట్లు ఎక్కువ నల్ల బియ్యాన్ని పాలిష్ లేకుండా ముడి బియ్యంలా ఉపయోగించినప్పుడే అందులోని మొత్తం యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు శరీరానికి లభిస్తాయి. ముడి బియ్యాన్ని ఆహారంగా తీసుకోలేని వారు గంజి లేదా జావ రూపంలో తీసుకోవచ్చు. BPT 2841 రకం బియ్యాన్ని 5% పాలిష్ చేసినప్పుడు బియ్యంలోని పైపొర మాత్రమే పోవడం వల్ల కొంతవరకు నలుపు రంగు ఉంటుంది. మామూలుగా పాలిష్ బియ్యం ఉడకడానికి పట్టే సమయంలోనే ఉడికి తినడానికి చాలా అనువుగా ఉంటుంది. ఈ పద్ధతిలోనూ 100 గ్రాములకు 90.19 మిల్లీగ్రాములు యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ ఉన్నట్లు తెలిసింది. పై పొట్టు మాత్రమే తొలగించిన BPT 2841 ముడి బియ్యం రకంలో 11.02% ప్రోటీన్ నమోదు కాగా, BPT 5204 పాలిష్ బియ్యంలో 6.3% ఉంది. బీపీటీ 2841 దంపుడు బియ్యంలో ఉన్న ప్రోటీన్ బీపీటీ 5204 దంపుడు బియ్యంలో ఉన్న ప్రోటీన్ కన్నా 30% ఎక్కువ. సూక్ష్మ పోషకాలైన జింకు, ఇనుము ధాతువులు కూడా బీపీటీ 2841లో ఎక్కువ పరిమాణంలో ఉన్నట్లు నిర్ధారణ అయింది. సాధారణ వరి రకాలతో పోల్చితే నలుపు, ఊదా, ఎరుపు రంగు పైపొర కలిగి వరి రకాల్లో పాలిఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. నలుపు రంగు బియ్యం పైపొరల్లో ఉండే దట్టమైన నలుపు రంగునిచ్చే ఆంథోసైనిన్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు సూపర్ ఫుడ్ గా పిలిచే బ్లూ బెర్రీస్, బ్లాక్ బెర్రీస్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లతో సమానమైన పోషక విలువలున్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను ఆహారంగా తీసుకున్నప్పుడు అవి శరీరంలో ఉత్పత్తి అయ్యే ఫ్రీ రాడికల్స్ ను సమతుల్యం చేయడం వల్ల పలు రకాల క్యాన్సర్, గుండె సంబంధిత సమస్యలు, మధుమేహం వంటి దీర్ఘకాలిక రుగ్మతలను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బీపీటీ 2841 వరి నాణ్యతా ప్రమాణాల విషయానికొస్తే దంపుడు బియ్యం శాతం బీపీటీ 2841లో దంపుడు బియ్యం శాతం 76.60, బీపీటీ 5204లో 75.80% ఉన్నాయి. పాలిష్ చేసిన బియ్యంలో అయితే 66.30, బీపీటీ 5204లో 66.60% ఉన్నాయి. బీపీటీ 2841లో నూకలు లేని బియ్యం శాతం 62.10, బీపీటీ 5204లో 63.40 ఉంది. గింజ పొడవు బీపీటీ 2841లో 4.72% ఉంటే బీపీటీ 5204లో 4.91 మిల్లీమీటర్లు కలిగి ఉంది. గింజ వెడల్పు 1.80%, బీపీటీ 5204లో 1.81 మిల్లీమీటర్లుగా ఉంది. గింజ పొడవు వెడల్పుల నిష్పత్తిలో బీపీటీ 2841కి 2.56% ఉంటే బీపీటీ 5204లో 2.71% చెప్పుకోవచ్చు. అమైలో శాతం 2841 బీపీటీలో 23.50%, అలాగే బీపీటీ 5204లో 22.90% ఉంది. బీపీటీ 2841లో ఆల్కలి విలువ 4% ఉంటే బీపీటీ 5204లో 5% చెప్పబడింది. ఫినాలిక్ పదార్థాలు దంపుడు బియ్యంలో 100 గ్రాములకి 90.52% బీపీటీ 2841లో ఉంటే బీపీటీ 5204లో 59.84% ఉంది. ప్రోటీన్ శాతం దంపుడు బియ్యంలో 11.02% ఉంటే బీపీటీ 5204లో 8.40% ఉంది. జింక్ పీపీఎం దంపుడు బియ్యంలో బీపీటీ 2841 రకంలో 24.30% ఉంటే బీపీటీ 5204లో అదే దంపుడు బియ్యం శాతం 18.80% చెప్పబడింది.
1: ఇప్పటి వరకు పొలం కబుర్లు విన్నారు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం. మరికొద్దిసేపట్లో 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆశీర్వాద దీపం కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణను ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న మూడేళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి నియోజకవర్గంలో ఒక అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిన్న రాత్రి ఆశీర్వాద దీపం కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలుచోట్ల ప్రజలు, ప్రజాప్రతినిధులు ఇళ్ల వద్ద దీపాలు వెలిగించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి, విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొనగా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ మాట్లాడుతూ,
1: 140 కోట్ల భారతీయుల యొక్క ఆశాజ్యోతి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రభాగాన్ని నిలబెట్టే దిశగా దేశాన్ని నడిపిస్తున్నటువంటి దిశాలి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఇలా దేశంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తాము. ఇటువంటి నాయకుడు దేశానికి అవసరం ఉన్నదండి. ఇటువంటి శక్తివంతమైనటువంటి ప్రధానికి భారతదేశానికి అవసరం ఉన్నది కాబట్టి ఆయనకి చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ.
0: అలాగే తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, రామ్నాథ్ ఠాకూర్, బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు కలిసి ఆశీర్వాద దీపాలను వెలిగించారు. అనంతరం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరికొత్త భారతదేశాన్ని నిర్మిస్తున్న విశ్వకర్మ అని అభివర్ణించారు. అలాగే హైదరాబాద్లోని కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద నిర్వహించిన ఆశీర్వాద దీపం కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. తెలంగాణను ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో యునైటెడ్ కింగ్డమ్ బిజినెస్ స్కూల్స్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో హైదరాబాద్లోని ఔత్సాహికులకు ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులను డిసెంబర్ నుంచి అందించనున్నట్లు తెలిపారు. విశ్వవిద్యాలయాల అవసరాలకు అనుగుణంగా రాష్ట ప్రభుత్వం అన్ని విధాలా సహకరించేందుకు సిద్దంగా ఉందని అన్నారు. రానున్న మూడేళ్లలో 35,000 కోట్ల రూపాయలతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు పనులను మంత్రి నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ డ్యాం నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైనటువంటి ఘట్టం ఈ ఈసీఆర్ఎఫ్ డ్యాం.

0: ఇటువంటి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కు సంబంధించి గ్యాప్ 1 చూస్తే 49% పనులు, గ్యాప్ 2 చూస్తే 43% పనులు ఇప్పటి వరకు పూర్తి చేసినటువంటి పరిస్థితి. మిగిలినటువంటి బ్యాలెన్స్ పనులు కూడా రేపు నవంబర్ నుంచి మరింత స్పీడప్ చేసుకుంటూ ఈ పనులు పూర్తి చేసేటువంటి ప్రక్రియ జరుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ.
1: వ్యవసాయ ప్రగతిలో విత్తనాలదే కీలక పాత్ర అని, విత్తనాలపై నిరంతరం పరిశోధనలు జరగాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. హైదరాబాద్లో నిర్వహించిన భారత్ ఆఫ్రికా విత్తన సదస్సు 2026కు గవర్నర్ నిన్న ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఎల్నినో వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుని అధిక దిగుబడులు ఇచ్చే నాణ్యమైన విత్తనాలను అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. విత్తన పరిశోధన, ఉత్పత్తి, పరీక్ష, ధృవీకరణ రంగాల్లో తెలంగాణ మరింత పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆహార భద్రతతో కూడిన భవిష్యత్తు కోసం భారత్ ఆఫ్రికా దేశాల మధ్య భాగస్వామ్యాలను మరింత పెంచుకోవాలని సూచించారు.
2: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026పై ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
1: ప్రతి నియోజకవర్గంలో ఒక అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో నిర్మించిన సెమీ ఇండోర్ విద్యుత్ ఉప కేంద్రం అగ్నిమాపక కేంద్రాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి ఆమె నిన్న ప్రారంభించారు. అనంతరం హోంమంత్రి అనిత మాట్లాడుతూ,
3: మంచి సబ్స్టేషన్ ఒకటి, అదేవిధంగా ఫైర్ స్టేషన్ ఒకటి, అదేవిధంగా ఫైర్ టెండర్ వెహికల్ ఒకటి, ఇవన్నీ కూడా ఇనాగ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలోనే కూడా ఒక ఫైర్ స్టేషన్ ఉండాలి. అదేవిధంగా రెస్పాన్స్ టైం కూడా మినిమం 10-15 మినిట్స్ చేయాలి ఫైర్ టెండర్ వర్క్ ఏదైనా. దానికి సంబంధించి ఫైర్ టెండర్ వెహికల్స్ ను కూడా పెంచాలనే ఉద్దేశంతోనే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తో దగ్గర 225 కోట్ల రూపాయలు ఫైర్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ వెహికల్స్ కానీ ఇవన్నీ కొనేదానికి గవర్నమెంట్ సిద్ధపడింది.
1: ఆంధ్రప్రదేశ్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో పార్టీ ముఖ్య నాయకులతో దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఖరీఫ్ ప్రారంభం నుంచి ఈ నెల 16వ తేదీ వరకు 51% పైగా వర్షపాతం లోటు నమోదైందని తెలిపారు. ఎల్నినో ప్రభావం ముందే తెలిసినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. రైతులకు రావాల్సిన 3,000 కోట్ల రూపాయల పంటల బీమా పరిహారాన్ని వెంటనే చెల్లించాలని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న రాత్రి మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా ముత్యపు పందిరి వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. దీనిపై మా ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి మరిన్ని వివరాలను అందజేస్తారు.
4: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజైన గురువారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా ముత్యపు పందిరి వాహనంపై ఏని కన్నన్ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు మాడ వీధులకు తరలివచ్చి స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకుని భక్తి పారవస్యంలో మునిగిపోయారు. శుక్రవారం ఉదయం కల్పవృక్ష వాహనం, సాయంత్రం సర్వభూపాల వాహన సేవలను టిటిడి నిర్వహించనుంది. జగదీష్, ఆకాశవాణి వార్తా విభాగం, తిరుపతి జిల్లా.
1: రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక సాధికారత, జీవనోపాధి అవకాశాల విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలో సెర్ప్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి నిన్న మాట్లాడుతూ, ప్రతి స్వయం సహాయక సంఘాల మహిళకు కేంద్ర ప్రభుత్వ బీమా పథకాల ద్వారా బీమా రక్షణ కల్పించాలని సూచించారు. సహాయక సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తుల విక్రయానికి స్వయం బ్రాండ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, మహిళలు చేతి వృత్తిదారులకు వివిధ వృత్తి నైపుణ్యాల్లో శిక్షణ అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉన్న అల్పపీడన ద్రోణి సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేస్తోంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆశీర్వాద దీపం కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణను ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న మూడేళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి నియోజకవర్గంలో ఒక అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: तृतीयः बृहत्तमः उपभोक्ता अस्ति। विदेशमंत्री डॉक्टर एस जयशंकरः ह्यः थिम्फू नगरे भूटान नरेशेन जिग्मे खेसर नामगील वांगचुक इत्यनेन सह मेलनं कृतवान्। सामाजिक संचार पटले प्रकाशिते एकस्मिन् संदेशे डॉक्टर जयशंकरः उक्तवान् यत् भारत भूटानयोः मध्ये विद्यमानां विशिष्टां मैत्रीं इतोपि सुदृढीकर्तुं भूटान नरेश द्वारा प्रदत्त मार्गदर्शनं महत्वपूर्णमस्ति। पुरुष क्रिकेट क्रीडायां ह्यः रात्रौ नवदिल्ल्यां आयोजिते तृतीये विंशति प्रतिविंशति अन्ताराष्ट्रिय द्वन्द्वे भारतेन अफगानिस्तान दलं 27.1 धावनांकः पराजित्य त्रिस्पर्धात्मिका श्रृंखलायां सर्वासु तिसृषु स्पर्धासु विजयः अधिगतः इति वार्ताः।
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం సమయం 7 గంటలు. ఈనాటి ప్రసార విశేషాల వివరాలు తెలుసుకుందాం. ఏడు గంటల 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం తెలుసుకుంటారు. అనంతరం స్వరార్చన, తర్వాత దొరికితేనే దొంగలు అనే కథానిక వింటారు. సమర్పణ శ్రీమతి వి నాగచంద్రావతి గారు. అనంతరం ప్రమాద భీమా చట్టం గురించి ఏ వెంకటరెడ్డి గారి ప్రసంగం వింటారు. తర్వాత కొన్ని లలిత గీతాలు. 8:35 మనోరంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సినిమా పాటల్ని వింటారు. 9:00 తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్పవృక్ష వాహనం ప్రత్యక్ష ప్రసారం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడుతుంది. 9:30 హలో అభిరుచిలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి పాటల్ని వినడం జరుగుతుంది. 10:00 ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్ర సమర్పణలో ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 10:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. సాయంత్రం 5:00 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర సాయంకాల ప్రసార విశేషాల వివరాలు తెలుసుకుంటారు. 5:05 వనితావాణి కార్యక్రమంలో మహిళల ఆరోగ్య చిట్కాల గురించి తెలుసుకోవడంతో పాటు మహిళలు మెచ్చే సినిమా పాటల్ని కూడా వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమంలో జీకే స్పెషల్ ఉంటుంది. అలాగే సినిమా పాటల్ని కూడా వినడం జరుగుతుంది. ఆరు గంటల 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక, అనంతరం సముద్ర తీర కథలు ప్రసారమవుతుంది. సమర్పణ మంజులా పాలేటి, రచన శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారు, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు. అనంతరం కొన్ని జానపద పాటల్ని కూడా వింటారు. 7:00 అలనాటి మధుర గీతం ప్రసారమవుతుంది. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో వరిలో సమగ్ర సస్య రక్షణ యాజమాన్య చర్యలు గురించి నెల్లూరు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పుచ్చకాయల మధుసూదన్ గారి ప్రసంగం వింటారు. అనంతరం పొలం కబుర్లు, జానపద పాటలు. 8:00 తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహన సేవ గురించి వివరాలు తెలుసుకుంటారు విజయవాడ కేంద్రం నుంచి. అనంతరం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి వార్తలు, తర్వాత ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు వివిధ భారతి కార్యక్రమాల్ని విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 11:10 ఆకాశవాణి కార్యక్రమాల ముగింపు ఉంటుంది. ఇవి ఇవాల్టి ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర ప్రసార విశేషాల వివరాలు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం

0: కొంచెం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901044415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
1: మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. కీలక పరిశ్రమల్లో భారత పురోగతి అంతర్జాతీయ వాణిజ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సరికొత్త అవకాశాలు సృష్టిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. పీఎం ముద్రా యోజన ద్వారా చిన్న తరహా పారిశ్రామికవేత్తలు ఎలాంటి హామీ లేకుండా రుణాలు పొందే అవకాశం లభించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1410కి పెరిగింది. మరో 6145 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3వది చివరి T20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 127 పరుగులతో విజయం సాధించి 3-0 తేడాతో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. భారత్ అంతర్జాతీయంగా నమ్మకమైన సెమీకండక్టర్ తయారీ కేంద్రమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. న్యూఢిల్లీలోని యశో భూమిలో నిన్న నిర్వహించిన సెమికాన్ ఇండియా 5వ ఎడిషన్ను ప్రారంభించిన ఆయన, ప్రపంచ దేశాలు నూతన విశ్వసనీయ తయారీ కేంద్రాల కోసం చూస్తున్నాయని, ఆ అవసరాలు తీర్చడానికి భారత్ సిద్దమవుతోందని స్పష్టం చేశారు. కీలక పరిశ్రమల్లో భారత పురోగతి అంతర్జాతీయ వాణిజ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సరికొత్త అవకాశాలు సృష్టిస్తోందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సరఫరా సవాళ్లను భారత్ ఒక స్థిరమైన నమ్మకమైన పరిష్కారంగా నిలుస్తుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు.
1: భారత్ హర్ వో కదం ఉఠా రహా హై జో హమే సేమీ కండక్టర్ ఇండస్ట్రీ కా ఏక్ ప్రిఫర్డ్ డెస్టినేషన్ బనాయ్. భారత్ మదర్ ఆఫ్ డెమోక్రసీ హై. ఐసా దేశ్ జబ్ ఏక్ క్రిటికల్ ఇండస్ట్రీ మే సఫల్ హోతా హై తో ఇస్సే పూరీ దునియా కి సప్లై చైన్ కో తాకత్ మిల్తీ హై. ఔర్ ఆజ్ జబ్ సప్లై చైన్ వెపనైజ్ హో రహీ హై తబ్ తో ఇస్కీ మహత్తా బహుత్ బఢ్ జాతీ.
0: భారతదేశ డిజైన్ సామర్థ్యం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, సెమికాన్ 2.0 ద్వారా సెమీకండక్టర్ డిజైన్ సంస్థలను ప్రోత్సహించడమే లక్ష్యమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సెమికాన్ ఇండియా 2026 విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ రంగంలో అవకాశాలు పెరగడంతో పెద్ద కంపెనీలు, స్టార్టప్లు ముందుకొస్తున్నాయన్నారు. ఈ సదస్సులో పాల్గొంటున్న ప్రముఖ యంత్ర తయారీ సంస్థల్లో ఒకటి $5 బిలియన్ భారీ పెట్టుబడిని ప్రకటించిందని తెలిపారు. అనేక అంతర్జాతీయ సంస్థలు భారత్లో తయారీ కేంద్రాల ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నాయన్నారు.
2: The investment numbers that we are seeing today is of the order of 1 lakh crore, about $11 to $12 billion. That much investment we are seeing among the people who have met us. Many of them don't want us to take the names, so we won't take the names. They will announce the investments as their boards and their shareholders authorize them from time to time. So that kind of journey is very clearly ahead of us.
0: పీఎం ముద్రా యోజన లబ్దిదారులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీలో ముఖాముఖి సంభాషించారు. 2015లో ప్రారంభమైన పీఎం ముద్రా యోజన ద్వారా చిన్న తరహా పారిశ్రామికవేత్తలు ఎటువంటి హామీలు లేకుండా రుణాలు పొందే అవకాశం లభించిందని తెలిపారు. లబ్దిదారులు తమ రుణాలను సమయానికి చెల్లించడం ద్వారా అధిక మొత్తంలో రుణాలు పొందగలుగుతున్నారని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. నేడు భారత ఆర్థిక వ్యవస్థలో చిన్న తరహా వ్యాపారాలు అత్యంత కీలకమైన స్థానాన్ని సంపాదించుకుంటున్నాయని, ఈ అవకాశంతో చాలా మంది లబ్ది పొందుతున్నారని వెల్లడించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 200 మందికి పైగా పీఎం ముద్రా లబ్దిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్ట, గౌరవము మరింత పెరిగాయని, దేశం వికసిత్ భారత్గా ప్రకాశిస్తోందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్లో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో రైతులతో మాట్లాడిన ఆయన, ప్రధాని మోదీ జన్మదినంతో పాటు విశ్వకర్మ జయంతి, తెలంగాణ విమోచన దినోత్సవం కావడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. గతంలో తీవ్ర పేదరికంతో ఇబ్బందులు పడిన మహిళలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, స్వయం సహాయక సంఘాల ద్వారా నేడు లఖపతి దీదీలుగా మారారని తెలిపారు. దేశంలోని ముఖ్యంగా తెలంగాణ రైతుల ఆదాయాన్ని మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని చెప్పారు. రైతులకు పంట నష్టాల నుంచి భద్రత కల్పించేందుకు కేంద్రం ఫసల్ బీమా యోజన అమలు చేస్తోందని చౌహాన్ పునరుద్ఘాటించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఈరోజు బెంగళూరులో భారత వైమానిక దళానికి HTT-40 శిక్షణ విమానాలను అధికారికంగా అందజేయనుంది. దీంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థ పవన్ హన్స్ లిమిటెడ్ కు ధృవ్ నెక్స్ట్ జనరేషన్ హెలికాప్టర్లను పంపిణీ చేయనుంది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథులుగా హాజరవుతారు. ఈ రక్షణ విమానాలు, హెలికాప్టర్ల చేరిక దేశీయ సామర్థ్యాలను బలోపేతం చేయడంతో పాటు విదేశీ వనరులపై ఆధారపడ్డాన్ని తగ్గించడంలో మరో కీలక ముందడుగని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏరోస్పేస్ రక్షణ రంగాల్లో స్వదేశీ రూపకల్పన, అభివృద్ది, తయారీని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపింది. 3 రోజుల రష్యా పర్యటనలో భాగంగా భారత ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్ రష్యన్ ల్యాండ్ ఫోర్సెస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల సైన్యాల మధ్య మిలిటరీ సహకారాన్ని మరింత పటిష్టం చేయడం, శిక్షణ కార్యక్రమాలను విస్తరించడం, సామర్థ్యాల పెంపుదలపై ప్రధానంగా చర్చించారు. మాస్కోలోని నేషనల్ డిఫెన్స్ కంట్రోల్ సెంటర్ను సందర్శించి రష్యా రక్షణ శాఖ ఉప మంత్రి వాసిలీ ఉస్మాకోవ్తో సహా పలువురు ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. 2 దేశాల మధ్య దౌత్య సైనిక సంబంధాలకున్న ప్రాధాన్యతను ఈ పర్యటన ప్రతిబింబిస్తోందని భారత రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న థింపూలో భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గేల్ వాంగ్చుక్తో సమావేశమయ్యారు. భారత్ భూటాన్ దేశాల మధ్య ఉన్న మైత్రిని మరింత బలోపేతం చేసేందుకు భూటాన్ రాజు అందించే సూచనలు ఎంతో విలువైనవి అని డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1410కి పెరిగింది. మరో 6145 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బాధితుల కోసం సహాయ పునరావాస కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని నేపాల్ జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వెల్లడించింది. చిత్వాన్ జిల్లాలో అత్యధిక మరణాలు నమోదు కాగా నవల్పరాసీ ఈస్ట్, నవల్పరాసీ వెస్ట్, నువాకోట్ జిల్లాల్లో ఎక్కువ ప్రాణ నష్టం సంభవించింది. ఈ విపత్తు కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటి వరకు 13756 మందిని భద్రతా దళాలు రక్షించాయి. మృతదేహాలను గుర్తించడానికి 1286 డిఎన్ఏ శాంపుళ్లు సేకరించారు. ప్రస్తుతం నిరాశ్రయుల కోసం 27 తాత్కాలిక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3వది చివరి టీ20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 127 పరుగులతో విజయం సాధించి 3-0 తేడాతో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ను భారత బౌలర్లు 14.1 ఓవర్లలోనే కేవలం 94 పరుగులకే ఆలౌట్ చేశారు. భారత బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి, రవి బిష్నోయ్, చెరో 3 వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్ 2 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా, యష్ ఠాకూర్ తలో వికెట్లు తీశారు. మొదట బ్యాటింగుకు దిగిన భారత్కు అభిషేక్ శర్మ కేవలం 38 బంతుల్లోనే 108 పరుగులు చేయగా సంజు శాంసన్ 50 పరుగులతో రాణించాడు. సెంచరీ చేసిన అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షకు సంబంధించి ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టుల తుది ఆన్సర్ కీలను విడుదల చేసింది. అభ్యర్థులు తమ సబ్జెక్ట్ తుది కీలను అధికారిక వెబ్సైట్ ద్వారా చూడవచ్చని తెలిపింది. సెప్టెంబర్ 9-10 తేదీల్లో దేశవ్యాప్తంగా 272 నగరాల్లోని 454 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించినట్టు తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కీలక పరిశ్రమల్లో భారత పురోగతి అంతర్జాతీయ వాణిజ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సరికొత్త అవకాశాలు సృష్టిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. పీఎం ముద్రా యోజన ద్వారా చిన్న తరహా పారిశ్రామికవేత్తలు ఎటువంటి హామీలు లేకుండా రుణాలు పొందే అవకాశం లభించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 14,010 పెరిగింది. మరో 6,145 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం సమయం 7:15. శుభోదయం సింహపురి కార్యక్రమానికి స్వాగతం.

శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు సింహపురి సమాచారం ముందుగా తెలుసుకుందాము. సృష్టి శ్రమ సాంకేతిక నైపుణ్యానికి ప్రతీకగా దేవశిల్పి విశ్వకర్మను భావిస్తారని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా గురువారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించాలంటే అవగాహనతో పాటు ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని మంత్రి నారాయణ తెలిపారు. గురువారం నెల్లూరు నగరం జెండా వీధిలో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. వీధుల్లో పారిశుద్ధ్య పనులను చేపట్టి స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు. ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గ్రామాలు పట్టణాల్లో స్వచ్ఛ సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లా వాసులకు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రత్యేక రైళ్ల సౌకర్యం అందుబాటులోకి రానుంది. తిరుపతి విజయవాడ మధ్య ప్రారంభం కానున్న 2 ప్రత్యేక రైళ్లకు గూడూరు నెల్లూరు కావలి రైల్వే స్టేషన్లో స్టాపింగ్ ఇస్తున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం ఈ నెల 19వ తేదీన తిక్కన భవన్లో జరగనుందని జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికార అధికారి శోభారాణి ఒక ప్రకటనలో తెలియజేశారు. కలెక్టర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో కమిటీలోని జిల్లా అధికారులు సభ్యులు అందరూ పాల్గొనాలని కోరారు. గ్రామస్థాయి నుంచి పట్టణ వార్డు స్థాయి వరకు అక్షరాంధ్ర తరగతులు పకడ్బందీగా నిర్వహించాలని అక్షరాంధ్ర డిప్యూటీ డైరెక్టర్ మల్లు మస్తాన్ రెడ్డి తెలిపారు. గురువారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో జిల్లా స్థాయి అవగాహన శిక్షణ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాను అక్షరాస్యతలో ముందుండేలా చేయాలన్నారు. ప్రపంచ రోగుల భద్రతా దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న పిహెచ్సి యూపీహెచ్సి సచివాలయాల పరిధిలో అసంక్రమిత

కుమారులకు ఉచిత వైద్య శిబిరం గురువారం నిర్వహించారు. తలసేమియా ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ సేవా సభ్యురాలు డాక్టర్ సీత మాట్లాడుతూ 120 మంది చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అవసరమైన వైద్య సూచనలు చేసినట్లు తెలిపారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ పీడి నాగశైలజ ఆధ్వర్యంలో గురువారం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు జరిగాయి. నెల్లూరు అర్బన్ రూరల్ ప్రాంతాల్లో స్థానిక మహిళల్ని ఆహ్వానించి బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, ఫోక్సో చట్టాలపై అవగాహన కల్పించారు. ఇందుకు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. మాగుంట లేఅవుట్లో కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం గురువారం విష్ణు సహస్ర నామాలతో మారుమోగింది. భాద్రపద మాసం శ్రీవారి ఉత్సవాల సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో వేద పండితులు, భక్తులు పాల్గొని విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. ఇవి ఇవాల్టి సింహపురి సమాచారం. శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు స్వరార్చన విందాము.

0: ఇప్పటి వరకు శుభోదయం సింహపురి కార్యక్రమంలో స్వరార్చన విన్నాము. ఇప్పుడు దొరికితేనే దొంగలు అనే కథానిక విందాము. సమర్పణ శ్రీమతి టివి నాగచంద్రావతి గారు.
1: అంతవరకు క్షేమం. మళ్లీ కళ్ళు మూసుకుందాం అనుకున్నాను, కాని బయట పెరిగిన కేకల స్థాయి, శృతిమించుతోన్న మాటల జోరు నన్ను మంచం మీద నిలవనీయలేదు. వెధవది మనది అవని తగవుని చోద్యం చూడాలని ఉత్సాహపడని మనిషి ఎవరు చెప్పండి. బద్ధకం వదిలించుకుని కిటికీ దగ్గరికి వెళ్లి వీలైనంత తొంగి చూశాను. అబ్బే, కనపళ్ళ వీధి తలుపు తీయక తప్పలేదు. అట్లా ఒళ్ళు మరిచిపోయి అరుస్తోన్నది మా చివరి ఫ్లాట్లో ఉండే తరుణి గారు. పాపమలా ఆవిడ్ని రెచ్చగొడుతున్న కారణం కూడా ఆవిడెదురుగ్గానే ఉంది. ఆవిడికి ధీటుగా గొంతు చించుకుని అరుస్తోందా శాల్తి. ఏ అవసరం గురించి కట్టారో కాని చివరి ఫ్లాట్కి ఎదురుగా కాక ఓ పక్కగా పెద్ద గది ఒకటుంది. దానిలో ఉంటున్నారో తల్లి కూతురును. 18 ఏళ్లుంటాయేమో ఆ పిల్లకి. అమ్మో, పూనకం పూన్నట్టు అలా అరుస్తోందో. 3 నెలలైంది మేమిక్కడ రెంట్కి చేరి. ఈ అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కాస్త మంచి హోదాల్లో డీసెంట్గా ఉండేవాళ్లే. తరుణి గారైతే ఇంకొంచెం పై లెవెల్లో ఉంటారనే అనిపిస్తుంది నాకు. గది గదికి ఏసీలు, ప్లాస్మా టీవీ, డిష్ వాషర్లు, మాటల్లో హుందాతనం. అలాంటిది ఈరోజు మేనర్స్ కూడా మర్చిపోయి నలుగురూ వినేలా రూడ్గా మాట్లాడుతోందేంటి చెప్మా. దాదాపు 1/2 గంట పాటు ధ్యానం చేసుకుంటున్నంత ఏకాగ్రతగా ఆలకిస్తే అప్పటికి నా కాస్త అర్థమైందేంటంటే, తరుణి గారు బిగ్ బాస్కెట్ లో తెప్పించుకున్న సరుకుల్ని ఎండొస్తోంది కదా అని ఎదురుగది పక్కగా బాల్కనీ లాంటి ఖాళీ స్థలంలో ఎండబెట్టారట పొద్దున్న. ఇందాక చూస్తే అన్నీ ఉన్నాయి కాని జీడిపప్పు ప్యాకెట్ ఒకటి, డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్ ఒకటి గాయం. ఆ కక్కుర్తి పని చేసిన దరిద్రగొట్టు వాళ్ళని కాకి మీద పిల్లి మీద పెట్టి అందరూ వినేలానే ఎంచక్క నోరారా దీవించిందిట తరుణి గారు హుందాతనం విడిచిపెట్టేసి. హట్, ఆ కాకి పిల్లి అంటోన్నది మమ్మల్నేనని తెలుసుకోలేనంత తెలివి తక్కువ వాళ్ళమనుకుంటున్నారా? మీకున్నంత మొదనష్టం మాకు లేకపోవచ్చు కాని నీతి నిజాయితీకి తక్కువ వాళ్లం కాదు. వెధవ జీడిపప్పుకి, బాదం పప్పుకి మొహం వాచిలేం మేం. జాగ్రత్త, అనవసరంగా దొంగతనాలు అంటగడితే ఊరుకునేది లేదు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. కరిచినంత పనిచేసింది అమ్మాయి. నీ పేరెత్తలేదు, ఊరెత్తలేదు. నువ్వు కానప్పుడు ఎవరికీ రాని పౌరుషం నీకెందుకొచ్చింది? నోరు మూసుకునుండు. తరుణి గారు తగ్గలేదు. చినుకు మీద చినుకు జడివాన, మాట మీద మాట పోట్లాట. ఆ అమ్మాయి పేరు అరుంధతి అట. వాళ్లమ్మ అన్నపూర్ణమ్మ. కూతుర్ని రావే తల్లి అని వెనక్కి లాగుతూనే ఉంది పాపం. ఆఖరికి తరుణి గారే ఆ గొడవకి మంగళవాచకం పలికారు. ఛీ, అలగా జనంతో పెట్టుకోవడం నాదే బుద్ధి తక్కువ. అలా గొణుగుతూ లోపలికి వెళ్లిపోయి తలుపు వేసేసుకున్నారు. అదిగో మళ్లీ సెగ తగిలిన దానిలా తిరిగి విజృంభించపోతే రెక్క పట్టుకుని లోపలికి లాక్కుపోయింది వాళ్లమ్మ. అలా ప్రశాంతమైపోయింది వాతావరణం. ఏం లాభం, అప్పటికే నా నిద్ర కొండెక్కిపోయింది. ఇది జరిగిన 2 రోజుల అనంతరం పొద్దునపూట పిల్లల స్కూళ్లకి, శ్రీవారి ఆఫీసుకి వేయించేశాక ఇల్లెలా ఉంటుందో తెలిసిందేగా. పోని నేనే చెప్తాను. సంత అయిపోయాక, గంపలన్నీ ఎత్తుకెళ్లిపోయాక మార్కెట్లా ఉంటుంది. అలా ఉంది ఇల్లు. వాళ్ళని తిట్టుకుంటూ నా మీద నేనే జాలిపడుతూ సర్దుకుంటున్నాను. అప్పుడొచ్చారు తరుణి గారు, చేతిలో పళ్లెం. పళ్లెల్లో పనస తొనలు, విశాఖపట్నం సంపెంగలు పట్టుకుని. రండి రండి, ఆనందంగా ఆహ్వానించాను. పళ్లెంలోకి చూసి కాదు సుమండి, ఇక్కడికి మేము వచ్చి 3 నెలలైనా ఎదురైనప్పుడు మందహాసం చిందించుకోవడం తప్ప ఫ్లోర్లో ఉండేవాళ్లతో పూర్తి పరిచయాలే కాలేదింతవరకు. ఓ మంచి సందర్భం చూసి నేనే వెళ్లి అందర్నీ పలకరించుదాం అనుకుంటున్నాను. అనుకోకుండా ఆవిడెంతటా ఆవిడే గుమ్మంలోకొచ్చేసరికి నిజంగానే సంతోషం అనిపించింది. వైజాగ్ నుంచి మా అమ్మ పంపించింది. సీజనల్ గా తప్ప దొరకని పండు, పువ్వు ముందుగా ఎవరితోనైనా షేర్ చేసుకోవాలంటుంది మా అమ్మ. తను వచ్చిన కారణం అదేనన్నట్టన్నారు తరుణి గారు. పంచుకుందాం అనుకున్న వాళ్లలో నాకు ప్రిఫరెన్స్ ఇచ్చినందుకు ఇంక ప్రసన్నమైపోయాను. కాసేపు ఎవరి ప్రవర వాళ్లు చెప్పుకున్నాం. తరుణి గారు హై క్వాలిఫికేషన్ ఉన్నావిడే, ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసేవారట. ఎదుగుతున్న పిల్లల్ని కనుసన్నల్లో పెట్టుకోవడం ముఖ్యమనిపించి 5 అంకెల శాలరీ వచ్చే జాబ్ ని వదిలేసుకున్నారట. తరుణి గారంత కాకపోయినా నేను విద్యాధికురాలనే. చూశారుగా, మనకి ఆ చదువులేని బ్రూట్స్ కి తేడా. తప్పు తన దగ్గర పెట్టుకుని కూడా ఎలా గొంతు పెట్టుకుని వదిలిందో. వెధవది మహా ఉంటే 1,000 రూపాయలుంటుంది ఆ డ్రై ఫ్రూట్స్ ధర. పోతే పొమ్మని నేనే ఆ నోటికి దండం పెట్టాను చివరికి. అవునవును చూశా, తలూపాను. ఈ పోవటం అన్నది ఈ ఒక్కసారే కాదు శాంతగారు. తప్పేదారి ఎప్పుడైనా కామన్ వరండాలో బట్టలారేస్తానా? ఇకంతే. నా పెట్టి కోట్లు, టవల్స్, హ్యాండ్ కర్చీపులు, నాప్కిన్స్ ఇలాంటివి ఎన్ని మాటలు ఎన్ని మాయమయ్యాయో. వాళ్లే దొంగలని తెలిసినా ఆ గయ్యాళి పిల్ల నోటికి దడిచి ఏం మాట్లాడను. మొన్ననే కోపం తట్టుకోలేక బయటపడిపోయాను. తీసింది వాళ్లేనంటారా? వచ్చిపోయేవాళ్లుంటారుగా. నాకేమో సందేహాలు ఎక్కువ. భలేవారు శాంతగారు, ఈ నాలుగో ఫ్లోర్ దాకా పట్టపగలు ఈ చిల్లర సామాన్ల కోసం వచ్చిపోయే దొంగలెవరుంటారు? ఇకపోతే ఈ ఫ్లోర్లో వాళ్లు కాక నాలుగు అపార్ట్మెంట్లున్నాయి. లాయర్ ప్రభాకర్ గారు, డాక్టర్ ధనుంజయ్ గారు, మీరు, మేము. ఆవిడేవో వంటలు చేస్తూ బ్రతికేస్తుంది. మాధవి క్లాత్ స్టోర్లో సేల్స్ గర్ల్ ఆ పిల్ల. ఖర్చీపులు, జీడిపప్పులు దొంగిలించాల్సిన కర్మ వీళ్లలో ఎవరికుంటుందో చెప్పండి. రీజన్ సరైనదే, అంగీకారంగా తలూపాను. వియ్యానికైనా కయ్యానికైనా సమాన ఫాయ ఉండాలంటారు. మన స్థాయికి తగ్గ వాళ్ల పక్కనుంచేక మన మర్యాద గౌరవం నిలబడుతుంది. ఏమంటారు? ఏమనలేదు, నవ్వి ఊరుకున్నాను. ఇంతకీ తరుణిగారి డిమాండ్ ఏంటంటే అన్నపూర్ణమ్మ గారిని ఆ రూము ఖాళీ చేయించాలని. మాటలతో సరిపెట్టలేదావిడ. నెక్స్ట్ సండే లేడీస్ మీటింగ్ లో ఈ ప్రపోజల్ లేవనెత్తిందామె. 20 ఫ్లాట్లున్న చిన్న అపార్ట్మెంట్ సముదాయం మాది. అన్నపూర్ణమ్మ గారిని వెళ్లగొట్టడానికి తటస్థంగా ఉండిపోయిన నేను తప్ప మిగతా వాళ్లందరూ వ్యతిరేకించారు. అందుకారణం ఆ తల్లి కూతుళ్ల మీద ప్రేమో, తరుణి గారంటే ద్వేషమో కాదు. అన్నపూర్ణమ్మ గారు ఇక్కడ ఉండడంలో సదుపాయం ఉంది అందరికీ. ఎవరికి అవసరం వచ్చినా అడగ్గానే వచ్చి వంట చేసి పెడుతుందిట. అప్పడాలు, వడియాలు, ఊరగాయలు లాంటి నిల్వ ఉండే ఆధరువులు స్వల్పంగా ప్రతిఫలం తీసుకుని శుచిగా రుచిగా తయారు చేసి ఇస్తుందిట. ఈ అపార్ట్మెంట్ వాళ్లు పిల్లల చిరుతిళ్లకి, స్వీట్ షాపులకి పరిగెత్తాల్సిన పని లేకుండా జంతికలు, కారపూస, అరిసెలు, ఒక్కటేమిటి, ఏం అడిగితే అవి వచ్చి చేసి పెడుతుందిట. ఆవిడేం చేసినా అమృతమే, చవకలో వచ్చేస్తాయి కూడా అన్నది మూడో ఫ్లోర్ లో ఉండే వనజ. తినడం తప్ప చేసుకోవడం చేతకాని నాబోటి వాళ్లకు ఈ వనరు ఓ వరప్రసాదం అన్నది కాదంబరి. ఆవిడ రైల్వే ఆసుపత్రిలో హెడ్ నర్స్, ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటారట. అవునవును ఒప్పుకున్నారు మిగతా వాళ్లు కూడా. ఆ అమ్మాయి కాస్త గడుగ్గాయి కాని అన్నపూర్ణమ్మ గారు చాలా సౌమ్యురాలు. మీవి అవి ఇవి పోయాయంటున్నారు, వాళ్ల మీద మీకు అనుమానం, కాదనడం లేదు. కాని మాకెవ్వరికీ ఆ ప్రాబ్లం రాలేదు. పైగా వాళ్లుండడం మాకు చాలా సౌకర్యంగా ఉంటోంది. మీ ఒక్కరి కోసం అంత మంచి ఫెసిలిటీని మేమందరం వదులుకోగలమా? మీరే చెప్పండి. దానికంటే ఒక పని చేయకూడదు? మీ వస్తువులు బయట పెట్టినప్పుడు వాటి మీద ఒక కన్నేసి జాగ్రత్త పడితే సరిపోతుందేమో, ఏమంటారు? అలా ఆవిడ విజ్ఞాపన నీరు గారిపోయింది. తరుణి గారు మొహం గంటు పెట్టుకుని లేచిపోయారు. పోతున్నవి ఈవిడివి కదా, వాళ్ళకెందుకుంటుంది నొప్పి అనిపించింది నాకు. ముడుచుకుపోయిన తరుణి గారి మొహం చూస్తే ఖరీదైనవి కూడా పోతున్నాయా తరుణి గారు? సానుభూతితో అడిగాను. ఇద్దరం కలిసే వెనక్కొస్తున్నానులేండి. నేనలా అడగంగానే పాపం గోడు వెళ్లబోసుకునేందుకు ఒక తోడు దొరికిందన్న ఫీలింగ్ కనిపించింది తరుణి గారిలో. అలా నిలబడదాం రండి అని నా చేయి పట్టుకుని రైలింగ్ దాకా తీసుకెళ్లింది. పోయినవి కాస్ట్లీవా కాదా అన్నది సమస్య కాదు శాంతగారు. 1000 2000 చేసే ఆ చిల్లర వస్తువులు పోతున్నాయని బాధ కాదు నాది. నాకు నచ్చనివి వాళ్ల బుద్ధులు. వచ్చిన కొత్తల్లో ఆవిడ చేత రవ్వలడ్డూ చేయించా. నాకందరిలా వాళ్లు నలుడి వంశం వాళ్లని, భీముడు చుట్టాలని అర్హతకు మించి ఆకాశానికెత్తడం నచ్చదు. లడ్డూలో రవ్వ సరిగ్గా వేగలేదు, పంచదార తగ్గింది, లడ్డూ గుండ్రంగా నిలబడలేదు. ఆ మాట మొహమాటం లేకుండా చెప్పాను తప్ప. అయినా ఆవిడ అడిగినంత మనీ ఇచ్చేశా కూడా ఆ వెంటనే. 2 రోజులాగి మా అమ్మ డబ్బులు తీసుకురమ్మంటుందంటూ మళ్లీ వచ్చిందా పిల్ల. ఇచ్చేశానంటే ఎంత చెప్పినా నమ్మదే. ఆ మొండితనానికి ఒళ్ళు మండింది నాకు. ఏ 10 20 కావాలంటే అడిగి తీసుకోవాలి, కాని ఇదేం పద్ధతి అని అరిచ. అప్పుడు కామైపోయింది. ఆ తర్వాత ఎంతో అవసరం పడి వంటకు పిలిస్తే కుదరదని చెప్పించిందా తల్లితో. ఆ పిల్లకి ఎంత తలబిరుసో చూడండి. నేను అబద్ధమాడానట, నమ్ముతారా మీరు? వాళ్లని తక్కువ చేసి మాట్లాడుతున్నాననుకోకపోతే మన దాక్షిణ్యం మీద బ్రతుకుతున్న వాళ్లు మనకెంత రెస్పెక్ట్ ఇవ్వాలి? అది లేకపోగా నా మీద ఎన్ని అవాకులు చెవాకులు. నాకు గీర్వాణమట. ఇంటికొస్తే వాళ్లతో అథారిటీగా మాట్లాడతానట, దాష్టీకం చలాయిస్తానట. నా వెనక ఇవన్నీ వాగుతోంది. పక్కలో బల్లాన్ని ఉంచుకున్నట్టు అట్లాంటి పొగరుబోతుల్ని నీతి నిజాయితీ లేని వాళ్ళని కక్ష కొద్దీ ఎప్పుడేం చేద్దామా అని కాచుకున్న వాళ్ళని పొరుగున ఉంచుకోవడం ఎలాగో చెప్పండి. నా వరకు ఏ విషయంలోనైనా కరెక్ట్ గా ఉంటాను, నా సరౌండింగ్ లో ఉండే వాళ్లు కూడా అలా ఉండకపోతే సహించలేను. నుదుటి ముడి విడలేదావిడికి. అవును నిజమేనట, మా ఇద్దరిళ్లలో పనిచేసే దుర్గ కూడా అదే అన్నది. ఆ తరుణమ్మ తీరేమిటో అర్థం కాదమ్మా. ఒక్కరోజు నాగా పెట్టినా జీతం తెగ్గొట్టేస్తుంది, చిన్న పని ఎక్స్ట్రా చేయించుకున్నా ఖరీదు కట్టి వద్దన్నా ఇచ్చేస్తుంది. అంత ఖరాఖండి పట్టు విడుపు ఉండవు అని. మహా లేని మనిషి అంటాడు మా వాచ్మెన్. ట్యాంకులు కడగాల్సిన తేదీలు, ఏ రోజు ఏ పని చేస్తానని చెప్పి ఎగ్గొట్టాడో లేదా వాయిదా వేశాడో క్యాలెండర్ మీద డేట్ రౌండప్ చేసి మరీ తప్పెత్తి చూపిస్తుందిట. మరీ అంత నిక్కచ్చితనం పనికిరాదు అంటాడతను నిరసనగా. మా అపార్ట్మెంట్స్ దగ్గరగా ఉండే స్టోర్ ఓనర్ కామెంట్ ఏంటంటే, ఆ తరుణి మేడం చిత్రమైన మనిషండి బాబు, సీల్డ్ ప్యాక్లో ఉన్న దినుసుల్ని కూడా తూకమేయమంటుంది, 5-10 grams తగ్గితే అది తనకి ఇవ్వాల్సిందే అంటుంది. పెద్దింటామే ఆమె. ఏమంటాం, దేవుడు పుణ్యం, ప్రతి కస్టమరు ఇలా చేస్తే వ్యాపారాలు ఎత్తేసుకోవాల్సిందే అంటాడు తల కొట్టుకుంటూ. కొంతమంది అంతే, లౌక్యం తెలియదు, ఖచ్చితంగా ఉంటామంటారు, ముక్కుసూటిగా పోతున్నామనుకుంటారు, అందరితో మొండివాళ్ళు అనిపించుకుంటారు. పాపం తరుణి. అమ్మా, వంటింటి గట్టుమీద ఉల్లిపాయ కట్ చేసుకుంటున్నాను. వెనక నుంచి రెండు చేతులతో అమాంతం గట్టిగా వాటేసుకుంది నా గారాల కూతురు తేజు. ఉలిక్కి పడి వీపు చరుచుకోవాల్సి వచ్చింది. హా, స్కూల్ నుంచేగా వచ్చింది, అండమాన్ నుంచి వచ్చినట్టు ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, కసురుకున్నాను. అదేం పట్టించుకోలేదు తేజు, ఎగిరి గట్టెక్కి కూర్చుంది. బహుద్భూగ్ లగే మాజీ అంటూ నేనిచ్చిన పాస్తా ప్లేట్ అందుకుని, అమ్మా ఈ తరుణి ఆంటీ ఏదేదో అంటుంది కాని ఆ అరుంధతి చాలా మంచిదమ్మా అన్నది. అడగకుండానే కండక్ట్ సర్టిఫికెట్ ఎందుకు, ప్రశ్నార్థకంగా చూశాను. మొన్న డొనేషన్ అడగడానికి వెళ్లినప్పుడు షాప్లో జీతం ఇంకా ఇవ్వలేదమ్మా అన్నది. అదో వంక అనుకున్నాను. ఇప్పుడొచ్చేస్తోంటే పిలిచి మరీ చేతిలో పెట్టింది 5,000. 5,000? నోరు ఆవలించాను. వాళ్ల షాపులో వాళ్ళందర్నీ కూడా అడిగిందిట, అది ఇంకో 2,000 తనది కలిపిచ్చింది. తేజు చదివే హైస్కూల్లో గాంధీ జయంతి సందర్భంగా కస్తూర్భా ఆర్గనైజేషన్ కి డొనేషన్లు కలెక్ట్ చేసి ఇద్దామని వాళ్ల ప్రిన్సిపల్ ప్రపోజ్ చేశారట. ఎవరెంత తేగలరో చూస్తాను అని చివర్లో చిన్న సవాల్ కూడా విసిరారట. అది హడావిడి. అప్పట్నుంచి ఖాళీ దొరికినప్పుడల్లా చుట్టుపక్కల అపార్ట్మెంట్ వాళ్లని కూడా చందా చందా అంటూ ఓ నోట్బుక్ పుచ్చుకొని తెగ పీడించేస్తోంది మా తేజు. అది సరే, ఇంతో అంతో ఉన్నవాళ్లం, నేనే తెగించి 500 ఎక్కువ ఇవ్వలేకపోయాను. అలాంటిది ఓ వంటలక్క కూతురికి అంత దానగుణమా, మరీ అచ్చులు పోవడం కాదు. వాళ్లమ్మగారు ఏమన్నారో తెలుసా, మా బోటి వాళ్లం వారధలాగూ కట్టలేం, ఇది ఉడత సాయం, అది కూడా ఆ అవకాశం నువ్వు మాకివ్వబట్టి చేయగలుగుతున్నాం. ఇందాక నువ్వన్నావే ఆ థ్యాంక్స్ మేమే నీకు చెప్పాలి అంది. నువ్వేమన్నా అను, నాకు చాలా మంచిగా అనిపించింది. ఆ తరుణి గారు ఉంది. చాలే, ఓసారి చెప్పావుగా, మందలింపుగా వారించాను దాని నిరసన నచ్చక. మా తేజు వసూళ్లు మొదలుపెట్టింది తరుణి గారితోనే. నేనీ చందాలంటూ వచ్చేవాళ్లని అస్సలు నమ్మను, వచ్చిన దానిలో సగం మిమ్మల్ని తెమ్మనే వాళ్లే మింగేస్తారు. నేనెవరికన్నా సాయం చేయాలనుకున్నప్పుడు స్వయంగా నేనే వెళ్లి వాళ్ళకేం కావాలో అడిగి కొనిపెట్టి వస్తాను, ఏ రుజువు లేకుండా పైసా ఇవ్వను నేను అన్నదట. ఈవిడిచ్చే 100-200 భాగ్యానికి సాక్షి సంతకాలు, స్టాంప్ పేపర్లు, నోటరీలు కావాలి కాబోలు, రుసరుసలాడిందప్పుడే మా తేజు. నవ్వొచ్చింది, బాధ కూడా వేసింది. ఎదుటి వాళ్ల అమాయకత్వాన్ని, అలసత్వాన్ని అలుసుగా తీసుకుని ఆడుకోవాలనుకునే వాళ్ల మోసాన్ని ఎదిరించాలనుకునే ఆవిడ గొప్ప వ్యక్తిత్వం ఈ పిల్లకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి. అమోఘమైన ఆమె వ్యక్తిత్వం నేను కష్టపడి ఒప్పించకుండానే తేట తెల్లమైపోయింది మా తేజుకి. ఎలా అంటారా, ఇది నాది, వాచ్మెన్ చేతిలో నోటు లాక్కుంటూ ఉద్రేకంగా అరిచేస్తోంది తేజు. ఆగాగు, ఏమిటా దుడుకుతనో, దగ్గరగా వెడుతూ కోప్పడ్డాను. ఇది

0: ఎప్పుడమ్మా, ఇది నాది కాదు. ముఖానికి దగ్గరగా తెచ్చింది నోటుని. 2000 రూపాయల నోటది. పిచ్చా వెర్రా, నోటు మీద నీది అని పేరు రాసి ఉంటుందా ఏం? కాని యాథాలాపంగా చూసి స్టన్ అయ్యాను. అవును, ఆ నోటు తేజుదే. వారం రోజుల క్రితం ఫీజుకని దానికిచ్చిన పైకంలో ఈ నోటు ఉంది. ఆ నోటు మీద తేజు పుట్టిన సంవత్సరం, నెల, తేదీ కలిసిన సీరియల్ నంబర్ ఉంది. అది చూడగానే ఇది నాది, నేను దాచుకుంటా అంటూ తేజు ఆ నోటును చేతికి తీసుకుందా వేళ స్కూల్కి వెళ్లే తొందరలో దాన్ని ఇది మార్చొద్దు సుమా అని హెచ్చరించి నాకిచ్చి వెళ్లిపోయింది. మరది హఠాత్తుగా వాచ్మెన్ చేతిలోకి ఎలా వెళ్ళింది? నాకెక్కడిదమ్మా, ఇప్పుడే తరుణమ్మగారు మెయింటెనెన్స్ కోసం ఇచ్చారు అన్నాడు వాచ్మెన్ అయోమయంగా. తరుణి గారి దగ్గరికి ఎలా వెళ్ళింది ఆ నోటు? ఆలోచనలో పడ్డాను. బుర్రలో బల్బు వెలిగింది. కథంతా గుర్తుకొచ్చేసింది. ఆ రోజు నా చేతిలో ఉన్న నోటుని, నాలెట్ ఎక్కడుందో కాస్త చూసి పెడతావా, ఆఫీస్కి టైం అయిపోయింది అని మా వారు కంగారు పెట్టేసరికి లైబ్రరీ నుంచి తెచ్చిన విశ్వనాథ గారి 1000 పడగలు పక్కనే ఉన్న టేబుల్ మీదుంటే ఆదరాబాదరామని మధ్య పేజీల్లో ఆ నోటుని పెట్టేసి వాలెట్ వెతికే పనిలో పడిపోయి దాని సంగతే మర్చిపోయాను. మరా పుస్తకం? పుస్తకం? ఆ అవును, తరుణి గారి ఇంటికొచ్చారు ఆ రోజే. అరే, విశ్వనాథ్ గారిని చదువుతారా మీరు? వండర్ఫుల్, చాలా రోజుల క్రితం చదివానది, ఇంకోసారి తిరగేస్తాను అంటూ తీసుకెళ్లింది. 2 రోజుల్లో తిరిగి తీసుకువచ్చి ఇచ్చేసింది. మరా నోటు? నోటు? నా గొంతులో ఏదో అడ్డుపడుతోంది. రుద్రాక్ష పిల్లిగారు దాన్ని జాతీయం చేశారు. ఈ గడబిడ ఏమిటో అడిగిపోదామని దగ్గరకొస్తున్న తరుణి గారి వంక గుంభనంగా చూస్తూ అల్లరిగా కొంటెగా పూర్తి చేసింది మా తేజు. వాచ్మెన్, వాడి చేతిలో నోటు, వాదించుకుంటోన్న మమ్మల్ని చూసేసరికే నెత్తురు లాగేసినట్టు తెల్లబడిపోయి అంతలోకే అద్భుతంగా రక్తం చిమ్మినట్టు ఎర్రబడిపోయింది ఆమె వదనం. మా ఎదురుగా ఏమీ అర్థం కాక అయోమయంగా నుంచున్న వాచ్మెన్ ఉద్దేశించి ఆ నోటు వీళ్ళకిచ్చేయమని పంపిస్తే ఏమిటి వాగుతున్నావు అన్నది గాండ్రిస్తున్నట్టు. ఈసారి తెల్లబోయేవంతు నాది, వాచ్మెన్ది. మా తేజు మాత్రం అంతా నాకెరుకే అన్నట్టు చిద్విలాసంగా, చిలిపిగా, కవ్వింతగా నవ్వుతోంది.
1: ఇప్పటి వరకు శుభోదయం సింహపురి కార్యక్రమంలో కథానిక విన్నారు. ఇప్పుడు ప్రమాద భీమా చట్టం గురించి ఏ వెంకటరెడ్డి గారి ప్రసంగం విందాం.
2: వాహన భీమా చట్టం 1988 ప్రకారము రోడ్డు ప్రమాదము జరిగినప్పుడు ఆ ప్రమాదములో గాయపడిన లేక చనిపోయిన ఆ వ్యక్తి లేక ఆ వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు వాహన భీమా చట్టం ద్వారా చట్టపరముగా వారికి కలిగే ప్రయోజనాలు ఏంటి మరియు ఆ ప్రయోజనము పొందుటకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచనలు గురించి మీతో చర్చించుటకు ఈరోజు మీ ముందుకు వచ్చాను. మనం పొద్దున లేచినప్పటి నుండి న్యూస్ పేపర్లోనో టీవీలోనో ఎక్కడో చోట రోడ్డు ప్రమాదము జరిగింది అని వింటూనే ఉంటాము. ఆ ప్రమాదము జరిగినప్పుడు ఆ వ్యక్తి కుటుంబం ఎంత నష్టపోతారు అనేది మనం అంచనా వేయలేము. మరీ ముఖ్యముగా పేద మరియు మధ్యతరగతి కుటుంబములో ప్రమాదము జరిగితే ఆ ప్రమాదము గురి అయిన వ్యక్తి ఆ కుటుంబానికి పోషకుడిగా ఉంటే ఆ వ్యక్తి సంపాదన పైన ఆధారపడే ఆ వ్యక్తి యొక్క భార్య, పిల్లలు మరియు తల్లిదండ్రుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో, వారు ఆర్థికంగాను మరియు మానసికంగాను ఎంత నష్టపోతారో మనం లెక్కగట్టలేనిది. వారి ఆర్థిక ప్రయోజనార్థం వాహన బీమా ద్వారా కొంత నష్టపరిహారం క్లెయిమ్ చేసుకోవడానికి వాహన బీమా చట్టం ఉపయోగపడుతుంది. ప్రమాదము జరిగినప్పుడు మనం ఎక్కడ ఏ పరిధి కోర్టులో దావా అనేది వేసుకోవాలి అనే విషయము చట్టం వచ్చిన మొదట్లో అయితే ప్రమాదము జరిగిన ప్రదేశము ఏ కోర్టు పరిధి కింద వస్తుందో ఆ కోర్టు మాత్రమే దావా అనేది దాఖలు చేసుకోవాల్సి ఉంది. కానీ ప్రస్తుతం చట్టంలోని సవరణల ద్వారా ప్రమాదానికి గురి అయిన వ్యక్తి నివాసము పరిధిలో ఉన్న కోర్టులో కూడా దావా దాఖలు చేసుకోవచ్చు. అంటే ఉదాహరణకు విజయవాడ నివాసి విజయవాడ నుండి తిరుపతి వెళ్తూ మధ్యలో నెల్లూరులో ప్రమాదానికి గురి అయితే పాత చట్టం ద్వారా ఆ వ్యక్తి దావా దాఖలు చేసుకోవడానికి నెల్లూరు కోర్టుకి వెళ్ళవలసి వచ్చేది. కానీ ఇప్పుడు జరిగిన చట్ట సవరణల వల్ల ఆ వ్యక్తి విజయవాడలో కూడా దావా అనేది దాఖలు చేసుకోవడానికి అవకాశము చట్టంలో కల్పించబడినది. దీనివలన ప్రమాదానికి గురి అయిన వ్యక్తి ప్రమాదము జరిగిన ప్రదేశముకు తిరగవలసిన అవసరము లేదు. ఇంకను ప్రమాదము జరిగిన తరువాత ఎంత సమయంలో నష్టపరిహార దావా దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది అనే విషయం ఇంతకు ముందల 1 సంవత్సరం లోపల మాత్రమే దావా దాఖలు చేసుకోవాలి. కానీ ఇప్పుడు టైం లిమిటేషన్ అనేది లేదు. ప్రమాదం జరిగిన తర్వాత ఎప్పుడు అయినను ప్రమాదానికి గురి అయిన వ్యక్తి లేదా అతని హక్కుదారులు నష్టపరిహారం దావా దాఖలు చేసుకోవచ్చును. ఇంకను ప్రమాద బీమా పరిహారము కోరుటకు ఏ విధమైన డాక్యుమెంట్స్ కావాలి అనే విషయానికి వస్తే, ఏదైనా ఒక ప్రమాదము జరిగినప్పుడు ఆ ప్రమాదము జరిగిన ప్రాంత పరిధిలో ఉన్న పోలీసు వారు వచ్చి ఆ ప్రమాదమునకు ఎఫ్ఐఆర్ రిపోర్టు రాసుకుని దానితో పాటు ఆ వాహనమును సీజ్ చేసి ఆ వాహనము నడుపుతున్న డ్రైవర్ యొక్క పేరు, అతని లైసెన్స్ వివరాలు, అడ్రస్ మరియు ఆ వాహనం యొక్క ఓనర్ పేరు, అతని వివరాలు, ఆ వాహనముకు ఉన్న ఇన్సూరెన్స్ పేపర్స్ని వారు కస్టడీలో ఉంచుకుంటారు. కనుక మీరు ఆ పోలీసు వారిని సంప్రదించి వారి వద్ద ఉన్న వివరములు అన్నీ తీసుకుని, ఇంకను ప్రమాదానికి గురి అయిన వ్యక్తి హాస్పిటల్లో చేరినప్పుడు ఆ హాస్పిటల్ వారు ఊన్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. అంటే దానిలో ఆ వ్యక్తికి శరీరంలో ఎక్కడెక్కడ దెబ్బలు ఉన్నవి మరియు ఎముకలు విరిగినవి అన్నీ కూడాను రాసి ఆ డాక్టర్ సర్టిఫై చేసి ఇచ్చినదే ఊన్ సర్టిఫికేట్. మరియు మీరు కట్టిన హాస్పిటల్ బిల్స్, డిశ్చార్జ్ రిపోర్ట్ అన్నీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రమాదానికి గురి అయిన వ్యక్తి మరణిస్తే పోస్టుమార్టం రిపోర్ట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకను ప్రమాదము నష్టపరిహారం దావా దాఖలు చేయనప్పుడు ప్రతివాదులుగా ఎవరిని చేర్చాలి అనే విషయం మరియు క్లెయిమ్ అనేది ఎవరిని అడగవలసి ఉంటుంది. ప్రమాదానికి గురి చేసిన వాహనము నడుపుతున్న డ్రైవర్, ఆ వాహన ఓనర్ మరియు ఆ వాహనముకు ఉన్న బీమా సంస్థ పైనను మరియు దావాలో ప్రతివాదులుగా చేర్చి దావా అనేది దాఖలు చేస్తాము. నష్టపరిహారము దావా దాఖలు చేయుటకు కొంత కోర్టు ఫీజు అనేది కట్టవలసి ఉంటుంది. మీరు కోర్టు ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఉంటే ఆ కోర్టు ఫీజు మినహాయింపు అడిగే అవకాశము ఉంటుంది. అంటే కోర్టు ఫీజు ముందలే కట్టకుండా మీరు అడిగిన పరిహారము మీకు వచ్చినప్పుడు దాని నుండి కోర్టు ఫీజు మినహాయించి మిగిలిన అమౌంట్ అనేది ఇవ్వడము జరుగుతుంది. ఇంకా క్లెయిమ్ అనేది ఎంత వస్తుంది, ఎంత అడగవచ్చు అనే విషయమై ఒక ప్రమాదంలో ఒక వ్యక్తి చనిపోతే అతని హక్కుదారులు అందరూ కలిసి అయినను లేదా విడివిడిగా అయినను దావా దాఖలు చేసుకోవచ్చు. చనిపోయిన వ్యక్తి ఆదాయము మరియు వయసును బట్టి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అతను 40 సంవత్సరాల లోపు ఉంటే అతని ఆదాయముకు 50% అదనముగా క్లెయిమ్ చేయవచ్చు. 40 నుండి 50 సంవత్సరాలు మధ్య ఉంటే అతని ఆదాయానికి 30% అదనముగా వస్తుంది. 50 నుండి 60 మధ్యలో ఉంటే ఆదాయానికి 15% అదనముగా క్లెయిమ్ వస్తుంది. ఒకవేళ ప్రమాదానికి గురి అయిన వ్యక్తి గాయాలు అయి కోలుకుంటే ఆ వ్యక్తికి అయిన పూర్తి హాస్పిటల్ ఖర్చులు మరియు అతను పూర్తిగా కోలుకుని అతను పని అతను చేసుకోవడానికి ఎన్ని రోజులు పట్టిందో అన్ని రోజులు అతని ఆదాయం కోల్పోతాడు. కనుక ఆ కాలములో అతనికి అతను కోల్పోయిన ఆదాయములో క్లెయిమ్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంది. క్లెయిమ్ ఎవరు చేసుకోవచ్చు అంటే, ప్రమాదము జరిగిన వ్యక్తి గాయాలు అయి కోలుకుని ఉంటే ప్రమాదానికి గురి అయిన వ్యక్తి క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రమాదము జరిగిన వ్యక్తి చనిపోయిన సందర్భంలో అతని హక్కుదారులు అయిన భార్య, పిల్లలు మరియు తల్లిదండ్రులు క్లెయిమ్ అనేది చేసుకోవడానికి అర్హులు. ఇక ఇన్సూరెన్స్ విషయానికి వస్తే, ఎలాంటి ఇన్సూరెన్స్ చేసుకోవడం మంచిది మరియు దాని లాభాలు నష్టాలు.

0: గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా వాహన బీమా చట్టం అనేది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ గురించి, దీన్నే లయబిలిటీ ఇన్సూరెన్స్ అనే కూడా అంటాము. దీన్ని వాహన బీమా చట్టం తప్పనిసరిగా ప్రతి ఒక్క వాహనదారులు చేసుకోవాలి అనేది రూల్ తెచ్చినది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఏమిటి అంటే, ఎవరైనా వాహనముతో రోడ్డు మీదకు వెళ్ళి ప్రమాదం చేస్తే దానివల్ల నువ్వు కాకుండా వేరే వ్యక్తి ఎవరికైనా నష్టం జరిగితే ఆ వ్యక్తి క్లెయిమ్ చేసుకోవడానికి వీలుగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది ఉపయోగపడుతుంది. మరి నీ సొంత డ్యామేజ్ లేదా నీ వెహికల్ డ్యామేజ్ అనేది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్లో క్లెయిమ్ చేసుకోవడానికి వీల్లేదు. ఆ ప్రమాదంలో నీకు ఏదైనా దెబ్బలు తగిలి నీ వెహికల్ డ్యామేజ్ అయినప్పుడు క్లెయిమ్ చేసుకోవాలి అంటే దానికి కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్, దాన్నే ఫుల్ ఇన్సూరెన్స్ అని కూడా పిలుస్తాము, అది మీరు చేసుకోవాల్సి వస్తుంది. మనము కొత్త వెహికల్ కొన్నప్పుడు ఫుల్ ఇన్సూరెన్స్ అనేది చేసి ఉంటుంది. అంటే ఫుల్ ఇన్సూరెన్స్ అనేది ఆ బండి యొక్క బరువు సీసీని బట్టి ఉంటుంది. మనం ప్రతి సంవత్సరము రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రెన్యువల్ సమయంలో మనం చాలామంది అంత డబ్బులు ఎందుకు అని పోలీసు వారు బండి ఆపితే చూపించడానికి చాలు అనుకుని థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది చేయించుకుంటారు. ఫుల్ ఇన్సూరెన్స్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్కి వేరియేషన్ కూడా చాలా తక్కువ మాత్రమే ఉంటుంది. దీనివల్ల మీరు నష్టపోతారు మీకు తెలియదు. ఉదాహరణకు ఒక వ్యక్తి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేసుకుని ఆఫీస్కి వెళ్తున్నాడు, మధ్యలో యాక్సిడెంట్ జరిగింది. ఇతన్ని గుద్దిన వ్యక్తి వెహికల్కి అస్సలు ఇన్సూరెన్స్ లేదు. అప్పుడు మీకు జరిగిన డ్యామేజ్ క్లెయిమ్ అనేది ఎవరి నుండి పొందలేరు. ఒకవేళ ఆ గుద్దిన వ్యక్తి ఆగకుండా వెళ్ళిపోయాడు, అప్పుడు ఎవరిపై మీరు క్లెయిమ్ అనేది చేస్తారు. ఇలాంటి సందర్భంలో మీరు ఫుల్ ఇన్సూరెన్స్ అనేది మీరు చేసుకుని ఉండి ఉంటే మీకు జరిగిన నష్టం మీ బండి ఇన్సూరెన్స్ కంపెనీని అడగవచ్చు. దానివల్ల మీరు మీ కుటుంబ సభ్యులు నష్టపోకుండా ఉంటారు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది కేవలం మీ వల్ల వేరొక వ్యక్తికి అయినప్పుడు అతను మాత్రమే క్లెయిమ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మీ సొంత నష్టం మీరే భరించవలసి ఉంటుంది. అసలు ఇన్సూరెన్స్ లేని సందర్భంలో ఇన్సూరెన్స్ లేకుండా మీరు వెళ్ళి ఎవరినైనా యాక్సిడెంట్ చేశారు అనుకున్నప్పుడు మీపై క్రిమినల్ కేసులు పెట్టి అందులో మీరు జైలుకి వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. ఇంకా మీ వల్ల నష్టపోయిన వ్యక్తికి మీరు నష్టపరిహారం కట్టవలసి ఉంటుంది. కట్టని ఎడల మీ ఆస్తి అమ్మి అయినా చట్టం కట్టిస్తుంది. సో మీరు వాహన బీమా చేసుకోకపోతే మీరు నష్టపోతారు. ప్రతి ఒక్కళ్ళు వాహన బీమా అనేది తప్పక చేసుకోండి. అందులో ఫుల్ ఇన్సూరెన్స్ అనేది చేసుకుంటే మంచిది. ఇక వాహనము మీరు వేరొకరికి అమ్మినప్పుడు వెంటనే వారి పేరు మీదకు బదిలీ చేయండి. లేని ఎడల ఆ కొన్న వ్యక్తి ఏదైనా ప్రమాదానికి కారకుడు అయితే ఆ వాహనము ఆర్టీఏ రికార్డ్స్లో మీ పేరు మీదనే ఉంటుంది, కాబట్టి మీరు ఆ ప్రమాదానికి బాధ్యత వహించవలసి ఉంటుంది. అలాగే ప్రమాదము జరిగినప్పుడు నష్టపరిహారమునకు క్లెయిమ్ చేసినప్పుడు ఆ నష్టపరిహారం చెల్లించవలసిన బీమా సంస్థ కట్టకుండా ఉండుటకు చట్టపరంగా మీ వైపు ఏమైనా తప్పులు ఉన్నాయా అనేది చూస్తుంది. అందులో భాగముగా మీరు రోడ్డు భద్రత ప్రమాణాలు అనేవి పాటించవలసి ఉంటుంది. లేని ఎడల మీకు పరిహారం అనేది ఇవ్వదు. అందువల్ల ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించడం తప్పనిసరి. హెల్మెట్ వాడటం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం తప్పనిసరి. మరియు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించకుండా తప్పకుండా పాటించవలసి ఉంటుంది.
1: ఇప్పటి వరకు ప్రమాద భీమా చట్టం గురించి ఏ వెంకటరెడ్డి గారి ప్రసంగం విన్నాము ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం. ఇప్పుడు లలిత గీతాలు విందాము.

లలిత గీతాలు వింటూ ఉన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం. మరికొద్దిసేపట్లో 8 గంటలకు సమాచార్ ప్రభాత్ ఢిల్లీ కేంద్రం నుంచి, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30

0: program. The UN Security Council sanctions are still in effect, which freeze Iran's assets abroad, halt arms deals with Tehran, and penalize any development of Iran's ballistic missile program, among other measures. Three civilians were killed by Pakistani forces in Balochistan. A leading human rights organization revealed that three dead bodies were found dumped in the Kuldan area of Danuk in Gwadar district. This latest incident comes against the backdrop of a growing wave of extrajudicial killings and enforced disappearances across the province. PANC, the human rights department of the Baluch National Movement, said the deceased had previously been forcibly disappeared by Pakistani security forces. PANC accused the Pakistani security forces of carrying out their enforced disappearance, unlawful detention, and subsequent killing. It also urged the United Nations and other international human rights mechanisms to intervene urgently, press Pakistan to end enforced disappearances and extrajudicial killings in Balochistan, and ensure accountability for those responsible. India Meteorological Department IMD has forecast heavy rainfall in Bihar, Odisha, Sub-Himalayan West Bengal, Sikkim, Kerala and Rajasthan today. Met Department has predicted thunderstorms accompanied by lightning and gusty winds in Uttarakhand, Andhra Pradesh, Chhattisgarh, Gujarat, Madhya Pradesh, Konkan, Goa, Karnataka and Lakshadweep today. Similar weather conditions are expected over Tamil Nadu, Puducherry, Karaikal, Kerala, Mahe, parts of Northeast India and Andaman Nicobar Islands during the next 2 days, where the agency has forecast a partly cloudy sky in the national capital today. The India Meteorological Department has forecast rain and thunder shower activity at several places over Odisha today. Heavy rainfall is likely at isolated places, while thunderstorms accompanied by lightning and gusty winds are also expected in some areas. The weather is likely to remain unsettled over the state during the next few days. In Kerala, isolated heavy rain is expected in many districts, while the average daytime temperature is rising across the state. Yellow alert, warning of isolated heavy rainfall, has been declared in Pathanamthitta and Idukki districts. In men's cricket, India crushed Afghanistan by 127 runs in the third T20I to complete a 3-0 series sweep in New Delhi last night. Put into bat, India posted 221 runs for the loss of 7 wickets in the stipulated 20 overs. In reply, Afghanistan were bowled out for 94 in 14.1 overs. Earlier, Afghanistan won the toss and opted to bowl. And now, for a look at today's newspapers, it's over to Nina Arakal.
1: Thank you, Pramod. Mostly all newspapers have headlined the unprecedented revolt at Tata Sons. The Indian Express headlines, battle rages, Tata Sons board clears 5 more years for Chandra Noel objects. While the Tribune headlines, no Tata to Chandra as board clears 5-year extension, Noel calls it invalid. The Asian Age headlines, Tata Sons okays fresh 5-year term for Chandrasekharan. Ready, reliable, Modi pitches India for global chip making headlines, the Indian Express. While the Tribune says, Modi pitches India as semicon powerhouse. The Times of India headlines, US clears bill to slap levies on countries buying Russian fuel, even as the Hindu headlines, Russian sanctions bill, India faces tariff threat. And finally, a story in the Tribune says that buying prescription medicines from a medical store could soon be recorded on CCTV, with the footage to be kept for at least 3 months. And with that, it's back to you, Pramod.
0: Thank you, Nina. And now, before we end the bulletin, the headlines once again. Election Commission freezes Trinamool Congress's name and symbol, asks rival factions to pick new ones for West Bengal by polls. Joint Parliamentary Committee on Foreign Contribution Regulation Amendment Bill to hold its first meeting in New Delhi today. NTA releases final answer keys of UGC NET June 2026 exam for English, Commerce and Sociology. IMD forecasts heavy rainfall in Bihar, Odisha, Sub-Himalayan West Bengal, Sikkim, Kerala and Rajasthan today. And in men's cricket, India crush Afghanistan by 127 runs in third T20 international to win the series 3-0. And with that, we end the morning news. Have a nice day.
2: ஆகாசவாணி సేవా సంకల్ప అభియాన్పై వార్తా వ్యాఖ్యను ఇప్పుడు వింటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అంతర్జాతీయ వేదికలపై భారత్కు దౌత్యపరమైన ప్రాధాన్యత పెరగడంతో పాటు సుపరిపాలన, ఆర్థిక వ్యవస్థ, మౌలిక వస్తులు, విదేశాంగ విధానాల్లో దేశం పలు కీలక విజయాలు సాధించింది. నరేంద్ర మోదీ 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా ప్రభుత్వాధినేతగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. నాటి నుంచి గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 ఏళ్లు, భారతదేశ ప్రధానమంత్రిగా దాదాపు 12 ఏళ్లు పూర్తి చేసుకుంటూ 25 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించారు. ఒకే దేశం ఒకే పన్ను విధానంలో జీఎస్టీ అమలు, ప్రపంచ బ్యాంక్ వ్యాపార అనుకూల ర్యాంకింగ్లో భారతదేశాన్ని 142వ స్థానం నుంచి 63వ స్థానానికి మెరుగుపరచడం, స్వచ్ఛభారత్ అభియాన్ కింద దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో మరుగుదొడ్ల నిర్మాణం ద్వారా పారిశుద్ధ్య విప్లవం తేవడం వంటివి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ నాయకత్వ సామర్థ్యానికి నిదర్శనం. అంతేకాక ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత ఆరోగ్య భద్రతా పథకం ఆయుష్మాన్ భారత్ ద్వారా కోట్లాది కుటుంబాలకు లబ్ది చేకూర్చడం, జాతీయ రహదారుల నిర్మాణం వేగవంతం, వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల ప్రారంభం, గ్రామీణ విద్యుదీకరణ, విమానాశ్రయాల సంఖ్య రెట్టింపు చేయడం, జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి భారతదేశంలో పూర్తి స్థాయిలో విలీనం చేయడం, రక్షణ రంగంలో ఆత్మ నిర్భరత సాధించడంతో పాటు మేక్ ఇన్ ఇండియా ద్వారా స్వదేశీ రక్షణ పరికరాల తయారీని పెంచడం, సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా జాతీయ భద్రతకు ప్రాధాన్యతనిచ్చి ఉగ్రవాదానికి గట్టి సమాధానం చెప్పడం, భారతదేశ నాయకత్వంలో G20, బ్రిక్స్ వంటి శిఖరాగ్ర సదస్సులను విజయవంతంగా నిర్వహించడం, గ్లోబల్ సౌత్ దేశాల గళంగా మారడం, పర్యావరణ పరిరక్షణ కోసం గ్లోబల్ సోలార్ కూటమికి నేతృత్వం వహించడం నరేంద్ర మోదీ దార్శనికతకు నిదర్శనాలుగా చెప్పవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రతి ఏడాది సెప్టెంబర్ 17న భారతీయ జనతా పార్టీ సేవా పక్వాడా పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయితే ఆయన ముఖ్యమంత్రిగా, ప్రధానిగా 25 సంవత్సరాల ప్రజాసేవ పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈసారి సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు నెల రోజుల పాటు సేవా సంకల్ప అభియాన్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను, సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడం, సామాజిక అభివృద్దిని పెంపొందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి జన్మదినం సందర్భంగా గురువారం ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో రాత్రి 7 గంటలకు దీపాలు వెలిగించి ఆశీర్వాద దీపం కార్యక్రమం, రక్తదాన శిబిరాలు, సేవా సంకల్ప అభియాన్లో భాగంగా కాశీ నుంచి ప్రధానమంత్రి జన్మస్థలమైన గుజరాత్లోని వద్దునగర్ వరకు సేవాజ్యోతి కలశయాత్ర, బైక్ ర్యాలీ నిర్వహిస్తారు. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 7వ తేదీ వరకు అంగన్వాడీ ఆశా కార్యకర్తలను సత్కరించడంతో పాటు తల్లులు పిల్లలకు అవసరమైన పోషకాహార అవగాహన, ఆరోగ్య సేవలు అందిస్తారు. పాఠశాల విద్యార్థులకు మేరే సప్నో కా భారత్ ఇతివృత్తంగా చిత్రలేఖనం, ప్రసంగ పోటీలు నిర్వహిస్తారు. వార్డు, బ్లాక్ స్థాయిల్లో ప్రత్యేక సేవాసేతు క్యాంపులు ఏర్పాటు చేసి అర్హత ఉండి పథకాలందని వారికి ఆయుష్మాన్ భారత్, పీఎం ఆవాస్ యోజన, పీఎం కిసాన్ వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు నేరుగా పొందే అవకాశం కల్పిస్తారు. స్థానికంగా ఉపాధి, చట్టపరమైన సమస్యలున్న వారికి ఉచిత చట్టపరమైన సలహాలు, సహాయం అందిస్తారు. ఈ ప్రచారంలో భాగంగా సాంస్కృతిక పోటీలు, క్రీడా పోటీలు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. నెల రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో సుపరిపాలన, లక్పతి దీదీలు, మహిళా సాధికారిత, యువజన భాగస్వామ్యానికి పెద్దపీట వేస్తున్నారు. బూత్ స్థాయిలో ఏక్ పేడా మాకే నామ్ పేరుతో చేపట్టనున్న మొక్కలు నాటే కార్యక్రమం ద్వారా పర్యావరణ సమతుల్యత, పచ్చదనం పెరుగుతుంది. ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలలు, బహిరంగ ప్రదేశాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పరిశుభ్రత పెరుగుతుంది. ప్రభుత్వ కార్యాలయాలకు తిరిగే పని లేకుండా సేవా శిబిరాల వద్ద నేరుగా దరఖాస్తులు సమర్పించే అవకాశం కలుగుతుంది. కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ రకాల స్వయం ఉపాధి, రక్షణ పింఛన్ పథకాల గురించి ప్రజలకు సమగ్ర అవగాహన లభిస్తుంది. నేరుగా అధికారులే ప్రజల వద్దకు రావడం వల్ల మధ్యవర్తుల ప్రమేయం తగ్గి పారదర్శకత పెరుగుతుంది. రేషన్ కార్డులు, ఆధార్ సవరణలు, పెన్షన్ల దరఖాస్తులు వంటి నిత్య జీవిత సమస్యలకు వేగంగా పరిష్కారం లభిస్తుంది. ఈ విధంగా సేవా సంకల్ప అభియాన్ కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాకుండా ప్రభుత్వ సేవలను సమాజంలోని చివరి వ్యక్తి వరకు వేగంగా, పారదర్శకంగా అందించే ఒక బృహత్తర సామాజిక కార్యక్రమం అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సేవా సంకల్ప అభియాన్పై వార్తా వ్యాఖ్యను ఇప్పటి వరకు విన్నారు. రచన MLN మాధురి, వ్యాఖ్యానం షేక్ మస్తాన్బి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి సింహపురి FM వింటూ ఉన్నారు. సమయం 8:35. మనోరంజని కార్యక్రమానికి స్వాగతం అండి. మనోరంజనిలో మన కోసం చాలా లెటర్స్ అయితే వచ్చాయి, వాటిని చదివి శ్రోతలు కోరినటువంటి సాంగ్స్ని వినేద్దాము లెటర్స్ ద్వారా. ఫస్ట్ మా అన్నయ్య సినిమాలోని పాట కావాలి అని కోరుతున్నారు. నిజామాబాద్ న్యూ ఎన్జిఓ కాలనీ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్. ఆకాశవాణి అధికారులకు, సిబ్బందికి మా నమస్కారాలు అని మెసేజ్ చేశారు. ఓకే అండి, తప్పకుండా వినేద్దాం మీరు విష్ చేసినటువంటి సాంగ్ ఫ్రమ్ ది మూవీ మా అన్నయ్య.

బ్యూటిఫుల్ సాంగ్ విన్నాం కదండి. నెక్స్ట్ లెటర్ మనోరంజని శ్రోతలు కోరిన పాటల కార్యక్రమంలో చందమామ సినిమాలోని పాట కావాలి అంటూ ఉన్నారు. ఆర్ రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, రాధామున్నా, సుధాకర్, సాయి తేజ, లీలా సింగ్ ఏలూరు నుంచి. ఓకే అండి, వినేద్దాం.

శత్రువు సినిమాలోని పాట కావాలి అని కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి విలేజ్ నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్ కోరుతున్నారు. ఓకే.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. మనోరంజనీ కార్యక్రమంలో సాంగ్స్ ప్లే అవుతూ ఉన్నాయి. నెక్స్ట్ మనం వినేద్దాం హ్యాపీ వెడ్డింగ్. ఈ సినిమా చిన్న సినిమా అనే చెప్పచ్చు. ఈ సినిమా అంటే పెద్ద హీరోస్ అలా కాకుండా, బట్ సినిమాలో పాటలు మాత్రం చాలా బాగుంటాయండి. నిహారిక యాక్ట్ చేశారు హీరోయిన్ లాగా, అండ్ మ్యూజిక్ వచ్చేసి కార్తిక్. సీతారామ శాస్త్రి గారు రచన, హేమచంద్ర శ్రావణ్ భార్గవ్ ఇద్దరు కలిసి పాట పాడారు. చాలా బాగుంది పాట. యాజ్ యూజువల్ లిరిక్స్ ఇంకా హైలైట్గా ఉంటాయి. వినేద్దాం.

హ్యాపీ వెడ్డింగ్ అనే సినిమాలోని సాంగ్ విన్నారు. ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం వింటున్నారు. నెక్స్ట్ మనం వినేద్దాం బ్రో సినిమాలోని ఒక సూపర్ సాంగ్.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో 9 గంటలకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్పవృక్ష వాహనం ప్రత్యక్ష ప్రసారం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడుతుంది.

0: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల భాగంగా ఈ ఉదయం కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ కె నరసింహ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి గారులు. నిర్వహణ శ్రీ ఎం మా సుధాకర్ మోహన్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం శ్రీ వి విజయముని స్వామి, శ్రీ కె హరీష్ కుమార్, శ్రీ కె శ్రీనివాసులు, శ్రీ ఆర్ రామగోవింద రెడ్డి. వినండి కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్కిన తృంపవే భవలతల్ నిత్యానుకంపానిధి అని కుంతీదేవి శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థించింది. ఆమే కాదు, సమస్త భక్తకోటి ఆ స్వామిని వేడుకునేదే. ఈ సంసారమనేటువంటి భవసాగరాన్ని నుంచి విముక్తి కలిగించి నీలో ఐక్యమయ్యే విధంగా, నిరంతరము నీ పాదసేవ చేసుకునే విధంగా నీ వద్దే ఉండేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు స్వామి అని వేడుకోవడం. జన్మరాహిత్యాన్ని కోరుకునేవారు కొందరు అంతకు మించి ప్రతి జన్మలోనూ నిన్ను సేవించుకునే భాగ్యం కలగాలని కోరుకునేవారు కొందరు, ఇలా అందరూ స్వామి సన్నిధిలో స్వామి సాన్నిధ్యాన్ని కోరుకునేటువంటి వారే. అలా ఎందరో మహనీయులు అందరికీ కూడా ఒకేసారి దర్శన భాగ్యాన్ని కల్పించి తరింపచేసేటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఉత్సవములే ఈ బ్రహ్మోత్సవములు. ఈ బ్రహ్మోత్సవములలో స్వామివారు ఈనాడు కల్పవృక్షము ఛాయలో దేదీప్యమానంగా అమ్మవారిద్దరితో కూడా ప్రకాశిస్తూ ఉన్నారు. ఆశ్రితజనుల మనోభీష్టాలను నెరవేర్చు కల్ప తరువే శ్రీనివాస పరబ్రహ్మ అని మనకు పురాణ సాహిత్యం తెలియజేస్తోంది. వృక్ష సంపదలో కల్పవృక్షం అత్యంత విశేషమైనటువంటిది. ఇతర వృక్షములు తమకు సంబంధించినటువంటి తమకు కాచినటువంటి ఫలములనే ఇస్తాయి, కానీ కల్పవృక్షం వాంఛిత ఫలాలన్నింటినీ కూడా ప్రసాదిస్తుంది అని. ఎల్ల ఋతువులందు నెలరారి పరోమై ఇంద్రు విరులతోటకెపు తెచ్చి కోరు వచ్చి వారి కోర్కెలు నీనడు వేల్పు మ్రానుపాల వెళ్ళి బుట్టే అని క్షీరసాగరం మథనం జరిగిన సందర్భంలో అందులో నుంచి కల్పవృక్షం ఆవిర్భవించింది. ఇక్కడ మనం ఒక విషయం జాగ్రత్తగా గమనించినట్లయితే స్వామివారికి వాహన సేవలు అధికంగా అమ్మవారికి తోబుట్టువుగా ఉన్నవే ఉంటాయి. ఒక గజరాజం ఐరావతాన్ని తీసుకున్న, అలాగే చిట్ట చివర అశ్వవాహనం చేసుకున్న, అదేవిధంగా కల్పవృక్ష వాహనం ఇలా, అలాగే చంద్రప్రభ వాహనం ఇలా ఎక్కువ స్వామివారు అమ్మవారికి కూడా ప్రీతి కలిగించే విధంగా, అదేవిధంగా అమ్మవారు కూడా నిరంతరము స్వామివారి హృదయస్థానంలో ఉండి ఎప్పుడైతే అమ్మకు ప్రీతి కలిగిందో వెంటనే ఆ అమ్మవారు చెప్పేటువంటి ప్రతి మాట కూడా, అంటే అమ్మ ఎవరి గురించి చెబుతుందండి, తమ బిడ్డల గురించే చెబుతుంది, తన భక్తుల గురించే చెబుతుంది. వారు విన్నవించుకున్నటువంటి కోరికలన్నీ కూడా ఎప్పుడు ఏ సమయంలో స్వామివారి చెవిన పడితే అవి ఫలిస్తాయో ఆ సమయాన్ని చూసి ఆచిచూచి అమ్మవారు అయ్యవారికి తెలియవరుస్తుంది. అందుకనే ఆయన హృదయలక్ష్మి నిరంతరం ఉండడం చేతే మన చేత ఇంత కరుణని ఆయన చూపిస్తూ ఉన్నాడు. కరుణా సాగరంగా స్వామివారు వెలుగొందుతూ ఉన్నాడు. ఆ సాగరానికి ప్రతిగా ఇక్కడ భక్తులందరూ కూడా స్వామివారిని సేవ చేస్తూ ఉన్నారు. అటువంటి దివ్యమైనటువంటి కల్పవృక్ష ఛాయలో స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతుడే విహరిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ వాహన సేవలో చూసినట్లయితే రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మే విహరిస్తున్నాడా అన్న భావన కలుగుతుంది. నెమలి పించాన్ని ధరించాడు, చేతిలో వేణువును ధరించాడు, చక్కటి భంగిమలో ఒక కాలు మడిచి మరొక కాలు వెంపు ఉంచి నయన మనోహరంగా ముగ్ధ మనోహరంగా మన్మథ మన్మథుడు శ్రీనివాస పరబ్రహ్మ కాదు కాదు శ్రీకృష్ణ పరమాత్మ అన్నట్టుగా మనకు గోచరమవుతూ ఉన్నాడు. అటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి మనోహరమైన మనోజ్ఞమైనటువంటి రూపాన్ని చెరగని ముద్రగా మనస్సులో ముద్రించుకుంటూ ఉన్నారు భక్త శిఖామణులు. మరొక మక్క ఆ స్వామి చెంత

0: చక్కగా కళలను ప్రదర్శించేటువంటి అవకాశం దొరికిందనే భావనతో ఎంతో మంది భక్త శిఖామణులు నృత్య ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. భాగవత భారత రామాయణాది ఇతిహాసాల్లో కావ్యాల్లో వర్ణించినటువంటి అనేక రకములైనటువంటి నృత్యాలను గీతాలని స్వామి ముందు చక్కగా ప్రదర్శిస్తూ ఉన్నారు. అదే తమ కళలకు సరైనటువంటి ప్రదర్శనకు అవకాశమని, నిజంగా తాము నేర్చుకున్నటువంటి కళలకు తాము ధన్యులమయ్యామని, తమ జన్మ సార్థకత ఏర్పడిందనేటువంటి తన్మయత్వంతో స్వామివారి ముందు చక్కగా నృత్యం చేస్తూ ఉన్నారు. అందులో పిన్నవారు పెద్దవారు అనేటువంటి తారతమ్యాలు లేదు, స్త్రీ పురుష భేదం లేదు, వయో భేదం లేదు. అందరూ కూడా ఉత్సాహంగా రెట్టించినటువంటి ఆత్మవిశ్వాసంతో తమ యొక్క నైపుణ్యాలని స్వామి ముందు ప్రదర్శిస్తూ ఉన్నారు. స్వామివారికి వృక్షానికి కూడా ఒక అవినాభావ సంబంధం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే శ్రీనివాస పరబ్రహ్మ పద్మావతి పరిణయ సమయంలో కుబేరుని వద్ద రుణం తీసుకున్న సందర్భంలో మరి ఆ పట్టా మీద సంతకం, సాక్షి సంతకం, ఆయన ఒక కాగితాన్ని రాసిచ్చినట్టుగా అప్పు తీసుకుంటున్నట్టు దానికి సాక్షి సంతకాలు కూడా అడిగినట్టుగా ఆ సాక్షి సంతకాలతో పాటు ఎవరి నీడలో ఇదంతా జరిగిందండి అంటే ఒక చింత చెట్టు నీడలో ఈ తతంగం అంతా జరిగినట్టుగా మనకి పురాణాలు తెలియజేస్తూ ఉంటాయి. కాబట్టి దానికి ఒక చింత చెట్టు కూడా సాక్షిగా ఉందని, కాబట్టి తన పరిణయానికి కావలసినటువంటి ధనాన్ని తీసుకునే సందర్భంలో ఉంది కాబట్టి దానిని కూడా అనుగ్రహించారా స్వామివారు అన్న భావనతో ఇక్కడ మనకి స్వామివారు విహరించేటువంటి వైనం కనబడుతుంది. కాదు కాదండి, మరొక విశేషం ఉంది. తిరుమలలో సంపంగి ప్రాకారం అని పిలుస్తారు ఒక చక్కనైనటువంటి కట్టడాన్ని. ఎందుకు దానికి ఆ విధమైనటువంటి పేరు వచ్చిందండి అని చూసినట్లయితే, స్వామివారికి ప్రాకారం నిర్మించే సమయంలో అన్ని వెంపులా అన్ని ప్రాకారాలు నిర్మాణమవుతున్న సమయంలో ఒక ప్రాకారానికి ఒక సంపంగి మాను అడ్డుగా ఉందిట. అయ్యో, ఇక్కడ ఉండేటువంటి ప్రతి చెట్టులోను పుట్టలోను పువ్వులోను అన్నిటిలోనూ పరమాత్మ యొక్క స్వరూపమే కదా, మరి ఈ వృక్షాన్ని తొలగించినట్లయితే మరి ఇబ్బంది అవుతుందే అని ఆలోచించి మరి స్వామివారే ఏ రకమైనటువంటి మార్గాన్ని కల్పిస్తారో అని ఆనాటికి ఆ పనులన్నీ నిలిపివేసి మరుసటి నాడు పరిచూద్దాం దాని సంగతి, లేదా మరొక విధంగా నిర్మించాలా అని వాళ్ళు తర్జనపడుతూ వెనక్కి వెళ్ళిపోయారట. కానీ తర్వాత రోజు ఉదయం లేచి చూసేసరికి ఆశ్చర్యం పొందారు అందరూ కూడా. అద్భుతమైనటువంటి దృశ్యం కనిపించింది. ఏమిటయ్యా అంటే, ఆ సంపంగి మాను తమ కట్టడానికి ఎప్పుడైతే అడ్డుగా అనుకున్నారో దానికి తొలగి కొంచెం అటుగా వెళ్ళినట్టుగా వాళ్ళకి కనిపించిందిట. అంటే స్వామిని సేవించుకోవడంలో, స్వామి కార్యంలో మనం అనుకునేటువంటి కేవలం చైతన్యం కాదు, జడ పదార్థములు కూడా స్వామికి సహకరిస్తాయి అని. ఆ రకంగా ఆ సంపంగి మాను ఆలయ నిర్మాణ సమయంలో సహకరించినందుకు గాను ఆ మాను ఉన్న చోట ప్రాకారాన్ని సంపంగి ప్రాకారం అన్నారని బుధజనులు తెలియజేస్తూ ఉంటారు. ఇలా స్వామివారిని కేవలం మానవ మాత్రులే కాదు, చరాచర జీవకోటి కూడా సేవించి తరించినట్లుగా మనకు ఇతిహాసాల్లో పురాణాల్లో కనబడుతూ ఉంది. ఇలా సమస్త జీవుల చేత, చరాచర జీవకోటి చేత సేవింపబడేటువంటి స్వామి నిజానికి మన చేత సేవింపబడుతున్నట్లుగా కనిపించినా నిలువెత్తుగా నిలబడి 24 గంటలు ప్రతి క్షణము కూడా భక్తుల యొక్క కోరికలు తీర్చేటువంటి స్వామి, అటువంటి కరుణాస్వరూపుని యొక్క కారుణ్యము గురించి, ఆ కల్పవృక్ష వాహన వైభవాన్ని గురించి మనకి బ్రహ్మశ్రీ కుప్ప నరసింహశర్మ గారు అందిస్తారు. ఆయన యొక్క ప్రవచన ధారామృతంలో విషయాలను తెలుసుకుని తరించే ప్రయత్నం చేద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అయ్యా నరసింహం గారు అందుకోండి.
1: ధన్యవాదాలు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పాయాద్ విశ్వస్య సాక్షి ప్రభురఖిల జగత్ కారణం శాశ్వతోయం పాద ప్రహ్వాఘరాశి ప్రశమన భృతాం బోధర ప్రాభవో మాం వ్యక్తావ్యక్త స్వరూపో దురధిగమ పద ప్రాక్తనీనాం చ వాచాం ధ్యేయో యోగీంద్ర చేత సరసి జనయత నంద దీక్షా విహారః అని మహానుభావులు అందరూ వెంకటేశ్వర స్వామి వారిని స్తుతి చేస్తూ ఉంటారు. ఈరోజు మహాభాగ్యం కల్పవృక్ష వాహనంలో అమ్మవార్లతో కలిసి వెంకటేశ్వర స్వామి వారు విహరిస్తూ మనకు దర్శనమిస్తూ అనుగ్రహిస్తూ ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి అలంకరణ శ్రీకృష్ణ పరమాత్మ అలంకరణ చేశారు. రుక్మిణీ సత్యభామలతో కూడి ఉన్నట్లుగా మనం భావన చేయొచ్చు.

0: అది కల్పవృక్ష వాహనం. కల్పం అంటే కల్పవృక్ష వాహనం అంటే ఏమిటి అని కించిత ఆలోచన చేద్దాం. కల్పం అనే పదానికి ముందు సం అనే అక్షరాన్ని చేరుద్దాం, అప్పుడు సంకల్పం అవుతుంది. సంకల్పం అంటే కోరిక. కోరిక వల్లే కదా సమస్తము పుడుతోంది. పరమాత్మ సంకల్పించాడట సృష్టి చేయాలి అని. అవ్యక్తంగా ఉన్న ఆయనలోంచి ఒక పద్మం వచ్చింది, ఆ పద్మం వికసించింది. అందులో చతుర్ముఖ బ్రహ్మగారు ఉన్నారు. ఆయనకు కళ్ళు తెరిచేస్తే మళ్ళీ తనను ఎవరు సృష్టించారో కనిపించడం లేదు. ఏదో ఒక శబ్దం వినిపించింది తపస్సు చేయమని. తపస్సు చేయగా చేయగా పరమాత్మ యొక్క సంకల్పం ఆయనకు బోధపడింది. మళ్ళీ ఆయన సంకల్పించాడట, సభూరి దివ్యాహరత్ సభూమి మసృజిత అని వేదం చెప్తున్నది. ఉన్నట్టుండి పరమాత్మ కోరికానుసారం తాను కూడా ఇలాగే కోరుకున్నాడట, భూహ అని అన్నాడట. వెంటనే భూమి వచ్చేసింది. ఆ భూమి ఎట్లా నిర్మితమైందో అంతకుముందు చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా తెలియదు. సభువై దివ్యాహరద్, మళ్ళీ భువహ అనే శబ్దం చేశాడట, శుభహ అనే శబ్దం చేశాడట. ఈ విధంగా సమస్త లోకాలు ఆవిర్భవించాయట. వెలిసి చెప్పదలిచిన అంశం ఏమిటంటే, సంకల్ప మాత్రము చేత సృష్టి అంతా ప్రారంభమైంది. సృష్టికి మూల కారణం సంకల్పం అని అర్థమైంది, అంటే కోరిక. ఈ సృష్టి ఇది ఈ కోరిక పరమాత్మ కోరిక. ఆయన సత్య సంకల్పుడు, సత్యకాముడు, వ్యర్థము లేని కోరిక కలిగిన వాడు. కాబట్టి ఆయన నుంచి ఈ సమస్త బ్రహ్మాండాలు ఆవిర్భవించాయి. ఆ బ్రహ్మాండాన్ని మొత్తాన్ని కూడా వృక్షం కింద శాస్త్రజ్ఞులు వర్ణించారు. ఊర్ధ్వమూల మథశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం అని భగవద్గీతలో విస్తృతంగా వర్ణిస్తారు. అశ్వత్థ వృక్షంగా ఈ సంసారాన్ని వర్ణిస్తారు. దానికి అనేక పోలికలు ఉన్నాయి. ఎలాగైతే వృక్షం ఒక కొమ్మ నరికినా మరొక మార్గం ద్వారా మళ్ళీ పెరుగుతూ ఉంటుందో, అలాగే మనలో ఒక కోరిక ఏదైనా ఒక రకమైన వైరాగ్యం ద్వారా పోయినా మరొక రకమైన కోరిక మొలుస్తూనే ఉంటుంది. కోరిక ఉన్నన్నాళ్ళు ఈ ప్రపంచ సృష్టి ఉంటూనే ఉంటుంది. కాబట్టే వైరాగ్యాన్ని సంపాదించాలి, నైరాశ్యంగా ఉండాలి అని అంటుంటారు. పరమాత్మ తాను సృష్టించినటువంటి జగత్తు మరొకటి కాదు, తానే అని చాలాసార్లు చెబుతూ ఉన్నాడు. విశ్వం విష్ణు అనే పదాల ద్వారా ఈరోజు కూడా తన జగత్ తాను సృష్టించినటువంటి జీవుల ఉపభోగానుగుణంగా సృష్టించినటువంటి ఈ సమస్త బ్రహ్మాండము మరొకటి కాదు, తానే అన్నట్లుగా ఆ వాహనంలో తానే ఉంటున్నాడు. పైపచ్చు కృష్ణావతారాన్ని పెట్టారు. ఇక్కడ రెండు గమ్మత్తులున్నాయి. పారిజాత వృక్షం అనే ఒక వృక్షం ఉంది. అది కల్పవృక్షాలలో పంచకల్పవృక్షాలు, 5 రకాల కల్పవృక్షాలు ఉంటాయి అంటారు. దాంట్లో ఒకటి ఈ పారిజాతం. ఆ పారిజాతం పరమాత్మకు చాలా ఇష్టం, సత్యభామకు గిఫ్ట్ కూడా ఇచ్చాడు అని ఒక కథ ఉంది. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మాలంకరణ అంటారు. రెండవ అంశం ఏంటంటే, విష్ణుమూర్తి అవతారాలలో కృష్ణుడి యొక్క అవతారం పరిపూర్ణావతారం అంటారు. పైపెచ్చు ఆయన శీఘ్ర ఫలదాత అంటారు. శ్రీకృష్ణ సర్వదేవానాం అధిక సర్వకామద అని కూడా అంటారు. ఆయన గురించి ఒకసారి నామస్మరణ చేస్తే చాలుట, ఆయన వెంటనే కరిగిపోయి ఎంత అడిగితే అంత అనుగ్రహించేస్తాడట, అంతకన్నా ఎక్కువ కూడా అనుగ్రహిస్తాడట. కాబట్టి కృష్ణాలంకారంలో ఉన్నాడు. పైపెచ్చు గమ్మత్తేమిటో తెలుసా? పైన నెమలిపించ ఉంటుంది. ఇంత సమస్త కోరికలు తీర్చేటువంటి పరమాత్మ వైరాగ్యంగా ఉండండి, ఏదైతే అత్యవసరమో దాన్ని మాత్రమే కోరండి అని సూచిస్తున్నట్లుగా నెమలిపించాన్ని కూడా ధరించి ఉన్నాడు. అటువంటి గొప్పవైన అలంకరణతో తన యొక్క గొప్పదైన తత్వాన్ని తెలియజేస్తూ, తన యొక్క ప్రాభవాన్ని కూడా తెలియజేస్తూ, విహరిస్తూ అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ స్వామిని ఏమి కోరుకోవాలో కాసంత విజ్ఞాతతో మనం వ్యవహరించినట్లయితే మనం అభ్యున్నతిని పొందగలుగుతాం. మరిన్ని విషయాలను మారుతి గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మారుతి గారు,
1: ధన్యవాదాలు. నరసింహం గారు, వృక్షం ఏ రకంగా అయితే తాను ఎండలో నిలబడి తన వద్దకు చేరిన వారికి చల్లదనాన్ని ఇస్తుందో, అలాగే ఆకలి దెప్పలతో ఉన్న వారి యొక్క ఆకలిని తన యొక్క కాయల ద్వారా, అదేవిధంగా ఫలముల ద్వారా తీరుస్తుందో, అదేవిధంగా మానవుడు కూడా తన జీవనాన్ని జీవితాన్ని మలుచుకోవాలి అన్న తత్వాన్ని మనకు తెలియజెప్పడం ద్వారా స్వామి ఈ కల్పవృక్ష వాహన సేవలో విహరిస్తున్నాడా అన్న భావన కూడా కలుగుతుంది. ఛాయామన్యశ్చ కుర్వంతి తిష్టంతి స్వయమాతపే ఫలాన్యపి పరార్థాయ వృక్షాః సత్పురుషాయివ. వృక్షములు సత్పురుషులు వంటివి అని, ఇంకా చెప్పాలంటే సత్పురుషుల కన్నా మించిన స్థాయి వృక్షానికే దక్కుతుందేమో. ఎందుకంటే వృక్షం చూడండి, తనను నరికేటువంటి గొడ్డలి ఏదైతే ఉందో అయస్సు ఇనుము, ఆ గొడ్డలికి కూడా ప్రధానమైన ఆధారంగా తన చెట్టు కొమ్మనే అందిస్తుంది. అంటే తనని హింసిస్తున్న తన యొక్క పతనానికి కారణమవుతున్న దానికి కూడా సహకరించి నీకు తృప్తి కలుగుతుందంటే నీకోసం నేను తన స్వరూపాన్ని వదులుకోవడానికి సిద్ధమే అన్నట్లుగా ఇంతకన్నా దివ్య తత్వం మనకి ఏం ఉపదేశించాలి. కాబట్టి ఈ రకంగా సమస్తము ఆవహించి ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి కరుణకు అదిగో ఆ కల్పవృక్ష వాహనంలో స్వామివారికి విశేషంగా చూసినట్లయితే ఒక వెంపు ఒక ఫలము, మరొక వెంపు ఆమ్రఫలము, మరొక వెంపు పనస ఫలము, మనకందరికీ కూడా అన్ని ఫలాలు ఇందులో ఉన్నాయి. అంటే మీ సమస్త మనోరథ ఫలాలని నేను అందివ్వడానికి సన్నద్ధంగా సంసిద్ధంగా ఉన్నాను, మీరల్లా చేయవలసిందంతా ఏమిటి అంటే అనన్య శరణాగతి. అలనాడు గజేంద్రుడు కానీ అసలు కలియుగంలో ఎవరిని సేవించాలి అన్నదానికి కూడా ఆర్తత్రాణ పరాయణుడిగా ఆయనే తెలియజేశాడు. వాత్సల్యాదభయప్రధాన సమయాత్ ఆర్తార్తి నిర్వాపణాత్ కారుణ్యాదఘ శోషణాద గణిత శ్రేయ పద ప్రాపణాత్ సేవ్య శ్రీపతిరేక ఏవ జగతాం ఏతే భవ సాక్షిణ ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కరిరాట్ పాంచాల్యహల్యాధ్రువ. ప్రయోజనమనుద్దిశ్యన మందోపి ప్రవర్తతే అని కదా, ఉన్మత్తుడైనా కూడా వాడికి అందులో ఏదో ప్రయోజనం ఉంటేనే ఆ కార్యాన్ని చేయడానికి సన్నద్ధుడవుతాడు. మరి ఇంకా సామాన్యమైనటువంటి కలియుగ వాసుల పక్షమేమిటి, వాళ్ళ గురించి మరొక రకంగా మాట్లాడవలసిన అవసరమే లేదు. ఏ పని ప్రారంభించాలన్నా దానివల్ల కలిగేటువంటి ఫలం కనబడితేనే వాళ్ళు ఆ పనికి ఉపక్రమిస్తారు. కాబట్టి నాయనా ఇదిగో సాక్షులు, నీకు తెలిసినటువంటి వాడు ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కరిరాట్ పాంచాల్య హల్యాధ్రువ అని మనకి తెలిసినటువంటి భాగవతోత్తముల గురించి చూపించి, మనకి తెలియని వారు మనకి కనపడిన వారు మన బుద్ధికి అందనటువంటి జీవులు ఎన్నో స్వామి సేవలో తరించాయ్యా. కాబట్టి నువ్వు చేయవలసిందల్లా వచ్చి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని శరణు కోరడమే అని మనకి మునులు తాపసులు అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఆ తత్వాన్ని మనకి తెలియజేయడం కోసం స్వామి అనుగ్రహానికి పాత్రులైనటువంటి అనేక మంది చరిత్రలు మనకు అందించి ఉన్నారు. అవన్నీ జ్ఞప్తికి రావడం కోసమే స్వామి వాహన సేవలలో ఒక్కొక్క వాహనంలో ఒక్కొక్క అంతరార్థాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ధర్మ వృక్షంగా స్వామివారు నిలబడ్డాడు. కల్పవృక్షానికి స్వామివారికి కూడా ఒక వ్యత్యాసం ఉంది. ఏమిటి అంటే కల్పవృక్షం మనం అక్కడికి వెళ్ళి కోరుకుంటే దానిని మాత్రమే అందిస్తుంది, ఏది కోరుకుంటే దానినే అందిస్తుంది, అది మంచిదైనా చెడ్డదైనా కానీ. కానీ ఆశ్రిత కల్పతరమైనటువంటి శ్రీనివాస పరబ్రహ్మ చింత ఉంటే మనం ఏది కోరవలసిన అవసరం లేదు. ఒకవేళ మనం కోరినా మనకి ఏది హితమో దానిని, మనకి ప్రియమైన దానిని అందిస్తాడు, మనకి హితమైనటువంటి దాన్ని కూడా అందించేటువంటి వారు స్వామి. అందుకనే అజ్ఞానైన వాడికి ఒక్కొక్కసారి అత్యంత అమూల్యమైనటువంటి దాన్ని అవకాశం ఇచ్చినా దాన్ని వినియోగపరుచుకుంటాడా అంటే సందేహమే. ఒకనాడు ఒక బాటసారి అనుకోకుండా తన గమనంలో ఒక కల్పవృక్ష ఛాయలోకి చేరుకున్నట్టు అలిసిపోయాడుట. అలిసిపోయి నాకు ఆకలేస్తోంది, చక్కగా తాగడానికి ముందు నీరు దొరికితే బాగుండనుకున్నట్టు అమృతతుల్యమైనటువంటి నీరు లభించింది. ఆహా, అడిగిన వెంటనే నీరు వచ్చిందే అనుకుని నీరు దొరికింది కాబట్టి తినడానికి తిన్నుంటే బాగుండనుకున్నట్ట వెంటనే ఎంతో షడ్రుచులతో కూడినటువంటి భోజనం సన్నద్ధమైంది. అడిగిందల్లా లభిస్తుంది, ఏమిటి ఆశ్చర్యం అని ఆశ్చర్యపోతుంది. చక్కగా నీరు తాగాను, తిన్నాను, విశ్రమించడానికి హంసతులికా తల్పం లాంటి ఉంటే బాగుంటుందే అనిపించిందిట. వెంటనే ఎక్కడి నుంచో హంసతులికా తల్పం కూడా వచ్చేసింది. ఇంత సుఖాన్ని అనుభవిస్తున్న వాడికి మనస్సులో ఇంత అడవిలో ఇంత ఒక చెట్టు నేను ఇవన్నీ వచ్చాయే బాగానే ఉంది, ఎక్కడి నుంచో ఏ పులైనా వచ్చి నన్ను తినేస్తే అనుకున్నట్ట అనుకునే తరుణంలో ఎక్కడి నుంచో వ్యాఘ్రం వచ్చి అతన్ని తినేసింది. కాబట్టి మనం ఉన్న చోట మనం నిరంతరము కూడా ఏవైతే సకారాత్మకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయో వాటితో నిండి ఉండి మనం ఆలోచించాలి. కానీ దుష్ట ఆలోచనలు చేస్తే మరి ఆ కల్పవృక్షంలో ఆ వాడసారికి కలిగినటువంటి స్థితి కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి మనం కూడా బుద్ధిని మంచి వెంపు మరల్చుకుని ఏదైతే మనకి భగవంతుడు

0: ఏకమాత్ర దర్శనం తత్రాపి వెంకటగిరే దర్శనం ముక్తిదం పరం అని వెంకటేశ సమోదేవో నాస్తి నాస్తి మహీతలే స్వామి పుష్కరణీ తీర్థసమం నాస్తి చ నాస్తి వై అని మనకి వరాహ పురాణం తెలియజేస్తోంది. కాబట్టి ఇంతటి అద్భుతమైనటువంటి ధామంలో ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి దర్శనం మనకి కలగడం మన భాగ్యం. ఇటువంటి భాగ్యానికి అందరూ కూడా మురిసిపోతూ ఆ స్వామిని దర్శించుకుంటూ నిరంతరము గోవింద నామస్మరణ చేస్తూ ఉన్నారు. ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి వైభవం గురించి వాహన వైశిష్ట్యాన్ని గురించి మనకి బ్రహ్మశ్రీ నరసింహ గారు అందజేస్తారు. అందుకుందాం, స్వామి సేవలో తరించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: చాలా చక్కటి విషయాలు చెప్పారు మారుతి గారు. ప్రపంచంలో ప్రతి పదార్థము కూడా పరమాత్మ సృష్టి, నమ్మినట్లయితే ప్రతీది కూడా ఫలితాన్ని ఇస్తుంది అనే గొప్ప సందేశాన్ని ఇచ్చారు. మనం సంజీవిని వృక్షం అని ఒకటి విన్నాం, తులసి వృక్షం అని ఒకటి విన్నాం, బిల్వ వృక్షం అని ఒకటి విన్నాం, అలాగే వేప చెట్టు అని ఒకటి వింటున్నాం, రకరకాలైన ఔషధి వృక్షాలను మనం వింటున్నాం. ప్రతీది కూడా సందర్భానుగుణంగా మనకి మనకు వచ్చేది. పరమాత్మ ఇంత సృష్టి మన కోసమే చేశాడు, ఇంత విలాసము మన కోసమే చేశాడు. కాబట్టి పరమాత్మ సర్వము మనకు అనుగ్రహిస్తూ ఉండగా ఆయన యందు భక్తిగా ఉండటమే మనం చేయవలసిన పని అని మంచి మాటే చెప్పారు. భక్తి మనకి అంత త్వరగా అవుతుందా అంటే శనవ సాధ్యమేది. భక్తి కలగాలి అంటే నామస్మరణ మాత్రం అనివార్యంగా చేయాలి. ఇది మనకు చేతనైందే. అందుకనే అంటారు కదా, కలో సంకీర్తనాన్ముక్తి అని. మరొక మాట, నామస్మరణాధన్యోపాయం నహి పశ్యామో భవతరనే అని గమ్మత్తైన మాట కూడా ఉంది. శుకమహర్షి అనే ఒక మహానుభావుడు, పరమ వైరాగ్య సంపన్నుడు, వాళ్ళ నాన్నగారైన వేదవ్యాస మహర్షికి కూడా అంత వైరాగ్యం లేదు. ఆయన మొత్తం భాగవతాన్ని చెప్పి చివరికి ఈ మాట అన్నాడు, నామస్మరణాధన్యోపాయం నహి పశ్యామో భవతరనే, కలి ప్రభావం ప్రబలిపోతోందయ్యా, నామస్మరణ చేయవలసిందే అని అన్నాడు. ఈ గొప్పతనాన్ని చెబుతూ ఏ నామాన్ని బాగా చెప్పాలి అంటే గోవింద నామస్మరణం చేయాలి అని. ఇదేదో తిరుమల కొండపై ఉన్నాం కాబట్టి అతిశక్తిగా చెప్తున్నామో అనుకోకుండా, గోవింద అనే నామం లేకుండా ఏ దేవతా సహస్రనామం లేదు. కాబట్టి ప్రతి దేవతకు గోవింద అనే పేరు ఉంది. గాం వేత్తీతి గోవింద, చాలా రకాల అర్థాలు ఉన్నాయి. 9 ప్రశస్తమైన అర్థాలు చెప్తారు. ప్రధానమైన అర్థం, మనం అడగకుండానే మన కోరికలు ఎరికి దాంట్లో వాస్తవమైనవి అనుగ్రహించేవాడు. గోశబ్దానికి వాక్కులు కోరిక అనే అర్థాలున్నాయి. అటువంటి వాడు కాబట్టి ఆయన కల్పవృక్ష సమాసీన. ఆయన ఒకసారి గమ్మత్తు ఏమిటంటే ఒక శ్లోకం చెప్తారు, గోవింద దధి దైవతన్న దైవతమితి ప్రోచార్య హస్తాబుభౌ ఉద్ధృత్యాథ శివస్య సన్నిధిగతో వ్యాసోమునీనాం వరః యస్య స్తంభిత పాణిరానతి కృతానందీశ్వరేణాభవత్ తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరం బ్రహ్మణి అని ఒక శివస్తోత్రంలో ఉంది. వేదవ్యాస మహర్షి ఒకసారి కైలాసానికి వెళ్ళారట. వెళుతూ వెళుతూ రెండు చేతులు పైకెత్తి గోవింద గోవింద అనర్చుకుంటూ వెళ్ళాడట. అక్కడ వాచ్మెన్గా ఉండేటువంటి నందీశ్వరుడు, ఏమయ్యా ఇది కైలాసం, ఇక్కడ గోవింద అంటావేమిటి అనే మనస్సులో అనుకుంటూ అటగించబోయాడట. ఆ క్షణంలోనే ఆ పరమేశ్వరుడు యొక్క వాహనమైన పరమధర్మస్వరూపుడైనటువంటి నందీశ్వరుడు యొక్క అవయవాలన్నీ స్తబ్దమైపోయాయట, ఆగిపోయాయట. ఏమిటి ఇలా ఆగిపోయింది అని అనుకుంటే అప్పుడు అర్థం చేసుకున్నాడట, ఓహో గోవింద అనే నామం సమస్త దేవతాస్వరూపం, అది కేవలం ఒక విష్ణువుకో శివుడికో సంబంధించింది కాదు, సమస్త బ్రహ్మాండాలకు మూలభూతమైన పరమాత్మ యొక్క పేరు అని గ్రహించి ఈ పేరుతో కనుక ఆ స్వామిని ఆశ్రయిస్తే త్వరగా పలుకుతాడు, త్వరగా మన వంక చూస్తాడు అని అర్థం చేసుకుని క్షమాపణలు చెప్పాట. అటువంటి గోవింద నామాన్ని నిరంతరం మనం గనక ఉచ్చరిస్తూ ఆ కల్పవృక్షంలో ఉండేటువంటి స్వామిని మనం దర్శిస్తూ, అంటే కల్పవృక్షాత్మకమైన స్వామిని, అంటే ఏ కోరిక కోరితే ఆ కోరికను వెంటనే అనుగ్రహించేటువంటి వాడు, ఏ కోరిక కోరాలో జాగ్రత్తగా కోరుకోండి అని హెచ్చరిస్తున్నట్లుగా మనకి అలంకరణాలతో చూపిస్తూ ఉన్నటువంటి వాడు ఆ స్వామిని మనం కనుక యథాశక్తి ఆశ్రయిస్తే మన యొక్క కష్టాలను మనం పోగొట్టుకుంటాం. అటువంటి భవ్యమైనటువంటి నామాన్ని మనం ఇక్కడ చూసుకుంటూ ఉన్నాం. పైపెచ్చు స్వామి మనం ఎంత భక్తిగా ఉన్నామో అని మాత్రమే చూస్తున్నారు తప్ప, మనం ఎన్నిసార్లు నామస్మరణ చేశాం లేక ఎంత వైభవంగా

0: ఏదైతే చేశాం అని పెద్దగా గమనించడం లేదు అని వెంకటేశ్వర స్వామి వారి చరిత్ర చూస్తేనే అర్థమవుతోంది. తొండమాన్లో ఉండేటువంటి మహారాజు గారు బంగారు పుష్పాలతో పూజ చేశాడట, మరొక కుమ్మరివాడు మట్టితో పూజ చేశాడట. కానీ భక్తి ఎక్కడ ఉందో పరమాత్మ అక్కడ ప్రత్యక్షమవుతాడు కనుక, అభివ్యక్తం అవుతాడు కనుక ఆ మట్టి పేళ్ళే అక్కడ కనిపించాయట. ఎవరికి కనిపించాయి? మహారాజు గారికి కనిపించాయి. కనిపించడం దేనికి? తద్వారా మనందరికీ చెప్తున్నాడు, మీరు భక్తిగా ఉండండి, తద్వారా నేను మీకు సులభమవుతాను అని. ఇదే మనకు రుక్మిణి తులాభార ఘట్టంలో తెలుస్తుంది. ఎంత సంపత్తు పోసినా తూగని స్వామి కేవలం భక్తితో తులసీ దళాన్ని పెట్టారో లేక ఆకును పెట్టిందో తెలియదు, కానీ ఆ భక్తితో పెట్టినటువంటి పదార్థానికి తూగాడు. ఆయన తద్వశమైపోయాడు. మరొక చోట ఎంతోమంది భక్తులకు స్వామివారే స్వయంగా సేవ చేస్తూ ఉంటారు అని చాలామంది నమ్ముతూ ఉంటారు. నిన్న కూడా మనం అనుకున్నాం, ఎవరైతే భక్తితో గోవింద నామస్మరణ చేస్తూ ఉంటారో, గోవిందుణ్ణి సచేతనమూర్తిగా చూస్తూ ఉంటారో, ఆ వారి వంక స్వామి చూస్తారు అని మా పెద్దలు చెప్పారు. నాకు కూడా ఆ అనుభవంలో ఉంది. కనుక మనం భక్తిగా చూడటం ఆయన మనవంతు, మనను అనుగ్రహించడం ఆయన బాధ్యత. ఆయన బాధ్యత తప్పుడు భక్తిగా ఆశ్రయించడమే మనం చేయాలి. మరింత విశేషాలను మారుతి గారి మాటల ద్వారా విందాం.
1: అయ్యా, గోవిందనామ తత్వాన్ని చక్కగా వివరించారు. ధన్యవాదాలు నరసింహం గారు. అందుకనే సుకుమార్జి చెబుతారు, నిను చింతించుచు పాడుచున్ పొగడుచున్ నిరివ్య చరిత్రముల్ వినుచు చూతురుగా కలోకులు ఇతరాన్వేషంబులం చూతురే కన్న దుర్జన్మ పరంపరాహరణ దక్షంబై మహాయోగి వాగ్వినుతంబైన భవత్పదాబ్జయుగమున్ విశ్వేశ విశ్వంభర. విశ్వవ్యాపకుడైనటువంటి వాడు కర్షతీతి కృష్ణ అని మన మనస్సును ఆకర్షించేటువంటి వాడు, మనలో ఉండేటువంటిది ఏదైతే మాలిన్యం ఉందో దాన్ని తొలగించేటువంటి వాడు. మన శరీరం కూడా ఒక పుష్పమే, ఒక వృక్షమే, ఇందులో కూడా పుష్పాలున్నాయి, అవి మనం సమర్పించాలి. ఏమిటండి మనం సమర్పించవలసినటువంటి పుష్పాలు అంటే, అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ, శాంతి పుష్పం, దయా పుష్పం, జ్ఞాన పుష్పం, అతఃపరం సత్యం పుష్పం, తప పుష్పం, భావ పుష్పం, అథ అష్టమం, ఏవమస్తవిధం పుష్పం, విష్ణో ప్రీతికరం పరం. అటువంటి అద్భుతమైనటువంటి పుష్ప సమర్పణగా మన మనస్సు అనే పుష్పాన్ని ఆ స్వామి యందు ఉంచుకుని నిరంతరము ఆయన అనుగ్రహానికి పాత్రులమయ్యేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద.
2: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలగట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు శ్రీ కె నరసింహ, శ్రీ పివిఎన్ఎన్ మారుతి గారు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహారం శ్రీ వి విజయమునిస్వామి, శ్రీ కె హరీష్ కుమార్, శ్రీ కె శ్రీనివాసులు మరియు శ్రీ రామగోవిందరెడ్డి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఈరోజు సాయంత్రం 8 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. సమయం 9:30.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
0: హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం అండి. మీరు కూడా హలో అభిరుచిలో పార్టిసిపేట్ చేసి మీకు నచ్చినటువంటి సాంగ్ వినాలనుకుంటే 7901084415 నెంబర్కి మెసేజ్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415. ఆల్రెడీ మన కోసం చాలా మెసేజెస్ కూడా

వచ్చినాయి. సో చూద్దాం. నెల్లూరు ఎఫ్ఎం అభిరుచికి గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. నువ్వు నాకు నచ్చావు సినిమాలోని సాంగ్ కావాలి అంటూ ఉన్నారు. దస్తగిరి సంధ్య యాష్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా. వినిద్దామా?

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. నెక్స్ట్, మెసేజ్ చదివేద్దామండి. నమస్తే, శుభోదయం. మా కోసం నరసింహారెడ్డి, కాదు సమరసింహారెడ్డి సినిమాలోని పాట కావాలి, నందమూరి నాయక అనే పాట అంటున్నారు అభిమాని, రేడియో అభిమాని సుబ్రమణి, పెత్తనపల్లి కర్ణాటక నుంచి. ఓకే, వినేద్దాం.

0: నెక్స్ట్ మెసేజ్ అండి. అంతకంటే ముందు
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
0: గుడ్ మార్నింగ్, హలో వాట్సాప్ అభిరుచి. గుడ్ మార్నింగ్ అండి. సీతాపైనం సినిమాలోని పాట కావాలి అని కరీంనగర్ జిల్లా అమ్మన్గుర్తి నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, పూన వెంకటేశం, గంగాధర శ్రీనివాస్, శివకోటి శేఖర్ కోరుతూ ఉన్నారు. యా, విందాం. ఈ పాట తమాషగా ఉంటుంది. అండ్ ఈ పాటలో యాక్ట్ చేసింది హీరో అర్జున్ ఉన్నారు కదా, వాళ్ళ అమ్మాయి.

0: അമ്മ തോടെ.
1: యా ఇంకా మన కోసం చాలా మెసేజెస్ వచ్చాయండి, ఒకసారి చూద్దాము. హలో అభిరుచి సింహపురి ఎఫ్ఎం కేంద్రానికి ఆర్జే గారికి శుభోదయం, గుడ్ మార్నింగ్. ఇరుముడి చిత్రంలోని పాట కావాలి అంటూ ఉన్నారు, తప్పకుండా వినిపించండి అని. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అభేద, ఆయేషా ప్రత్యేక అభినందనలు. ఓకే, మరో చరిత్ర సినిమాలోని పాట కావాలి అని కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ గారు కోరుతూ ఉన్నారు. విల్ ట్రై అండి, చూద్దాం. ఇస్మార్ట్ శంకర్ సినిమాలోని పాట కావాలి అని మణి శర్మ సంకల్ప పాట మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. ఓకే, ఆ పాట కావాలి అని సీఎం రోడ్ ఆటో నగర్ నుంచి షేక్ అబ్దుల్ అలీ, నిగూర్ పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం, శారదా సుధీర్, శోభ శ్రీధర్ కోరుతూ ఉన్నారు. ఏదైనా ఒక పాట వినిపించి మా పేర్లు చదవమని మనవి అంటున్నారు బుచ్చయ్య కుటుంబ సభ్యులు, హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం. ఓకే, హలో అభిరుచి శుభోదయం అండి. కోటహర్ష ఫ్రెండ్ జ్యోతి కోసం మంచు పల్లకి చిత్రం నుంచి పాట కావాలి అంటూ ఉన్నారు. ఓకే, విల్ ట్రై అండి. చిల్లర దేవుళ్ళు సినిమాలోని పాట కావాలి అని తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి గారు, గొల్లపూడి జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్యభార్గవి కోరుతున్నారు. ఓకే, అన్నమయ్య చిత్రంలోని పాట కావాలి అని నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు కోరుతున్నారు. జెమినీ సినిమాలోని పాట కావాలని మూసపేట గ్రామం నుంచి కోరుతున్నారు ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా. ఎనీ సాంగ్ రీడ్అవుట్ మై నేమ్ అంటూ ఉన్నారు హితేంద్ర దాస్ అస్సాం నుంచి. ఓకే, ఎన్టీఆర్ అడవి రాముడు సినిమాలో పాట అంటూ ఉన్నారు తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత, శోభన్ బాబు ముగ్గురు మొనగాళ్ళు సినిమాలోని పాట కావాలి అంటూ ఉన్నారు. ఆత్మకూరు నుంచి ఆదిశేష్ మున్నా సినిమాలోని పాట కోరుతూ ఉన్నారు ఎం ప్రతాప్, ఐజే జంక్షన్, విశాఖపట్నం నుంచి. హలో అభిరుచి, గుడ్ మార్నింగ్. ప్రేమ్ నగర్ మూవీలోని పాట కావాలి అంటూ ఉన్నారు సంజయ్, స్వాతి, భరత్ అండ్ ఫ్రెండ్స్ ఫ్యామ్ బెంగళూరు నుంచి. ఖైదీ సినిమాలోని పాట విష్ చేస్తూ ఉన్నారు లక్ష్మమ్మ, కిషోర్, గనగల్లు విలేజ్ నుంచి. ఓకే, మా కోసం శుభోదయం అందరికీ అంటున్నారు. శుభోదయం దేవత సినిమాలోని పాట అంటూ ఉన్నారు మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి. ఓకే, హలో అభిరుచి ఎఫ్ఎం వారికి నమస్కారాలు. బబ్రువాహన పాట కావాలని రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి పరశురాములు, పద్మ, రేణుక, అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోరుతూ ఉన్నారు. ఓకే,

మున్న సినిమాలో పాట నారాయణరెడ్డిపేట జిల్లా అరుణ మోహన్జీ దివ్యబాయి అజయ్ శృతి కోరుతున్నారు. ఓకే, అందరూ సాంగ్ రిక్వెస్ట్స్ పంపించారు కదండి. ఓకే, మనం ఇప్పుడైతే ఇరుముడి సినిమాలోని పాట విందాం, తర్వాత ఇంకా కొన్ని మెసేజెస్ వస్తే వాటిని కూడా చూద్దాం.

రీసెంట్ సూపర్ డూపర్ హిట్ అయిన ఇరుముడి సినిమాలోని పాట వినేశాము. నెక్స్ట్ ఇందాక మరో చరిత్ర సినిమాలోని పాటను కూడా విష్ చేశారు. అలాగే నమస్తే మా కోసం హలో బ్రదర్ సినిమాలోని పాట కావాలి అని జయలక్ష్మి బెంగళూరు నుంచి కోరుతున్నారు. గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి పెద్ద నరసింహ, పద్మాబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి బొంబాయి ప్రియుడు సినిమాలోని పాట కోరుతున్నారు. గుడ్ మార్నింగ్ మేడం, స్నేహం సినిమాలోని సాంగ్ కావాలి అంటున్నారు శ్రీనివాసరావు పోస్టల్ కాలనీ నుంచి. ఓకే, గుడ్ మార్నింగ్ మేడం, సింహపురి ఎఫ్ఎం వాట్సాప్ మెసేజ్లో ఎనీ సాంగ్ అంటూ ఉన్నారు. పుట్టపాక నుంచి భవానీ వెంకట, మాస్టర్ మిథున్ మహదేవ్ ప్లీజ్ మేడం అంటున్నారు. ఓకే అండి, విల్ ట్రై. ఇప్పుడైతే మనం మరో చరిత్ర సినిమాలను పాట వినే ఇంకొక మెసేజ్ కూడా. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి గోవర్ధన్ రావు, ఇందిరాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతీబాయి సొంతం సినిమాలోని పాట విష్ చేస్తూ ఉన్నారు. ఓకే,

ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం వింటూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో 10 గంటలకు ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్ర సమర్పణలో ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు కూడా రిలే ఉంటాయి.

0: ఆకాశవాణి
1: ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026పై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఘన వ్యర్థాల నిర్వహణ సమాజానికి, ఆరోగ్యానికి, పర్యావరణానికి చాలా ముఖ్యం. వ్యర్థాలను సరిగా తొలగించకపోతే కలరా, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. ప్లాస్టిక్, రసాయనాలు భూమిలో కలవడం వల్ల నేల నిస్సారమవుతుంది. వ్యర్థాలను బహిరంగంగా కాల్చడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతుంది. వ్యర్థాల నుండి వెలువడే హానికర ద్రవాలు భూగర్భ జలాల్లోకి, నదులు, చెరువుల్లోకి చేరి నీటిని కలుషితం చేస్తాయి. భారతదేశంలో వ్యర్థాల సమస్య పర్యావరణానికి, ప్రజారోగ్యానికి తీవ్రమైన సవాలుగా మారింది.

0: పట్టణ ప్రాంతాలు చెత్తతో నిండిపోయిన డంపింగ్ యార్డులు, ప్లాస్టిక్తో మూసుకుపోయిన డ్రైనేజీలు, వర్షాకాలంలో వరదలు, మీథేన్ ఉద్గారాలు, డంపింగ్ యార్డులలో అగ్ని ప్రమాదాలు, వ్యర్థాల నుంచి వచ్చే కలుషిత నీరు, ఆరుబయట వ్యర్థాలను కాల్చివేయడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. గ్రామీణ ప్రాంతాలు కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు, పారిశుద్ధ్య వ్యర్థాలు, పురుగుమందుల డబ్బాలు, ఈ వ్యర్థాలు, ప్యాకేజ్డ్ వస్తువుల వ్యర్థాలతో ప్రభావితమవుతున్నాయి. ఘన వ్యర్థాల నిర్వహణ, పర్యావరణం, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, భూ వినియోగం స్థానిక ప్రభుత్వం, పట్టణ, గ్రామీణ పరిపాలనతో ముడిపడి ఉంది. వీటిలో చాలా అంశాలు రాష్ట్రాలు, స్థానిక సంస్థల పరిధిలోకి వస్తాయి. కాబట్టి ఇది కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదు, సమాఖ్య వ్యవస్థ, వికేంద్రీకరణ, స్థానిక స్వపరిపాలనకు సంబంధించిన సమస్య కూడా. వనరులను పునర్వినియోగం, పునరుత్పాదన చేయడం ద్వారా కొత్త ఉత్పత్తుల తయారీకి అవసరమయ్యే సహజ వనరుల వినియోగాన్ని తగ్గించవచ్చు. వ్యర్థాలను కాలువలు, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థల్లో పడేయడం వల్ల నీటి ప్రవాహానికి అడ్డంకి ఏర్పడి వర్షాకాలంలో వరదలు సంభవిస్తాయి. క్రమబద్ధమైన వ్యర్థాల నిర్వహణ వల్ల నివాస ప్రాంతాలు, నగరాలు పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంటాయి. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఘన వ్యర్థాల నిర్వహణను కేవలం ఒక పారిశుద్ధ్య కార్యక్రమంగా కాకుండా పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక వనరుల సృష్టిగా భావిస్తూ అనేక చర్యలు చేపట్టింది. నగరాలన్నింటినీ వ్యర్థాల రహితంగా మార్చడమే ప్రధాన లక్ష్యంగా స్వచ్ఛభారత్ 2.0 ప్రారంభించింది. 2014లో దేశంలో 18% ఉన్న వ్యర్థాల శుద్ధి సామర్థ్యాన్ని 75% పైగా పెంచారు. నగరాల శివార్లలో ఏళ్లుగా కొండలుగా పేరుకుపోయిన వ్యర్థాల గుట్టలను బయోమినింగ్ పద్ధతి ద్వారా శాస్త్రీయంగా ఖాళీ చేస్తున్నారు. వ్యర్థాలు ఉత్పత్తయ్యే ప్రదేశంలోనే తడి, పొడి, ప్రమాదకర వ్యర్థాలుగా వేరు చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం చట్టబద్దం చేసింది. ప్లాస్టిక్, ఈ వ్యర్థాలు, పాత బ్యాటరీలు, టైర్లను విక్రయించే కంపెనీలు తాము మార్కెట్లోకి విడుదల చేసిన వ్యర్థాలను తిరిగి సేకరించి రీసైకిల్ చేయడం తప్పనిసరి చేశారు. పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్న ఒకేసారి ఉపయోగించి పారవేసే ప్లాస్టిక్ వస్తువుల ఉత్పత్తి, దిగుమతి, విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. గ్రామీణ ప్రాంతాల్లో పశువుల పేడ, వ్యవసాయ వ్యర్థాల నుంచి బయోగ్యాస్, బయోసీఎన్జీ తయారు చేయడంతో పాటు తడిచెత్త నుండి సేంద్రీయ ఎరువులను తయారు చేసి రైతులకు అందిస్తున్నారు. వ్యర్థాల నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను ప్రోత్సహిస్తున్నారు. నగరాలు, పట్టణాల మధ్య పరిశుభ్రతపై ఆరోగ్యకరమైన పోటీని పెంచడానికి ప్రతి సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే నిర్వహిస్తూ ఉత్తమ నగరాలకు స్టార్ రేటింగులు ఇస్తున్నారు. వ్యర్థాల సేకరణ, రవాణాను జీపీఎస్ ద్వారా పర్యవేక్షించి వ్యర్థాల రవాణా సమర్థవంతంగా జరగడానికి జియో ట్యాగింగ్, ఆన్లైన్ పోర్టళ్లను ఉపయోగిస్తున్నారు. ఈ చర్యలకు మరింత ఊతమిచ్చేందుకు వ్యర్థాల శుద్ధి సామర్థ్యాన్ని పెంచడం, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం ప్రధాన ఉద్దేశంగా కేంద్ర ప్రభుత్వం గతంలో అమల్లో ఉన్న ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2016 స్థానంలో మరింత కఠినమైన, సమర్థవంతమైన ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు 2026ని ప్రవేశపెట్టింది. ఇవి ఈ సంవత్సరం April 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళిపై నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ మాట్లాడుతూ,
1: ఘన వ్యర్థాల నిర్వహణ కోసం వివిధ చట్టాలు మరియు నియమాలు ఉన్నప్పటికీ లేటెస్ట్ గా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ని తీసుకురావడం జరిగింది. మారుతున్న కాలానికి మరియు పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా గతంలో ఉన్నటువంటి నియమాలు సరిపోనందున ఇంకా ఈ మధ్య కాలంలో ఒక ప్లాస్టిక్ భూతం కావచ్చు, అదే విధంగా పర్వతాల్లో పెరిగిపోయినటువంటి లెగసీ వేస్ట్ కావచ్చు, వీటన్నింటినీ నిర్వహించాలంటే, అదే విధంగా మన పరిసర ప్రాంతాల్లోని సహజ వనరులను కాపాడుకోవాలంటే, ముఖ్యంగా నీటి వనరులను కాపాడుకోవాలంటే, నీటి వనరులు కలుషితం కాకుండా చూడాలంటే మనం ఖచ్చితంగా ఘన వ్యర్థాల నిర్వహణ అనేటువంటిది అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అధునాతన పద్ధతుల ద్వారా చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అంతేకాకుండా ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ ను కూడా ఇంకా బలీయపరచాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 తీసుకురావడం జరిగింది.
0: ఇల్లు, కార్యాలయాలు, తదితర ప్రాంతాలలో వ్యర్థాలు ఉత్పత్తి అయ్యే చోటే తడి, పొడి, పారిశుద్ధ్య, ప్రత్యేక సంరక్షణ వ్యర్థాలుగా వేరు చేయడం, డంపింగ్ యార్డులపై ఆధారపడటాన్ని తగ్గించడం, పేరుకుపోయిన వ్యర్థాలను తగ్గించి శాస్త్రీయ పునరుత్పాదన పెంచడం, సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడం, ఆన్లైన్ పోర్టల్స్, జీపీఎస్, కృత్రిమ మేధ ఆధారిత పర్యవేక్షణను తీసుకురావడం ముఖ్య ఉద్దేశంతో ఈ కొత్త నిబంధనలు తీసుకువచ్చారు. సవరించిన ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026 ప్రకారం గృహాలు, కార్యాలయాలు సహా అన్ని సంస్థలు వ్యర్థాలను 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరి చేశారు. ఇంతకుముందు అమల్లో ఉన్న తడిపొడి 2 డస్ట్బిన్ల విధానాన్ని రద్దు చేసి 4 డస్ట్బిన్ల వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఆకుపచ్చ డబ్బాల్లో తడి వ్యర్థాలు, నీలం డబ్బాల్లో పొడి వ్యర్థాలతో పాటు డైపర్లు, శానిటరీ నాప్కిన్లు, సంబంధిత వ్యర్థాలను ఎరుపు డబ్బాలలో, బల్బులు, మందులు, పెయింట్లు, ఈవేస్ట్ వంటి వాటిని నలుపు డబ్బాలలో వేయాలని నూతన నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. పెద్ద మొత్తంలో వ్యర్థాలను ఉత్పత్తి చేసేవారిని స్పష్టంగా నిర్వచించడమే కాకుండా విస్తరించిన భారీ వ్యర్థాల ఉత్పత్తిదారు బాధ్యతను నెరవేర్చాలని ఈ నిబంధనలు నిర్దేశించాయి. దీనివల్ల వ్యర్థాల సేకరణ, రవాణా, శుద్ధి పర్యావరణ హితంగా జరుగుతుంది. ఈ ప్రక్రియలతో సహా ప్రతి దశను పర్యవేక్షించడానికి కేంద్రీకృత ఆన్లైన్ వేదికను ఏర్పాటు చేశారు. పాతకాలం నాటి వ్యర్థాల పునరుద్ధరణ కోసం కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని, ఘన వ్యర్థాలను భూమిలో పూడ్చడంపై ఆంక్షలను మరింత పటిష్టం చేయాలని కూడా ఈ నియమాలు స్పష్టం చేస్తున్నాయి. దీనిపై నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ మాట్లాడుతూ,
1: గతంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ని ఇంప్లిమెంట్ చేయడంలో ఆ సంబంధిత స్థానిక సంస్థల నిర్వహణాధికారి అంటే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అయితే మున్సిపల్ కమిషనర్స్, లోకల్ బాడీస్లో అయితే పంచాయత్ సెక్రటరీ లేదా ఆ పంచాయత్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ప్రధానంగా ఎన్ఫోర్స్మెంట్ చేసేటువంటి వారు. అయితే ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ కి ఈ ఎన్ఫోర్స్మెంట్ ని చేసేటువంటి బాధ్యత అప్పగించడం జరిగింది. అంతేకాకుండా ఈ 2026 నిబంధనలు వచ్చిన ప్రధాన మార్పులు సోర్స్ సెగ్రిగేషన్ ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. అంటే ఎక్కడైతే చెత్త ఉత్పత్తి అవుతుందో అదే ప్రదేశంలో దాన్ని వేరు చేయడం, ఆ వేరు చేయడాన్ని కఠినతరం కూడా చేశారు. మాండేటరీగా సోర్స్ సెగ్రిగేషన్ చేయాలని చెప్పి, అదే విధంగా బల్క్ వేస్ట్ జనరేటర్స్, ఎవరైతే పెద్ద ఎత్తున వ్యాపార కేంద్రాలు, వాణిజ్య సముదాయాలు ఒక రోజు 100 టన్స్ అంతకంటే ఎక్కువగా ఎవరైతే ఈ చెత్తను ఎక్కువ ఉత్పత్తి చేస్తారో వారందరూ కూడా వారే జవాబుదారితనంగా తీసుకొని వారు చెత్తను వారు నిర్వహించే విధంగా చేయడం, అదే విధంగా డిజిటల్ ట్రాకింగ్ మరియు ఆన్లైన్ మానిటరింగ్ సిస్టమ్స్ ని తప్పనిసరి చేయడం, కాలుష్య కారకుడే మూల్యం చెల్లించాలి. అంటే దీని యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్, అంటే ఎవరైతే కాలుష్యానికి కారకుడు అవుతున్నాడో అతనే మూల్యం చెల్లించాలి. అంటే దీన్ని ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకోవాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో SWM 2026 ని తీసుకురావడం జరిగింది.
0: రోజు 100 కేజీల కంటే ఎక్కువ వ్యర్థాలు ఉత్పత్తి చేసే సంస్థలు, పెద్ద నివాస సముదాయాలు, హోటళ్లు, ఆసుపత్రులు వంటి వాటిపై ప్రత్యేక నిబంధనలు విధించారు. అటువంటి సంస్థలు కేంద్రీకృత ఆన్లైన్ పోర్టల్లో స్థానిక సంస్థ వద్ద నమోదు చేసుకోవాలి. తమ పరిధిలో ఉత్పత్తి అయ్యే తడి వ్యర్థాలను కంపోస్టింగ్ లేదా బయోగ్యాస్ రూపంలో ప్రాసెస్ చేయడానికి సొంత ఏర్పాట్లు చేసుకోవాలి. వికేంద్రీకృత ప్రాసెసింగ్ వీలు కానప్పుడు స్థానిక సంస్థల నుంచి పెద్ద వ్యర్థాల ఉత్పత్తిదారులకు విస్తరించిన బాధ్యత, ఎక్స్టెండెడ్ బల్క్ వేస్ట్ జనరేటర్ రెస్పాన్సిబిలిటీ సర్టిఫికేట్ పొందాలి. ప్రతి సంవత్సరం జూన్ 30 నాటికి వ్యర్థాల నిర్వహణ వివరాలతో ఆన్లైన్ రిపోర్టు సమర్పించాలి. కొత్త నియమాల్లో గ్రామీణ స్థానిక సంస్థలు కూడా ఘన వ్యర్థాల నిర్వహణ ప్రణాళికను రూపొందించి పర్యావరణ పరిరక్షణ చేపట్టడం తప్పనిసరి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే పొడి వ్యర్థాలను సమీప పట్టణ స్థానిక సంస్థలతో అనుసంధానించి క్లస్టర్ స్థాయిలో సేకరిస్తారు. వ్యర్థాల సేకరణ వాహనాలకు GPS ట్రాకింగ్, వేస్ట్ స్టోరింగ్ ప్లాంట్లలో కృత్రిమ మేధ AIను ఉపయోగిస్తున్నారు. చెత్త సేకరణ లేదా పారిశుధ్య సమస్యలపై ప్రజలు ఫిర్యాదు చేయడానికి మొబైల్ యాప్లను అందుబాటులోకి తెచ్చారు. 2026 నిబంధనలు వ్యర్థాల నిర్వహణ విధులను గ్రామీణ స్థానిక సంస్థలకు కూడా విస్తరించాయి. దీనిపై నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ మాట్లాడుతూ,
1: అపార్ట్మెంట్లు, హోటళ్లు, మార్కెట్ లాంటి పెద్ద స్థాయిలో ఉండేటువంటి వాణిజ్య సంస్థ ఎక్కువ మొత్తంలో వ్యర్థాలను ఉత్పత్తి చేసేటువంటి వారు ప్రతి అపార్ట్మెంట్ లేదా గేటెడ్ కమ్యూనిటీలో వ్యర్థాలు వేరు చేయడానికి ప్రత్యేక రంగంలో డబ్బాలను ఏర్పాటు చేసుకోవాలి. తడి చెత్త నిర్వహణ కోసం వారు ఆన్ సైట్ కంపోస్టింగ్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలి. అదే విధంగా పొడి చెత్తను రీసైక్లింగ్ సెంటర్లకి పంపించేటువంటి ఏర్పాటు చూసుకోవాలి. ఆ విధంగా చేయడం వలన అక్కడ సోర్స్ సెగ్రిగేషన్ అండ్ సోర్స్ గార్బేజ్ ప్రాసెసింగ్ అనేది శాస్త్రీయ పద్ధతిలో ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ నిబంధనలు ఉల్లంఘన జరగకుండా అక్కడ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, సొసైటీస్, అడ్మినిస్ట్రేటర్స్ అనేటువంటి వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
0: గ్రామీణ ప్రాంతాలు కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు, పారిశుద్ధ్య వ్యర్థాలు, ప్యాకేజ్డ్ వినియోగ వ్యర్థాల సమస్యలను ఎదుర్కొంటున్నందున ఇది అవసరమే. అయితే ఒక గ్రామ పంచాయతీని ఒక చిన్న మున్సిపాలిటీలా పరిగణించడం ఆచరణ సాధ్యం కాకపోవచ్చు. చాలా పంచాయతీల్లో సిబ్బంది, పారిశుద్ధ్య నిపుణులు, వ్యర్థాల రవాణా వాహనాలు, డిజిటల్ రిపోర్టింగ్ సామర్థ్యానికి తగిన నిధులు లేవు. గ్రామ సభల ద్వారా అవగాహన

0: లోని కంపోస్టింగ్, కమ్యూనిటీ కంపోస్టింగ్, ప్లాస్టిక్, పారిశుద్ధ్య వ్యర్థాలను అప్పుడప్పుడు సేకరించడం వంటి సరళమైన నమూనాలు గ్రామాలకు అవసరం. పొడి వ్యర్థాలను సమీపంలోని పట్టణ స్థానిక సంస్థలతో కలిపి క్లస్టర్ స్థాయిలో నిర్వహించవచ్చు. ఈ విధానం ద్వారా చెత్తను మూలం వద్దనే వేరు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. సరైన రీతిలో వేరు చేయని చెత్తను స్వీకరించకుండా తిరస్కరించే అధికారాన్ని పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చారు. కొత్త నిబంధనల ప్రకారం మున్సిపల్ సంస్థలు వ్యర్థాల సేకరణ వ్యవస్థలను ఆధునీకరిస్తున్నాయి. రవాణా సమయంలో వ్యర్థాలు కలిసిపోకుండా ఉండేందుకు 4 విభాగాలున్న ప్రత్యేక వాహనాలను ఉపయోగిస్తున్నారు. కాలుష్యకారుడే చెల్లించాలి అనే సూత్రం ప్రకారం నిబంధనలు పాటించని వారిపై జరిమానాలు విధించే అవకాశం ఉంది. హోటళ్లు, పెద్ద అపార్ట్మెంట్లు, ప్రభుత్వ కార్యాలయాలు వంటి భారీగా చెత్త ఉత్పత్తి చేసే సంస్థలపై ఈ నియమాలు కఠినంగా అమలు చేస్తున్నారు. రోజుకు 100 కిలోలకు పైగా వ్యర్థాలు ఉత్పత్తి చేసేవారు తడి వ్యర్థాలను స్థానికంగానే శుద్ది చేయాల్సి ఉంటుంది. నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయడానికి కేంద్ర రాష్ట స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని ఈ నియమాలు తెలుపుతున్నాయి. వీటిని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసేందుకు కేంద్ర అమలు కమిటీని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసింది. దీనిపై నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ మాట్లాడుతూ,
1: వ్యర్థరహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. మన అభివృద్ధి చెందిన దేశాలలో అక్కడ సివిక్ సెన్స్, పౌర స్పృహ చాలా ఎక్కువగా ఉంటుంది. పౌరులు చాలా బాధ్యతగా వ్యవహరిస్తారు. అదే విధంగా మనం కూడా బాధ్యతగా ఉన్నప్పుడే, పౌర స్పృహతో ఉన్నప్పుడే ఒక వ్యర్థరహిత సమాజాన్ని నిర్మించగలం. పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, అది ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత. మనం ఉత్పత్తి చేసే చెత్తను బాధ్యతయుతంగా మనమే వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించడం ద్వారా, అదేవిధంగా భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని ఇవ్వడంతో పాటు ఒక కాలుష్యరహిత నీటిని, కాలుష్యరహిత భూమిని, కాలుష్యరహిత గాలిని మనం భవిష్యత్తు తరాలకు అందించి వారి యొక్క బంగారు భవిష్యత్తుకి బాటలు వేయడంలో మనమందరం కూడా భాగస్వాములు కావాలని చెప్పి ప్రతి ఒక్కరికి జ్ఞప్తి చేస్తున్నాను.
0: కొత్త నిబంధనల్లో డిజిటల్ పర్యవేక్షణకు పెద్దపీట వేయడం ఆహ్వానించదగినదే. కానీ స్థానిక సంస్థలు వ్యర్థాల సేవలను మెరుగుపరచడం కంటే డాష్ బోర్డులలో వివరాలు నమోదు చేయడానికే ఎక్కువ సమయం వెచ్చిస్తే అది సమస్యగా మారుతుంది. రాష్ట్రాలు, స్థానిక సంస్థలు స్థానిక సూచికలను జోడించడం, డాష్ బోర్డులను తమకు అనుగుణంగా మార్చుకోవడం, రా డేటాను యాక్సెస్ చేయడం, వార్డు స్థాయి సమాచారాన్ని ప్రచురించడం, పౌరుల సమాచారం కోసం స్థానిక భాషలను ఉపయోగించడం వంటి పనులు చేయగలిగినప్పుడు డేటా సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ప్రజలకు కూడా జవాబుదారీతనం అలవడితేనే వ్యర్థాల నిర్వహణ విజయవంతమవుతుంది. ఈ నూతన ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు జాతీయ పర్యావరణ లక్ష్యాలతో పాటు రాష్ట స్థానిక స్వేచ్ఛను సమతుల్యం చేసి స్థానిక ప్రవర్తన, భౌగోళిక పరిస్థితులు, సంస్థల ఆధారంగా స్థానిక పరిష్కారాలకు మద్దతు ఇస్తాయి అనడంలో సందేహం లేదు. అలాగే వార్డు స్థాయి జవాబుదారీతనం గ్రామసభల ప్రమేయం ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న డంపింగ్ యార్డులు, ప్లాస్టిక్ కాలుష్యం, బహిరంగంగా వ్యర్థాలను కాల్చడం, పేలవమైన వ్యర్థాల ప్రాసెసింగ్ వంటి తీవ్రమైన సమస్యలను పరిష్కరించడానికి ఈ నిబంధనలు ఎంతగానో దోహదపడతాయని ఆశిద్దాం. ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026 పై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కె సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ఇప్పుడు వినబోతున్నారు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది.
3: అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
0: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: ఏంట్రా అలా ఉన్నావు? ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
3: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు. బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
2: దానికి ఇంత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
4: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
5: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान. पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान. आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए. इस पुरस्कार के लिए 3 श्रेणियों

నైరుత్యం చూసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతీ ఎఫ్ఎం 101.8 అజయ్ సౌజన్య. మీరైతే అలా మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, మరి ఇది ఎవరు పాడారంటే కనుక చిన్మయ శ్రీపాద పాడగా శ్రీనివాస శర్మ మ్యూజిక్ కంపోజ్ చేయగా శిరశ్రీ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్ కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:32 దాటి 27 సెకండ్లు గా వస్తుంది. మనోనం హర్విల్లో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక చదరపు ఆకారంలో ఉన్న ఇంటికి 4 వైపులా ఉన్న కిటికీలు దక్షిణం వైపుకే తెరుచుకున్నాయి. ఆ ఇంటి బయట ఒక ఎలుగుబంటి తిరుగుతుంది, అయితే ఆ ఎలుగుబంటి రంగు ఏంటి అని అడిగాను. చాలా మంది ఆన్సర్స్ పంపించారు. విఆర్ ఫ్రమ్ నెల్లూరు అంటూ చరణ్తేజ్ గారు నా కోసం ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. నేనైతే మన లిజినెస్ కోసం మాట్లాడుతూనే ఉంటానన్నమాట. ఇంకా ముసపెట్ మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్ రోజా శిరీష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బాగున్నారు మేడం అంటూ పంపించారు, బాగున్నాండి. అలాగే వేటపాలెం రామ్ నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవ నుంచి శుభోదయం శుభ శుక్రవారం అంటూ మెసేజ్ చేశారు. దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మా కోసం మంచి పాట వినిపించండి అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా పెడిన జోగనందన కాలనీ అప్పల్ రాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కాదు రాంగ్ ఆన్సర్ అండి. విజయవాడ నుండి నందు గుడ్ మార్నింగ్ మేడం అంటూ మెసేజ్ చేశారు, వెరీ గుడ్ మార్నింగ్. శ్రోతలందరికీ శుభోదయం, ఈ రోజు మానసిక సహనం గురించి చక్కగా వివరించారు అంటూ కొనగొండల రమణారావు కవిత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే బెంగళూరు నుంచి మెసేజ్ చేశారు. అలాగే ఆన్సర్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్, గుడ్ మార్నింగ్ ఆన్సర్ ఈజ్ అంటూ సుమని పెడ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. ఇప్పుడే ట్యూన్ చేశా అంటూ దేవసేన తిరుపతి నుంచి తిక్కుమగ్గా ఉంది అంటూ పంపించారు, ఆన్సర్ కూడా చెప్పేస్తానండి. ఇంకా రేడియో మిత్రులకు శుభదినం అంటూ తన సహజ రంగులోనే ఉంటుందంటే కోట శ్రీమన్నారాయణ మూర్తి సుజాత సాయిప్రీతం భవానీపురం విజయవాడ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. హాయ్ మేడం బాగున్నారా అంటూ విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు ఆన్సర్ నలుపు అనుకుంటున్నా అని పంపించారు, కాదండి. కనకారావు గారు పెడ నుంచి బ్లాక్ అని పంపించారు రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ముసపెట్ మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్ నలుపు అని పంపించారు, కాదు రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా నమస్తే శుభోదయం సౌజ్ఞ అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుండి బండారి త్రిమూర్తులు గుప్తా గారు ఆన్సర్ పంపించారు, నలుపు రంగు అని పంపించారు, కాదండి. రాజశేఖర్ రెడ్డి ఆదూరు మండలం నుంచి గుడ్ మార్నింగ్ సౌజ్ఞ గారు అంటూ పంపించారు, వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సౌజ్ఞ గారు బాగున్నారా అంటూ విజయలక్ష్మి గారు పెడకొండరు నుంచి లాజిక్ క్వశ్చన్స్ కు అర్విల్కు స్వాగతం. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఎలుగుబంటి రంగు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, గూగుల్ తల్లి చెప్పిందంట, ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ వీరరాఘవమ్మ సాయి రేఖ మౌనిక మెసేజ్ చేశారు, వెరీ గుడ్ మార్నింగ్. మరి ఆన్సర్ ఏంటి అంటే తెలుపు రంగు అనమాట. చాలా మంది నలుపు రంగుని పంపించారు తెలుపు రంగు, ఎందుకంటే 4 వైపులు దక్షిణం వైపుకే కిటికీలు ఉన్నాయంటే ఆ ఇల్లు ఉత్తర ధ్రువంలో ఉన్నట్టు కదా, అక్కడ తెల్లటి మంచు ఎలుగుబంట్లు ఉంటాయి కాబట్టి అవి తెలుపు రంగులో ఉంటాయన్నమాట. మరి ఆన్సర్ అయితే తెలుపు రంగు. మరి సెకండ్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను, పేరు పెట్టి పిలిచిన వెంటనే విరిగిపోతుంది ఏంటది? నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, పేరు పెట్టి పిలిచిన వెంటనే విరిగిపోతుంది ఏంటిది అది? మీకు గనక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా, మన నెంబర్ 08662438144 మెసేజ్ చేసండి. స్టే ట్యూన్ టు విద్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు న్యూ న్యూస్ వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజీ సౌజన్య. మీరు ఇది బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా ఆర్ఎక్స్ 100 నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక కార్తిక్ పాడగా చైతన్య భరద్వాజ్ మ్యూజిక్ కంపోజ్ చేయగా చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించారు ఈ సాంగ్ కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:49 దాటి 20 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం హర్విల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, పేరు పెట్టి పిలిచిన వెంటనే విరిగిపోతుంది ఏంటది అని అడిగాను. చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించారు. నమస్తే సౌజ్ఞ బంగారు తల్లి అంటూ ఆన్సర్ అయితే పంపించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు, కానీ రాంగ్ ఆన్సర్ అండి. ఇందాక క్వశ్చన్ బాగుంది అంటూ పంపించారు, థ్యాంక్స్ అండి. ఇంకా మల్లికార్జున్ గారు అభిరామ్ కేశవనగర్ నుంచి ధర్మవరం నుంచి పొంగు కాదండి. ఇంకా పెడన జోగరానందం కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ ఆర్జి గారు అంటూ మల్లేశ్వరరావు శాంభవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే పంపించారు. ఉప్పలూరు గ్రామం కంకిపాడు మండలం కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయలక్ష్మి పెడకొండూరు ఆన్సర్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కలమందలపాడు నుంచి కాసిం ముతుసావ్ అలీ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎంఎస్ దుర్గారావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ సౌజ్ఞ మామ అంటూ ఆన్సర్ అయితే పంపించారు. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొనగండ్ల రమణారావు కవిత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నమస్తే వివిధ భారతి ప్రశ్నకు సమాధానం అంటూ వీసీ మోహన్ ఎఫ్సిఐ కాలనీ నుంచి మిర్యాలగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయవాడ నుంచి నందు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కనకారావు పేడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ సౌజ్ఞ గారు అంటూ మురళి గారు మెసేజ్ చేశారు. హాయ్ అండి. డాగ్ కాదండి, విజయవాడ నుంచి వివిధ భారతి పేరైతే పంపించలేదు, అందరికీ హాయ్ అయితే చెప్పమన్నారు. తప్పకుండా మీ విషెస్ కన్వే చేస్తా. ఇంకా ముసాపేట్ గ్రామం మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షో చాలా బాగుంది అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు, థ్యాంక్ యూ అండి. ఇంకా క్యాట్ అంటూ పంపించారు కడప నుంచి వినయ్ గారు. కాదండి, రాంగ్ ఆన్సర్ అనమాట. మరి ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తాను. మరి ఆన్సర్ ఏంటి అంటే కనుక నిశ్శబ్దం అనమాట, ఎందుకంటే ఆ పదాన్ని పలికిన వెంటనే మరి శబ్దాన్ని మనం బ్రేక్ చేసినట్టే కదా. సో అదనమాట. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:51 దాటి 30 సెకండ్లు కావస్తుంది. ఈనాటి హర్విలకైతే నేను బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను, అలాగే ఈనాటి నా షో కూడా బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను. ఈసారి మరిన్ని విషయాలతో, మంచి మంచి పాటలతో, మంచి మంచి స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే సౌజన్య సైనింగ్ ఆఫ్.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతురాని. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 19వ తేదీన విశాఖపట్నంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్కే బీచ్ లో స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు ప్రజలతో ముఖాముఖి మాట్లాడతారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో లబ్దిదారులకు పట్టాల పంపిణీ, మౌలిక సదుపాయాల ప్రారంభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేశీయంగా చిప్ సెట్ల డిజైనింగ్ నుంచి తయారీ వరకు సెమికాన్ 2.0 కింద సుమారు 11 నుంచి 12 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం ఆశిస్తోందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. సెమికాన్ ఇండియా 2026 కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొని ప్రసంగించారు. రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలు, పథకాలు సహా అన్ని ప్రయోజనాలకు రేషన్ కార్డు, ఆధార్ కార్డును నివాస రుజువుగా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట ప్రభుత్వ లక్ష్యం మేరకు 2027 మార్చి నాటికి పోలవరం ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణాన్ని పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. మహిళా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సందర్భంగా విజయవాడలో నిర్వహించిన బైక్ రైడ్లో రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ నిన్న పాల్గొన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ద్వారా మహిళలకు మహిళాంధ్ర ప్రీమియర్ లీగ్ ఒక మంచి వేదికగా నిలుస్తుందని, ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు మ్యాచ్లు జరుగుతాయని తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో భక్తులను కటాక్షించారు. తిరుమాడ వీధుల్లో వైభవంగా సాగిన వాహన సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. పశ్చిమాసియా దేశాల ఘర్షణల నేపథ్యంలో ఇరాన్ అధ్యకుడు పెజెష్కియాన్, ఇతర నేతలు అమెరికాలో పర్యటించనున్నారు. ఆ నేతల వీసాలకు అమెరికా ఆమోదం తెలిపింది. వచ్చే వారం న్యూయార్క్ నగరంలో ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ 81వ సమావేశాలు జరగనున్నాయి.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల జిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: అమ్మాయి పెళ్లికి స్థలం అమ్మాల్సిందే, డబ్బు సరిపోయేలా లేదు.
1: అమ్మితే మళ్ళీ కొనగలమా? పోనీ ఎక్కడైనా అప్పు తీసుకుందామండి.
0: పెళ్ళంటే అప్పులు లోన్లు ఎవరిస్తారు? అమ్మేయాల్సిందే.
1: ఈ మధ్య మా అన్నయ్య ఎంత ఘనంగా పెళ్లి చేశాడో చూశారుగా. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర కళ్యాణ మస్తు లోన్ తీసుకున్నాడంట. 3 నుంచి 5 ఏళ్లలోపే తీర్చేయచ్చు. పెళ్లి కోసం లోన్ తో పాటు బ్యాంక్ వాళ్ళే గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. కోస్టల్ బ్యాంక్, ఇప్పుడు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.

0: ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: హలో, హాయ్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 వివిధ భారతి FM. నేను మీ ఆర్జే ప్రసన్న. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతి FM. మరి సినిమా కబుర్లు చెప్పడానికి అయితే నేను రెడీగా ఉన్నాను, అలాగే వినడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఫ్రమ్ ద మూవీ ఏంటి అంటే కనుక విష్ణు విన్యాసం అనమాట. ఈ సాంగ్ తర్వాత సినిమా కబుర్లు అయితే నేను చెప్పేస్తా. ఇప్పుడైతే ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి FM.

ది రాజా సాబ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి అప్డేట్స్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. సెప్టెంబర్ 18 అంటే అసలు ఈ రోజు రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటి అనే వాటి గురించి మాట్లాడుకుందాం. నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం సీక్రెట్ సోల్జర్ అనమాట ఈ మూవీ. అయితే ఈ రోజే మీరందరూ హ్యాపీగా చూసేయచ్చు.

ఇష్క్ నాట్ ఏ లవ్ స్టోరీ ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి అప్డేట్ ఏంటి అంటే గనక విజయ్ దేవరకొండ, రష్మిక మందన వీళ్ళిద్దరి కాంబినేషన్ లో దర్శకుడు రాహుల్ సంక్రత్ చాంద్ తెరకెక్కిస్తున్న చిత్రం ఏంటి అంటే మనందరికీ తెలిసిందే అనమాట, రణబాలి అనమాట. మరి మొత్తానికి ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అని చెప్పి మేకర్స్ అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేసేసారనమాట. మరి ఈ సినిమాకి అజయ్ అతుల్ అయితే సంగీతం అందిస్తున్నారు. ఎప్పుడు మనందరి ముందుకి రాబోతోంది అంటే కనుక అక్టోబర్ 16th ఈ మూవీ అయితే థియేటర్స్ లో రిలీజ్ అవ్వబోతోంది. సో వీళ్ళిద్దరికీ కామన్ ఫ్యాన్స్ ఉంటారు, సపరేట్ గా ఫ్యాన్స్ ఉంటారు. అంటే విజయ్కి కొంతమంది ఫ్యాన్స్ ఉండొచ్చు, రష్మికకి కొంతమంది ఫ్యాన్స్ ఉండొచ్చు. సో ఓవరాల్ గా అందరూ ఈ మూవీ థియేటర్స్ లో చూడాలి అనుకుంటే కనుక అక్టోబర్ 16th వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది అనమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను గీతా గోవిందం, దాని తర్వాత డియర్ కామ్రేడ్, ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేసి వస్తున్నాను. వింటో స్టేజ్ యూన్ టూ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జీ ప్రసన్న.

అర్జున్ రెడ్డి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ వినేసిన తర్వాత మనమైతే ఉన్నాం సినిమా కపుల్ ప్రోగ్రామ్ లో ఓన్లీ అన్ 101.3 వివిధ భారతీయ ఫ్యామిలీ. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే నాని కథానాయకుడిగా శ్రీకాంత్ వదిలా దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ పాన్ ఇండియా మూవీ మనందరికీ తెలిసిందే ఏంటి అంటే కనుక యాక్షన్ థ్రిల్లర్ మూవీ ది ప్యారడైజ్ అనమాట. మరి ఎప్పుడు మనందరి ముందుకి రాబోతోంది అంటే కనుక సెప్టెంబర్ 24 ప్రేక్షకులందరి ముందుకి రాబోతుంది అనమాట. మరి నాని కెరియర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో రాబోతున్న చిత్రం అనమాట ఇది. కయాదు లోహర్ అయితే ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారనమాట. మరి ఎక్స్పెక్టేషన్స్ అయితే నాకు తెలిసి ట్రైలర్స్ కానివ్వండి, మూవీ నుంచి వచ్చిన గ్లిమ్స్ కానివ్వండి, ఇవన్నీ చూసిన తర్వాత నిజంగానే మనందరి ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్ లో ఉన్నాయనే చెప్పాలి. మరి అసలు అంటే అవన్నీ మన ఎక్స్పెక్టేషన్స్ కి మూవీ రీచ్ అవుతుందా లేదా ఇవన్నీ తెలియాలి అంటే ఇంకా కొన్ని రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. మరి టీమ్ మొత్తానికి ఆల్ ద బెస్ట్ చెప్పేస్తూ ఇప్పుడైతే మీ అందరి కోసం మరి న్యాచురల్ స్టార్ నాని యాక్ట్ చేసిన మూవీ అనమాట హాయ్ నాన్న, దాని తర్వాత శ్యామ్ సింగరాయ్, ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తూ ఇవాళ సినిమా కబుల్ ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టేట్ ట్యూన్ 201.3 వివిధ భారతీయ ఎఫ్ఎం.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈ రోజు దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ ఈవో ఎం రవిచంద్ర గవర్నర్ కు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 19న విశాఖపట్నంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ నెల 21-22 తేదీల్లో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భూటాన్ పురోగతికి సుసంపన్నకు దృఢమైన నిబద్దతో తోడ్పాటు అందిస్తామని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు. థింపూలో భూటాన్ ప్రధాని షేరింగ్ తొబ్గేతో ఆయన నిన్న సమావేశమయ్యారు. భారత్లో తయారైన 54 విద్యుత్ వాహనాలను ప్రధానమంత్రికి జయశంకర్ అందజేశారు. పశుసంవర్ధక శాఖలో వెటనరీ అసిస్టెంట్ సర్జన్ల పోస్టులను ఏపీపీఎస్సీ రాత పరీక్ష ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

పారదర్శకత ఏకరూపత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమల స్వామివారికి ఈ ఉదయం కల్పవృక్ష సేవ జరిగింది. ఈ రోజు రాత్రి సర్వభూపాల వాహన సేవ జరగనుంది. బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టత గల గరుడ సేవ శనివారం సాయంకాలం నుంచి అర్ధరాత్రి వరకు కొనసాగనుంది. ఎయిడ్స్ వ్యాధి నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ ఉదయం ఏలూరు జిల్లా వట్లూరులోని సర్ సిఆర్ రెడ్డి మహిళా కళాశాల నుండి ఇండోర్ స్టేడియం వరకు 5K రెడ్ రన్ నిర్వహించారు. ఓటర్ల జాబితా ప్రక్రియపై రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ జిల్లాల వారీగా అమరావతి నుంచి దృశ్య మాధ్యమ విధానంలో సమీక్ష నిర్వహించారు. అపరిష్కృతంగా ఉన్న కేసులు, దరఖాస్తులు, విచారణలను ఈ నెల 21-22 తేదీల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఈ రోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. పర్యావరణ సమతూకాన్ని కాపాడటంతో పాటు కోట్లాది మంది ప్రజలకు జీవనోపాధి కల్పించే వెదురు చెట్ల ఆవశ్యకతను తెలియజేస్తూ ఈ రోజు ప్రపంచ వెదురు దినోత్సవం నిర్వహిస్తున్నారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి ఒంటి గంటకు వింటారు.

వివి క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 12:08 అయితే అయిపోయింది. సో మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇవాళ మీకు తెలుసాలో ఈ రోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే కనుక వరల్డ్ వాటర్ మానిటరింగ్ డే అనమాట. అంటే ఏంటి అంటే కనుక ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం అనమాట. ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 18 మనందరం కూడా ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందన్నమాట. మరి నీటి పర్యవేక్షణపై ప్రజల్లో అవగాహన పెంచడం, ప్రపంచ నీటి వనరులను పరిరక్షించాల్సిన ప్రాముఖ్యతను గుర్తించి ప్రజలందరికీ కూడా శుభ్రమైన త్రాగునీరు అందుబాటులో ఉండేలా చూసుకోవడమే ఈ రోజు లక్ష్యంగా పెట్టుకుందన్నమాట. మరి ఇవాళ మీకు తెలుసాలో మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే కనుక ఈ రోజు డే స్పెషాలిటీ ఎలాగో ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం కాబట్టి భారత ప్రభుత్వం నీటి పరిరక్షణకు ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టింది అనేది ఇవాళ మీకు తెలుసాలో తెలుసుకుందాం. సో అసలు ఆ పథకాలు ఏంటి, అవన్నీ ఇప్పటి వరకు ఎంతవరకు డెవలప్ చేశారు, ఇంకా ఎలాంటివి ప్రవేశపెడుతున్నారు, వాటి కోసం ఎంత బడ్జెట్ కేటాయించారు, అవన్నీ కూడా ఇవాళ మీకు తెలుసాలో మీ అందరితో షేర్ చేస్తాను. ఇప్పుడైతే మీ అందరి కోసం థగ్ లైఫ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

0: ఓపీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా ఈ రోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే కనుక ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం అనమాట. మరి దీనిలో భాగంగా అసలు భారత ప్రభుత్వం నీటి పరిరక్షణకి ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టింది అనేది తెలుసుకుందామని చెప్పాను కదా. భూగర్భ జల నిర్వహణ ఇంకా నియంత్రణ అనమాట. ఈ పథకంలో భూగర్భ జల పొరల మ్యాపింగ్, పునరుజ్జీవ చర్యలు, పీజోమీటర్ల నిర్మాణం, భూగర్భ జల నాణ్యత పర్యవేక్షణ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుందన్నమాట. అలాగే పిఐబి ప్రాజెక్ట్ అనమాట, జాతీయ భూగర్భ జల వనరుల మ్యాపింగ్ మరియు నిర్వహణ ఎన్ఏక్యూయుఐఎం కార్యక్రమం అనమాట. 2022-2026 సంవత్సరానికి సంబంధించిందనమాట. మరి ఈ పథకం ద్వారా టెలిమెట్రీ వ్యవస్థతో కూడిన 7000 డిజిటల్ వాటర్ లెవెల్ రికార్డులు అంటే డిడబ్ల్యూఎల్ఆర్లు స్థాపనలు, వాటి స్థాపనతో పాటు 7000 పీజీ మీటర్ల నిర్మాణం అలాగే బావుల నిర్మాణం ద్వారా భూగర్భ జల పోతల మ్యాపింగ్ కోసం వాటి సేకరణ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారనమాట. సో ఇవే కాకుండా ఇంకా చాలా పథకాలైతే ప్రవేశపెట్టడం జరిగింది భారత ప్రభుత్వం. కేవలం నీటి పర్యవేక్షణ అంటే నీటిని వృధా కాకుండా ఇలాంటి అన్ని కార్యక్రమాలు నిర్వహించి ప్రతి ఒక్కళ్ళకి సురక్షితమైన నీరు అందేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యం అనమాట. మరి దానికోసం ఇంకా ఎలాంటి ప్రాజెక్టులన్నీ అమలు చేసింది, తీసుకొచ్చింది ఇవన్నీ కూడా ఇవాళ మీకు తెలుసాలో మీ అందరితో షేర్ చేస్తాను. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక స్మాల్ కమర్షియల్ అయితే వచ్చేస్తుంది. దాని తర్వాత మీ అందరి కోసం నేను పెళ్లి పుస్తకం మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటో స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.
1: National recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy in Government of India invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in three categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to September 30th 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.

0: ఏంటి రంగయ్య దిగులుగా ఉన్నావు? పంట బాగానే పండిందిగా.
1: పంట బాగానే పండింది గాని రేట్లు పడిపోయినాయిగా. ఇప్పుడు అమ్మితే కనీసం ఖర్చులు కూడా రావు.
0: ఓ అదే నీ సమస్య, దానికంత దిగులెందుకు? పంటను అధికారిక గిడ్డంగిలో నిల్వ చేసి ఆ ధ్రువపత్రంపై కోస్టల్ బ్యాంక్ లో రుణం తీసుకో. ఏడాదిలోపు రేట్ వచ్చినప్పుడు అమ్మేసే.
2: రైతుల నేస్తం మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు రూపొందింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా.

సైంధవ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. మరి ఈ రోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే గనక ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం అనమాట. మరి దీనిలో భాగంగా భారత ప్రభుత్వం నీటి పర్యవేక్షణకి అలాగే ప్రతి ఒక్కరికి త్రాగునీరు అందించాలి అనే లక్ష్యంతో ఎలాంటి పథకాలు అమలు చేస్తోంది అనేది చెప్తూ ఉన్నాను కదా. ఇంకా ఏంటి మీరు తెలుసుకోవాల్సింది అంటే కనుక జలశక్తి మంత్రిత్వ శాఖ 2019 నుంచి కూడా ప్రతి సంవత్సరం జలశక్తి అభియాన్ అంటే జేఎస్సీ అని అమలు చేస్తూ వస్తోందన్నమాట. అదేవిధంగా అటల్ మిషన్ ఫర్ రిజర్వేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే అమృత్ 2.0 ఈ పథకం ద్వారా నగర పరిధిలో వర్షపు నీటి సేకరణ మెరుగుపరచడానికి ఒక మార్గసూచిని అభివృద్ధి చేసి దాని ద్వారా భూగర్భ జలాల పునరుద్ధరణ పెంపుకు వ్యూహరచన చేయాలి అని చెప్పి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నమాట. ఇవే కాదు ఇంకా అనేక రకాల పథకాలు అయితే అమలు చేస్తూ ఉందన్నమాట. ఏంటి

అంటే కనుక భారత ప్రభుత్వం హర్యానా, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ ఇంకా ఉత్తరప్రదేశ్ అనే ఏడు రాష్ట్రాల్లో 80 జిల్లాల్లోని నీటి కొరతతో బాధపడుతున్న 8213 గ్రామ పంచాయతీలలో జీపీలలో అనమాట అటల్ భూజన్ యోజన అనమాట ఈ పథకాన్ని అమలు చేస్తుందన్నమాట. భూగర్భ జలాల అభివృద్ధి ఇంకా నిర్వహణ ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యంగా చెప్పొచ్చు. ఇవే కాదు, ఇంకా అనేక లక్ష్యాలతో అనేక పథకాలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది నీటి పర్యవేక్షణ కొరకు అనేది కూడా చెప్తాను కొన్ని క్షణాల్లో మీకోసం. అయితే ప్రతిరోజు వచ్చినట్టే ప్రాంతీయ వార్తలు అయితే వచ్చేస్తున్నాయన్నమాట, తెలుగులో వార్తలు అయితే వచ్చేస్తున్నాయి. క్షమించండి, ప్రాంతీయ వార్తలు కాదు, జాతీయ వార్తలు తెలుగులో అయితే వచ్చేసినాయి. దాని తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో. అప్పుడు మాట్లాడుకుందాం ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం సందర్భంగా ఇంకా ప్రభుత్వం ఎలాంటి పథకాలు నిర్వహిస్తోంది అని. మరి ఇప్పుడైతే వార్తలు వినేసేయండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ మొదటి సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. రైతుల ప్రయోజనార్థం శాస్త్రీయ ప్రణాళికను రూపొందించాలని శాస్త్రవేత్తలకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. భూటాన్ అభివృద్ది లక్ష్యాలు ప్రాధాన్యతలకు భారత్ మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. జపాన్ నిషిన్లోని కొరోగి అథ్లెటిక్ పార్క్ వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు ఈరోజు జపాన్తో తలపడుతుంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ మొదటి సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ సమావేశంలో బిల్లులోని నిబంధనలు ప్రతిపాదనలపై హోంమంత్రిత్వ శాఖ అధికారులు కమిటీకి సమగ్ర వివరణ ఇస్తారు. విదేశీ విరాళాల వినియోగంలో పారదర్శకత జవాబుదారీతనాన్ని మరింత పెంచే లక్ష్యంతో 2010 నాటి విదేశీ విరాళాల నియంత్రణ చట్టానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లును క్షుణ్ణంగా పరిశీలించేందుకు గాను పార్లమెంటు ఉభయ సభలు 2022 దీనిని జేపీసీకి పంపేందుకు ఆమోదం తెలిపాయి. లోక్సభ స్పీకర్ నామినేట్ చేసిన 21 మంది లోక్సభ సభ్యులు, రాజ్యసభ చైర్మన్ నామినేట్ చేసిన 10 మంది రాజ్యసభ సభ్యులతో కలిపి మొత్తం 31 మంది సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటైంది. బీజేపీ ఎంపీ సంజయ్ జైస్వాల్ ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తున్నారు. రైతుల ప్రయోజనార్థం శాస్త్రీయ ప్రణాళికను రూపొందించాలని శాస్త్రవేత్తలకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లో ఈరోజు జరిగిన దక్షిణాది జోనల్ వ్యవసాయ సదస్సు 2026లో మాట్లాడుతూ మంత్రి, దేశ ప్రయోజనాల కోసం రాష్ట ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ అత్యుత్తమ సంస్కరణలు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రైతుల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు, ఆహార భద్రత కల్పించేందుకు సంబంధిత రాష్ట్రాల ఉత్తమ విధానాలను అనుసరిస్తామన్నారు. రైతు కేవలం జీవన్ దాత మాత్రమే కాదని, దేశానికి భాగ్యదాత కూడా అని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి, తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఏపీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర రాష్ట్రాల మంత్రులు, వివిధ రాష్ట్రాల శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జన్ సేవాసే దేశ్ సేవా మంత్రంతో ప్రభుత్వం సేవా సంకల్ప్ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సేవ సుపరిపాలన లక్ష్యాలతో 2047 నాటికి వికసిత్ భారత్ సాధన దిశగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రత్యేక ప్రచారంలో భాగంగా స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా క్షేత్రస్థాయిలో వచ్చిన సామాజిక ఆరోగ్యకరమైన మార్పులపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. పరిశుభ్రత అనేది కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే మిగిలిపోకుండా ప్రజలందరి జీవితాల్లో ఒక భాగం కావాలని, దానిని అలవాటుగా మార్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. పారిశుద్ధ్యం, పర్యావరణ పరిశుభ్రత ద్వారా ప్రజల ఆరోగ్యం మెరుగుపడ్డమే కాకుండా సామాజిక సాధికారతకు ఇది బలమైన పునాదిగా నిలుస్తోందని పేర్కొన్నారు. సేవా సంకల్ప్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా జార్ఖండ్ రాష్ట్రంలో వచ్చిన మార్పులపై ఆకాశవాణి ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో జార్ఖండ్లోని గ్రామాలు, నగరాల్లో పారిశుద్ధ్య ఉద్యమం శరవేగంగా విస్తరించింది. రాష్ట్రంలో 91%కి పైగా గ్రామాలు ODF ప్లస్ హోదాను సాధించి ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణపై దృష్టిని సారించాయి. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 42 లక్షల మరుగుదొడ్లు నిర్మించడం వల్ల మహిళలకు ఆత్మగౌరవం, రక్షణ లభించాయని కథనం పేర్కొంది. మరోవైపు గోబర్ధన్ పథకం ద్వారా వ్యర్థాల నుంచి బయోగ్యాస్ తయారు చేస్తూ గిరిజన ప్రాంతాల గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. పరిశుభ్రత పట్ల పెరిగిన ఈ అవగాహన ప్రజల ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనకు బలమైన పునాదిగా నిలుస్తోందని వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసిన యుద్ద శిక్షణ విమానాలను భారత వైమానిక దళానికి పవన్ హన్స్ సంస్థకు కేంద్ర రక్షణ
మంత్రి రాజ్నాథ్ సింగ్ బెంగళూరులో అందజేశారు. ఈ సందర్భంగా వైమానిక దళానికి 2 తేజస్ శిక్షణ విమానాలతో పాటు తొలి HTT 40 బేసిక్ ట్రైనర్ విమానాన్ని HAL అధికారికంగా అందించింది. పవన్ హన్స్ కు 4 ధృవ్ నెక్స్ట్ జనరేషన్ హెలికాప్టర్లను పంపిణీ చేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన HTT 40 విమానాలు పైలట్ల శిక్షణలో ఆత్మ నిర్భరతను పెంచనుండగా ధృవ్ హెలికాప్టర్లు పౌర విమానయాన రంగాన్ని మరింత బలోపేతం చేయనున్నాయి. భూటాన్ అభివృద్ది లక్ష్యాలు ప్రాధాన్యతలకు భారత్ మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. 3 రోజుల పాటు భూటాన్ లో పర్యటించిన మంత్రి ఆ దేశ విదేశాంగ మంత్రి లియోన్ పో డిఎన్ దుంగియల్ తో కలిసి ద్వైపాక్షిక సహకారంతో పాటు ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై విస్తృతంగా సమీక్షించారు. ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మంత్రులు కలిసి పలు సంక్షేమ అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. విద్యుత్ రంగంలో సహకారాన్ని మరింత పటిష్టం చేసుకుంటూ భూటాన్లోని జల విద్యుత్ ప్రాజెక్టుల కోసం 4,000 కోట్ల రూపాయల రుణ సహాయం ఒప్పందం కుదుర్చుకున్నాయి. మరోవైపు భూటాన్ పౌరులు భారతీయ డిజిటల్ నెట్వర్క్ ద్వారా సులభంగా చెల్లింపులు జరిపేలా యూపీఐ ఆధారిత చెల్లింపు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. తన పర్యటనలో భాగంగా విదేశాంగ మంత్రి భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గెల్ వాంగ్చుక్, ఆ దేశ ప్రధానమంత్రి దాషో షెరింగ్ తోబ్గేలను కూడా మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. భారత్ నేపాల్ దేశాల మధ్య వాణిజ్య ఉత్పత్తుల మార్కెట్ను మరింత సరళతరం చేయడం, ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టం చేయడంపై ఇరు దేశాలు విస్తృతంగా చర్చించాయి. వాణిజ్యం, రవాణా, వ్యాపార నియంత్రణల పరస్పర సహకారంపై ఏర్పాటైన 2 రోజుల సమావేశం నిన్నటితో ముగిసింది. ఈ భేటీలో మార్కెట్ సౌలభ్యాలు, కస్టమ్స్ క్లియరెన్స్, ఆహార భద్రతా ప్రమాణాలు, సరిహద్దు మౌలిక వసతులు, రైలు రోడ్డు అనుసంధానంతో పాటు అనధికారిక వ్యాపారాన్ని అరికట్టే అంశాలపై చర్చలు జరిగాయి. జపాన్లోని నిషిల్లో గల కొరోగి అథ్లెటిక్ పార్క్ వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న భారత మహిళల క్రికెట్ జట్టు ఈరోజు తన తొలి మ్యాచ్ ఆడనుంది. హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా ఆతిథ్య జపాన్ జట్టుతో తొలిసారి తలపడుతుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3వది చివరి T20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 127 పరుగులతో విజయం సాధించి 3-0 తేడాతో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ను భారత బౌలర్లు 14.1 ఓవర్లలోనే కేవలం 94 బంతులకే ఆలౌట్ చేశారు. భారత బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి, రవి బిష్నోయ్, చెరో 3 వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్ 2 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా, యష్ ఠాకూర్ తలో వికెట్లు తీశారు. బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, కేరళ, రాజస్థాన్ రాష్టాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, కర్ణాటక, లక్షద్వీప్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. వచ్చే 2 రోజుల పాటు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, కేరళ, మాహే, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని ఆ శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్లోని ఉధంపూర్ జిల్లా మజల్తా ప్రాంతంలో చేపట్టిన ఆపరేషన్ సోహన్ విజయవంతం కావడంపై భద్రతా దళాలను నార్థన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ అభినందించారు. భారత సైన్యం, జమ్మూకాశ్మీర్ పోలీస్, CRPF బలగాలతో కలిసి చేపట్టిన ఈ సంయుక్త ఆపరేషన్లో ఇద్దరు జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ JPC మొదటి సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. రైతుల ప్రయోజనార్థం శాస్త్రీయ ప్రణాళికను రూపొందించాలని శాస్త్రవేత్తలకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. భూటాన్ అభివృద్ది లక్ష్యాలు ప్రాధాన్యతలకు భారత్ మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. జపాన్ నిషిన్లోని
కరోగి అథ్లెటిక్ పార్క్ వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు ఈరోజు జపాన్ తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

రాజా విక్రమార్క మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం మీకు తెలిసిన ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. మరి ఈ రోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే ఇందాక నుంచి చెప్తూనే ఉన్నాను, ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం అనమాట. మరి దీనిలో భాగంగా ప్రభుత్వం ఎలాంటి పథకాలు మనందరి కోసం అమలు చేస్తోంది అనే దాని గురించి మాట్లాడుతూ ఉన్నాను. మరి రాష్ట్రాలతో కలిసి ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన ఈ పథకం ద్వారా ఉత్పత్తి, పంటల వైవిధ్యం, కోతల తర్వాత నిల్వ, సాగునీటి సదుపాయాల పెంపు పెంచడమే దీని లక్ష్యం అనమాట. దాదాపుగా 1.7 కోట్ల మందికి ఈ పథకం ఉపయోగపడుతుందన్నమాట. అలాగే జలజీవన్ మిషన్ ఫ్లాగ్షిప్ కి భారత ప్రభుత్వం 67,670 కోట్లను కేటాయించడం జరిగిందన్నమాట. అంటే 67,670 కోట్లను కేటాయించడం జరిగింది. అంటే ఇంటింటికి తాగునీరు, జలజీవన్ మిషన్ ఇందాక చెప్పాను కదా. సో ఈ పథకం ద్వారా 2026-27 సంవత్సరంలో 170,000 గ్రామ పంచాయతీల్లో హర్ ఘర్ జల కలెక్షన్లు ఏర్పాటు చేయబోతున్నారన్నమాట. అంటే 80% గ్రామాలకి కుళాయిల ద్వారా త్రాగునీరు అందించాలి అనేది ఈ పథకం ప్రధాన లక్ష్యంగా చెప్పచ్చు. మరి ఇప్పటి వరకు అంటే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పథకాలు నిర్వహిస్తుంది అవన్నీ మాట్లాడుకుందాం. అసలు మరి రాష్ట్ర ప్రభుత్వం ఎంత బడ్జెట్ ని కేటాయించింది, ఎలాంటి పథకాలని అమలు చేస్తోంది నీటి పర్యవేక్షణ కోసం అనేది కూడా ఇవాళ మీకు తెలుసాలో మీ అందరితో షేర్ చేస్తాను. ఇప్పుడైతే మీ అందరి కోసం సాహో మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుందన్నమాట. ఈ సాంగ్ వింటూ స్టేట్యూన్ టూ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్.

మనమైతే ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో. మరి ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, మరి నీటి పర్యవేక్షణ కోసం ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టింది అనేది మాట్లాడుకుందాం. అలాగే రాష్ట ప్రభుత్వం 2026-27 బడ్జెట్ లో జలవనరుల శాఖకి 18,224 కోట్లు కేటాయించడం జరిగిందన్నమాట. చింతల్పూడి ఎత్తిపోతుల పథకానికి 430 కోట్లు, అలాగే వెలిగొండ ప్రాజెక్టుకి 492 కోట్లు కేటాయించడం జరిగిందన్నమాట. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం కింద 605 కోట్లు, హంద్రీ నివాకి 2,621.70 కోట్లు 70 కోట్లు అన్నమాట. అలాగే పోలవరం ప్రాజెక్టుకి 6,105 కోట్లు కేటాయించడం జరిగిందన్నమాట. గ్రామాల్లో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు సరఫరా చేసేందుకు 2026-27 బడ్జెట్ లో, ఇందాక చెప్పాను కదా జేజేఎం అంటే జలజీవన మిషన్ కి, రాష్ట్ర బడ్జెట్ 4,000 కోట్లు కేటాయించడం జరిగిందన్నమాట. సో ప్రభుత్వాలు చేయాల్సినవి నీటి సంరక్షణ కోసం వాళ్ళు ఖచ్చితంగా చాలా పథకాలు అమలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక రకాల పథకాలను అమలు చేయడం అయితే జరుగుతోంది. సో మన వంతు మనం కూడా నీటిని కాపాడుకోవాలి. సో ఎందుకు అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియట్లేదు కాబట్టి. సో మారుతున్న కాలానికి తగ్గట్టు ట్యాపులు తిప్పేసి ఉన్నప్పుడు మనం కట్టేయడం, యాక్చువల్ గా మనకి విసుగొస్తూ ఉంటుంది అమ్మ వాళ్ళు ఇలా చెప్తూ ఉంటే ఎందుకు అని. సో వాళ్ళు ఏంటంటే అప్పట్లో బావులు ఇలాంటి కాన్సెప్ట్ అంతా ఎప్పుడో వాళ్ళకి తెలుసుండేది, ఎందుకంటే వాళ్ళు నీటిని ముందుగానే ఇలాగే నిల్వ చేసుకొని అవసరమైనప్పుడు వాడుకునేవాళ్ళు అనమాట. సో మనం కూడా అంటే ప్రభుత్వాలు చేయాల్సినవి ప్రభుత్వాలు చేస్తున్నాయి, బట్ నీట్ అంటే ఇక్కడ నా కాన్సెప్ట్ నా పాయింట్ ఏంటి అంటే నీటిని పరిరక్షించాల్సిన బాధ్యత ఒక్క ప్రభుత్వందే కాదు మనందరి మీద కూడా ఉంటుంది కదా కదా. కాబట్టి మన ఇంట్లో వరకైనా అలా వాటర్ పోతూ ఉంటే వేస్ట్ చేయకుండా ఉండడం ఇలాంటి చిన్న చిన్నవే అనమాట. సో దానివల్ల ఏంటి అంటే కనుక భవిష్యత్ తరాలకి ఏది కూడా వనరుల కొరత అనే కాన్సెప్టే లేకుండా అట్లీస్ట్ మనకేదైతే అందుతున్నాయో అంతవరకు వాళ్ళకు కూడా అందివ్వడానికి మనవంతు మనం ప్రయత్నం చేసినట్టు జరుగుతుందన్నమాట. సో ఎక్కడా కూడా వాటర్ వృధా పోకుండా మనం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అనేది ఓవరాల్ గా నేను చెప్పాల్సిన విషయం. సో అది కూడా ఇవన్నీ ఇవాళ ఎందుకు మాట్లాడుకున్నాం అంటే కనుక ఈరోజు ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం కాబట్టి. సో అది సంగతి మరి ఇవాళ మీకు తెలుసా మీ అందరికీ నచ్చిందని నేనైతే అనుకున్నా. ఇప్పుడైతే సుందరకాండ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ తో మీకు తెలుసా ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం ధీరా ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టేట్యూన్ 1.3 విత్ భారతీయ ఫ్యామ్.

0: అద్య, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే

0: ఒంటిగంట అవ్వాల్సిందే.
1: ఒంటిగంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: विविध भारती एफएम न्यूज़ हेडलाइंस
1: विविध भारती न्यूज हेडलाइंस तो कनपर्ति राणी अमरावती राष्ट्र सचिवालयंलो मुख्यमंत्री नारा चंद्रबाबु नायडु अध्यक्षतन राष्ट्र पेट्टुबडुल प्रोत्साहक मंडली एसईपीबी समावेशमैंदी राष्ट्रंलोनी विविध प्रांताल्लो परिश्रमल एर्पाटुकु संबंधिंचिन प्रतिपादनलपै चर्चिंची आमोदं तेलपनुन्नारु రాష్ట్రంలో నిర్వహించే వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో డీజే వాహనాల అనుమతులపై ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. అనుమతుల ప్రక్రియను సులభతరం చేసి వినాయక నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు సహకరించాలని పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో 53 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక వనరుల కేంద్రం కార్యాలయ భవనాలను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా ప్రతిపాడులో నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మంత్రి నిన్న పర్యటించి సుమారు 3 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్ యానాం బీచ్ లో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీచ్ లో పేరుకుపోయిన వ్యర్థాలు ప్లాస్టిక్ సామాగ్రిని తొలగించారు. హైదరాబాద్ లో దక్షిణాది రాష్టాల వ్యవసాయ జోనల్ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతోంది. రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వ్యవసాయం అనుబంధ రంగాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై సదస్సులో చర్చిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఈ రోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు విశాఖపట్నంలో పర్యటిస్తారు. ఆర్కే బీచ్ లో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు.

సీతా పైన మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ దీరా ప్రోగ్రామ్ లోకి. ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ దీరాలో మీ అందరితో, అంటే మీరు తెలుసుకోబోతున్న దీరా ఎవరి గురించి అంటే, నేను మీ అందరితో షేర్ చేసుకోబోతున్న దీరా ఎవరు అంటే కనుక దర్యాబెన్ రాజ్పుత్ అన్నమాట. మరి మహిళలంటే ఇల్లు పిల్లలకే పరిమితం కాదు, ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటూ వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా ఏలగలరు అని చెప్పి నిరూపించారన్నమాట దర్యాబెన్ రాజ్పుత్. మరి కుటుంబం కోసం ఇంటి ఇంటికే తిరిగి పాలు అమ్మిన ఈమె నేడు ఏడాదికి 1.85 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తూ డైరీ క్వీన్ గా పేరు తెచ్చుకున్నారన్నమాట. మరి ఇంకా ఏంటి దర్యాబెన్ రాజ్పుత్ గురించి మీ అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు అనేది ఇవాళ దీరాలో మీ అందరితో షేర్ చేస్తాం. ఇప్పుడైతే మీ అందరి కోసం కేశవ అనే మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్డ్.

చల్లార్ చదుకన్నీరు అడిగేవారే లేరు. ఏమైందని ఓ మారు గుండెల్లో కంగారు వివరంగా విందేరు.

మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా దర్యాబెన్ రాజ్పుత్ గురించి. మరి ఇంకా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే కనుక, గుజరాత్ లోని బనాస్కాంఠా జిల్లా, ఇక్కడ అంటే ఈ జిల్లాలో దర్యాబెన్ పుట్టారనమాట. 18 ఏళ్లకే పెళ్ళైపోయిందనమాట. తర్వాత అందరు ఆడవాళ్లలాగే 4 గోడల మధ్య తన జీవితం కూడా సాగింది. కానీ అత్తింటి ఆర్థిక పరిస్థితులు ఆమెని ఆలోచించేలా చేశాయన్నమాట. దాంతో కుటుంబానికి తన వంతు సాయం అందించాలి అనుకున్నారనమాట. చాలా మంది ఇలాగే ఉంటారు. సో వాళ్ళ వంతు వాళ్ళు ఏదో ఒకటి చేసేంత వరకు ప్రశాంతంగా కూడా ఉండరనమాట. అలాగే ఆలోచించారు. అంటే చాలా మందికి ఇక్కడ ఇలా అద్భుతాలు సాధించిన వాళ్ళకి తేడా ఏంటి అంటే, ఆలోచన అనేది సహాయం చేయాలి అనేది మనందరికీ ఉంటుంది, కానీ దాన్ని ఆచరణలో పెడతా చూసారా, అక్కడే వాళ్ళకి సక్సెస్ అనేది మొదటి స్టెప్ అనమాట. అంటే సక్సెస్ రావడానికి మొదటి స్టెప్. కాబట్టి మీ ఆలోచన ఏదైనా ఉంటే ఆచరణలో పెట్టడానికి ట్రై చేయండి. ఎన్ని అడ్డంకులు వస్తూనే ఉంటాయి, బట్ వాటిని ఎలాగోలా మనం అధిగమించాము అనేదే మన స్టోరీ అవుతుంది కదా. అలాగే ఎన్ని అడ్డంకులు వచ్చినా అంటే దర్యాబెన్ కూడా అవేమీ పట్టించుకోలేదన్నమాట. సో మరి పెద్దగా చదువుకోలేదు కాబట్టి ఏం చేయాలి, తనకి ఏదైతే తెలిసిందో పశువుల పెంపకాన్ని తన వృత్తిగా ఎంచుకున్నారనమాట. సో మనం అనవసరంగా ఎవరితోనో కంపేర్ చేసుకొని ఒక అంటే స్కిల్స్ లేవనో ఇంకోటో ఇంకోటో ఇంకోటో అలా ఎవరితో కంపేర్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ప్రతి ఒక్కళ్ళకి ఒక టాలెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో మీలో ఏంటి అది అంటే మన గురించి మనకే తెలుస్తుంది కాబట్టి మనలో ఉన్న ప్రత్యేకత ఏంటి అనేది మనం కాన్సన్ట్రేషన్ చేసుకొని తెలుసుకొని మన మీద మనం ఏకాగ్రత పెట్టుకుంటే చాలన్నమాట. సో దర్యాబెన్ కూడా అలాగే ఆలోచించారు. ఎందుకు చెప్తున్నాను అంటే తనకి తెలిసింది చదువుకోలేదు కాబట్టి కేవలం పశువుల పెంపకం ఒక్కటే, మరి దాన్నే వృత్తిగా ఎంచుకొని సో ఏం చేశారు, ఇంట్లో అన్ని పనులు చూసుకుంటూ ఎట్ ద సేమ్ టైం పశువుల బాగోగులు కూడా చూసుకుంటూ తెల్లారి అంటే తెల్లారేసరికి పాలు పితికి ఊళ్ళో అందరికీ కూడా అమ్మేవారనమాట. మరి ఈ రెండు పనులు సమర్థవంతంగా నిర్వహించుకోవడం అనేది కూడా టఫ్ గా ఎప్పుడూ అనుకోలేదు. మరి ఆటంకాలు అయితే వస్తూ ఉంటాయి. అలాగే ఇంకా లోన్స్ తీసుకొని తన సొంతంగా డైరీ ఫామ్ ని మొదలు పెట్టారనమాట. కేవలం అంటే కేవలం 2 పశువులతో మొదలైన ఆమె వ్యాపారం దాదాపు 300కి పైగా చేరుకుందనమాట. అంటే వాటితో రోజు సుమారు 1000 లీటర్లకి పైగా పాలని ఉత్పత్తి చేస్తున్నారనమాట. ఇప్పుడు తనొక్కరే కాదు ఇంకొక 14 మందికి కూడా ఉపాధి కూడా కల్పించారు. సో ఇప్పుడు ఏమంటున్నారు అంటే దర్యాబెన్ రాజ్పుత్ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే పట్టుదలతో ముందుకు సాగాను. అంటే మరి మన దారి అనేది ఎప్పుడు కూడా చాలా బాగుంటుంది అని అస్సలు అనుకోవద్దు. 2 సార్లు పడిపోవచ్చు, 4 సార్లు పడిపోవచ్చు, కానీ మళ్ళీ మనం లేవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం చూసారా, అప్పుడే విజయానికి ఒక అడుగు పడినట్టనమాట. మనం పడిపోవడం అనేది అంటే గొప్ప విషయం కాదు, మళ్ళీ మనం పడిన ప్రతిసారి ఇంకొంచెం ఎక్కువ ధైర్యం తీసుకొని లేస్తూ ఉండాలన్నమాట. సో అలాగే ముందుకు సాగి ఇప్పుడు ఏమంటున్నారు అంటే, ఖర్చులన్నీ పోను, ఏడాదికి సుమారు 1.85 కోట్ల ఆదాయం వస్తోంది. అంతేకాదు కష్టపడే తత్వానికి ఆలోచన తోడైతే సాధించలేనిది ఏదీ లేదు అంటున్నారనమాట. తన వ్యాపార రహస్యాన్ని కూడా సంతోషంగా మనందరికీ తెలియజేయడం జరిగింది. సో దర్యాబెన్ రాజ్పుత్ గురించి నాకైతే మీ అందరితో చదివినప్పుడు మీ అందరితో షేర్ చేయాలి అని అనిపించింది అనమాట. సో అందుకే చెప్పేశా. ఇప్పుడైతే ఖుషీ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 1:20 ప్రాంతీయ వార్తలు అయితే వచ్చేస్తాయి తెలుగులో, అవి వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం ధీరాలో కలుసుకుందాం ఇంకొక బ్యూటిఫుల్ టాపిక్ తో. అంతవరకు స్టేజ్ 2 వరట్ 1.3 వివిధ భారతి FM.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం కొనసాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. హైదరాబాద్ లో జరుగుతున్న దక్షిణాది రాష్టాల వ్యవసాయ జోనల్ సదస్సులో వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పాల్గొంటారు. వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో డీజే వాహనాలకు అనుమతులు మంజూరు చేయాలని మంత్రి నారా లోకేష్ హోంమంత్రి డీజీపీని కోరారు. ఇక వార్తల వివరాలు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపీబీ సమావేశమైంది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు చర్చించి ఆమోదం తెలుపనున్నారు. అనంతరం రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సిఆర్డీఏ అథారిటీ సమావేశాన్ని ముఖ్యమంత్రి నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో అమరావతి అభివృద్దికి సంబంధించి పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశముందని అధికారులు తెలిపారు. అలాగే సాయంత్రం పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించి రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈరోజు దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ కార్యనిర్వహణాధికారి ఎం రవిచంద్ర గవర్నర్కు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు గవర్నర్ను ఆశీర్వదించగా రవిచంద్ర తీర్థ ప్రసాదాలను గవర్నర్కు అందజేశారు. ఇదిలా ఉండగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఈ ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు వాహన సేవను వీక్షించి స్వామివారిని దర్శించుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పరిటాలవారిపాలెం, ఉప్పలపాడు, జరుగులవారిపాలెం, నాగభైరవునిపాలెం గ్రామాల్లో మంత్రి నిన్న పర్యటించి సుమారు

0: శంకుస్థాపన చేసుకోబోతా ఉన్నాం.
1: హైదరాబాద్ లో దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ జోనల్ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతోంది. రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై సదస్సులో చర్చిస్తారు. వ్యవసాయ ఉత్పాదకత పెంపు, రైతుల ఆదాయ వృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చ జరగనుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యవసాయ అంశాలను, ఎల్నినో పరిస్థితుల ప్రభావం, డిజిటల్ వ్యవసాయం, పప్పుధాన్యాల్లో స్వయం సమృద్ది వంటి అంశాలను మంత్రి ప్రస్తావించనున్నారు. రైతు సంక్షేమం, కేంద్ర రాష్ట ప్రభుత్వ పథకాల సమర్థ అమలుపై సదస్సులో చర్చించనున్నారు. రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మంత్రి ఈరోజు పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో 53 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక వనరుల కేంద్రం కార్యాలయ భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం కల్పించడంతో పాటు ఉపాధ్యాయులకు అవసరమైన సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలను అన్ని విధాలా అభివృద్ది చేసి మెరుగైన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో ప్రతి ఇంటికి కొళాయి నీరు అందించే లక్ష్యంతో ప్రవేశపెట్టిన జలజీవన్ మిషన్ గురించి ఈరోజు తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా గ్రామీణ కుటుంబాలకు సురక్షితమైన కుళాయి నీటిని అందించేందుకు 2019లో ప్రారంభించిన జలజీవన్ మిషన్ ద్వారా ఇప్పటి వరకు 12 కోట్ల 60 లక్షలకు పైగా కొత్త కుళాయి కనెక్షన్లు అందించారు. 2019లో దేశంలోని కేవలం 16.7% గ్రామీణ కుటుంబాలకే కుళాయి నీటి సౌకర్యముండగా 2026 జూన్ నాటికి ఈ సంఖ్య 82% పైగా పెరిగింది. జలజీవన్ మిషన్తో మహిళలకు నీటిని తీసుకురావడానికి వెచ్చించే సమయం గణనీయంగా తగ్గుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. జలజీవన్ మిషన్ పథకం కేవలం కుళాయి కనెక్షన్లు ఇవ్వడానికే పరిమితం కాకుండా నీటి వనరుల పరిరక్షణ వంటి అంశాలపై కూడా దృష్టి పెడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
2: జల్ జీవన్ మిషన్ కే తహత్ ఘర్ ఘర్ పైప్ సే పానీ పహుంచానే కి వజహ సే హమారీ మాతాఓ బహనో కా జీవన్ ఆసాన్ హో రహా హై. ఇస్కా ఏక్ బడా లాభ్ గరీబ్ పరివారో కే స్వాస్థ్య కో భీ హువా హై.
1: రాష్ట్రంలో నిర్వహించే వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో డీజే వాహనాల అనుమతులపై ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. డీజే వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతులు మంజూరు చేయాలని హోంమంత్రి అనిత డీజీపీని కోరారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, డీజే వాహనాలకు పోలీసులు అనుమతులు ఇవ్వడం లేదంటూ పలువురు తన దృష్టికి తీసుకొచ్చారని, ఈ నేపథ్యంలో అనుమతుల ప్రక్రియను సులభతరం చేసి వేగంగా అనుమతులు ఇవ్వాలని సూచించారు. వినాయక నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు సహకరించాలని పోలీసు శాఖకు విజ్ఞప్తి చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఎస్ యానాం బీచ్ లో స్వచ్ఛసాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా బీచ్ లో పేరుకుపోయిన వ్యర్థాలు, ప్లాస్టిక్ సామగ్రిని తొలగించారు. భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
3: సువిశాల సముద్ర తీరం ఉన్న భారతదేశంలో అందమైనటువంటి ఆంధ్ర గోవా కోకో బీచ్ క్లీన్ అండ్ గ్రీన్ స్వచ్ఛ భారత్ చేశాము. ఈ రోజు ప్లాస్టిక్ వ్యర్థాలని, ఇతర పదార్థాలు ఉంటాయో అవన్నీ ఈ రోజు అన్ని బీచ్ల్లో దేశవ్యాప్తంగా క్లీన్ చేసి ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా, పర్యావరణాన్ని కాపాడుకోవటానికి కావలసినటువంటి పనులు చేశాము.
1: రాష్ట అగ్నిమాపక శాఖలో ఉద్యోగాల భర్తీకి రాష్ట ప్రభుత్వం నోటిఫికేషన్ను జారీ చేసింది. మొత్తం 147 డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ

చేసేలా ఈ మేరకు పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ను విడుదల చేసింది. దరఖాస్తుల స్వీకరణ తేదీలు, అర్హతలు, వయోపరిమితి, రాత పరీక్షల విధానంతో కూడిన నోటిఫికేషన్ పూర్తి షెడ్యూల్ను త్వరలో ప్రకటించనున్నట్లు పోలీసు నియామక మండలి తెలిపింది. ఆసుపత్రుల్లో రోగులకు అందించే భద్రతలో రాష్టం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. 86 స్కోర్తో అత్యధిక సగటు మార్కులు సాధించిన రాష్టంగా ఆంధ్రప్రదేశ్ నిలిచినట్లు ఢిల్లీలో జరిగిన ప్రపంచ రోగి భద్రతా దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందని చెప్పారు. రోగులకు సురక్షితమైన నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో రాష్టం సాధించిన పురోగతిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను, వైద్య సిబ్బందిని అభినందించారు. ఇదే స్ఫూర్తితో రోగుల భద్రతా ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని ఆయన సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం కొనసాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి తిమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. హైదరాబాద్ లో జరుగుతున్న దక్షిణాది రాష్టాల వ్యవసాయ జోనల్ సదస్సులో వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పాల్గొంటారు. వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో డీజే వాహనాలకు అనుమతులు మంజూరు చేయాలని మంత్రి నారా లోకేష్ హోంమంత్రి, డీజీపీని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: भारती FM 101.3।
1: నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: అరే రే, సాయంత్రం 4 అయిపోయింది, బ్యాంక్ లాకర్ లో నుండి గోల్డ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సాయంత్రం పెళ్లి రిసెప్షన్ కూడా ఉంది, ఇప్పుడు ఎలా?
3: దానికి అంత కంగారు ఎందుకోయ్, మన లాకర్ ఉన్నది కోస్టల్ బ్యాంక్ లో. నీకు తెలుసు కదా, మన కోస్టల్ బ్యాంక్ సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. లాకరే కాదు, బంగారం పెట్టి లోన్ కూడా 6 గంటల వరకు తీసుకోవచ్చు.
2: ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఇవ్వబడిన షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
4: తట్టక తకిట తకిట తక్క దిన తట్టక తకిట తకిట తక్క.

వీబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 1:30 అయిపోయిందనమాట. సో మనమైతే ఉన్నాం దీరా ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. మరి ఇప్పుడు దీరాలో మీ అందరితో ఏం షేర్ చేసుకోబోతున్నాను అంటే కనుక నేర్చుకో అవకాశాలు పేర్చుకో అనమాట. అంటే అసలు ఏం నేర్చుకోవాలి ఏంటి, మరి ఇప్పుడున్న కాంపిటేటివ్ అంటే ఒకళ్ళకి చాలా మంది అంటే ఒకళ్ళతో మనం పోటీ పడాలి ఏదైనా జాబ్ కి అంటే 1000 మందితో పోటీ పడాల్సి వస్తుంది, ఇంకా చెప్పాలంటే అందుకంటే ఎక్కువే. మరి ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మనకంటూ కొన్ని స్కిల్స్ అయితే ఉండాలి కదా, మరి ఏంటి మనం ఏం నేర్చుకోవాలి అనేది ఖచ్చితంగా ఇవాంటి దీరాలో మీ అందరితో షేర్ చేస్తా. ఇప్పుడైతే మీ అందరి కోసం కృష్ణమ్మ మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది, వింటూ స్టే ట్యూన్డ్.

మనమైతే ఉన్నాం వీరా ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకోబోతున్నాం కదా. మరి నేర్చుకో అవకాశాలు పేర్చుకో అని చెప్పాను. మరి ఏం నేర్చుకోవాలి అంటే కనుక మనకి ఉన్న స్కిల్స్ తో పాటు ఇంకొన్ని స్కిల్స్ అనమాట. వాటిల్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినవి అలాగే నేర్చుకోవాల్సినవి ఏంటి అంటే కనుక డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యాలు అనమాట. ఇంటర్నెట్ వంటి డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి వస్తువులని సేవలని మార్కెటింగ్ చేయడాన్నే డిజిటల్ మార్కెటింగ్ గా చెప్తాం. మరి ప్రస్తుత పరిస్థితుల్లో అనేక వ్యాపార సంస్థలు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా వ్యాపార కార్యకలాపాలన్నింటినీ కూడా నిర్వహిస్తున్నారు. ఈ విషయం నాకంటే బాగా మీకు కూడా తెలుసు, ఎందుకంటే సోషల్ మీడియాలో అందరూ యాక్టివ్ గానే ఉంటున్నారు కాబట్టి ఎన్ని రకాల బిజినెస్ ప్రమోషన్స్ వీడియోస్ చూస్తున్నారు. సో ఎంతమంది ఆన్లైన్ ద్వారా తమ వస్తు సేవల్ని సేల్ చేయడం జరుగుతోంది అనేది మీకు కూడా తెలుసు. కాబట్టి డిజిటల్ బిజినెస్ అనాలిసిస్, కంటెంట్ మార్కెటింగ్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయన్నమాట. సో ఇవన్నీ ఏంటి అంటే కనుక ఇవి నేర్చుకుంటే, ఇలాంటి కోర్సులు నేర్చుకోవడం వల్ల ఇప్పుడు మార్కెటింగ్ కి సంబంధించి జాబ్ అంటే జాబ్స్ లేవు అనుకోవడం కంటే జాబ్స్ రావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట. సో డిజిటల్ మార్కెటింగ్ కి సంబంధించి ఒక చాలా కోర్సెస్ ఇంకా మీరు తెలుసుకోవచ్చు. అంటే ముందు మనం ఏదైనా రీసెర్చ్ స్టార్ట్ చేస్తే, అసలు ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే ఆటోమేటిక్ గా ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే దీనికి సంబంధించి ఎన్ని రకాల కోర్సులు ఉన్నాయి, మనం ఏది నేర్చుకుంటే మనకి ఫ్యూచర్ లో చాలా యూజ్ అవుతుంది. మరి అంతే కదా, ఏదైనా నేర్చుకుంటే ఖచ్చితంగా అది మన కెరియర్ కి యూజ్ అవ్వాలి కాబట్టి. సో దీనిలో ఎన్ని రకాల కోర్సులు ఉన్నాయని చెప్పి మనం స్టార్ట్ చేయొచ్చు. సో మనకి ఏదైతే బాగా సెట్ అవుతుంది అని మీకు అనిపించిందో అవన్నీ కూడా నేర్చుకోవచ్చు అనమాట. బట్ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు ఉంటుంది, అలాగే ఫ్యూచర్ లో కూడా నాకు తెలిసి అందరూ ఫాలో అవుతూనే ఉంటారు. అలాగే క్రియేటివ్ నైపుణ్యాలు అంటే సృజనాత్మక నైపుణ్యాలు అనమాట. మరి కాలానుగుణంగా మారుతున్న పరిస్థితుల్ని బట్టి ఎప్పుడూ కూడా మనల్ని మనం మెరుగుపరుచుకుంటూనే ఉండాలన్నమాట. సో అన్ని విషయాల్లో మరి మన కెరియర్ కి సంబంధించి ఎలాంటి అంశంలో అయినా కాస్త భిన్నంగా కొత్తగా ప్రయత్నించి చూడాలి అనే ఆలోచన అలవాటు చేసుకోవాలన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం దీని గురించి, మరి ఏం నేర్చుకోవాలి అనే విషయాలు. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను మేజర్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్డ్.

నారాయణ అండ్ కో ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, మరి ఎలాంటి స్కిల్స్ నేర్చుకుంటే మనకు కూడా అవకాశాలు అనేవి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది అనేది అయితే చెప్తూ ఉన్నా. మరి ఇందాకే చెప్పా, డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యాలు చాలా చాలా నేర్చుకోవాలి. దానిలో కూడా వాళ్ళ వాళ్ళ రంగాల్లో పెంచుకోవడం వల్ల ఏంటి అంటే ఇంకా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందన్నమాట. మీ కెరియర్ కి సంబంధించి ఏ అంశంలో అయినా సరే కాస్త భిన్నంగా అంటే కొత్తగా ప్రయత్నించి చూడాలి అనే ఆలోచన నైపుణ్యాలు ఉన్న వారికి ప్రాధాన్యత అనేది పెరుగుతుందన్నమాట. అంటే ఒక వ్యక్తి సంస్థలో వివిధ విధులను నిర్వహించాలి అని చెప్పి ఇప్పుడున్న సంస్థలు కోరుతున్నాయి అన్నమాట. కాబట్టి కేవలం మీ పని ఒక్కటే కాకుండా ఆ ముఖ్యమైన స్కిల్ ఇప్పుడు చాలా మంది ఈ సమస్యతోనే బాధపడుతూ ఉన్నారన్నమాట. సో అందరికీ తెలిసిందే, ఎవరి మాతృభాషని వాళ్ళు గౌరవించుకోవాలి. కానీ యూత్ ఎలా ఉండాలి అన్ని అంటే అన్ని, బట్ ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉండొచ్చు ఉండకపోవచ్చు. కాబట్టి చిన్నప్పటి నుంచి మనం మాట్లాడుతూ ఉంటే అందుకే చాలా మంది హిందీ పక్కన మాట్లాడే వాళ్ళు ఉంటే పట్టేస్తారనమాట. సో వాళ్ళు హిందీ చాలా బాగా మాట్లాడేస్తారు. అలాగే ఇంగ్లీష్, ఇంకా దీని గురించి చెప్పక్కర్లేదు. మనకి ఏదైనా స్కిల్స్ ఉండాలి అంటే ఇంగ్లీష్ ఖచ్చితంగా రావాలి, మాట్లాడగలగాలి కూడా. కాబట్టి మన మదర్ టంగ్ ని గౌరవిస్తూనే మర్చిపోకుండా ఉంటూనే ఇవన్నీ కూడా నేర్చుకోవాలన్నమాట. మిగతా వారితో పోలిస్తే అదనంగా ఇతర భాష తెలుసుండడం ఎప్పుడు కూడా పాజిటివ్ అనమాట. ఈ నైపుణ్యం రెజ్యూమేకి అదనపు విలువ కూడా తెచ్చిపెడుతుందన్నమాట. మరి కొత్త ఆలోచనలకి ఆచరణకి ఇది సహాయపడుతుంది అని చెప్పి నిపుణులు కూడా చెప్తున్నారు. కాబట్టి మన స్కిల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఇంకా మెరుగుపరచడానికే ప్రయత్నిస్తూ ఉండాలన్నమాట. మరి ఇవన్నీ నేర్చుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు మీ కోర్స్ కి సంబంధించిన అడ్వాన్స్ కోర్సెస్ ఉంటాయి కదా ఇంకా, సో అవన్నీ నేర్చుకుంటూ ఉండాలి. సో మిమ్మల్ని మీరే ఎప్పుడు కూడా అప్గ్రేడ్ చేసుకుంటూనే ఉండాలన్నమాట. సో అది సంగతి. మరి ఇలాంటివన్నీ నేర్చుకోవడం వల్ల అవకాశాలు అనేవి మనకి రావడానికి ఫ్యూచర్ లో అవకాశం అయితే ఉంటుంది. అది మరి ఇవాల్టి ధీరా ప్రోగ్రామ్ అయితే మరి మీ అందరికీ నచ్చింది అని నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడైతే ఓరి దేవుడా ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ తో ధీరా ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం మీ అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సండే సండేలో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జీ ప్రసన్నా.

0: भारती FM 101.3
1: ఏంట్రా అలా ఉన్నావు? ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
2: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు, బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
1: దానికి ఇంత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
3: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.

మీది క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 2:33 అయితే అయిపోయిందనమాట. మరి మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సండే సండే ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 విత్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జ ప్రసన్న. మరి మీ మనసుని తాకి మాటలు వినిపించడానికి, మైమర్పించే పాటలు వినిపించడానికి సండే సండే అయితే మీ ముందుకు వచ్చేసింది. మరి సందడి చేయడానికి నేను కూడా రెడీగా ఉన్నా, నాతో పాటు కలిసి సందడి చేయడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి క్వశ్చన్ అడగడానికంటే ముందు కొంతమంది ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్లు అయితే పంపించేశారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక ఎవరు, వరప్రసాద్ గౌడ్ గారు అనమాట. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నంజాల డిస్టిక్ నుంచి హాయ్ అంటున్నారు. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు అనమాట ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. ఇంకా హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి మెసేజ్ చేశారనమాట. ఇంకా ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ ముంబై నుంచి మెసేజ్ చేయడం జరిగింది. అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కూడా ప్రోగ్రామ్ అంటే వీళ్ళందరూ కూడా ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. ఇంకా ఎవరు, ఎం నరేష్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి మెసేజ్ చేశారు. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. నమస్తే మేడం అంటూ, శుభ శుక్రవారం అంటూ ఎఫ్ఎం సర్దార్ అనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పులిపాటి వెంకటేష్ మహబూబ్ నగర్ నుంచి మెసేజ్ చేయడం జరిగింది. అలాగే శేష సాయి రోహన్ వీళ్ళందరూ అనమాట ఎక్కడి నుంచి, నెల్లూరు నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. ఇంకా మండూరు లక్ష్మీదేవి గారు వెంకటసాలిని కాలనీ నుంచి ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. ఇంకా విజయలక్ష్మి గారు విజయవాడ నుంచి కూడా అనమాట హాయ్ అంటూ మెసేజ్ చేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎనుగంటి నాగేంద్ర గుంటూరు నుంచి మెసేజ్ చేశారు. ఇంకా ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి హాయ్ అంటూ మెసేజ్ చేయడం జరిగింది. సరే, నాకు తెలిసి మీ అందరూ క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. ఈ రోజు క్వశ్చన్స్ అన్ని నేర్చుకునే క్వశ్చన్స్ అనమాట, అంటే ఆన్సర్ తెలుసుకునే క్వశ్చన్స్, కొత్త విషయాలు నేర్చుకునే క్వశ్చన్స్ ప్రిపేర్ చేసేసాం మీ అందరి కోసం. అలానే చెప్పలేని క్వశ్చన్స్ కూడా కాదు. సరే, ఇదంతా వద్దు, క్వశ్చన్ అడుగు చాలు అనుకుంటున్న వాళ్ళ కోసం ఇక అసలు ఏ మాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల జాబితా ప్రకారం ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికైన చిత్రం ఏది, ఇది అనమాట క్వశ్చన్ అయితే. మరి దీనికి గనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్ కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక ఇన్స్పిరేషనల్ సాంగ్ ప్లే చేద్దాం అనుకుంటున్నా. ఎవర్ గ్రీన్ సాంగ్ అనొచ్చు ఒక రకంగా ఇలాంటి సాంగ్స్ ని, ఫ్రమ్ ద మూవీ నరసింహ అనమాట. సో ఆ నరసింహ అనే స్టైలే ఒక రకంగా ఇలాగే చెప్పాలి, నిజంగా రజనీకాంత్ గారి స్టైలే ఇంకెవరికి సరిలేరు రజనీకాంత్ కి ఎవరు అనుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే మీకోసం ఈ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ నేను ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఆలోచిస్తూ మెసేజ్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 విత్ భారతీయ ఎఫ్ఎం.

మనం అయితే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా, ఇవన్నీ తెలియాలి అంటే మీ మెసేజ్లు అయితే చదవాల్సిందే. చూద్దాం ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. ఎవరు అంటే గనక శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, అలాగే విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు మీరు రాంగ్ ఆన్సర్ చెప్పేశారు. ఇంకా ఎవరు అంటే గనక ఎవరు బివి సుబ్బారావు గారు అనమాట. ఎక్కడి నుంచి, మార్కాపూర్ నుంచి ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు కానీ ఆన్సర్ అయితే పంపించలేదు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. ఇంకా ఎవరు అంటే కనుక మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాంగ్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు అంటే కనుక విజయ్ కైలాష్, ఇక్కడి సాయి కృతిక వీళ్ళందరూ అనమాట మారుతీనగర్ అనంతపురం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా సాయి దర్శన్, శేష సాయి వీళ్ళందరూ అనమాట ఇక్కడి నుంచి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అలాగే కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముత్తుజావాలి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అచ్చంపేట మండలం రుద్రవరం విలేజ్ నుంచి గంటా సురేష్ అనమాట వీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు అంటే కనుక రాంగ్ ఆన్సర్ పంపించేశారు ఆర్ భాస్కర్ ఫ్రమ్ పాండిచేరి నుంచి అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఏనుగంటి నాగేంద్రరావు గారు గుంటూరు నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ మీరు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారండి. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న అంటూ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎవరు అంటే కనుక ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి అనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు ఎక్కడి నుంచి అంటే పేరు ఊరు అలా ఏమీ పంపించలేదు కానీ ఆన్సర్ మాత్రం కరెక్టే. మరి పేరు పంపిస్తేనే కదా నేను చెప్పగలిగేది. ఇంకా ఎవరు అంటే కనుక అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకి నమస్తే అంటూ జేరుపోతుల బుచ్చయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హన్మకొండ జిల్లా కరాలపల్లి నుంచి అంటూ మెసేజ్ చేశారు. ఆన్సర్ అయితే పంపించలేదు అనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అలాగే బి మధుప్రసాద్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. సరే మరి క్వశ్చన్ ప్లీజ్ అంటున్న వాళ్ళ కోసం, అలాగే ఇప్పుడే ట్యూన్ చేసి వింటున్న వాళ్ళ కోసం క్వశ్చన్ అయితే ఇంకొకసారి అడిగేస్తున్నాను. నాకు తెలిసి ఈసారి అందరూ ఆలోచించి పంపించేసేయండి. అండ్ దాంతోపాటు క్వశ్చన్ అడిగిన తర్వాత ఒక సాంగ్ అయితే ప్లే చేయడం జరుగుతుంది. సో ఈ హీరోయినే ఈ ఆన్సర్ ఏ అంటే ఆన్సర్ ఏదైతే ఉందో మూవీ, ఆ మూవీలో హీరోయిన్ కూడా అనమాట. మరి ఇంతకంటే క్లూ కూడా ఏది ఉండదు నాకు తెలిసి. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల జాబితా ప్రకారం ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికైన చిత్రం ఏది, ఇది అనమాట క్వశ్చన్ అయితే. మరి దీని కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఆల్రెడీ చెప్పాను కదా నిన్ను కోరి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు 101.3 విత్ భారతీయ ఫామ్.

మనమైతే ఉన్నాం సన్నడి సన్నడి ప్రోగ్రామ్ లో ఓన్లీ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక విన్న సాంగ్ విన్నారు కదా, సో ఈ మూవీలో హీరోయినే ఇప్పుడు ఆన్సర్ లో అంటే ఆన్సర్ మూవీకి సంబంధించి అందులో యాక్ట్ చేసింది కూడా ఈ హీరోయినే అని ఒక క్లూ అయితే ఇచ్చేయడం కూడా జరిగింది. సో మరి దాని తర్వాత అసలు ఎవరు పంపించారు ఏంటి అనేది చూసేద్దాం. ఆన్సర్ అయితే మెసేజ్లు అయితే చాలా మంది పంపించారు, మరి ఎవరు కరెక్ట్ పంపించారు అంటే గనక నమస్తే మేడం అంటూ ఎవరు అంటే గనక ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఎవరు అంటే కీర్తిక నీతిక వీళ్ళందరూ అనమాట నెల్లూరు నుంచి. అండ్ ఇంకా ఎవరు అంటే గనక ఎం నరీష్ అలాగే రోజా మహబూబ్ నగర్ జిల్లా నుంచి మూసపేట గ్రామం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఇప్పుడు. అండ్ ఇంకా రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు అంటే గనక అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా మహమ్మద్ జైనుద్దీన్ అలాగే స్నేహభాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ చండిక వరలక్ష్మి వాసు వీళ్ళందరూ అనమాట గంటలమ్మ పాలెం మచిలీపట్నం మండలం కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు కానీ మీ పేరు నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నాగార్జున లక్ష్మి ఫ్రమ్ బొడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా భాస్కర్ ఫ్రమ్ పాండిచేరి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎస్ఎంఎస్ సర్దార్ గారు అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక విజయ పరమేష్ గుంతకల్ నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా బీవీ సుబ్బారావు గారు మార్కాపూర్ నుంచి హీరోయిన్ నేమ్ చెప్తున్నారు బట్ క్వశ్చన్ అయితే అది కాదు కదా. ఇంకా ఎల్లప్ప యాదవ్ రాయచూర్ జిల్లా నుంచి అనమాట మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి బందర్పల్లి నుంచి గడ్డ మంకయ్య గారు అనమాట మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఇమ్మానేని వెంకటేశ్వరరావు గారు ఆమోదగిరి పట్నం వేటపాలెం బాపట్ల జిల్లా నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా యా మ్యాథ్స్ లో 35 మార్క్స్ కోసం ఒక స్టూడెంట్ చేసే ప్రయత్నమే ఈ మూవీ స్టోరీ కదా అంటూ ఈ మూవీ నేను కూడా చూసా చాలా బాగుంది అంటున్నారు అనమాట సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి. ఎగ్జాక్ట్లీ హీరోయిన్ ఎవరో కాదు నివేద థామస్ అనమాట. నేను క్లూ కూడా ఇచ్చేసాను, క్లూ ఇచ్చిన తర్వాత చాలా మంది ఆన్సర్స్ కూడా పంపించడం జరుగుతుంది. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు క్వశ్చన్ మేడం అంటున్నారు, ఏం పర్లేదు మీకు క్వశ్చన్తో పాటు ఆన్సర్ కూడా చెప్తా. మీరు మాత్రం ఈ క్వశ్చన్ ఆన్సర్ అయిపోయిన తర్వాత ఇంకొక క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ ఉండండి, దానికి ఆన్సర్ మెసేజ్ చేయండి. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. ఇంకా అచ్చంపేట మండలం రుద్రవరం విలేజ్ నుంచి అనమాట గంటా సురేష్ మీరు హీరో నేమ్ పంపించేశారు, అది జస్ట్ క్లూ మాత్రమే అనమాట. సరే ఇంతకీ ఆన్సర్స్ అన్ని చదివేసిన తర్వాత మరి ఆన్సర్ కూడా రివీల్ చేసే అసలు టైం అయితే వచ్చేసింది కదా ఎవరు అంటే కనుక. అసలు దానికంటే ముందు క్వశ్చన్ ఒకసారి అడుగుతా, అప్పుడు అందరికి క్లారిటీ వస్తుంది, నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల జాబితా ప్రకారం ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికైన చిత్రం ఏది అంటే కనుక 35 చిన్న కథ కాదు. దర్శకుడు ఎవరు అంటే కనుక నందకిషోర్ గారు అనమాట. మరి నందకిషోర్ గారు దర్శకత్వం వహించిన ఈ మూవీకి ఉత్తమ బాలల చిత్రంగా ఎంపిక అవడం జరిగిందనమాట. సో అది ఆల్మోస్ట్ అందరూ పంపించేశారు, క్లూ ఇచ్చిన తర్వాత ఇంకా చాలా మంది తెలుసుకుని అయితే పంపించేశారు. సో అది సంగతి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం తెలుసు కదా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నారు. మరి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ తో పాటు ఈ బ్యూటిఫుల్ సాంగ్ కూడా అనమాట. సో వింటూ స్టేజ్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహ మండలి ఎస్ఐపీబీ సమావేశమైంది. ఈ సమావేశంలో రాష్టంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు చర్చించి ఆమోదం తెలపనున్నారు. రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సిఆర్డీఏ అథారిటీ సమావేశం ముఖ్యమంత్రి నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈ రోజు దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ కార్యనిర్వహణాధికారి ఎం రవిచంద్ర గవర్నర్ కు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు గవర్నర్ను ఆశీర్వదించగా రవిచంద్ర తీర్థ ప్రసాదాలను గవర్నర్కు అందజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు విశాఖపట్నంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్ లో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో లబ్దిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమంతో పాటు పలు మౌలిక సదుపాయాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు. రాష్టంలో నిర్వహించే వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో డీజే వాహనాల అనుమతులపై ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతులు మంజూరు చేయాలని హోంమంత్రి వి అనిత డీజీపీని కోరారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలోని పరిటాలవారిపాలెం, ఉప్పలపాడు, జరుగులవారిపాలెం, నాగభైరవునిపాలెం గ్రామాల్లో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నిన్న పర్యటించి సుమారు 3 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఈ రోజు పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల భాగంగా ఈ ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు వాహన సేవను వీక్షించి స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: 35 చిన్న కథ కాదు మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జీ ప్రసన్న. మరి క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి ఈ మాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. దేశంలోని తొలి ట్రాన్స్జెండర్ క్లినిక్ ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? సో ఇది అనమాట క్వశ్చన్ అయితే. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం లోకల్ బాయ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్.
1: సాయంత్రం 4 అయిపోయింది, బ్యాంక్ లాకర్ లో నుండి గోల్డ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సాయంత్రం పెళ్లి రిసెప్షన్ కూడా ఉంది, ఇప్పుడు ఎలా?
2: దానికంత కంగారు ఎందుకోయ్, మన లాకర్ ఉన్నది కోస్టల్ బ్యాంక్ లో. నీకు తెలుసు కదా, మన కోస్టల్ బ్యాంక్ సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. లాకరే కాదు, బంగారం పెట్టి లోన్ కూడా 6 గంటల వరకు తీసుకోవచ్చు.
1: ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి చేయబడిన షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.

సదానందు నడిపే మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సందడే సందడి ప్రోగ్రామ్ లో. అండ్ ఇందాక అడిగిన క్వశ్చన్ మళ్ళీ మీ అందరి కోసం ఇంకొకసారి అడుగుతున్నాను, దేశంలోనే తొలి ట్రాన్స్ జెండర్ క్లినిక్ ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అని చెప్పి అడగడం జరిగిందనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. అండ్ చాలా మంది పంపించారు, చూసేద్దాం మరి ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఎవరు అంటే కనుక శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు అనమాట. అలాగే మూసాపేట గ్రామం నుంచి, మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గౌస్ ఫ్రమ్ అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి అనమాట, మీరు ఆన్సర్ కూడా కరెక్టే పంపించారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎం కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముత్తుజవాలి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా భాస్కర్ ఫ్రమ్ పాండిచేరి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా గోకుల్ దాస్, తేజ్ పాల్ వీళ్ళందరూ అనమాట ముంబై నుంచి మెసేజ్ చేస్తున్నారు, మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేయడం జరిగిందనమాట. ఇంకా అశ్విన్ కుమార్, ఇంకా ఎవరు, లిపిక అనమాట, వీళ్ళందరూ నెల్లూరు నుంచి అనమాట, మీరు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి అనమాట, మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎర్రమిల్లి సీతా మహాలక్ష్మి గారు ఎగ్జాక్ట్లీ చెన్నై నుంచి అనమాట, మీరు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా సమత వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామకార్తీక వెన్నెల వీళ్ళందరూ అనమాట ఆన్సర్ కూడా కరెక్టే పంపించారు. అలాగే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు ఎక్కడి నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోల్ రామకృష్ణయ్య గారు అనమాట, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అలాగే రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గౌతమ్ గారు మీరు పంపించిన స్టేట్ అయితే కరెక్టే. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నంజాల్ డిస్ట్రిక్ట్ నుంచి కౌస్తుభా అనమాట, మీరైతే కౌస్తుభా ఆత్మకూర్ అని పంపించారు నంజాల్ డిస్ట్రిక్ట్ నుంచి. ఓకే, బాంబే అయితే మీ ఆన్సర్ అయితే అది కనుక రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి, అంజన్ అనమాట దేశిరెడ్డిపల్లి నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, అలాగే స్నేహబాను జైనుద్దీన్, మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక భూదాన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండయ్య అనిత, మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి నుంచి రాంగ్ ఆన్సర్. ఇంకా అచ్చంపేట మండలం రుద్రవరం విలేజ్ నుంచి అనమాట గంటా సురేష్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అండ్ ఇంకా ఎవరు ఆల్రెడీ చదివేశాను కదా, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలో రామకృష్ణ గారు, మీ ఆన్సర్ ఇందాక కూడా చదివాను. సో ఇప్పటి వరకు వచ్చిన మెసేజ్లు అన్ని ఇవే అనమాట. మరి ఇంతకీ అసలు క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అని నేను అలా రివీల్ చేసిన టైంలో ఒక మెసేజ్ అయితే వచ్చేసింది. మురళీ గారు చిత్తూరు నుంచి మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్. సరే మరి ఇంకా సస్పెన్స్ అలా ఏమంటారు వీడిపోయే టైం అయితే వచ్చేసిందనమాట. ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే దేశంలోనే తొలి ట్రాన్స్జెండర్ క్లినిక్ ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అని చెప్పి అడగడం జరిగింది. మీరు సింపుల్ గా ఆ రాష్ట్రం చెప్తే సరిపోయేదనమాట. ఆల్మోస్ట్ చాలా మంది చెప్పారు తెలంగాణ అని చెప్పేశారు. సో ఎప్పుడు అంటే కనుక జూన్ 30th అనమాట, ఓకే 30 జూన్ 30th తెలంగాణలోని సనత్ నగర్ లో ఈఎన్విసి వైద్య కళాశాల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ప్రారంభించడం జరిగిందనమాట. ఏంటది దేశంలోనే తొలి ట్రాన్స్జెండర్ క్లినిక్. సో అది రైట్ ఆన్సర్ ఆల్మోస్ట్ తెలంగాణ అని చెప్పి అందరూ పంపించడం జరిగింది. సో ఇంకా కొన్ని మెసేజ్లు అయితే వచ్చేసినాయి, మరి ఆన్సర్ అయితే రివీల్ చేసేసాను. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సుబ్బారెడ్డి గారు దీనికి సంబంధించి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ మెసేజ్ చేయడం జరిగిందనమాట మదనపల్లి నుంచి. అండ్ ఇంకా చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ గారు మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య కరెక్ట్ ఆన్సర్. అండ్ ఎం నరేష్, ఇంకా రోజా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మూసాపేట గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. సరే మరి ఆన్సర్ రివీల్ చేసిన క్వశ్చన్ కి మళ్ళీ ఆన్సర్ పంపిస్తే ఏమన్నా బాగుంటుందో అసలు బాగోదు. సో ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, గుండెజారి గల్లంతయిందే ఈ మూవీ నుంచి ఈ సాంగ్ వింటూ దాని తర్వాత ఖచ్చితంగా ఈ సాంగ్ విన్న తర్వాత క్వశ్చన్ అయితే అడిగేస్తాం. మరి ఏం అడుగుతాను అని చెప్పి ఆలోచిస్తూ ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ 1.3 వివిధ భారతీయ ఫ్యామిలీ.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. ఇప్పుడైతే ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ మూవీ నేమ్ ఏంటి అనేదే క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్ కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే సాంగ్ వినేసేయండి. ఈ సాంగ్ మూవీ నేమ్ ఏంటి అనేదే క్వశ్చన్.

మరి సాంగ్ అయితే వినేశారు కదా, ఈ సాంగ్ మూవీ నేమ్ ఏంటి? అదే క్వశ్చన్ ఆల్రెడీ అడిగేశా. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత మీ ఊరి పేరు టైప్ చేసి, దాని తర్వాత మీ ఆన్సర్ కూడా టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తుండండి. మరి చాలా మంది మెసేజ్లు అయితే పంపించారు, చూద్దాం అసలు ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కాదు, ఇప్పుడు క్వశ్చన్ అడిగేశాను. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కౌస్తుగా ఆత్మకూరు నంజాల డిస్ట్రిక్ట్ నుంచి అనమాట, ఈ సాంగ్ ఎప్పుడు వినలేదు అంటున్నారు. నేను కూడా మీతో పాటు కలిసి చాలా పాటలు వింటూ ఉంటాను అనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కర్నూలు ముజఫర్నగర్ నుంచి రామకార్తీక వెన్నెల వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాంగ్ ఆన్సర్ పంపించేశారు రేణుకా గారు అనస్తలిపురం హైదరాబాద్ నుంచి అనమాట. ఇంకా రాజశేఖర్ రెడ్డి గారు కర్నూలు జిల్లా నుంచి మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ ఏక్ నిరంజన ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారండి, ఇప్పుడెక్కడ ఏక్ నిరంజన్, కొన్ని సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయారు. ఎనీవే అదైతే రాంగ్ ఆన్సర్ అనమాట. నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించడం జరిగింది. ఏంటి మరి ఇంతకీ ఎవరికి ఈ మూవీ నేమ్ అయితే తెలీదా? సరే నేనే అయితే చెప్పేస్తున్నాను. ఇంకా నాకు తెలిసి ఇప్పటి వరకు వచ్చిన మెసేజ్లు అయితే అవే, ఈ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఏంటి అంటే కనుక మసాకలి అనమాట. ఓకే, ఈ మూవీ 2018లో రిలీజ్ అయింది. సో అది సంగతి. ఇప్పుడైతే క్వశ్చన్, నాకు తెలిసి క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. సో ట్రై చేయాల్సింది, వింటూ ఉంటే దీనికి ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కూడా తెలిసిపోయేది. సరే ఇంతకీ మరి క్వశ్చన్ ఏంటి అంటే కనుక ఇది ట్రై చేయండి, ఇది పంపిస్తారేమో చూద్దాం. దేశాన్ని ప్రపంచ విమానయాన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రారంభించిన హబ్ అండ్ స్పోక్ ఈ మోడల్ క్రింద తొలి విమాన సేవల్ని ఏ రాష్ట్రం నుంచి ప్రారంభించారు? ఏంటి ప్రశ్న, క్వశ్చన్ నిజంగా ఇంత పెద్దగా అడగాల అని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు. కొన్ని ప్రశ్నలు అంతే అలాగే ఉంటాయి లెంతీగా వాటిని, కానీ ఆన్సర్ మాత్రం చాలా చిన్నదన్నమాట. క్వశ్చన్ మాత్రమే లెంతీ, ఆన్సర్ మాత్రం చాలా చిన్నది, ఆలోచిస్తే తెలిసిపోతుంది. మీకోసం నేను ఖచ్చితంగా ఇంకొకసారి అడుగుతా. మరి దీని కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత మీ ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను రాహు మూవీ నుంచి ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్డ్.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి కొంతమంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే గనక మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎం నరేష్, రోజా వీళ్ళందరూ మహబూబ్ నగర్ జిల్లా నుంచి అనమాట, మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముత్తుజావాలి కూడా రాంగ్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. మరి క్వశ్చన్ అయితే విన్నారని అనుకుంటున్నా. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య గారు అనమాట. మీరు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాంగ్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అలాగే అనంతపురం నుంచి రమేష్ వెంకట చలపతి మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గంటా సురేష్ అనమాట, రుద్రవరం విలేజ్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. డి బాలాజీ ఫ్రమ్ వనస్థలీపురం హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సరే మరి ఇంతకీ ఏంటి క్వశ్చన్ అంటే మీ అందరి కోసం ఇంకొకసారి క్వశ్చన్ అయితే అడుగుతున్నాను. ఇప్పుడే ఫోన్ చేసి వింటున్న వాళ్ళ కోసం సో వినండి, దాని తర్వాత ఆలోచించండి, దాని తర్వాత మెసేజ్ చేయండి. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక దేశాన్ని ప్రపంచ విమానయాన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో, అంటే మన భారతదేశాన్ని అనమాట, భారతదేశాన్ని ప్రపంచ విమానయాన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రారంభించిన హబ్ అండ్ స్పోక్ ఈ మోడల్ కింద తొలి విమాన సేవలని ఏ రాష్ట్రం నుంచి ప్రారంభించారు అనేది క్వశ్చన్.

అన్నమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత మీ ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం కళ్యాణ వైభోగమే మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్డ్.

మనమైతే సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. ఇప్పుడు మీరు విన్న సాంగ్ అయితే ఫ్రమ్ ద మూవీ చెన్నై లవ్ స్టోరీ అనమాట. సో ఈ సాంగ్ అయితే వినేశారు, మరి ఇందాక క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. చాలా మంది మెసేజ్లు అయితే పంపిస్తూ ఉన్నారు. మరి ఇందాక అంటే కొంతమంది కరెక్ట్ గా గెస్ట్ చేయకపోవడం జరిగింది. మరి ఇప్పుడు అసలు ఎంతమంది గెస్ట్ చేశారు, కరెక్ట్ పంపించారా లేదా అవన్నీ చూసేద్దాం. మెసేజ్లు అయితే చాలా మంది పంపించేశారు. కనకరావు గారు పెడ నుంచి మీరు చెప్పిన ఆన్సర్ అయితే కరెక్టే, కానీ అది రాష్ట్రం ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ప్లేస్ అయితే కరెక్టే. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక కౌస్తుభ అనమాట, ఆత్మకూరు నుంచి మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కర్నూలు ముజఫర్నగర్ నుంచి రామకార్తీక, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. అంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. ఇంకా మాధవి ఆంజనేయులు బూదన్ పోచంపల్లి నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా మురళీ గారు హాయ్ అంటూ మెసేజ్ చేశారనమాట. ఇంకా ఉత్తర ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు రవీంద్రరెడ్డి గారు. ఎక్కడి నుంచి అంటే కనుక సర్వేపల్లి నుంచి అనమాట. అలాగే అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ గారు మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్ వీళ్ళందరూ అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కలమందల్పాడు గ్రామం నుంచి కాసిం ముత్తుజా వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. దస్తగిరి సంజయ్ గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా మూసపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అనంతపురం నుంచి అనురాధ గారు మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహబాను జైనుద్దీన్ అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. ఇంకా జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లి నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. ఇంకా షీలా అనమాట చిత్తూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక వరప్రసాద్ గౌడ్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నంజాల ఎక్కడి నుంచి, ఎస్ ఎగ్జాక్ట్లీ నంజాల డిస్ట్రిక్ట్ నుంచి అంటూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు అంటే కనుక ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా పెడన జోగానందరావు కాలి నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అలాగే కె రవీంద్రరెడ్డి గారు సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎంఎంఎస్ నివాస్ అనమాట నల్లపాడు గుంటూరు నుంచి అనమాట మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా డి బాలాజీ ఫ్రమ్ వనస్థలీపురం హైదరాబాద్ నుంచి అనమాట మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అందరూ సాంగ్స్ చాలా బాగున్నాయి అంటున్నారు, థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు రాజోల్ నుంచి జయన్న అనమాట మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా మామిడి కోమలికి కావ్యశ్రీ అంటూ పంపించారు కాపుకల్లు గ్రామం నుంచి, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే చిన్నమ్మాయి మిర్యాల కూడా నుంచి హలో ప్రసన్న ఇప్పుడే వచ్చాను అంటున్నారు. అదేంటి అదే అంటే ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్పే టైంలో కాకుండా సైనింగ్ ఆఫ్ చెప్పే టైంలో జాయిన్ అయిపోయారు అనమాట. ఏం పర్లేదు, వివిధ వినేశాయండి ఇవాళ. ఇంకా నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ కొన్ని ప్రశ్నలు సులభంగా కొన్ని ప్రశ్నలు కష్టంగా ప్రోగ్రామ్ ని చాలా బాగా నడిపించారు అంటున్నారు శాంతినగర్ నుంచి. ఓకే అక్కడు ఓకే, మరి దీనికి ఆన్సర్ చెప్పేయాలి కదా. సో ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఎం నరేష్ ఇంకా రోజా. సో అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మరి క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి అనేది రివీల్ చేసేస్తున్నాను. దేశాన్ని అంటే మన భారతదేశాన్ని ప్రపంచ విమానయాన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రారంభించిన హబ్ అండ్ స్పోక్ ఈ మోడల్ కింద తొలి విమాన సేవల్ని ఉత్తరప్రదేశ్లోని వారణాసి రాష్ట్రం నుంచి ప్రారంభించడం జరిగిందనమాట. సో ఇది ఆన్సర్ అయితే. సో మరి ఇప్పుడు నేను ఇంకా రివీల్ చేసేసిన తర్వాత ఒక మెసేజ్ అయితే వచ్చేసింది, ఇందాక ఆల్రెడీ మీ మెసేజ్ చదివేశాను రామకృష్ణ గారు. సో అది సంగతి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం సీతారామ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ తో మన సండే సండే ప్రోగ్రామ్ కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నా. అండ్ ఇవాళ ప్రోగ్రామ్ మీ అందరికీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఈ సాంగ్ వినేసేయండి, మళ్ళీ మనం కలుసుకుందాం వివిధ ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫ్రమ్. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: కృష్ణా తీరాన వెలిసి
1: పంగాటి సీమలో మెరిసి
0: గోదావరి ఒడ్డున విరిసి
1: విశాఖ తీరాన చేరి
0: అంచెలంచెలుగా ఎదిగి
1: విజయనగరం ఖమ్మం ప్రకాశం జిల్లాలలో అడిగిడి
0: సరికొత్తగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిచే ఇవ్వబడిన షెడ్యూల్డ్ హోదాతో ముందుకు దూసుకెళ్తోంది మన కోస్టల్ బ్యాంక్. విశ్వసనీయమైన సేవలకు నేడే మీ దగ్గరలో ఉన్న కోస్టల్ బ్యాంక్ ని సంప్రదించండి.
2: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు. ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
2: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.
2: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
4: ఏమైందమ్మా అలా ఉంటే?
2: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
4: కావాలి.
2: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
4: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశమైంది. తర్వాత రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సిఆర్డీఏ అథారిటీతో పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈ రోజు దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ కార్యనిర్వహణాధికారి ఎం రవిచంద్ర గవర్నర్కు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు గవర్నర్ను ఆశీర్వదించగా రవిచంద్ర తీర్థ ప్రసాదాలను గవర్నర్కు అందజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు విశాఖపట్నంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్ లో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే లబ్దిదారుల పట్టాల పంపిణీ కార్యక్రమంతో పాటు పలు మౌలిక సదుపాయాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు. భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయస్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్ యానాం బీచ్ లో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించారు. ఇందులో భాగంగా బీచ్ లో పేరుగుపోయిన వ్యర్థాలు ప్లాస్టిక్ సామగ్రిని తొలగించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు పాల్గొన్నారు. వ్యవసాయం అనుబంధ రంగాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించే నిమిత్తం హైదరాబాద్ లో దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ జోనల్ సదస్సు ఈ రోజు ప్రారంభమైంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతోంది. రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను ప్రతిరోజు అందిస్తోంది. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడంతో పాటు కోట్లాది మంది ప్రజలకు జీవనోపాధి కల్పించే వెదురు చెట్ల ఆవశ్యకతను తెలియజేస్తూ ఈ రోజు ప్రపంచ వెదురు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2009 సంవత్సరంలో బ్యాంకాంగ్ లో జరిగిన ప్రపంచ బ్యాంబూ కాంగ్రెస్ లో అంతర్జాతీయ వెదురు పెంపక పరిరక్షణ సంస్థ చేసిన తీర్మానం మేరకు ప్రతి ఏటా సెప్టెంబర్ 18వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. రాష్ట అగ్నిమాపక శాఖలో 147 డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి రాష్ట పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తుల స్వీకరణ తేదీలు, అర్హతలు, వయో పరిమితి, రాత పరీక్షల విధానంతో కూడిన నోటిఫికేషన్ పూర్తి షెడ్యూల్ ను త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపింది.

చెల్సాంబ గురించి వండర్ఫుల్ సాంగ్ విన్న తర్వాత బేబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 4:07 అయితే అయిపోయింది అనమాట. సో మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ వివిధ ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే కనుక ఫ్రైడే కాబట్టి ఒకే హీరో అనమాట పవన్ కళ్యాణ్ గారు నటించిన మూవీస్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే ప్లే చేయబోతున్నాను ఇవాళ వివిధాలో. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ ఓజీ అనమాట. దాని తర్వాత వకీల్ సాబ్ ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ వింటూ స్టేజ్ ఉంటూ 101.3 విత్ భారతీయ ఫ్యామిలీ.

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం ఇవాళ వివిధ ప్రోగ్రామ్ లో. అండ్ ఇవాళ ఫ్రైడే కాబట్టి ఓకే హీరో సాంగ్స్ అయితే వింటూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ నటించిన ఫిల్మ్స్ నుంచి వండర్ఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తున్నాను కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం భీమ్ల నాయక్ మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది, వినండి.

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న అండ్ ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే ఓకే హీరో అనమాట ఫ్రైడే కాబట్టి పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసిన ఫిల్మ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటూ ఉన్నారు కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం కెమెరామ్యాన్ గంగతో రాంబాబు ఈ మూవీ నుంచి దాని తర్వాత అన్నవరం ఈ టూ మూవీస్ నుంచి టూ సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్డ్.

వింటున్నారు వివిధ భారతి FM 101.3.

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ వివిధాలో ఫ్రైడే కాబట్టి థీమ్ ఏంటి అంటే ఓకే హీరో అనమాట. పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసిన ఫిలిమ్స్ నుంచి సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను కదా. మరి మీతో మాట్లాడటం అనేది నిజంగానే నాకు ఒక పార్టీలా ఉంటుందన్నమాట. అందుకే ఇప్పుడైతే అత్తారింటికి దారేది మూవీ నుంచి ఇట్స్ టైమ్ టు పార్టీ అని ఒక మంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. సో ఈ సాంగ్ తో వివిధ ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ కూడా చెప్పేస్తున్నాను. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే ఈ రోజు కూడా 4:50 స్పెషల్ ప్రోగ్రామ్ వెన్నెలా వస్తుంది, అది కూడా వినేసేయండి. అండ్ ఎప్పుడూ చెప్పేదే మళ్ళీ ప్రసన్న వచ్చేంత వరకు మీరు మాత్రం వివిధ భారతి అయితే వింటూనే ఉండండి. అండ్ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అన్ని ప్రోగ్రామ్స్ మీ అందరికీ చాలా నచ్చాయని నేనైతే అనుకుంటున్నాను. మరి ప్రసన్న కూడా సైనింగ్ ఆఫ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది కాబట్టి నేను కూడా సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ తొందరలోనే కలుసుకుంటాను. ఆర్జే ప్రసన్న సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బై బై.

Hello dear friends, welcome to Vanilla program with me, your RJ Chetan. ఒకవేళ మీకు టీనేజ్ కిడ్ ఉంటే వాళ్ళ యాటిట్యూడ్ హార్మోన్స్ కొత్త కొత్త పనులు చేయాలనుకునే నేచర్ కి దగ్గరగా మీరుండాలి. ఒక రకంగా చెప్పాలంటే టీనేజ్ పిల్లలను పెంచడం కాస్త కష్టంగా ఉంటుంది. వాళ్ళ శారీరక మానసిక మార్పులు తల్లిదండ్రులకు చాలా ఛాలెంజ్ గా మారుతాయి. టీనేజర్ పెంపకం కంటే అప్పుడే పుట్టిన శిశువును పెంచడం చాలా తేలికని చాలా మంది తల్లిదండ్రులు అభిప్రాయపడతారు. వాళ్ళ మూడ్ స్వింగ్స్, యాటిట్యూడ్, విభిన్నమైన ప్రవర్తన వంటివన్నీ హార్మోన్లో మార్పుల వల్ల వస్తాయి. ఈ హార్మోనల్ చేంజెస్ 13 నుండి 18 ఏళ్ల లోపు ఉంటాయి. ఈ సమయంలో వాళ్ళ పెంపకం తల్లిదండ్రులకు చాలా కష్టంగా మారుతుంది. ఇలాంటి సమయంలో వాళ్లకు సరైన సలహా, గైడెన్స్, అటెన్షన్ ఇవ్వడం చాలా అవసరం. ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వడం వల్ల టీనేజ్ లో తప్పటడుగులు వేయకుండా జీవితంపై ఫోకస్ పెడతారు. ఇప్పుడు చూద్దాం మన వెనల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. అలాగే టీనేజ్ పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎలా అనుసరించాలో కూడా తెలుసుకుందాం. ఎక్కువగా కంట్రోల్ చేయడం, మరీ ఎక్కువగా మీ టీనేజర్ ని కంట్రోల్ చేయకూడదు. కొన్ని విషయాల్లో నిర్ణయం తీసుకునే ఫ్రీడమ్ ఇవ్వాలి. మరీ ఎక్కువగా కంట్రోల్ చేయడం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని విషయాల్లో పేరెంట్స్ పిల్లలతో కొంచెం ఓపెన్ గా, ఫ్రీగా, ఫ్రెండ్లీగా ఉండాలి. సరైన సలహాలు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, స్మోకింగ్, డ్రగ్స్, ఆల్కహాల్ వంటి వాటి వల్ల కలిగే హాని గురించి వివరించాలి. కొత్త వాళ్లతో పరిచయం అలవాటవ్వాలి. అలా కాకుండా తన ఫ్రెండ్స్ ని ఇంటికి తీసుకురమ్మని చెప్పండి. దీనివల్ల వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీకు తెలుస్తుంది. ప్రతి చిన్న విషయాన్ని మానిటర్ చేయకుండా మీకు తెలుసుకోవాలి అని ఉంటే డైరెక్ట్ గా అడగండి. పిల్లల విషయాల గురించి మాట్లాడటానికి సంకోచించకండి. అందం విషయంలో టీనేజర్స్ లో వాళ్ళ అందం, ఆకర్షణ గురించి తక్కువ అభిప్రాయం ఉంటుంది. ఒకవేళ అలాంటి సంకేతాలు గమనించినట్లయితే వాళ్లకు కావలసిన సలహాలు సూచనలు ఇవ్వండి. జనరల్ గా వాళ్ళ బాడీ పట్ల, వాళ్ళ బ్యూటీ పట్ల వాళ్లకు కొంచెం ఎగ్జాజరేటెడ్ ఫీలింగ్స్ ఉంటాయి. సో యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. అదే కాకుండా ఒత్తిడి, చదువు విషయంలో లేదా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో మరీ ఎక్కువగా ఒత్తిడి చేయకూడదు. స్ట్రెస్ అస్సలు ఇవ్వకూడదు. పదే పదే వాటి గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్లకు మీపై కోపం పెరుగుతుంది. ఫ్యామిలీ ట్రిప్స్, సినిమాలు, డిన్నర్ ప్లాన్ చేయడం వంటివి తరచుగా ప్రణాళికలో చేర్చుకోండి. ఫ్యామిలీతో వాళ్లకు బంధం బలపడటానికి ఇలాంటి సరదాలు సహాయపడతాయి. లైఫ్ లో క్రష్ అనేది 10 నుండి 13 ఏళ్ల వయసులోనే ఉంటుంది. వారిలో సాధారణ ప్రేమ వంటి బంధాలు ఆ వయసులోనే ప్రారంభమవుతాయి. సాధారణ హెల్తీ రిలేషన్షిప్స్ బిల్డ్ చేయడంలో ఒక కీ రోల్ పోషిస్తాయి. ఓ అబ్బాయి నిజమైన రిలేషన్ లోకి వెళ్లక ముందే వారు ఇలాంటి మరెన్నో క్రష్లను ఫీల్ అవుతారు. అది మీరు గుర్తించుకోవాలి. కొన్ని వారు ఇష్టపడే వ్యక్తిని అలా ఆరాధిస్తారు. ఇవి ఇప్పుడిప్పుడే లేత ప్రాయంలో వచ్చే కోరికల వంటివి. పిల్లల మొదటి వారి కుటుంబాల్లోని ప్రేమ, బాధ్యత వంటివి నేర్చుకుంటారు. ఆ తర్వాత ఫ్రెండ్స్, టీవీ, సోషల్ మీడియాను, మరెన్నో మెసేజెస్ తెలుసుకుంటారు. వారు నేర్చుకున్న వాటిలో అన్ని మంచివి కాకపోవచ్చు. కాబట్టి ఈ విషయం గురించి పిల్లలతో పేరెంట్స్ మాట్లాడటం చాలా ముఖ్యం. హార్మోన్ల ప్రభావంతో మీ పిల్లలు మీతో క్రష్ గురించి మాట్లాడినప్పుడు వాటిని అప్పుడే వ్యతిరేకించొద్దు. ఎందుకంటే వారికే కొన్ని విషయాల్లో క్లారిటీ ఉండదు. దీంతో మొదట్లోనే అడ్డు చెబితే మీతో ఏం మాట్లాడరు. క్రష్ జీవితంలో ఆరోగ్యకరమైన భాగం, ఫ్యూచర్ కోసం మంచి ప్రాక్టీస్. ఇలాంటి రిలేషన్షిప్స్ పిల్లలకి చాలా నేర్పిస్తాయి. మరోవైపు వారు ముఖ్యంగా టీనేజ్ లో ఉంటారు. హార్మోన్ల ప్రభావం ఉంటుంది. పిల్లలు క్రష్ కి ఎక్కువగా శారీరక ప్రతిస్పందన ఉంటుంది. అది కూడా గందరగోళంగా ఉంటుంది. మీరు పాల్గొనాల్సిన అవసరం లేని సందర్భాలున్నాయి. కానీ మీ కూతురు తన మొదటి క్రష్ తో బిహేవ్ చేసే తీరులో మీరు కొన్ని విషయాలు చెప్పండి. మీ కూతురు ఫీలింగ్స్ అర్థం చేసుకోవడానికి కొన్ని మాటలు ఆమెతో మాట్లాడండి. ఆ క్రష్ తేలిగ్గా ఉంటే మీరు దాని గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు. అది కేవలం ఇంట్లో బుచ్చుకుక్క పిల్లల్ని ఇష్టపడినట్లుగానే ఉంటుందని ఆమెతో మాట్లాడండి, ఓదార్చండి. తన సిచ్యువేషన్ ని వ్యతిరేకిస్తే సరికాదు. ఈ విషయం లైఫ్ లో సాధారణమని చెప్పండి. లైఫ్ లో ఎన్నో విషయాల్లో ఫెయిల్యూర్స్ ఉంటాయి. మీరెప్పుడు కూడా సరైన వ్యక్తిని కనుక్కోలేరు. ఆప్యాయత చాలా సార్లు పరస్పరంగా ఉండదు. ఒక్కోసారి ఫీలింగ్స్ రెసిప్రోకేట్ కూడా చేయరు వాళ్ళ క్రష్. మీ పిల్లల భావాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వాటిని ఒకంట కనిపెట్టడం కూడా ముఖ్యమే. ప్రారంభ దశలో గ్యాడ్జెట్స్ వాడకం, అర్ధరాత్రుల్లో కనిపెట్టుకుని ఉండడం ముఖ్యం. దీంతో మీ పిల్లలు సురక్షిత

0: సిద్ధంగా ఉంటారు. డియర్ ఫ్రెండ్స్, మనం ఇవాళ ఒక టీనేజ్ డాటర్ తో ఎలా కనెక్ట్ కావాలో మాట్లాడుకుంటున్నాం. బట్ దిస్ ఈజ్ అప్లికబుల్ టు బాయ్స్ యాజ్ వెల్. చాలా మటుకు టీనేజ్ ఏజ్ లో ఏమవుతుందంటే సడన్ గా హార్మోనల్ రష్ ఉంటుంది, బాడీని చేంజెస్ వస్తాయి, అట్రాక్షన్స్ పెరిగిపోతాయి, అలాగే వాళ్ళ చుట్టుపక్కల ఏముందో అన్న దానిపైన ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ అవుతుంది, ఎనర్జీ హైగా ఉంటుంది, విపరీతమైన ఎనర్జీ ఉంటుంది, కాబట్టి ఏదో చేద్దాం ఏదేదో చేద్దాం అనుకుంటారు, కానీ ఏం చేద్దామో వాళ్ళకే తెలియదు. ఒకవేళ తెలిసినా కానీ వాటికి కావాల్సిన రీసోర్సెస్ వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు. అది దొరికితే ఒకలాగా ఎక్సిలరేషన్ ఉంటుంది, ఇలేషన్ ఉంటుంది, ఎక్కువ సంతోషపడిపోతారు. అదే ఒకవేళ తనకు చిక్కకపోతే, వాళ్లకు దొరకకపోతే మాత్రము గాఢాంధకార లోయలో పడ్డట్టుగా మరీ బాధపడిపోతూ ఉంటారు. సో యూ షుడ్ బి అవేర్ విత్ ఆల్ దీస్ ఫీలింగ్స్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. ఒక తల్లి తండ్రి పిల్లల్ని కనిపెట్టుకొని ఉంటే ఇలాంటి చిన్న చిన్న జర్నీలో వాళ్ళకి కొంచెం సరైన మార్గంలో ఇస్తే ఆఫ్టర్ ది గ్రో అవుట్ ఆఫ్ ఏజ్ దే విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్, ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని నవ్వుకుంటారు, అయ్యో ఇలా నేను చేశానా అని. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వి ఆల్ గో త్రూ దీస్ చేంజెస్, ఎమోషనల్ బిహేవియర్ కానివ్వండి. చాలా సార్లు పిల్లలు ఏదైనా చేయాలి అని వాళ్ళని మరీ మరీ ఫోర్స్ చేస్తే చిరాకు పడతారు, కోప్పడతారు, అరిచేస్తూ ఉంటారు. ఏంటి అంటే వాళ్ళకు క్లారిటీ ఉండదు. అదే టైంలో ఏంటంటే పేరెంట్స్ కూడా పెరిగి వాళ్ళ ఏజ్ కూడా పెరిగిపోతూ ఉంటుంది, వాళ్లకు కూడా కొంచెం సహనం తగ్గిపోతుంది, బాడీలో పేరెంట్స్ కి కూడా ఎన్నో చేంజెస్ వస్తాయి, కొంచెం వీక్నెస్ స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళు అప్పటికే 50 ది ఏజ్ లో ఉంటారు జనరల్ గా తీసుకున్నైతే, ఇండియన్ కాంటెక్స్ట్ లో వాళ్ళ బాడీ కూడా ఏంటంటే కొంచెం అప్పటికే వీక్ కావడం మొదలు పడిపోతూ ఉంటుంది, ముందు ఉన్నంత యాక్టివ్ గా ఉండరు. సో దిస్ ఈజ్ లైక్ మిర్రర్ ఎఫెక్ట్ అన్నట్టు, అటు వాళ్ళ ప్రాబ్లం ఇటు వీళ్ళ ప్రాబ్లం, ఇద్దరిది కలిసి ఒక ఫ్రిక్షన్ ఏర్పడుతుంది అన్నట్టు. చైల్డ్ అండ్ పేరెంట్స్ అనేది, దిస్ ఈస్ అ వెరీ క్రూషియల్ ఏజ్ అండ్ టైమ్ వేర్ పేరెంట్స్ షుడ్ బి మోర్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ షుడ్ మెండ్ ద వే స్లోగా. ఏంటంటే మరీ కోపం తెచ్చుకోకుండా, ప్రతిదానికి అరవకుండా, బ్లేమ్ చేయకుండా కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి. అసలు యాక్చువల్ గా మీ మెడికల్ కండిషన్ ఏంటి, మీకెందుకు ఇంత కోపం వస్తుందో ఒకసారి ఆలోచించండి. దాని తర్వాత స్లోగా హస్బెండ్ వైఫ్ ఇద్దరు ప్లాన్ చేసుకొని ఒక టీనేజ్ డాటర్ ని ఎలా తీర్చిదిద్దాలి అన్న దానిపైన దే కెన్ వర్క్ ఆన్ దట్, దే కెన్ స్లోలీ వర్క్ ఆన్ ద రిలేషన్షిప్స్. ఒకవేళ మీ వల్ల కాకపోతే మీరు ఒక కౌన్సిలర్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. దీస్ ఆర్ ద ఫార్మేటివ్ ఇయర్స్ ఆఫ్ అ చైల్డ్. ఈ ఏజ్ లో ఏంటంటే నేను అన్నట్టు వాళ్లకు స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి, ఇంకా చెరగని ముద్ర వేస్తాయి, కాబట్టి ఈ ఏజ్ లో అయినవన్నీ వాళ్లకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. సో ఆల్వేస్ గివ్ దెమ్ అ స్వీట్ మెమరీ. విత్ దిస్ లవ్లీ మెసేజ్ అబౌట్ కనెక్టింగ్ విత్ యువర్ టీనేజ్ డాటర్, దిస్ ఇస్ చేతన్ సింగ్ బాయ్ ఇన్ ఆర్ వెనలా ప్రోగ్రామ్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: వాయిస్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు వింటూ ఉన్నారు. సమయం 5 గంటలు. ఇప్పుడు ప్రసార విశేషాలు వింటారు. ముందుగా విందాం ఈరోజు సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. 5:05 వనితా వాణి కార్యక్రమంలో మహిళలు ఆరోగ్యం చిట్కాలు గురించి వింటారు. 5:30 యువతరంగం జీకే స్పెషల్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక, స్థానిక జిల్లా సమాచారం వింటారు. అనంతరం సముద్ర తీర కథలు శీర్షికన ఒక కథ వింటారు. సమర్పణ మంజుల పాలేటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో ముందుగా వరిలో సమగ్ర సస్యరక్షణ యాజమాన్య చర్యలు ఈ అంశం గురించి నెల్లూరు వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పుచ్చకాయల మధుసూదన్ గారి ప్రసంగం వింటారు. అనంతరం పొలం కబుర్లు వింటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:00 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహన సేవ ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వింటారు. 8:30 తెలుగులో వార్తలు విశాఖపట్నం నుంచి రిలే. 8:40 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. 10:00 2026 జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం కటన్ రైజర్ వింటారు. 10:30 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. మీరింతవరకు ఈరోజు సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు విన్నారు. ఇప్పుడు విందాం రేపటి ప్రసారాలు. రేపు ఉదయం 5:55 చరిత్ర పుటల్లో ఈరోజు విశేషాలు వింటారు. 6:00 దేశభక్తి గేయం వింటారు. 6:10 అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం మరియు భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధలో కె రాజాగారి సూక్తులు వింటారు. 6:35 పొలం కబుర్లు వింటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం, అనంతరం స్వరార్చన, అనంతరం లలిత గీతాలు వింటారు. 7:30 మీ ఉత్తరాలు కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతల అభిప్రాయాలు వింటారు. 8:35 మనోరంజని కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 9:00 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మోహిని అవతార సేవ ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి రిలే. 9:30 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 10:00 వసుదైక కుటుంబం విజయవాడ కేంద్రం నుంచి రిలే. 10:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. రేపు సాయంత్రం 5:05 వనితా వాణి కార్యక్రమంలో

హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ద్వారా మహిళా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమంలో ముందుగా విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం యువత స్వయం ఉపాధి మరియు సంక్షేమ పథకాల గురించి వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక, స్థానిక జిల్లా సమాచారం వింటారు, అనంతరం డాక్టర్ గారి సలహాలు వింటారు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి విజయవాడ 7:45 చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 8:00 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడోత్సవంపై ప్రత్యక్ష ప్రసారం. వ్యాఖ్యాతలు శ్రీ ప్రశాంత్ గారు మరియు శ్రీ రామకృష్ణ శేష సాయిబాబు గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడుతుంది. అనంతరం 9:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. వినంత వరకు ఈరోజు సాయంత్రం మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఇప్పుడు వనితావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో మహిళల కోసం కొన్ని చిట్కాలు తెలుసుకుందాం. ఈరోజు మనం సీజనల్ హెయిర్ ఫాల్ తగ్గించుకోవడం ఎలా ఈరోజు మనం తెలుసుకుందాం. మహిళలు సీజనల్గా వచ్చే హెయిర్ ఫాల్ను ఏ విధంగా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం. ముందుగా తల చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి, అంటే వారానికి 2-3 సార్లు మైల్డ్ లేదా సల్ఫేట్ ఫ్రీ షాంపూలతో తల స్నానం చేయాలి. ఇంకా గోరువెచ్చని నూనెతో మసాజ్ చేసుకోవాలి. కొబ్బరి నూనె లేదా బాదం నూనెతో మసాజ్ చేసుకొని 30 నిమిషాల తర్వాత తల స్నానం చేయాలి. ఇంకా మహిళల కోసం మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందుగా ఒక పాటను విందాం. F3 ఈ చిత్రం నుంచి.
1: లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా?

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: మీరు వింటూ ఉన్నారు వనితా వాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు. మహిళలు సీజనల్ గా వచ్చే హెయిర్ ఫాల్ తగ్గించుకోవడం ఎలాగో మనం తెలుసుకుంటూ ఉన్నాం. ముందుగా తల చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి, ఇంకా గోరువెచ్చని నూనెతో మసాజ్ చేసుకుంటూ ఉండాలి, ఇంకా హైడ్రేషన్ గా ఉండాలి, మంచి ఆహారాన్ని తీసుకోవాలి. హైడ్రేషన్ గా ఉండాలి అంటే పుష్కలంగా నీరు తాగాలి, రోజుకి 3-4 లీటర్ల నీటిని తాగాలి. ఇంకా మంచి ఆహారం అంటే బయోటిన్, ప్రోటీన్ మరియు ఐరన్ ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఇవి తల వెంట్రుకలకు ఎంతో మేలు చేస్తాయి. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందుగా మరొక పాటను విందాం, సరైనడు ఈ చిత్రం నుంచి.

వనితావాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు వింటూ ఉన్నారు. సీజనల్ గా వచ్చే హెయిర్ ఫాల్ ను తగ్గించుకోవడం ఎలా తగ్గించుకోవాలో ఈరోజు మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇంకా ఎండ కాలుష్యం తలకి తగులకుండా స్కార్ఫ్ అటువంటివి వాడాలి. ఇంకా హెయిర్ డ్రయర్స్ వాడకం కూడా తగ్గించాలి. అంతేకాకుండా సహజ హెయిర్ మాస్కులు అప్పుడప్పుడు వారానికి ఒకసారి లేదా రెండు వారాలకు ఒకసారి పెట్టుకుంటూ ఉంటే మంచిది. సహజ హెయిర్ మాస్కులు అంటే గోరింటాకు, మెంతులు, మందార ఆకులు లేదా మందార పువ్వులు ఇటువంటివి జిడ్డును తగ్గించి ఇంకా కుదుళ్లను బలపరిచే న్యాచురల్ హెయిర్ మాస్కులు వారానికి ఒకసారి వేసుకుంటూ ఉంటే మంచిది. ఇంకా ఆరోగ్యకరమైన అలవాట్లు కూడా ఉండాలి. వారానికి ఒకసారి పిల్లో కవర్స్ అంటే దిండు కవర్లు మారుస్తూ ఉండాలి. అంతేకాకుండా ఒత్తిడిని తగ్గించుకొని బాగా నిద్రపోవాలి. ఇవన్నీ కూడా హెయిర్ ఫాల్కి ఒక కారణమే. కార్యక్రమంలో గేమ్ చేంజర్ చిత్రం నుంచి ఇప్పుడు ఒక పాటను విందాం.

మీరు వింటూ ఉన్నారు వనితావాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో మహిళల్లో వచ్చే హెయిర్ ఫాల్ను తగ్గించుకోవడం ఎలా అని తెలుసుకుంటూ ఉన్నాం. ఇంకా తలని శుభ్రంగా ఉంచుకోవాలి, గోరువెచ్చని నూనెతో మసాజ్ చేసుకుంటూ ఉండాలి, ఇంకా హైడ్రేట్గా ఉండాలి. అంతేకాకుండా మంచి ఆహారం, బయోటిన్ ప్రోటీన్ ఉండే ఆహారం తీసుకోవాలి. ఇంకా హెయిర్ డ్రైయర్స్ వాడకం తగ్గించాలి, ఎండ కాలుష్యానికి కూడా తగలకుండా చూసుకోవాలి. వనితవాణిలో చివరిగా ఒక పాటను విందాం, కేఆర్కే ఈ చిత్రం నుంచి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:30. ఇప్పుడు యువతరంగం జీకే స్పెషల్ కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఈనాటి యువతరంగం జీకే స్పెషల్ కార్యక్రమంలో నేనడిగే ప్రశ్నలకు మీకు సమాధానాలు తెలిసినట్లయితే వాట్సాప్ ద్వారా మాకు తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 7901084415 7901084415. ఈనాటి యువతరంగం జీకే స్పెషల్లో మొట్టమొదటి ప్రశ్న ఏంటి అంటే, భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు? ప్రశ్న మరోసారి, భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు? సమాధానాలు తెలిసిన వారు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 7901084415. సమాధానాలు వచ్చేలోపు మనమైతే ఒక పాటను విందాం, కే ర్యాంప్, ఈ చిత్రం నుంచి.

యువతరంగం జీకే స్పెషల్లో ఇందాక నేను అడిగిన ప్రశ్నకు సమాధానాలు పంపించారు. ముందుగా పంపించారు బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమ్మనగుర్తి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంజయ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కోనసీమ జిల్లా మోరిపొలం నుంచి పంతాడి శ్రీనివాసరావు గంగా భవాని, వీరు కూడా రైట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎం నరేష్, రోజా, మెర్సీ విజయ, ఓంకార్, లక్ష్మీ నరసింహ, వీరు కూడా మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట నుంచి రైట్ ఆన్సర్. ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. బ్రహ్మయ్య కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. బి విజయ్ కుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా కోవూరు నుంచి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున లక్ష్మీ వడియంపేట అనంతపురం జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం మురహరి, యశోద, జానకీరాజు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. డి అరుణ, మోహన్జీ, దివ్యాబాయ్, అజయ్, శృతి ఊటుకూరు నారాయణపేట జిల్లా నుంచి పంపించారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు. నేను అడిగిన ప్రశ్న ఏంటి అంటే, భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు అని అడిగాను. దీనికి ఆన్సర్ అన్నా రాజం మల్హోత్రా. ఈమె 1951 ఐఏఎస్ బ్యాచ్కు చెందినవారు. ఈమె 1927 కేరళ రాష్ట్రంలో జన్మించింది. మద్రాస్ కేడర్కు ఎంపికైన ఈమె తన సుదీర్ఘ కెరీర్లో తమిళనాడుకు చెందిన 7 ముఖ్యమంత్రుల వద్ద పనిచేశారు. అదేవిధంగా ముంబైలోని భారతదేశపు మొట్టమొదటి కంప్యూటరైజ్డ్ రేవో అయిన జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ ఈ నిర్మాణంలో ఈమె కీలక పాత్రను కూడా పోషించారట. యువతరంగం జీకేలో 2వ ప్రశ్న, స్వర్ణ కమలం అవార్డు ఏ రంగంలో బహుకరిస్తారు? ప్రశ్న మరోసారి, స్వర్ణ కమలం ఈ అవార్డును ఏ రంగంలో బహుకరిస్తారు? సమాధానాలు తెలిసిన వారు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 7901084415, 7901084415. సమాధానాలు వచ్చేలోపు మనమైతే ఒక పాటను విందాం, రంగ్ దే ఈ చిత్రం నుంచి.

0: యువతరంగం జీకే స్పెషల్లో ఇందాక అడిగిన ప్రశ్నకు సమాధానాలు పంపించిన వారు బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమనగుర్తి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. ఎం మురహరి యశోద జానకిరాజు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. కోనసీమ జిల్లా మోరిపొలం నుంచి పంతాడి శ్రీనివాసరావు గంగా భవాని వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఎం నరేష్ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆర్ వెంకట సుబ్బయ్య కందికాయపల్లి గ్రామం నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్. రఘుబీర్ సింగ్ సుగుణబాయి రాధా మున్నా ఏలూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. బ్రహ్మయ్య కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి పెద్ద నరసింహ పద్మాభాయి శ్రీవాణి జగదీష్ శివరాణి వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు. ఇందాక నేను అడిగిన ప్రశ్న ఏంటి అంటే స్వర్ణ కమలం ఈ అవార్డు ఏ రంగంలో బహుకరిస్తారు అని అడిగాను. దీనికి ఆన్సర్ సినిమా రంగం, చిత్ర పరిశ్రమలు స్వర్ణ కమలం అనే అవార్డు సినిమా రంగంలో బహుకరిస్తారు. భారత ప్రభుత్వం ప్రతి ఏటా నిర్వహించే జాతీయ చలనచిత్ర అవార్డులలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన చిత్రాలకు దర్శకులకు మరియు సాంకేతిక నిపుణులకు ఈ అత్యున్నత పురస్కారాన్ని అందిస్తారు. యువతరంగం జీకే స్పెషల్లో మూడవ ప్రశ్న వినే ముందుగా ఒక ప్రకటన విందాం.
1: ఎల్ఐసీ యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసీ హర్ పల్ ఆప్కే సాత్.
0: యువతరంగం జీకే స్పెషల్లో మూడవ ప్రశ్న ఏంటి అంటే భారతదేశంలో సూర్యుడు మొట్టమొదట ఏ రాష్ట్రంలో ఉదయిస్తాడు? ప్రశ్న మరోసారి, భారతదేశంలో సూర్యుడు మొట్టమొదట ఏ రాష్ట్రంలో ఉదయిస్తాడు? సమాధానాలు తెలిసిన వారు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 7901084415, 7901084415. సమాధానాలు వచ్చేలోపు మనం ఒక పాటను విందాం, ది ఫ్యామిలీ స్టార్ ఈ చిత్రం నుంచి.

యువత రంగం జీకే స్పెషల్లో ఇందాక అడిగిన ప్రశ్నకు సమాధానాలు పంపించారు. ముందుగా పంపించారు కోనసీమ జిల్లా మోరుపొలం నుంచి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని, ఇంకా ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ. మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ, అమ్మనగుర్తి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్.

0: ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి రైట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. రఘుబీర్ సింగ్ సుగుణాబాయి ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా వడియంపేట అనంతపురం జిల్లా నుంచి నాగార్జున లక్ష్మి రైట్ ఆన్సర్. డి గోవర్ధన్ రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతీబాయి వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు. యువత రంగంలో ఇందాక నేను అడిగిన ప్రశ్న ఏంటి అంటే, భారతదేశంలో సూర్యుడు మొట్టమొదట ఏ రాష్ట్రంలో ఉదయిస్తాడు అని అడిగాను. దీనికి ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. భారతదేశంలో మొట్టమొదట సూర్యుడు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉదయిస్తాడు. ఈ రాష్ట్రంలోని అంజావ్ జిల్లాలో ఉన్న డోంగ్ అనే గ్రామంలో భారతదేశంలో మొదటి సూర్యోదయాన్ని చూసే ప్రదేశం ఇది. ఇది దేశానికి అత్యంత తూర్పున ఉన్న ప్రాంతం కావడం వల్ల ఇక్కడ మిగతా దేశాలతో పోలిస్తే దాదాపుగా గంట ముందుగానే సూర్యోదయం అవుతుంది. యువత రంగం జీకే స్పెషల్లో చివరి ప్రశ్న, సూయజ్ కాలువ ఏ రెండు సముద్రాలను కలుపుతుంది? ప్రశ్న మరోసారి, సూయజ్ కాలువ ఏ రెండు సముద్రాలను తెలుపుతుంది? సమాధానాలు కలుపుతుంది. సూయజ్ కాలువ ఏ రెండు సముద్రాలను కలుపుతుంది? సమాధానాలు తెలిసిన వారు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. 7901084415 7901084415. సమాధానాలు వచ్చేలోపు ఒక ప్రకటన విందాం.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలు వేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
0: కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినీ గీతం విందాం.

యువత రంగం జీకే స్పెషల్లో ఇందాక అడిగిన ప్రశ్నకు సమాధానాలు పంపించారు. ముందుగా పంపించారు బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమ్మన గుర్తి గ్రామం నుంచి. రైట్ ఆన్సర్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్. వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి, వీరు కూడా రైట్ ఆన్సర్. మోరిపొలం నుంచి పందాడి శ్రీనివాసరావు, గంగా భవాని కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. ఎం నరేష్, రోజా, శిరీష మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు రైట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. ఇంకా దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు. ఇందాక నేను అడిగిన ప్రశ్న ఏంటి అంటే సూయజ్ కాలువ ఏ రెండు సముద్రాలను కలుపుతుంది అని అడిగాను. దీనికి ఆన్సర్ మధ్యధరా సముద్రం మరియు ఎర్ర సముద్రం. సూయజ్ అనే కాలువ మధ్యధరా సముద్రాన్ని మరియు ఎర్ర సముద్రాన్ని కలుపుతుంది. ఇది ఈజిప్ట్ దేశంలో ఉంది. ఇది ఒక మానవ నిర్మిత అంటే కృత్రిమ జలమార్గం. ఈ కాలువ నవంబర్ 17, 1869 సంవత్సరంలో ప్రారంభించబడింది. ఇది ఐరోపా మరియు ఆసియా మధ్య సముద్ర ప్రయాణ దూరాన్ని బాగా తగ్గిస్తుంది. యువతరంగం జీకే స్పెషల్ ఇంతటితో ముగిసింది. వచ్చే శుక్రవారం మరికొన్ని జీకే ప్రశ్నలతో కలుసుకుందాం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6 గంటలకు కావస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. హార్డ్వేర్ తయారీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ను రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ రంగంలో వినూత్న సంస్కరణలు అమలు చేస్తున్నామని దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల సదస్సులో మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. తెలుగు నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో 28,445 కుటుంబాలకు హక్కుదారు పట్టాలను ముఖ్యమంత్రి రేపు పంపిణీ చేయనున్నారు. వార్తల వివరాలు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను కీలకమైన హార్డ్వేర్ తయారీ కేంద్రంగా రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన 21వ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఎస్ఐపిబి ఈరోజు సమావేశమై 28 పారిశ్రామిక ప్రతిపాదనలకు సంబంధించి 22,177.84 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 19,739 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. ఇంధన రంగం, ఐటీ, కమ్యూనికేషన్, ఫుడ్ ప్రాసెసింగ్, తయారీ, పర్యాటక రంగాలకు చెందిన వివిధ ప్రతిపాదనలపైన కూడా చర్చించి ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, సెమీకండక్టర్లు, చిప్ తయారీ, రోబోటిక్స్ తదితర ఆధునిక సాంకేతిక రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కొప్పర్తి, తిరుపతి, లేపాక్షి వంటి ఎలక్ట్రానిక్స్ హబ్లలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా అవసరమైన మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించాలని సూచించారు. తెలుగు నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకురావడమే రాష్ట ప్రభుత్వం లక్ష్యమని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. వెలగపూడి సచివాలయంలో పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, గుంటూరు జిల్లా తెనాలిలో జనవరి 10వ తేదీన ప్రతిష్టాత్మక కందుకూరి అవార్డుల ప్రదానంతో నాటకోత్సవాలు ప్రారంభమవుతాయని అన్నారు. అవార్డుల ఎంట్రీల కోసం 2-3 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి పేర్కొంటూ,
1: ఈ నంది నాటకోత్సవాలకి రేపు 11:00 నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం. అదేవిధంగా ఏవైతే నాటకాలు ప్రదర్శించడానికి అనువుగా ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేయడానికి ఒక సెలెక్ట్ కమిటీని అక్టోబర్లో ఏర్పాటు చేస్తాం. డిసెంబర్లో ప్రాథమికంగా ఏ నాటకాలు ఎంపిక కాబడి ప్రదర్శనకి అనేటువంటిది కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. జనవరిలో ఈ నాటక పోటీలు నిర్వహించి అందులో ఉత్తమమైనటువంటి ప్రదర్శన చేసిన వాటికి బహుమతులు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఈ నంది నాటకోత్సవాలు నిర్వహించడానికి వేదికగా కళలకు కాణాచైనటువంటి తెనాలని ఎంపిక చేసుకోవడం జరిగింది.
0: రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో వినూత్న సంస్కరణలు అమలు చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. డిజిటల్ వ్యవసాయం, పప్పుధాన్యాల స్వయం సమృద్ది, ఎరువుల పారదర్శక పంపిణీ, పంటల బీమా, మార్కెటింగ్ రంగాల్లో రాష్ట్రాన్ని ముందంజలో నిలుపుతున్నామన్నారు. హైదరాబాద్లో ఈరోజు జరిగిన దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల సదస్సులో ఆంధ్రప్రదేశ్ తరఫున మంత్రి పాల్గొన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాలు, వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన సాంకేతిక సంస్కరణలను గురించి ఈ సందర్భంగా ఆయన వివరించారు. రాష్ట్రంలోని సుమారు 60 లక్షల పీఎం కిసాన్ లబ్దిదారుల్లో 52.08 లక్షల మందికి ఫార్మర్ ఐడీలు సృష్టించి 86.8% ప్రగతి సాధించామన్నారు. కృష్ణా, కాకినాడ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఆన్లైన్ ఎరువుల యాప్ను రబీ 2026-27లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నట్లుగా వెల్లడించారు. సమగ్ర డిజిటల్ వ్యవసాయ వ్యవస్థ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహకారం కొనసాగించాలని మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. పేదల సొంతింటి కలను ప్రభుత్వం నెరవేరుస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విశాఖపట్నంలో 28,445 కుటుంబాలకు ఇంటి పట్టాలను రేపు పంపిణీ చేస్తున్నామని సామాజిక మాధ్యమ పోస్టులో ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న వేలాది పేద కుటుంబాలకు ఆ స్థలాలను క్రమబద్దీకరించి పూర్తి హక్కులతో ఇళ్ల పట్టాలు అందిస్తున్నామని చెప్పారు. 11 మండలాల పరిధిలో 8,874 కోట్ల రూపాయల విలువైన 19,33,853 చదరపు గజాల స్థలాలను పట్టాలుగా ఇస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు, సాగునీటి ప్రాజెక్టులు, పెట్టుబడులు వంటి వాటితో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 2014 సెప్టెంబర్ 25 ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం దేశ అభివృద్దిలో కీలక ఘట్టంగా ఉంది. భారతదేశ ఆర్థిక వృద్ధి గమనాన్ని కొనసాగించడం కోసం ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. పెట్టుబడులను సులభతరం చేయడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, ప్రపంచ స్థాయి మౌలిక

0: సదుపాయాలను అభివృద్ది చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. వోకల్ ఫర్ లోకల్ దిశగా చేపట్టిన ఈ కార్యక్రమాలు భారతదేశ తయారీ సామర్థ్యాలను పెంచడమే కాకుండా ప్రపంచ వేదికపై దేశ పారిశ్రామిక ప్రగతిని చాటి చెప్పేలా రూపొందించబడ్డాయి. ఒక సందర్భంలో మేక్ ఇన్ ఇండియాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: నిర్మాణ యహా కీజియే, మ్యానుఫ్యాక్చర్ యహా కీజియే, హమారే పాస్ స్కిల్ హై, టాలెంట్ హై, డిసిప్లిన్ హై, కుచ్ కర్ గుజర్నే కా ఇరాదా హై, హమ్ విశ్వ కో ఏక్ సానుకూల అవసర్ దేనా చాహతే హై, క్యా ఆయియే కమ్ మేక్ ఇన్ ఇండియా, ఔర్ హమ్ విశ్వ కో కహే ఎలక్ట్రికల్ సే లేకర్ కే ఎలక్ట్రానిక్ తక్ కమ్ మేక్ ఇన్ ఇండియా, కెమికల్స్ కే లేకర్ కే ఫార్మాస్యూటికల్ తక్ కమ్ మేక్ ఇన్ ఇండియా, ఆటోమొబైల్ సే లేకర్ కే ఏగ్రో వాల్యూ అడిషన్ తక్ కమ్ మేక్ ఇన్ ఇండియా, తాకత్ హై హమారే దేశ్ మే.
0: తెలుగు సాహిత్యానికి విశిష్ట సేవలందించిన మహాకవి గురజాడ వెంకట అప్పారావు జయంతిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించడం పట్ల సూక్ష్మ చిన్న మత్స్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. గురజాడ జయంతి అయిన సెప్టెంబర్ 21వ తేదీని ఇకపై ప్రతి ఏటా రాష్ట్ర పండుగగా నిర్వహించేలా జీవోఎంఎస్ నెంబర్ 193ను అధికారికంగా ప్రభుత్వం జారీ చేసిందన్నారు. గురజాడ అప్పారావు తెలుగు భాష, సాహిత్యం, సామాజిక సంస్కరణ రంగాల్లో చెరగని ముద్ర వేశారని మంత్రి కొనియాడారు. ఉత్తర థాయిలాండ్ మీదుగా ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతంలో కొనసాగుతూ సగటు సముద్ర మట్టానికి 9.4 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రేపు సాయంత్రం నాటికి అదే ప్రాంతంలో అల్పపీడనంగా ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలిపారు. ఆ తర్వాత ఇది క్రమంగా బలపడి తదుపరి 3-4 రోజులలో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు పయనించే అవకాశముందని చెప్పారు. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముందని వెల్లడించారు. ప్రజారోగ్యమే లక్ష్యంగా సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపల్ కార్యాలయం వద్ద సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజా ఆరోగ్యం, పోషకాహార లోప నిర్మూలన, పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం కల్పించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలను నేరుగా ప్రజల వద్దకు తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. రాష్ట స్థాయిలో అనకాపల్లి జిల్లాకు క్రీడలలో గుర్తింపు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ కోరారు. జిల్లాలో నిర్వహిస్తున్న 6వ కూడో రాష్ట స్థాయి పోటీలను ఆమె ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, క్రీడల అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. క్రీడాకారులు తమ ప్రతిభను చాటాలని సూచించారు. బాధితులకు సత్వర న్యాయాన్ని అందించడంలో వన్ స్టాప్ సెంటర్లు, ఓఎస్సీ పాత్ర కీలకమని రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలోని మాతృ శిశు విభాగంలో ఈరోజు ఏర్పాటు చేసిన వన్ స్టాప్ సెంటర్ల సిబ్బంది అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ, బాధిత మహిళలకు అందించే సేవలలో వేగం పెంచేందుకు వన్ స్టాప్ సెంటర్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హార్డ్వేర్ తయారీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ రంగంలో వినూత్న సంస్కరణలు అమలు చేస్తున్నామని దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల సదస్సులో మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. తెలుగు నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. విదేశమంత్రిణా డాక్టర్ ఎస్ జయశంకరేణ భూటానస్య వికాసాత్మక ప్రాథమికతానాం కృతే భారతస్య పూర్ణ సమర్థనం పుష్టితం. ద్విపక్షీయ సహయోగస్య ఉభయ హిత సంబద్ధానాం విషయాణాం చ విహితా సమీక్షా. బెంగళూరునగరే అద్య రక్షామంత్రిణః రాజనాథ సింహస్య సాన్నిధ్యే HAL సంస్థానేన

0: तन्त्रांशे अपि समुपलब्धो भविष्यति। भारतेन रक्तसागर क्षेत्रे वर्धमानां सुरक्षा विषमिकामालक्ष्य गभीरा चिन्ता प्रदर्शिता। नवदिल्ल्यां वार्ताहर सम्मेलने एकस्य प्रश्नस्य उत्तरं प्रददता विदेश मन्त्रालयस्य आधिकारिक प्रवक्त्रा रणधीर जायसवालेन विज्ञापितं यत् भारतेन सऊदी अरब देशस्य सार्वभौम क्षेत्रे विशेषतः नागरिकाणां आर्थिक सम्पत्तीनां चोपरि कृतानां आक्रमणानां दृढं खण्डनं कृतम्। तेन प्रतिपादितं यत् पवित्र मक्का नगरीं लक्ष्यीकृत्य संजातस्य आक्रमण प्रयासस्य अनन्तरमपि भारतेन आधिकारिकं वक्तव्यं निर्गतमासीत्। भारतीय युद्धपोतेन सह पाकिस्तानीय नौसेनापोतस्य परस्परं संघर्ष विषये विदेश मन्त्रालयस्य प्रवक्ता अवोचत् यत् भारतेन स्वकीय प्रतिवादस्य उत्तरत्वेन पाकिस्तानेन दत्तस्य प्रत्युत्तरस्य संज्ञानं गृहीतम्। सः पाकिस्तानेन कृतान् सर्वान् मिथ्यारोपान् अपेक्षाञ्च सर्वथा अङ्गीकारयोग्यं न इति मत्वा स्पष्टं प्रख्यातवान्।
1: हमने अपने द्वारा दर्ज कराए गए विरोध पर पाकिस्तान का जवाब देखा है। हमने वे लगाए गए आरोपों को पूरी तरह से खारिज करते हैं। पाकिस्तान पक्ष को एक बार फिर से यह सलाह दी गई है कि किसी भी घटनाओं को दोबारा होने से रोकने के लिए उनके सभी सैन्य इकाइयों को उचित सावधानी बरतने और दोनों पक्षों के बीच संबंधित समझौतों के प्रावधानों का सम्मान करने की जरूरत है। इस घटना में INS कोलकाता को कोई बड़ा नुकसान नहीं हुआ है।
0: उत्तर सेना सेनापतिः लेफ्टिनेंट जनरल प्रतीक शर्मा इत्येषः उधमपुरे ऑपरेशन सोहन इत्यस्यान्तर्गतं जैशे इत्यस्य द्वयोः आतंकवादिनोः हननार्थं व्हाइट नाइट कॉर्प्स इत्यस्य प्रशंसाम् अकरोत्। सेनायाः उत्तर सेना सेनापतिः लेफ्टिनेंट जनरल प्रतीक शर्मा उधमपुर जनपदस्य माजलता क्षेत्रे ऑपरेशन सोहनस्य समये व्हाइट नाइट कॉर्प्स इत्यस्य द्रुतं सुनिश्चितं व्यावसायिकं च कार्याचरणाय प्रशंसाम् अकरोत्। अस्माकं संवाददात्रानुसारं जम्मू कश्मीरस्य आरक्षकैः CRPF इत्यनेन च सह अविच्छिन्न समन्वयेन सम्पन्नं गुप्त सूचनाधारितं सफलम् अभियानं भयोत्पादन निरोध ग्रिड इत्यस्मिन् संयुक्त अन्तरसंस्था समन्वयस्य शक्तिं पुनः एकवारं अधोरेखितम् अस्ति। वैश्विक ऋण मूल्यांकन संस्थया मूडीज इत्यनया वर्तमान वित्तवर्षे भारतस्य वास्तविक सकल घरेलूत्पादस्य विकासमानांक पूर्वानुमानं 6% संवर्ध्य 7% यावत् विहितम्। संस्थया स्पष्टीकृतं यत् अयम् ऊर्ध्वमुखी संस्कारः पश्चिम एशिया संघर्षेण जनितात् वैश्विक आघातात् परमपि भारतीय अर्थव्यवस्थायाः प्रत्यस्थतां दृढतां च प्रदर्शयति। मूल्यांकन संस्थानुसारं G20 समूहेषु सर्वेभ्यः देशेभ्यः अपेक्षया भारतस्य आर्थिक वृद्धिः तीव्रतरा भविष्यति। जापान देशस्य आईची नागोया नगरे समायोज्यमाने 20तमे एशियाई क्रीडा महोत्सवे भारतस्य क्विंजी जोआकिम डिसूजा इत्येषाद्य प्रातःकाले महिला एकल स्पर्धायां विजयद्वयं सम्प्राप्य टेकबॉल क्रीडायाः उपान्त्य चक्रे प्रविष्टवती इति वार्ताः।
2: आकाशवाणी सिंहपुरी FM केंद्रम समयं 6:30 ఇప్పుడు గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో సముద్ర తీర కథలు శీర్షికన ముసలివాడు సముద్రపు ముసలి అనే కథ వింటారు. సమర్పణ మంజులా పాలేటి, రచన శ్రీపొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు.
3: ఆకాశవాణి 102.7 మెగాహెచ్ పై సింహపురి FM తెలుగు రచనా సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న విలక్షణ సృజనాత్మక రచయిత శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు సముద్ర తీర కథలలోని సన్నివేశాలు, సంభాషణలు, ఆయా పాత్రల యొక్క మనస్తత్వ చిత్రణలు, చేపల వేటలో ఎదురయ్యే అనేక ఇబ్బందులు, పడవలు తయారు చేసుకోవడంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, అలాగే సహాయం చేసిన వారి పట్ల కృతజ్ఞతా భావనలు, చేపలు పట్టే సమయంలో పాటించే నియమ నిబంధనలు, పురుషులకు స్త్రీలు అందించే సహాయ సహకారాలు, ఇలా బెస్తవారి

0: జీవిత విశేషాలలోని అనేక విషయాలు చక్కని కథలుగా చిత్రించారు శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు. నాగరిక సమాజానికి దూరంగా, సముద్ర తీరానికి దగ్గరగా, సముద్రాన్నే తమ తల్లిగా, తమ దైవంగా భావించి ఆ సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగించే మత్స్యకారుల జీవితాలను, చేపలతోనే ముడిపడి ఉన్న జీవితాలలోని ఆర్ద్రతను, అనేక వైవిధ్యాలను ఈ కథలలో మనం చూడవచ్చు. ఒక్కొక్క కథ ఒక్కో వైవిధ్యంతో గొలుసుకట్టు కథలుగా ముందుకు సాగుతాయి.
1: కథ పేరు ముసలివాడు సముద్రపు ముసలి.

0: నిద్రలేచి సముద్రాన్ని చూడందే గంగపుత్రులు బ్రతకలేరు. సముద్రపు ఘోష రాబిడ్డ అని వాళ్లని పిలుస్తున్నట్లే ఉంటుంది. అది తల్లైతే వీళ్లు ఆమె బిడ్డలు. అర్ధనారీశ్వర అంశం కలిగినది సముద్రం. అటు మంచి చేస్తుంది, ఇటు చెడు చేస్తుంది. కోపం వచ్చినప్పుడు శివుడు తాండవం చేసినట్లు తుఫానును సునామీలను సృష్టించి అల్లకల్లోలం చేస్తాడు సముద్రుడు. సంతోషంగా ఉన్నప్పుడు పార్వతిలా తన నిలకడైన అలలతో శ్రావ్యమైన సంగీత ధ్వనిని వినిపిస్తుంది సముద్రం.
1: ఏంది నాయనా, ఇవాళ లేచి నేల బాగలేనట్టుందే. సూర్యభగవాన్ కూడా పైకి లేస్తున్నాడు. వలలకి చేపలు పడ్డం లేదు, గేలాలకి చేపలు పడ్డం లేదు,
0: నిరాశగా అన్నాడు పరందామయ్య పెద్ద కొడుకు.
1: ఉత్తపడవలతో ఇంటికి పోతే పరువు పోదా
0: అన్నాడు తెడ్డు వేస్తున్న చిన్న కొడుకు. పడవ మధ్య అడ్డు చెక్క మీద కూర్చున్న ముసలివాడు పరందామయ్య లేచి వచ్చి చిన్న కొడుకు చేతిలోని తెడ్డు అందుకున్నాడు. చిన్న కొడుకు వెనక్కు వచ్చి కూర్చున్నాడు. ముసలివాడైనా కూడా పరందామయ్య వేగంగా తెడ్డు వేయసాగాడు. పడవ సముద్ర జలాలను చీల్చుకుంటూ ముందుకు పోసాగింది.
1: నాయనా, ఇప్పటికే మనం చేపల్ని ఎత్తుక్కుంటా శానా దూరం వచ్చేసినాం. ఇక్కడ పడని చేపలు అక్కడ పడతాయా చెప్పు అన్నాడు పెద్ద కొడుకు.
2: ఒరే, ఎప్పుడు మనం తీరానికి 10 మైళ్ళ దూరంలో ఏటాడుతాం. చేపలు దొరకనప్పుడు ఏం చెయ్యాలా? ఇంకో 4 మైళ్ళు పోవాలా. సిన్నోడు చెప్పినట్లు ఉత్త పడవతో తీరానికి పోలేం కదా
0: అన్నాడు ముసలివాడు. ముసలివాడు కొద్ది దూరం పోయిన తర్వాత పడవను ఆపాడు.
1: రే పెద్దోడా, నువ్వు వల విసురు. రే సిన్నోడా, నువ్వు గాలాని
0: అన్నాడు. ఇద్దరూ ముసలివాడు చెప్పినట్లే చేశారు. గంటసేపు గడిచిపోయింది. వల భారంగా అయింది. ఈలోగా గేలాలతో దాదాపు 20 చేపలు పట్టాడు చిన్నోడు. ఇద్దరూ 4 సార్లు ఇలా వలలు వేశారు. అదృష్టం బాగుండి ప్రతిసారి వల చేపలతో నిండుగా వచ్చేది. మధ్యాహ్నం పొద్దువాలే సమయానికి పడవ చేపలతో నిండిపోయింది.
1: నాయనా, భలే చోటు చూపించినావు. దూరమైనా ఇక్కడికే రావాలా, చేపలకు మనకే లోటుండదు
0: అన్నాడు పెద్ద కొడుకు. చేపల బరువుతో పడవ తిరుగు ప్రయాణమైంది. మూరడు పడుకున్న ఒక చేప కప్పిన వల క్రింద అదే పనిగా ఎగురుతుండటంతో ముసలివాడు దాని మూతి మీద ఒక్కటిచ్చాడు. అది కదలకుండా పడిపోయింది.
1: నాయనా, చెయ్యికి పడవ అంచు గీచుకున్నట్లుగా ఉంది, రక్తం కారుతా ఉంది, చేయి తుడుచుకో నాయనా
0: అన్నాడు పెద్ద కొడుకు. అప్పటికే ఆలస్యమైంది. రక్తపు చుక్కలు నీటిలో పడ్డాయి. తగిలిన గాయం పెద్దది కాకపోవడం వల్ల పరందామయ్యకు నొప్పి కలగలేదు. తలకు చుట్టుకున్న గుడ్డ తీసి రక్తం తుడుచుకున్నాడు పరందామయ్య. అందరూ ప్రశాంతంగా బీడీలు వెలిగించారు. తెడ్డు వేస్తున్నాడు రెండవ కొడుకు.
1: ఎంత దూరం తిరిగి వచ్చినా వాళ్లకు తోటిజారళ్ల పడవలు కనిపించలేదు.
0: వాళ్లకి అప్పటికి అర్థమైంది తాము చాలా దూరం వచ్చేశామని. అందరూ మౌనంగా ప్రయాణం చేస్తున్నారు. ఇంతలో చిన్న కొడుకు అరిచాడు.
1: నాయనా, అడుచూడు అడుచూడు అంటూ
0: అందరూ అటు తల తిప్పి చూశారు. ఒక ముదురు గోధుమ రంగు ఆకారంతో పెద్ద తలతో మునుగుతూ తేలుతూ వీళ్లవైపే వస్తోంది.
1: అదే సముద్ర ముసలిరా, నా రక్తం నీళ్ళలో పడింది కదా, ఆ జాడ పట్టుకునే ఇదే వస్తా ఉంది. మీరు జాగ్రత్తగా ఉండండి, దాని సంగతే నేను చూస్తా
0: అంటూ పడవలో ఒక మూల ఆత్మరక్షణ కోసం పెట్టబడి ఉన్న ఇనుపరాడ్ని చేతికి తీసుకున్నాడు పరందామయ్య. నిజానికి శత్రువులంటూ లేకుంటే సముద్రంలోని జలచరాల జీవితం ఎంతో బాగుంటుంది. స్వేచ్ఛగా చల్లని వాతావరణంలో తిరుగుతూ ఉంటాయి. ఎండ ఎంత తీవ్రమైనా సముద్రం నీటి మీద వేడి మాత్రం 20 సెంటీగ్రేడ్కు మించదు. నీటి లోపలైతే ఇంకా తక్కువగా ఉంటుంది. వాటి ప్రయాణానికి గుంటలు పడ్డా రోడ్లుండవు, ఆపడానికి చెక్పోస్టులుండవు, దారికడ్డంగా చెట్లుండవు, సిగ్నల్స్ అసలే ఉండవు. ఎటు కావాలంటే అటు స్వేచ్ఛగా తిరిగిపోవచ్చు. సముద్రపు ఒడ్డున తీరంలోని నీటిలో గవ్వలు, నత్తలు, నాచు మధ్య తిరిగే అతి చిన్న చేపలు ఉంటే సముద్రం లోపలికి వెళ్లే కొద్దీ భారీ చేపలు, భయంకరమైన చేపలు, అతి క్రూరమైన చేప జాతులు కూడా కనిపిస్తాయి. భూమి మీద అతి భారీ జంతువైన ఏనుగు కంటే కూడా 20 రెట్లు బరువు గల తిమింగళాలు కూడా ఉంటాయి. వాటిల్లోనే రకరకాల సైజుల్లో ఉండే వివిధ రకాల జాతుల తిమింగళాలు, షార్కు చేపలు, మొసళ్ళు, నక్షత్ర చేపలు, గుర్రం ముఖంతో నిలబడి క్రిందికి తోకగల సింహాసులు, పొడవైన రంపపు ముక్కు కలిగిన సాఫిష్లు, సముద్రం అడుగున పాతిపెట్టిన బాంబుల్లా ముక్కోణపు ఆకారంలో కోణాన్ని భూమిలోకి దించి, పైన వెడల్పైన ప్రాంతంలో 8 చేతులు కలిగి వెళుతున్న చేపల్ని బంధించి నోటిలోకి తెచ్చుకుని తినే స్క్విడ్ చేపలు, తన పొడవైన 8 చేతులతో శత్రువుని బంధించి నోటి దగ్గరకు తెచ్చుకొని, తన 2 పొట్టి చేతులతో నోట్లో పెట్టుకుని, తన రంపపు పళ్లతో నమిలిమింగి ఆక్టోపస్ చేపలు, ఇలా ఎన్నో రకాలు సముద్రంలో ఉంటాయి. ముఖం తాటాకులా వెడల్పుగా ఉండి క్రిందికి తోక కలిగిన స్టింగ్రే చేపలు, పొడవైన తోకతో పాములా భ్రమింపజేసే ఈల్ చేపలు, తన పొడవైన శరీరానికి అటూ ఇటూ లైట్లు వెలుగుతూ ప్రయాణిస్తూ తనను తగిలిన చేపలను షాక్ కొట్టిస్తూ వేగంగా వెళ్లే ఎలక్ట్రిక్ ఈల్ చేపలు, లాంతర్లలాగా శరీరం వెలుగుతుండగా సముద్రపు అడుగున ప్రయాణించే లాంతరించేపలు, ఇలా రకరకాల చేపలు సముద్ర గర్భంలో ఉంటాయి.

0: సముద్రంలో ప్రమాదకరమైన చేపలతో పాటు నెమ్మదిగా ప్రయాణించే నక్షత్ర చేపలు, తాబేళ్లు, రొయ్యలు, నత్తలు వీటన్నింటికీ ఆహారం చేపలే. అయితే బలవంతమైన చేపకు బలహీనమైన జీవే ఆహారం. ప్రమాదకరమైన చేపలంటే షార్క్ చేపలే. ఇవి ఎప్పుడూ ఆకలితో నకనకలాడుతూ ఉంటాయి. ఎంత తిన్నా వాటికి నిమిషాల్లో అరిగిపోతుంటుంది. భూమి మీద చిరుతపులంత వేగం, వేటలో వాటంతటి లాఘవం ఈసురు చేపలకుంటాయి. ఏ చేప దొరికినా కాదనకుండా తింటాయి. తోక చక్కటి దిశానిర్దేశం చేస్తూ కదులుతూ ఉంటుంది. సొరచేపలు సముద్రంలో గొడ్డల మందంలా తిరుగుతుంటాయి. ఇవి ఆకలికి ఓర్చుకోలేక ఒక్కోసారి తన జాతి చేపలనే వేటాడి చంపుకు తింటాయి. షార్క్ చేపలు తమ ఆకలికి తట్టుకోలేక తమకంటే ఎన్నో రెట్లు పెద్ద సైజున్న తిమింగళం మీద కూడా గుంపుగా దాడి చేస్తాయి. ఏదైనా రక్తం నీటిలో పడిందంటే ఇవి కొన్ని పదుల మైళ్ళ దూరంలో ఉన్న తరంగాల ద్వారా గుర్తించి ఆహారం కోసం అక్కడికి పరిగెత్తుకు వస్తాయి. అయితే ఇప్పుడు నీటిలో పడ్డ రక్తపు వాసనను గ్రహించింది మిడిగుట్లతో పొడవైన రంపపు మూతితో అసహ్యకరమైన పొలుసుల శరీరంతో ఉన్న సముద్రపు మొసలి. ఇది సొరచేప కంటే మహాప్రమాదకరమైనది. అప్పటికే వేగంగా వచ్చిన అది నోరు తెరిచింది. తెల్లగా పదునుగా జానెడు పొడవున్న దాని పళ్ళు వరుసలు వరుసలుగా ఉండి భయభ్రాంతులను కలిగిస్తూ ఉన్నాయి. ఆ సముద్రపు మొసలి నోరు పెద్దగా తెరిచి పడవ మీద తలపెట్టింది. అంచున ఉన్న చిన్న కొడుకు పరంధామయ్య పడవ మధ్యకు వచ్చారు. చేతిలోని తెడ్డుతో బలంగా కొట్టాడు పెద్ద కొడుకు. దానికి చీమ కొట్లినట్లుగా కూడా లేదు. చిన్న కొడుకు భయం భయంగా పడవ మధ్యకు వచ్చాడు. ముసలివాడు తన చేతిలోని ఇనుపరాడుతో దాన్ని బలంగా కొట్టాడు. ముట్టె తగిలి దానికి రక్తం కారింది. మొదటి దెబ్బకు అది చలించలేదు. వరుసగా 4 దెబ్బలు కొట్టేసరికి దాని మూతి పగిలి రక్తం కారింది. దాంతో అది పడవ మీద నుంచి తల వెనక్కు లాక్కుంది. తల వెనక్కు లాక్కున్న ఆ ముసలి ఊరుకోలేదు. సముద్రపు నీటిలో మునిగి పడవ క్రిందకు వెళ్లి పడవను ఒక్కసారిగా 5 అడుగుల ఎత్తుకు లేపి క్రిందకు పడేసింది. ఆ విసురుకు గాల్లోకి లేచిన పడవ తిరగబడింది. అందులో ఉన్న వలలు, చేపలు నీటిలో మునిగిపోయాయి. ముందుగా పైకి తేలిన ముసలివాడు మిగతా ఇద్దరు కూడా పైకి తెల్లగానే,
1: నాయనారా, సేపలు వలలు పోతే పోయాయి, ముందు ప్రాణాలు లెక్కించుకోవాలా, పడవను సరిగ్గా తిప్పండి
0: అని అరిచాడు ముసలివాడు. సమీపంలో ఉన్న పడవ దగ్గరకు అందరూ ఈదుకుంటూ వెళ్లారు. ముసలివాడు తన ఇద్దరు కొడుకులు

0: చేయగా పడవను వెళ్ళికిలా తిప్పాడు. తొందరగా ఎక్కండే, అది మళ్ళీ వచ్చేలోగా మనం పడవ మీద ఉండాలా. ఎక్కండి ఎక్కండే అంటూ తొందర చేశాడు. కొడుకులు పడవ అంచులు పట్టుకుని లోపలికెళ్లారు. తెడ్డు దూరంగా అలల మీద తేలుతూ ఉంటే వెళ్ళి దాన్ని పట్టుకొచ్చాడు ముసలివాడు. మొసలి స్పాంజి లాంటి మెత్తని వస్తువు కాదు. ఎటువైపంటే అటువైపు వెంటనే తిరగడానికి దానిది పొలుసులతో కూడిన ఉక్కు శరీరం. అందుకే అంత దూరం విసురుగా వెళ్లిన ఆ గాయపడ్డ ముసలి నెమ్మదిగా తిరిగి పడవ వైపు వచ్చింది. అప్పటికే ఇద్దరు కొడుకులు పడవలో కూర్చుని ఉన్నారు. ముసలివాడు నీటికి 3 అడుగుల ఎత్తులో ఉన్న పడవ అంచు పట్టుకుని ఒక కాలు పడవలో పెట్టి 2 కాలు పడవలో పెట్టేలోగా నోరు తెరుచుకుని వచ్చిన ఆ సముద్రపు మొసలి ముసలివాడి కాలును మోకాలు వరకు పుటుక్కున కొరికింది. తన రంపం లాంటి పళ్ళకు చిక్కిన ఆహారాన్ని తీసుకుని తృప్తిగా నీటిలో మునిగి ఎటో వెళ్లిపోయింది. తండ్రిని పైకిలాగి పోగొట్టుకున్న అతని కాలును చూసి బోరున ఏడ్చారు కొడుకులు. పెద్దవాడు తన తలకు కట్టుకున్న తుండుగుడ్డను నీటిలో తడిపి మోకాలు దగ్గర రక్తం కారకుండా గట్టిగా కట్టాడు. ముసలివాడు స్పృహ తప్పి పడిపోతూ, ముసళ్ళ గుంపు మన మీద పడకముందే మన పడవను మన వాళ్ళ దగ్గరకు చేర్చండి అంటూ అరిచాడు. చేపల బరువు తగ్గి ఖాళీ పడవ కావడంతో పడవ వేగంగా అలల మీద పరిగెత్తింది. దూరంగా తిరుగు ప్రయాణంలో ఉన్న పడవల వాళ్లను చేరుకుని తమ తండ్రికి జరిగిన పరిస్థితిని తెలియజేశారు. పరిస్థితి తెలుసుకున్న మిగతా పడవల్లోని జాలర్లు తమ తమ ఆయుధాలతో యుద్ధానికి సిద్ధమయ్యారు. కానీ వాళ్లకు తెలుసు ముసళ్ల గుంపు తమ మీద పడితే ఏమీ చేయలేమని. కానీ వాళ్ళ ఆలోచన అంతా ఆత్మరక్షణ మీదనే. అన్ని పడవలు తీరానికి శరవేగంగా వచ్చేశాయి. వాళ్ళ అనుకున్నదేదీ జరగలేదు. ముసలివాడు పరంధామయ్యకు జరిగిన ఘోరం విని అక్కడున్న మత్స్యకారులంతా కన్నీరు గార్చారు. చేపల కోసం గంపలతో వచ్చిన ముసలివాడు భార్య కుమార్తెలు జరిగిన ఘోరం విని బోరున ఏడ్చారు. విషయం తెలిసి అక్కడికి వచ్చిన పెదకాపు,
1: ఏందిరా సూతుండారా, ఏడిస్తే ఏమోసద్దే, వెంటనే ఆన్ని మోసుకునే తుఫాన్ సీతమ్మ తోడకెళ్ళండి, రామరెడ్డి సామే ఆన్ని రసించాలా
0: అంటూ కోపట్టాడు. అప్పటికప్పుడు ముసలోడి కొడుకులు పంచెలు విప్పి డ్రాయర్లతో నిలబడ్డారు. 2 పంచెల్ని జతచేసి డోలీగా కట్టారు. ఆ డోలీకి 1 కర్ర తోపి 2 దృఢకాయులైన మత్స్యకారులు ముందొకరు వెనకొకరు భుజాల మీద పెట్టుకున్నారు. ముసలోడిని అందులో ఉంచి ఇసుకలో పరుగులు తీశారు. ఇలా 2 మైళ్లకో 2 కొత్తవాళ్లు భుజాలు మార్చుకుంటూ ముసలివాణ్ణి సీతమ్మ తోటకు చేర్చారు. అక్కడ మామిడి చెట్టు కింద ఉన్న బెంచి మీద పడుకోబెట్టారు. ఇంతలో గ్రామంలో నుంచి ఆడ మొగ జాలర్లు చాలామంది అక్కడికి వచ్చారు. రామరెడ్డి పనిలో ఉన్నవాడల్లా చేతిలో పని వదిలేసి అక్కడికి వచ్చాడు. బెస్తవాళ్లంతా ముసలివాడి చుట్టూ గుంపుగా చేరి అరుస్తూ చెప్పిన విషయాలు రామరెడ్డికి అర్థం కాలేదు. కానీ ముసలివాడు పరంధామయ్య మోకాలకు కట్టిన మొండికట్టు చూసి అర్థం చేసుకున్నాడు రామరెడ్డి. వెంటనే లోపలికి వెళ్లి యాంటీసెప్టిక్ ఇంజెక్షన్లను తెచ్చివేశాడు. తరువాత మరికొన్ని ఇంజెక్షన్లు వేశాడు. జరిగేదంతా చూస్తూ గందరగోళంగా మాట్లాడుకుంటున్న ఆ జాలరి కుటుంబాలను సద్దు చేయవద్దని చెప్పి లోపల నుంచి డెటాయిల్ బాటిల్ తెచ్చాడు. కాలుకున్న కట్టు విప్పి డెటాయిల్తో కాలుకున్న గాయాన్ని శుభ్రంగా కడిగాడు. తరువాత దూదితో తుడిచి ఆయింట్మెంట్ వేసి శుభ్రమైన గుడ్డతో తిరిగి కట్టుకొట్టాడు. ముసలివాడు మొండికాలును చూసిన పెళ్ళం పిల్లలు పెద్దగా ఏడ్చారు. ఆ దృశ్యాన్ని చూసి తట్టుకోలేని మిగతా వాళ్లు కూడా ఏడ్చేశారు.
1: ఏడ్చి ఇప్పుడు ఏం చేసేదేం లేదు, నా బండి కడతాను, తీసుకెళ్లే రాముడిపాలెం గవర్నమెంట్ హాస్పిటల్లో చేరుద్దాం
0: అన్నాడు రామిరెడ్డి.
1: సామే ఈడనే ఉండనేయండి సామే, మీరే వైదికం చేయండి, మేము ఏనాడో సర్కారు వాళ్ళ ఆసుపత్రికి ఎళ్ళెరగం
0: అన్నాడు పెదకాపు.
1: సామే మేము ఈ పాలకొచ్చి చాలా ఏళ్ళయింది, ఏనాడు ఇలాంటిది జరగలేదు సామే,
0: గవలపాలెం పెదకాపు అన్నాడు.
1: జరిగిందేదో జరిగిపోయింది, ఇది ఒకందుకు మంచిదే, సాహసించి లోతైన జలాల్లోకి వెళ్ళకూడదని అర్థమై ఉంటుంది
0: అన్నాడు రామిరెడ్డి. రామిరెడ్డి మాటలకు తలూపినా వాళ్లకు తెలుసు జాలర్ల జీవితమే సాహసమని.

0: ఇంతలో మెలకువ వచ్చిన ముసలివాడు పరందామయ్య నొప్పితో కేకలు పెట్టసాగాడు. అటు రొయ్యలపాలెం వాళ్ళు, ఇటు విషయం తెలిసి వచ్చిన గవలపాలెం వాళ్ళు అందరూ ఒకరికొకరు బంధువులే. ముసలివాడి వైపు జాలి చూపిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
1: నిన్ను సాములోరు రాముడు పాలెం హాస్పిటల్లో చేరుస్తానంటున్నాడు
0: అంది అతని భార్య చేయి పట్టుకుని.
1: వద్దు వద్దు రామిరెడ్డి సామే, నేను సచ్చినా బతికినా ఇక్కడే
0: అంటూ అరవసాగాడు ముసలోడు. రామిరెడ్డి ఇంట్లో నుంచి 2 రకాల టాబ్లెట్లు మంచినీళ్ల గ్లాసుతో వచ్చి ముసలోడికి టాబ్లెట్లు వేసి మంచినీళ్లు త్రాగించాడు. ఈ లోపల కాఫీ గ్లాసుతో వచ్చిన సీతమ్మ పరందామయ్య తల దగ్గర నిలబడి కన్నీళ్లు కారుస్తున్న అతని భార్యతో,
1: ఏమే ఇందా ఈ వేడి వేడి కాఫీ తీసుకెళ్ళా, నీ ముగుడికి తాగించు అంది.
0: బయటతో కళ్ళు తుడుచుకుని ఇంటి ముందున్న సీతమ్మ దగ్గరకెళ్ళి కాఫీ తెచ్చి వెనుక దిండ్లు కానుకొని మాత్రమింగి కళ్ళు మూసుకొని ఉన్న మొగుణ్ణి లేపి కాఫీ త్రాగించింది. రామిరెడ్డి మళ్లీ హాస్పిటల్ ప్రస్తావన తెచ్చి అందరూ కాదనేసరికి,
1: సరే నేనే డాక్టర్ని ఇక్కడికి తీసుకొస్తా
0: అంటూ గుర్రమెక్కి రాముడు పాలెం వైపు బయలుదేరాడు. చీకటి పడుతూ ఉంది. 2 గ్రామాల జాలర్లు అనేక జాగ్రత్తలు చెప్పి ఎవరి ఊళ్ళకు వాళ్ళు వెళ్లిపోయారు. ముసలోడి భార్య పిల్లలు, గవలపాలెం నుంచి వచ్చిన అతని 2 కూతుర్లు అల్లుళ్ళు మాత్రమే అక్కడ ఉండిపోయారు. సీతమ్మ ఇంటి ముందు 2 లాంతర్లు వెలిగించింది. మరో 2 పాత లాంతర్లను పరంధామయ్య పెద్ద కొడుక్కిచ్చి వాటిని తుడిచి కిరోసిన్ పోసి వెలిగించమంది. వాడు అలాగే చేశాడు. లాంతర్లు వెలిగించి ఆమె చెప్పినట్లు వాటిని బయటకు తెచ్చి చెట్లకు తగిలించాడు. ఇంతలో రామిరెడ్డి డాక్టర్ని గుర్రం మీద ఎక్కించుకుని వచ్చాడు. అతని తోటలోని పనివాడు వచ్చి గుర్రం ప్రక్కనే ఎత్తైన స్టూల్ పెట్టాడు. రామిరెడ్డి సూచనలను అనుసరించి ఒక పనివాడికి మందులు పెట్ట ఇచ్చి ఇద్దరినీ భుజాలు పట్టుకుని స్టూలు మీద కాలుంచి క్రిందికి దిగాడు డాక్టరు. తరువాత ముసలివాడు పరంధామయ్యను పరీక్ష చేసిన డాక్టరు, సమయానికి మీరు ఇతనికి ప్రాథమిక చికిత్స చేయడం చాలా మేలైంది అని రామిరెడ్డిని ప్రశంసించాడు. అతని ఆరోగ్యం గురించి, ముందు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడాడు. తర్వాత ఇంజెక్షన్ ఇచ్చి తన మెడికల్ బ్యాగ్లో నుంచి కొన్ని మాత్రలు తీసిచ్చాడు. తర్వాత వాడవలసిన మందులు రాసిచ్చాడు. మళ్లీ అదే పద్ధతిలో డాక్టర్ని గుర్రం మీద ఎక్కించుకుని రాముడు పాలెంలో వదిలి వస్తూ ముసలివాడికి కావలసిన మందులు కొని తెచ్చాడు రామిరెడ్డి. డాక్టర్ ఫీజు కూడా అతనే ఇచ్చాడు. అలా వైద్యానికి వచ్చిన ముసలివాడు 3 నెలల పాటు సీతమ్మ తోటలోనే ఉండిపోయాడు. ముసలివాడి కోసం తాత్కాలిక వసారా ఒకటి వేయించాడు రామిరెడ్డి. అందులో ముసలివాడికి తోడుగా ఎవరో ఒకరు అతని కుటుంబ సభ్యులు ఉండేవారు. సీతమ్మ ఇచ్చిన బియ్యం కూరగాయలు వండుకొని తినేవారు. 3 నెలలకు గాయం పూర్తిగా మానింది. రామిరెడ్డి రాముడుపాలెం వెళ్లి డాక్టర్ సలహాతో మంచి మంచి మందులు ముసలివాడికిస్తూ శ్రద్ధగా నయం చేశాడు. ఇప్పుడు నొప్పి తగ్గి రామిరెడ్డి రాముడుపాలెం నుంచి ప్రత్యేకంగా చేయించి తెచ్చిన కర్రకు అర్ధచంద్రాకారంలో ఉన్న వైపు సంఘ క్రింద పెట్టుకుని చిన్నగా నడుస్తున్నాడు ముసలోడు.

0: మరో నెల రోజులు గడిచింది. ఇంటికి వెళతానని అనుమతి కోరాడు రామిరెడ్డిని. వారం తరువాత వెళ్లమని చెప్పాడు రామిరెడ్డి. ఈలోగా అతనికి అనేక సలహాలిచ్చాడు రామిరెడ్డి. రామిరెడ్డి సీతమ్మల దయాద్ర హృదయాన్ని రాత్రంతా ముసలివాడు అతని భార్య పొగుడుకుంటూనే ఉన్నారు. అనుకున్న రోజు తమ తండ్రిని తీసుకుపోవడానికి ఉదయాన్నే వచ్చారు అతని ఇద్దరు కొడుకులు. చిన్నవాడి నెత్తిన పెద్ద గంప ఉంది. దానిమీద తెల్లని వస్త్రం ఒకటి కప్పి ఉంది. దానిని చూసిన ముసలోడు రామిరెడ్డి ఇంటి దగ్గరకు తీసుకురమ్మని సేగ చేశాడు. రామిరెడ్డిని సీతమ్మను ఒక చోట నిలబడమని తన కర్ర పెద్ద కొడుకు చేతికిచ్చి వాళ్లకు సాగిలపడి మ్రొక్కాడు ముసలివాడు. అతని పెళ్ళాం కూడా అదే విధంగా చేసింది.
1: సామే, మీ రుణం తీర్చుకోలేనిది సామే
0: అంటూ ఏడ్చారు. రామిరెడ్డి సీతమ్మల అనునయం మీదట పెద్ద కొడుకు ఆసరాతో లేచి నిలబడ్డాడు ముసలివాడు. అతని భార్య కూడా లేచి నిలబడింది. చిన్నవాడు గంపను రామిరెడ్డి ముందు పెట్టాడు.
2: ఏమిటిదే గంప, నా కాలం ముందు పెట్టారేంది అన్నాడు రామిరెడ్డి.
0: ముసలివాడి సైగనందుకొని అతని పెద్ద కొడుకు గంప మీది వస్త్రం తొలగించాడు. లోపల 100 రూపాయల నోట్ల కట్టలు, 50 రూపాయల నోట్ల కట్టలు బుట్ట నిండుగా ఉన్నాయి. గత 4 నెలలుగా ఎండు చేపలమ్మి దాచుకున్న డబ్బులు.
1: ఇవన్నీ మీకోసమే సామే, నా పాను నిలబెట్టారు, మీకెంత ఇచ్చినా తక్కువే సామే
0: అన్నాడు ముసలివాడు పరంధామయ్య చేతులు నలుపుకుంటూ.
2: పరంధామయ్య, నేను నన్ను నమ్ముకున్న కుటుంబాలలో హాయిగా జీవిస్తుంటాం, మాకు డబ్బుతో అవసరం లేదు. మీ రెక్కల కష్టం ఇంటికి తీసుకుపోండి, మాకు మీ బెస్త పల్లెల వాళ్లే బంధువులు ఆత్మీయులు
0: చాలా వివరంగా చెప్పాడు రామిరెడ్డి. పరంధామయ్య దంపతులు ఎంత ప్రతిమాలన కూడా తీసుకోలేదు. ముసలివాడు పరంధామ

అతని భార్య పిల్లలు నమస్కారాల మీద నమస్కారాలు పెడుతూ సీతమ్మ తోట నుండి బయటకొచ్చారు. అక్కడ సిద్ధంగా ఎద్దులు కట్టి ఉన్న టైరు బండి ఎక్కడానికి ఇష్టపడక ఇసుకలో కర్రగుచ్చుతూ బయలుదేరాడు ముసలివాడు.

మీరు ఇంతవరకు సముద్ర తీర కథలు శీర్షికన ముసలివాడు సముద్రపు ముసలి అనే కథ విన్నారు. సమర్పణ మంజుల పాలేటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాటను విందాం. సింహరాశి ఈ చిత్రం నుంచి, పాడినవారు హరిహరన్ చిత్ర.

మీరింతవరకు గ్రామదర్శిని కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7 గంటలు. ఇప్పుడు అలనాటి మధుర గీతం వింటారు. నీరాజనం చిత్రం నుంచి పాటను విందాం. పాడినవారు ఎస్ జానకి, బాలసుబ్రహ్మణ్యం.

మీరింతవరకు అలనాటి మధుర గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్క పెద్ద మృణాలిని. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలో పర్యావరణం, వాతావరణ గతిశీలత, భవిష్యత్తు అనే అంశంపై జరిగే అంతర్జాతీయ సదస్సును ప్రారంభించనున్నారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. శ్రీరాముని కథ భారతదేశానికే పరిమితం కాదని, ఆసియా అంతటా విస్తరించి ఉందని, కేరళంలో జరిగిన ఒక ఇతిహాసం అనేక కథలు అనే సదస్సులో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. నకిలీ నాసిరకం విత్తనాలను అరికట్టేందుకు కఠినమైన కొత్త విత్తన చట్టం తీసుకురానున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలో పర్యావరణం, వాతావరణ గతిశీలత, భవిష్యత్తు అనే అంశంపై జరిగే అంతర్జాతీయ సదస్సును ప్రారంభించనున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సును జాతీయ హరిత ట్రిబ్యునల్ నిర్వహిస్తోంది. ఇందులో పర్యావరణ నిపుణులు, సుప్రీంకోర్టు

హైకోర్టుల న్యాయమూర్తులు, జిల్లా కోర్టు న్యాయమూర్తులు పాల్గొంటారు. వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఉన్నత ప్రభుత్వ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే 17 దేశాల నుంచి ప్రముఖ న్యాయమూర్తులు, న్యాయ ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. ఈ సదస్సు న్యాయపరమైన విధానాలు, శాస్త్రీయ పరిజ్ఞానం, పర్యావరణ పరిపాలన పద్ధతులు, సంస్థాగత అనుభవాలపై చర్చిస్తారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సెమీకాన్ ఇండియా 2026 ఫైర్ సైడ్ చాట్ లో పాల్గొన్న వైష్ణవ్, మేధో సంపత్తిని కాపాడడం నుండి భారతదేశంలో ఎండ్ టు ఎండ్ ఉత్పత్తులను డిజైన్ చేసేందుకు గ్లోబల్ కంపెనీలను ప్రోత్సహించడం వరకు సెమీకండక్టర్ పరిశ్రమలో నమ్మకం అత్యంత కీలకమైనదని అన్నారు. 10 కాలంలో 85,000 మంది సెమీకండక్టర్ డిజైన్ ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వాలని భారత్ లక్ష్యంగా పెట్టుకోగా, కేవలం 4 సంవత్సరాల్లోనే 70,000 మందికి శిక్షణ పూర్తి చేసినట్లు వైష్ణవ్ తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఇప్పుడు చిప్లను డిజైన్ చేసి టేప్అవుట్ చేస్తున్నారని మంత్రి తెలిపారు. దాదాపు 400 ఇంజనీరింగ్ కళాశాలలకు పరిశ్రమ స్థాయి ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ టూల్స్ అందుబాటులో ఉన్నాయని, ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 చిప్ డిజైన్, ముడి పదార్థాలు ఫ్యాబ్రికేషన్, అసెంబ్లీ టెస్టింగ్, మార్కింగ్ ప్యాకేజింగ్, పరిశోధన అభివృద్ధి స్టోరేజ్ అనే 6 కీలక రంగాలపై దృష్టి సారిస్తోందని ఆయన తెలిపారు. ఈ సెమీకండక్టర్ రంగం ద్వారా 100,000కు పైగా ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీరాముని కథ భారతదేశానికి పరిమితం కాదని, ఇది ఆసియా అంతటా విస్తరించి ఉందని, పల్లెలు నగరాలు రెండింటిలోనూ ప్రతిబింబిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు అన్నారు. కేరళలోని కొచ్చిలో జరిగిన ఒక ఇతిహాసం అనేక కథలు అనే సదస్సులో రాజ్నాథ్ సింగ్ ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని జన్మభూమి మలయాళ దినపత్రిక నిర్వహించింది. రామాయణం ప్రజల దైనందిన జీవితంలో ఆధ్యాత్మిక ఆచారాలలో లోతుగా పాతుకుపోయిందని మంత్రి అన్నారు. అలాగే నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిన పనులను ప్రస్తావిస్తూ 2014 నుండి దేశం అనేక సవాళ్లను అధిగమించిందని అన్నారు. COVID-19 మహమ్మారి, ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో జరిగిన యుద్ధాలు అనేక దేశాల అభివృద్ధిని ప్రభావితం చేశాయని, అయినప్పటికీ భారతదేశం ముందుకు సాగుతూ ప్రపంచ వ్యాప్తంగా తన స్థానాన్ని బలోపేతం చేసుకుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు 20వ రోజ్గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా మోదీ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా 45 ప్రదేశాల్లో నిర్వహించబడుతుంది. కొత్తగా నియమితులైన అభ్యర్థులు రెవెన్యూ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ మొదలైన భారత ప్రభుత్వ వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలలో చేరనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో టెలిఫోన్లో మాట్లాడారు. ఇంధనం, రక్షణ, సాంకేతికత, పెట్టుబడి, ఆరోగ్యం వంటి రంగాల్లో భారత్ యుఏఇ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ఇరు దేశాల నేతలు చర్చలు జరిపారు. బ్రిక్స్ అధ్యక్షతలో భారత్ విజయవంతంగా రాణించినందుకు యుఏఇ అధ్యక్షుడు ప్రధానమంత్రికి అభినందనలు తెలిపారు. అలాగే ప్రధానమంత్రి పుట్టినరోజు సందర్భంగా యుఏఇ అధ్యక్షుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ రాసిన ఒక వ్యాసాన్ని పంచుకున్నారు. ప్రధానమంత్రితో కలిసి పనిచేసిన తన అనుభవాన్ని ఈ వ్యాసం తెలుపుతోంది. పెద్ద కలల ప్రాముఖ్యత, సాకారం చేయడంలో సంస్కరణల పాత్రను ఈ వ్యాసం వివరిస్తుంది. ఈ కార్యక్రమం ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, ప్రాథమిక మౌలిక సదుపాయాలలో ఫలితాలను మెరుగుపరిచిన విషయాన్ని ఈ వ్యాసం తెలిపింది. వివిధ సంస్కరణలు భారతదేశాన్ని పౌరులకు, వ్యాపారాలకు ఎలా సులభతరం, సరళతరం, సమర్థవంతం చేశాయో ఇది వివరిస్తుంది. భారతదేశంలోని స్వీడిష్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన తాజా బిజినెస్ క్లైమేట్ సర్వే 2026లో 40కి పైగా ప్రపంచ మార్కెట్లలో వ్యాపార వాతావరణం పరంగా భారత్ మొదటి స్థానంలో నిలిచిందని పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఒక సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ప్రపంచ అస్థిరతల నడుమ స్థిరత్వం, వృద్ధి, వ్యాపార సౌలభ్యం విషయంలో దేశ వ్యాపార వాతావరణం ఒక ఉన్నత ప్రమాణాన్ని నెలకొల్పుతోందని ఆయన అన్నారు.

0: హైదరాబాద్ వేదికగా నిర్వహించిన దక్షిణ మండల వ్యవసాయ ప్రాంతీయ సదస్సు 2026 విజయవంతంగా ముగిసింది. ఈ సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడారు. దేశంలో ఉన్న విభిన్న ఆగ్రో క్లైమాటిక్ మండలాల పరిస్థితులకు అనుగుణంగా రైతులకు అండగా నిలిచేందుకే ఈ ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దక్షిణాదిలోని 100కు పైగా జిల్లాల్లో ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గడంతో తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల కోసం ప్రణాళికలు, ప్రత్యేక విత్తన బ్యాంకును సిద్ధం చేశామని వెల్లడించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని సమాచార ప్రసార పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ అన్నారు. ఆలోచనలు, సృజనాత్మకత, సంస్కృతి, ఆవిష్కరణలు, మేధో సంపత్తి ఈ అభివృద్ధికి చోదక శక్తులుగా ఉన్నాయని ఆయన అన్నారు. హర్యానాలోని సోనిపట్లో ఓపీ ఆండల్ గ్లోబల్ యూనివర్సిటీలో జరిగిన జిందాల్ పాలసీ కాన్క్లేవ్లో భాగంగా నిర్వహించిన చట్టం, విధానం, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ అనే సెమినార్లో డాక్టర్ మురుగన్ యువతను ఉద్దేశించి ప్రసంగించారు. సినిమాలు, సంగీతం, గేమింగ్, యానిమేషన్, డిజైన్, పబ్లిషింగ్, అడ్వర్టైజింగ్, డిజిటల్ కంటెంట్ వంటి రంగాలు ఉద్యోగాలకు, వ్యవస్థాపకతకు కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయని మురుగన్ అన్నారు. రాజ్యసభ ఎంపీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిబ్ నబీన్ మీహార్ వరదల సహాయార్థం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధికి తన 3 నెలల జీతం నుండి 635,000 రూపాయలను విరాళంగా అందించారు. సహాయ చర్యల కోసం జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం బృందాలను మోహరించినట్లు, అలాగే సహాయ శిబిరాలు, సామూహిక వంటశాలలు, వైద్య సౌకర్యాలు, పశువుల మేత కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈరోజు కాశ్మీర్లోని గందర్బల్ నుండి పవిత్రమైన వార్షిక హర్ముఖ్ గంగ్బల్ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. దీనిని శాశ్వత విశ్వాసం, భక్తి, భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంగా అభివర్ణిస్తూ హర్ముఖ్ గంగ్బల్ యాత్ర వంటి ఆధ్యాత్మిక ప్రయాణాలు దేశ ఐక్యతను, సామూహిక చైతన్యాన్ని బలపరుస్తాయని లెఫ్టినెంట్ గవర్నర్ అన్నారు. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలోని కోహట్ జిల్లాలో ఈరోజు ఒక మసీదు సమీపంలో జరిగిన పేలుడ్లో 15 మంది మరణించగా 50 మందికి పైగా గాయపడ్డారని సమాచారం. శుక్రవారం ప్రార్థనల సమయంలో ఈ పేలుడు సంభవించిందని, దీనివల్ల మసీదు సమీపంలో ఒక గొయ్యి ఏర్పడిందని పోలీసులు తెలిపారు. పోలీసు అధికారుల ప్రకారం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రేపు జపాన్లోని నగోయాలో జరగనున్న ఆసియా క్రీడల్లో 2 సార్లు ఒలింపిక్ పతకాలు గెలుచుకున్న మను బాకర్, తేజేందర్ పాల్ సింగ్ తూర్లు జాతీయ జెండాతో భారత జట్టుకు నాయకత్వం వహిస్తారు. కాగా మను బాకర్ 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో 2 కాంస్య పతకాలు గెలుచుకోగా, తేజేందర్ పాల్ షాట్పుట్లో వరుసగా 3వ సారి స్వర్ణ పతకం లక్ష్యంగా బరిలోకి దిగనున్నారు. రేపటి నుండి అక్టోబర్ 4 వరకు కొనసాగే 20వ ఆసియా క్రీడలు 37 విభాగాల్లో 500 భారత క్రీడాకారులు పాల్గొన్నారు. కాకపోతే మడమ గాయం వల్ల ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా ఈసారి ఆడలేకపోవడం గమనార్హం. స్టార్ షెట్లర్ పీవీ సింధు బ్యాడ్మింటన్ జట్టుకి, మీరాభాయ్ చాను వెయిట్ లిఫ్టింగ్ విభాగానికి, మను బాకర్ షూటింగ్ జట్టుకి, లవ్లీనా అమన్ షరావత్ బాక్సింగ్ విభాగాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలో పర్యావరణం, వాతావరణ గతిశీలత, భవిష్యత్తు అనే అంశంపై జరిగే అంతర్జాతీయ సదస్సును ప్రారంభించనున్నారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు పాడి పంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఈనాటి పాడి పంటలు కార్యక్రమంలో ముందుగా వరిలో సమగ్ర సస్యరక్షణ యాజమాన్య చర్యలు ఈ అంశం గురించి నెల్లూరు వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పుచ్చకాయల మధుసూదన్ గారి ప్రసంగం వింటారు. అనంతరం పొలం కబుర్లు వింటారు. ముందుగా విందాం వరిలో సమగ్ర సస్యరక్షణ.
1: రైతు సోదరులకు నమస్కారాలు అండి. నా పేరు డాక్టర్ పి మధుసూదన్. నేను వ్యవసాయ పరిశోధన స్థానం నెల్లూరులో తెగుళ్ల విభాగంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాము. మనం ఇప్పుడు వరిలో చేపట్టవలసిన వివిధ రకాల సమగ్ర యాజమాన్య చర్యల గురించి తెలుసుకుందాం. మన ఆంధ్రప్రదేశ్లో వరి యొక్క ఉత్పాదక చూసినట్టయితే హెక్టార్కు అత్యధికంగా 10.5 టన్నులు ఉంది. అదే సరాసరి ఉత్పాదకత చూసినట్లయితే 5.7 టన్నులు హెక్టార్కు ఉంది. ఈ అత్యధిక ఉత్పాదకతకు ఈ యొక్క సరాసరి ఉత్పాదకతకు తేడాకి ప్రధాన కారణాల్లో చీడపీడలు తెగుళ్ళు పురుగులు ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ తెగుళ్ళు పురుగుల వల్ల దాదాపు 37% వరకు మనం నష్టాన్ని గమనించవచ్చు. ప్రధానంగా చూసినట్లయితే పురుగులు కాండం తొలుచు పురుగు కానీ, ఆకుముడత కానీ, దోమ కానీ, నల్లి కానీ, ఇవి ప్రధానంగా పురుగులు. ఇంకా తెగుళ్ళు విషయానికి వచ్చినట్లయితే పాముపొడ తెగులు కానీ, అగ్గి తెగులు కానీ, తర్వాత కాండముకుళ్ళు కానీ, ఎండాకు తెగులు, మానిపండు, ఈ విధంగా రకరకాలమైన పురుగులు తెగుళ్లు ఆశించి పంటలు దాదాపు 37% వరకు నష్టాన్ని కలుగు చేస్తాయి. అందువలన రైతు సోదరులందరూ కూడా పంటలో ఏ దశలో ఎటువంటి పురుగులు తెగుళ్లు ఆశించుతాయి, వాటికి ఎటువంటి అనుకూలమైన పరిస్థితులు ఏవి, వాటి యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా ఇప్పుడు వివరిస్తాము. అందరూ కూడా గమనించి వాటికి తీసుకోవాల్సినటువంటి యాజమాన్య చర్యలు కూడా గుర్తించి సకాలంలో చేపట్టినట్లయితే మనం అధిక దిగుబడులు సాధించవచ్చు. మొదట చూసినట్లయితే వేసవి కాలంలో కూడా లోతు దుక్కులు చేసుకున్నట్లయితే భూమిలో ఉండేటటువంటి శిలీంధ్రాలు కానీ, ఇంకా పురుగులకు సంబంధించినటువంటి కోశస్థ దశలో ఉండేటువంటి పురుగులు కూడా సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అయ్యి తద్వారా వాటి యొక్క సంఖ్యని తగ్గించుకోవచ్చు. ఇంకా మనము వేసవి కాలంలో మనం చేపట్టాల్సింది ఏంటంటే అందరూ కూడా భూసార పరీక్షలు చేయించుకొని కనీసం 3 సంవత్సరాలకు ఒకసారైనా భూసార పరీక్షలు చేయించుకొని దాని ప్రకారం మన భూమిలో పోషకాలు ఏ విధంగా ఉన్నాయి, దాని ప్రకారం మనం ఎరువులు యాజమాన్య చర్యలు చేపట్టాలి. మొదట చూసినట్లయితే ప్రాంతాలు ఏ సమస్యలు ఉన్నాయి, ఎక్కడైతే అగ్గి తెగులు సమస్యాత్మకంగా ఉంది అటువంటి ప్రాంతాల్లో నెల్లూరు మషూరి కానీ, 3354 కానీ, నెల్లూరు NLR 3648 కానీ ఇటువంటి రకాల అగ్గి తెగులు తట్టుకుంటాయి. ఎక్కడైతే ఉల్లికోడు సమస్య ఉందో శ్రీకాకుళం సన్నాలు అటువంటి రకాలను సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఎక్కడైతే దోమ సమస్య ఉందో అటువంటి దగ్గర శ్రీదుతి కానీ, MTU 1293 కానీ ఇటువంటి రకాలను సెలెక్ట్ చేసుకుని మొదటంటే ఏ ప్రాంతాల్లో ఏ సమస్య ఉందో తట్టుకునే రకాలను మనం ఎన్నుకోవాలి. తర్వాత ఇతనాన్ని కూడా మనము ప్రీవియస్ సీజన్ అంటే ముందు సీజన్లో పంటకు తెగులు కానీ పురుగు కానీ లేనటువంటి పొలం నుండి విత్తనాన్ని స్వీకరించుకోవాలి. అటువంటి విత్తనాన్ని మొదట మనము విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలంటే మనము 1 ఎకరాకి 25 కిలోలు విత్తనం వాడుతున్నాం అనుకోండి, దానికి 25 గ్రాములు కార్బన్డేజం అనే మందుని 25 లీటర్ల నీటిలో కరిగిచ్చేసి దాంట్లో విత్తనాన్ని నానబెట్టుకొని 24 గంటలు నానబెట్టుకొని తర్వాత మండి కట్టుకొని పొలంలో వేసుకోవచ్చు. ఈ కార్బన్డేజమే కాకుండా ఇంకా మనకి టెబుకొనజోల్ అనే మందు కూడా ఉన్నది. ఇదైతే 1 లీటర్ నీటికి 1.5 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని దాంట్లో ఇదే విధంగా విత్తనాన్ని నానబెట్టుకొని కూడా విత్తన శుద్ధి చేసుకోవచ్చు. ఈ విధంగా విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల మొదటి దశలో పొలంలో వచ్చేటటువంటి తెగుళ్ళ నుంచి పంటను కాపాడుకోవచ్చు. అగ్గి తెగులు కానీ, పాముపొడ కానీ, ఏదైనా తెగుళ్ళ నుంచి పంటను కాపాడుకోవచ్చు. తర్వాత విత్తనం చల్లేటప్పుడు కూడా ఎరువుల యాజమాన్యం కూడా చాలా ఇంపార్టెంట్. మొదట నత్రజని ఎరువులు 2 సార్లు వేసుకోవాలంటే 5 సెంట్లు నారుమడికి సంబంధించినటువంటి నారుమడిలో 2 కిలోల నత్రజని ఎరువుల్లో 1 కిలో నత్రజని ఎరువుని మొదట విత్తనం వేసుకునేటప్పుడు వేసుకోవాలి. దాంతోపాటు 1 కిలో భాస్వరం ఇచ్చే ఎరువుని, 1 కిలో పొటాషియం ఇచ్చే ఎరువుని వేసుకొని తర్వాత 10 రోజుల తర్వాత మళ్ళా ఇంకొకసారి నత్రజని ఇచ్చే ఎరువుని వేసుకోవాలి. ఈ విధంగా ఖచ్చితంగా మనం పొటాషు నారుమడిలో వేసుకోవడం వల్ల మనకి ఈ తెగుళ్ళు పురుగుల నుంచి కూడా నారుమడి తట్టుకోగలుగుతుంది. అందువల్ల రైతు సోదరులు ఏంటంటే నారుమడిలో ఖచ్చితంగా పొటాష్ ఎరువుని వేసుకుంటే పురుగులు తెగుళ్ళు తట్టుకుంటాయి. తర్వాత నారుమడిలో పురుగుల నుంచి పంటను కాపాడుకొరకు 1 సెంటు నారుమడికి 160 గ్రాముల లెక్కన ఈ కార్బోఫిరాన్3G గుళికలను 10 నుంచి 15 రోజులప్పుడు కానీ వేసుకున్నట్లయితే నారుమడిలో వచ్చేటటువంటి కాండం తులుచు పురుగు కానీ ఏదైనా పురుగుల నుంచి పంటను కాపాడుకోవచ్చు. అదేవిధంగా ఎక్కడైతే ఉల్లికోడు సమస్యారంగా ఉందో అటువంటి

ప్రాంతాలలో పిప్రోనిల్ అనే గుళికలను గాని పిప్రోనిల్ 0.3G గుళికలను 7 కిలోలు చొప్పున, 1 సెంటు నారు మడికైతే 100 గ్రాముల చొప్పున, నారు పెరికేదానికి 1 వారం ముందు ఇసుకలో కలిపేసుకున్నట్లయితే ఉల్లికోడు సమస్య నాటిన తర్వాత పొలంలో 15 రోజుల వరకు పంటను కాపాడుతుంది. ఈ విధంగా నారుమడిలో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పంటను మనం చేడపేడల నుంచి కాపాడుకోవచ్చు. తర్వాత ప్రధాన పొలం చూసినట్లయితే మనం మొదట దుక్కి దున్నేటప్పటి నుంచి ప్రధానంగా ఎరువుల మీద, ఎందుకంటే పురుగులు తెగుళ్లు నివారించట కొరకు ఓన్లీ రసాయన మందులే కాకుండా మనం వేసుకునేటటువంటి ఎరువుల మీద కూడా చాలా ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇందాక చెప్పినట్లుగా భూసార పరీక్షలను అనుగుణంగా ఒక రసాయన ఎరువులే కాకుండా ఇంకా సేంద్రియ ఎరువులు కానీ, అంటే మనకు పశువులు ఎరువు ఎకరాకు 4 టన్నులకు వేసుకొని, తర్వాత జీలకు గానీ పిల్లి బిసర గానీ అటువంటి పచ్చిరొట్ట ఎరువులు కూడా వేసుకోవచ్చు. ఇంకా గత సీజన్లో మనం వరి కోసిన తర్వాత కొయ్యి కాళ్ళు కానీ, మిషన్ కోత కోసిన తర్వాత కొయ్యి కాళ్ళు ఉంటాయి, అదేవిధంగా గడ్డి కూడా మిగిలి ఉన్నట్లయితే ఆ గడ్డిని కాల్చి వేయకుండా దాన్ని కూడా మనము పొలంలో ఈ రోటావేటర్తో కానీ బాగా దున్నేసుకొని పొలంలో కలుపుకున్నట్లయితే దాని ద్వారా కూడా మనకి పంటకు అన్ని పోషకాలు అందడం, ప్రధానంగా పొటాష్ ఎక్కువగా ఉంటుంది. సుమారుగా 1 ఎకరాకి 1.5 టన్ను వరకు ఈ గడ్డిని అందించినట్లయితే 1 ఎకరానికి కావాల్సిన పొటాష్ను మనం అందించడంలో అవుతాం. ఈ విధంగా పచ్చిరొట్టు ఎరువులను కానీ ఈ పంట మిగులును కానీ భూమిలో కలుపుకోవడం వల్ల సేంద్రీయ పదార్థం బాగా, ఆర్గానిక్ కార్బన్ బాగా అభివృద్ధి చెంది మొక్కకు మనం వేసేటటువంటి పోషకాలన్నీ కూడా మొక్కకు బాగా అభివృద్ధి చెందుతాయి. ఈ రసాయన ఎరువులే కాకుండా జీవన ఎరువులు కూడా, అంటే అజోస్పైరల్లం కానీ, పాస్పో బ్యాక్టీరియం కానీ, ఇంకా పొటాషియం రిలీజింగ్ బ్యాక్టీరియా, ఇవి కూడా జీవన ఎరువులను కూడా మనము నాటేటప్పుడు 20 కిలోల ఇసుకలో కానీ లేకపోతే 100 కిలోల పేడ ఎరువులో కానీ కలుపుకొని మనం పొలంలో వేసుకోవచ్చు. దీని ద్వారా కూడా మనకి పొటాష్ మొక్కకు బాగా అందుతుంది. ఇంకా మనం తద్వారా రసాయన ఎరువులను కొంత తగ్గించుకొని మితంగా వాడుకోవచ్చు. ఇంకా రసాయన ఎరువులను చూసినట్లయితే మొదట నాటేదానికి 2 రోజుల ముందుగా 1 ఎకరాకి 20 కిలోల జింకు వేసుకోవాలి. తర్వాత నాటేటప్పుడు భాస్వరం ఫెర్టిలైజర్స్ ని మొత్తం భాస్వరం ఫెర్టిలైజర్స్, సగం పొటాషియం ఫెర్టిలైజర్స్ సగం వేసుకోవాలి. తర్వాత మిగతా సగం పొటాషియం ఫెర్టిలైజర్స్ ని అంకురం దశలో వేసుకోవాలి 2వ దశలో. ఈ విధంగా పొటాషియం ఫెర్టిలైజర్స్ ఖచ్చితంగా వేసుకోవాలి, ఎందుకంటే పొటాషియం ఫెర్టిలైజర్స్ వేసుకోవడం వల్ల మనకి ఆకులంతా కూడా కొంచెం గరుకుగా ఉండి బాగా తెగుళ్ళను పురుగులను తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయి. ఇంకా నత్రజనిని ఎక్సెస్గా వేసుకుంటే ఏమిటంటే ఆకు అంతా కొంచెం సక్కులెంట్గా మారిపోయి మెత్తగా మారడం వల్ల ఈ పురుగులు తెగుళ్ళు కూడా త్వరగా సోకే అవకాశం ఉంటుంది. ఇంకా భాస్వరం సంబంధించిన ఫెర్టిలైజర్స్ కూడా మొదట దుక్కులోనే వేసుకోవాలి, చివరి దాకా వేసుకోకూడదు. వేస్తే ఏం జరుగుతుందంటే ఎక్సెస్ భాస్వరం వలన మనకు జింక్ లోపం ఎటువంటి వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా ఫెర్టిలైజర్స్ ప్రధానంగా మొదట సమగ్రంగా వేసుకున్నట్లయితే మనం తక్కువ రసాయన మందులతో మనం పంటను కాపాడుకోవచ్చు. తర్వాత మనం నాటేటప్పుడు చూసినట్లయితే కాండము తొలుచు పురుగు గుడ్లు మొక్కల యొక్క చివరి భాగాల్లో పెడుతుంది. కాబట్టి మొక్క యొక్క చివరి భాగాల్లో తుంచి వేసినట్లయితే కాండం తొలుచు పురుగు యొక్క గుడ్లు నాశనం చేయవచ్చు. తర్వాత నాటేటప్పుడు 2 మీటర్లకు 20 సెంటీమీటర్ దూరంలో కాలి బాటలను కూడా మనం ఏర్పరచుకున్నట్లయితే మనకు పొలంలో బాగా గాలి అంత సోకి మనకు దోమ ఉర్ధృతి కూడా తగ్గడం జరుగుతుంది. తర్వాత రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాల్సింది, సాధారణంగా మొదట 30 రోజుల్లో మనకు పెద్దగా పురుగులు తెగుళ్లు తక్కువగా వస్తాయి. అందువల్ల ఏంటంటే తక్కువగా రసాయన మందులను వాడాలి. ప్రధానంగా ఏంటంటే రబీ సీజన్లో అయితే ఎక్కువగా మొదట 30 రోజుల్లో జింకు లోపం ఒక్కటే వస్తుంది. దానికి 400 గ్రాములు జింకు సల్ఫేట్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ పురుగులు తెగుళ్ళు ఏదైనా వచ్చినట్లయితే ఆర్థిక నష్ట పరిమితి దాటినప్పుడు మాత్రమే రసాయన మందులు పిచికారీ చేయాలి. ప్రధానంగా చూసినట్లయితే మొదట లైట్ ట్రాప్స్ అంటారు, దీపపేరను పెట్టుకున్నట్లయితే పొలంలో అసలు మనకి ఏ పురుగులు పడతాయి అనేది నిర్ధారించుకోవచ్చు, అసలు మన పొలంలో పురుగులు పడుతున్నాయా లేదా తెలుసుకోవచ్చు. తర్వాత మనకు ఇంకా లింగాకర్షక బుట్టలు అన్నీ ఉంటాయి, లింగాకర్షక బుట్టలు కూడా పొలంలో 1 ఎకరాకు 8 పెట్టుకున్నట్లయితే ఈ కాండం తొలిచే పురుగు యొక్క మగ పురుగులు దాంట్లో పడిపోయి వాటి సంఖ్య కూడా తగ్గించి తద్వారా వాటి యొక్క మనం సంపర్కాన్ని కూడా నిరోధించి వాటి యొక్క సంతతిని కూడా తగ్గించుకోవచ్చు. ఇంకా పొలంలో కూడా 35 రోజులప్పుడు ట్రైకోగ్రామా అనే ఈ గుడ్డు పరాన్న జీవ యొక్క గుడ్లను కూడా వదిలినట్లయితే ఈ ఆకుముడతకు సంబంధించినటువంటి పురుగు నివారించుకోవచ్చు. మొదట ఈ కాండం తొలుచు పురుగు ఎప్పుడైతే రెక్కల పురుగు దశలో కనిపిస్తుందో అప్పుడు మనం వేప సంబంధించిన నూనెలు పెట్టినటువంటి వేప నూనెల్ని 1500 PPM ఉండే వేప నూనె 1 ఎకరాకి 1 లీటర్ చొప్పున పిచికారీ చేసినట్లయితే అది గుడ్డు పెట్టకుండా, గుడ్డు ఒక చిన్న గుడ్లను కూడా పిగలకుండా కూడా నాశనం చేయొచ్చు.

కోసేస్త దశ తర్వాత పెద్ద పురుగులు అయిన తర్వాత బయటకు రావడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే అటువంటి పిలకల నుంచి మనకి ఎన్ను తయారు కాకుండా గొట్టాలలాగా మనకి కనిపిస్తుంది. అందువల్ల దాని ఉల్లి కూడా అంటారు. ఒక 5% కన్నా ఎక్కువ కనిపించింది అన్నట్లయితే ఈ కార్బోఫెరాన్ 3G అనే గుళికలను ఎకరాకి 10 కిలోలు కానీ, పిప్రోనిల్ 0.3G అనే గుళికలను 7 కిలోలు కానీ ఎకరాకి కొన్ని ఒక 20-25 కిలోలు ఇసుకలో కలుపుకొని ఈ గుళికలను అప్లై చేసినట్లయితే మొదట్లో మనము ఒక ఉల్లికోడి నుంచి పంటను కాపాడుకోవచ్చు. ఎప్పుడైతే పిలకల దశ తర్వాత ఈ ఉల్లికోడి సోకినా కూడా పంటకు పెద్దగా నష్టం జరగదు కాబట్టి తర్వాత దశలో వచ్చేటట్టు ఉల్లికోడి గురించి రైతులు పెద్దగా బాధపడిన అవసరం లేదు. ఇంకా ఈ పిలకలు కట్టే దశలో మనము ఇంకా తెగుళ్ళు చూసినట్లయితే మనకి పాంపొడ తెగులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది పాంపొడ లక్షణాలు చూసినట్లయితే ఈ నీటి మట్టానికి పైభాగాన్ని ఉండేటటువంటి కాండం మీద ఈ పాంపొడ ఆకారం మచ్చలుగా ఉండి క్రమేపీ వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ మొక్క పై భాగానికి చేరడం, పిలక నుంచి ఇంకొక పిలక వ్యాప్తి చెంది అంతా ఎండిపోవడం జరుగుతుంది. ఇది కూడా భూమి ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి ఈ తెగులు జోకిన పొలం నుంచి నీటిని ఇంకొక ఆరోగ్యవంతమైన పొలానికి పోకుండా అరికట్టాలి. ఇంకా రసాయన మందులు చూసినట్లయితే మనకి హెక్సాకోనజోల్ 400 ml కానీ, వెల్డామైసిన్ 400 ml కానీ పిచికారీ చేసుకుంటే సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇంకా మనకు పిలకలు కట్టే దశలో మనకు తెగుళ్ళు చూసినట్లయితే కొన్ని ప్రాంతాల్లో ఎండాకు తెగులు అని వస్తుంది. దీనివల్ల ఇది బ్యాక్టీరియా వల్ల వచ్చే తెగులు. ఇది దీనివల్ల ఏంటంటే ఆకు చివరి నుంచి అంచుల వైపుకు మనకి ఎండుగడ్డ రంగులు ఎండిపోతా వస్తుంటుంది. క్రమేప ఆకు అంతా ఎండిపోవడం జరుగుతుంది. ఇది ప్రధానంగా దీన్ని నివారించడం కొరకు నత్రజని ఎరువుల్ని మితిమీరి వేసినట్లయితే ఇది ఎక్కువ అవడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే సిఫార్సు ఏ ప్రాంతాల్లో ఎంత వరకు నత్రజని సిఫార్సు ఉందో ఆ మేరకు నత్రజనిని 4 దఫాలుగా వేసుకోవాలి. పొటాషియంను ఖచ్చితంగా వేసుకుంటే మొక్కలకు తెగుళ్ళు తట్టుకునే శక్తి వచ్చి మనం తెగుళ్ళ నుంచి పంటను కాపాడుకోవచ్చు. తర్వాత ఏంటంటే మనకు చిరుపట్ట దశలు ప్రారంభమైనప్పటి నుంచి అంకురం దశ అప్పుడు నుంచి నీటి యాజమాన్యం కూడా చాలా ఇంపార్టెంట్. నీటి యాజమాన్యం పిలకలు కట్టే దశలో 1-2 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ లేకుండా చూసినట్లయితే మనకు పొలంలో మురుగు తయారు కాకుండా ఉంటుంది. మురుగు తయారైతే తర్వాత మనకు కాండం కుళ్ళు తెగులు ఇచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల పిలకలు కట్టే దశలు మనకు ఈ నీటి యాజమాన్యం కూడా చాలా ఇంపార్టెంట్. 2 సెంటీమీటర్ మించకుండా చూసుకోవాలి. తర్వాత అంకురం దశ ప్రారంభమైనప్పటి నుంచి మనకి తర్వాత చిరుపట్ట దశ ఆ ప్రాంతంలో మనకి పొలంలో ఎక్కడైనా ఈ కాండం తొలచు పురుగు రెక్కల పురుగు కనిపించినట్లయితే మనకు ఇందాక చెప్పినట్లుగా వేప సంవర స్ప్రే చేసుకోవాలి. ఒకవేళ వేప సంవర స్ప్రే చేసుకోలేని పరిస్థితుల్లో ఈ చిరుపట్ట దశలో ఈ కార్బోఫిరాన్ 3G గుళికలు కానీ ఎకరాకి 10 కిలోలు, కార్టాఫైడ్రోక్లోరైడ్ 4G గుళికలు ఎకరాకి 8 కిలోలు లెక్కన ఇసుకలో కలుపుకొని అప్పుడు అప్లై చేసుకున్నట్లయితే ఆ దశలో పంటను ఆశించేటటువంటి కాండం తొలచు పురుగు నివారించి తద్వారా తెల్ల ఎన్నులని రాకుండా మనం పంట నుంచి కాపాడుకోవచ్చు. ఇంకా పొట్ట దశలో మనకు చూసినట్లయితే పొట్టకుళ్ళు రావడం జరుగుతుంది. పొట్టకుళ్ళు అంటే పొట్ట మీద ఉండేటటువంటి ఆకు వరల మీద గోధుమ రంగులో కానీ ముదురు గోధుమ రంగులో మచ్చలు ఏర్పడి ఆ పొట్ట నుంచి ఎన్ను సరిగ్గా రాకపోవడం జరుగుతుంది. ఇంకా ఈ దశలోనే మనకి కొన్ని ప్రాంతాలలో కంకినల్లి కూడా ఆశించే అవకాశం ఉంది. ఈ కంకినల్లి ఆశించి కాండంలో ఆకుల యొక్క వెన్నుల్లో ఉండి అభివృద్ధి చెంది తర్వాత పొట్టలో ఉండేటటువంటి వెన్ను లోపల మనకి పుప్పుడు రేణువుల మీద అటాక్ చేయడం వల్ల ఆ గింజల్లో కొన్ని తాలు గింజలు ఏర్పడతాయి. తర్వాత మచ్చలు కూడా మనం గమనించవచ్చు. అందువల్ల ఏంటంటే మనం ఈ పొట్ట దశలో ఉన్నప్పుడు కంకినల్లి నివారించడం కొరకు ఈ ప్రొఫెనోఫాస్ అనే మందును ఎకరాకు 400 ml లెక్కన పిచికారీ చేసుకోవాలి. ఇంకా వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడే ఈ స్పైరోమైసిన్ అనే మందును ఎకరాకు 200 ml లెక్కన పిచికారీ చేసుకోవచ్చు. తర్వాత ఇంకోటి పొట్ట ఎన్ను వచ్చే దశలో మనం గమనించినట్లయితే కాండం కుళ్ళు కూడా వస్తుంది. ఈ కాండం కుళ్ళు ఎక్కడైతే పిలకలు కట్టే దశలో మురుగు ఎక్కువగా తయారవుతుందో, ఇంకా సల్ఫర్ ఉండే గంధకం ఉండే ఫెర్టిలైజర్స్ ఎక్కువగా వేస్తారో అటువంటి పొలంలో వేర్లన్నీ నల్లంగా అయిపోయి వాసన రావడం, అటువంటి పొలంలో నుంచి మనకి కాండం కుళ్ళు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఏంటంటే పొలంలో రైతులందరూ కూడా నీటి యాజమాన్యం కరెక్ట్గా చేపట్టాలి. ఇంకా ఈ సల్ఫర్ ఉండే ఫెర్టిలైజర్స్ వేయకూడదు. ప్రధానంగా 20-20-0-13 లాంటి ఫెర్టిలైజర్స్ వేయకూడదు. ఒకవేళ మనకి వ్యాధి లక్షణాలు కనిపించినట్లయితే ఈ కాండం కుళ్ళు వల్ల కాండం మీద నల్లటి మచ్చలు ఏర్పడి తర్వాత దానికి సంబంధించిన ఆకులన్నీ పసుపు రంగులో మారిపోయి ఎండిపోవడం జరుగుతుంది. ఈ తెగుల్ని గుర్తించినట్లయితే మనము మురుగునీటిని తీసేసి ఒకసారి ఈ వాల్డామైసిన్ అనే మందును ఎకరాకు 400 ml కానీ, హెక్సాకోనజోల్ 400 ml కానీ, లేకపోతే ప్రొపికోనజోల్ అనే మందును 200 ml కానీ పిచికారీ చేస్తే కాండం కుళ్ళు నివారించుకోవచ్చు. అదే

0: సమయంలో ఇవన్నీ బయట వచ్చేటప్పుడు మనకి మానిపండు అనే తెగులు కూడా కొన్ని ప్రాంతాల్లో గమనించడం జరుగుతుంది. ఈ మానిపండు తెగులు లక్షణాలు ఎలా ఉంటాయంటే, వెన్నులో ఉండేటటువంటి కొన్ని గింజలు శిలీంద్ర బీజ ముద్దల ముద్దలుగా మారిపోతాయి. దానివల్ల ఏం జరుగుతుంది, దిగుబడి కూడా తగ్గిపోతుంది, నాణ్యత కూడా తగ్గిపోవడం జరుగుతుంది. ఆ శిలీంద్ర బీజ ముద్దలు కూడా మొదట పసుపు రంగులో ఉండి తర్వాత ముదురాకుపచ్చ రంగు కానీ లేకపోతే నలుపు రంగులోకి కానీ మారడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే దిగుబడి కొంత తగ్గినా కూడా ప్రధానంగా నాణ్యత తగ్గడం వల్ల మార్కెట్ వాల్యూ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఒక సగం వెన్ను తీసినప్పుడు ఈ కార్బనజోల్ అనే మందుని ఎకరాకు 200 గ్రాములు కానీ లేకపోతే ప్రొపికోనజోల్ అనే మందుని 200 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసుకుంటే మనకి మానిపండు నుంచి కూడా కాపాడుకోవచ్చు. తర్వాత వెన్ను తీసిన తర్వాత ఎక్కువగా వర్షాలు పడడం కానీ లేకపోతే వాతావరణంలో ఎక్కువ తేమ కానీ ఉన్నట్లయితే అటువంటి పరిస్థితుల్లో కొన్ని రకాల శిలీంద్రాలు కరువులేరియా అని ఫిజేరియం అని అవి పంటను సోకడం వల్ల నల్ల గింజలు రావడం, నల్ల నొక్కులు అంటారు రైతులు, నల్ల గింజలు రావడం మనం గమనిస్తాం. దాన్ని నివారించ కొరకు ఎన్ని తీసిన తర్వాత ఈ ప్రొపికోనజోల్ అనే మందును ఎకరాకు 200 మిల్లీలీటర్ల లెక్కన పిచికారీ చేస్తే నల్ల నొక్కుల నుంచి పంటను కాపాడుకోవచ్చు. ఇంకా పూర్తిగా వెన్ను తీసిన తర్వాత మెడవిరుపు అనే తెగులు కూడా ప్రధానంగా రావడం జరుగుతుంది. ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే, మెడ మీద ముదురు గోధుమ రంగులో కానీ నలుపు రంగులో కానీ మచ్చ ఏర్పడి తర్వాత ఏంటంటే సివియారిటీ పెరిగే కొద్దీ ఈ ఆహార పదార్థాలు కూడా కాండం నుంచి వెన్నులోకి సరఫరా కాకుండా పోవడం వల్ల తాలు గింజలు ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల ఏంటంటే పంట దిగుబడి నష్టం జరుగుతుంది. అందుకొలక ఏంటంటే ఈ మొదట్లోనే వెన్ను మీద చిన్న ఈ గోధుమ రంగుల మచ్చం కనిపించగానే మనకు ఐసోప్రోతల్ అనే మందును 300 ml కానీ లేకపోతే ట్రైఫ్లాక్సిస్టోబిన్ ప్లస్ టిబికోనజోల్ అనే మందును ఎకరాకి 80 గ్రాముల లెక్కన పిచికారీ చేసినట్లయితే మెడవిరుపు రోగం నుంచి పంటను కాపాడుకోవచ్చు. తర్వాత చివరగా ఎన్ను పాలు పోసుకునే దశ నుంచి గట్టిపడే దశలో సాధారణంగా ఎక్కువగా దోమ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ దోమ లక్షణాలు చూసినట్లయితే ఈ దోమకు సంబంధించినటువంటి పురుగులు మొక్క మొదట్లో ఆశించి రసం పీల్చడం వల్ల ఆకులన్నీ కూడా పసుపుగా మారిపోయి జరుగుతుంది. క్రమేణ అవి వ్యాధి తీవ్రత ఎక్కువైనట్లయితే సుడులు సుడులుగా ఎండిపోవడం జరుగుతుంది. దీన్ని హాపర్ బాన్ అంటారు. దీన్ని జనరల్ గా నివారించడం కొరకు ఇందాక నేను చెప్పినట్లుగా నత్రజని యాజమాన్యం చాలా ఇంపార్టెంట్. కొంతమంది అంటే వెన్ను తీసిన తర్వాత కూడా ఎక్కువగా నైట్రోజన్ ఫెర్టిలైజర్స్ విపరీతంగా వేయడం వల్ల ఈ తెగులు ఎక్కువగా రావడం జరుగుతుంది. ఇంకా ఇందాక నేను చెప్పిన పంట మొదటి దశలో 30 రోజుల్లో ఈ సింథటిక్ పైరిథ్రాయిడ్లు కానీ సైపర్మిథ్రిన్ అటువంటి సింథటిక్ పైరిథ్రాయిడ్లు కొట్టడం వల్ల ఇంకా క్వినాల్ ఫాస్, క్లోరీ పైరిఫాస్ ఇటువంటి మందులను కొట్టడం వల్ల మిత్ర పురుగులు అనేటువంటి సాలిడ్స్, మీరిట్ బగ్స్ అవన్నీ కూడా చనిపోయి తద్వారా దోమ ఉద్ధృతి ఎక్కువ అవుతుంది. అందువల్ల ఏంటంటే మొదటి దశలో సాధారణంగా పురుగు మందులు తక్కువగా వాడినట్లయితే పొలంలో మనం మిత్ర పురుగుల్ని బాగా అభివృద్ధి చేసేటట్టు చేయవచ్చు. ఇంకా నత్రజని కూడా మిత్రంగా వేసుకున్నట్లయితే మనం దోమ ఉద్ధృతి తక్కువగా అటాక్ అవుతుంది. ఒకవేళ దోమ ఎక్కువగా అయినట్టే పిలకలు కట్టే దశలో 10 నుంచి ఒక దుబ్బుకు 15 పురుగులు ఉన్నట్లయితే, అదే ఈనిక దశలో అయితే 20 నుంచి 25 పురుగులు ఉన్నట్లయితే ఒక దుబ్బుకి మనం ఈ థయామెథాక్సిన్ అనే మందును 40 గ్రాములు కానీ లేకపోతే పైమెట్రోజిన్ అనే మందును 120 గ్రాములు కానీ ఇథోఫిన్ఫ్రాక్స్ అనే మందును 400 ml కానీ పిచికారీ చేసినట్లయితే పంటను ఈ యొక్క దోమ నుంచి వృద్ధి కాపాడుకోవచ్చు. ఈ విధంగా వరి పంట నాశించేటటువంటి వివిధ రకాల చీడపేరల యొక్క లక్షణాలు అన్నిటి కూడా గుర్తించి ఏ దశల్లో ఎలా వస్తాయి, వాళ్ళ లక్షణాలు ఎలా ఉన్నాయి అన్నీ కూడా గుర్తించి సమగ్ర యాజమాన్య చర్యలు అంటే రసాయన మందులు ఒక్కటే కాకుండా మనం వేసుకునేటటువంటి ఫస్ట్ భూసార పరీక్షల కాడినుంచి అన్ని సెలెక్ట్ చేసుకుని అవసరమైన మేరకే రసాయన ఎరువులు వాడుకున్నట్లయితే పంటను మనం ఆరోగ్యవంతంగా కాపాడి ఈ పురుగులు తెగుళ్ళ నుంచి పంటను కాపాడుకోవచ్చు.
1: మీరింతవరకు వరిలో సమగ్ర సస్యరక్షణ యాజమాన్య చర్యలు ఈ అంశం గురించి నెల్లూరు వ్యవసాయ పరిశోధన సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ పుచ్చకాయలం మధుసూదన్ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు విందాం పొలం కబుర్లు. నల్ల బియ్యం రకం గురించి తెలుసుకుందాం. ప్రపంచ జనాభాలో సగానికి పైగా ప్రజలకు అవసరమైన రోజువారీ కేలరీల్లో 20% 13% ప్రోటీన్లను వరి ద్వారానే పొందుతూ ఉన్నాము. ఇటీవల కాలంలో జీవన విధానంలో వచ్చిన మార్పుల వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య బాగా పెరిగింది. ప్రజల్లో ఆరోగ్యకరమైన ఆహారంపై అవగాహన వల్ల ముడి బియ్యాన్ని లేదా తక్కువ పాలిష్ చేసిన బియ్యాన్ని ఉపయోగిస్తున్నారు. యాంటీ ఆక్సిడెంట్లు, సూక్ష్మ ధాతువులైన ఇనుము, జింకు, ఇతర పోషకాలున్న ఆహారం వాడకం కూడా బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో నలుపు లేదా ఎరుపు రంగు వరి రకాల సాగు వినియోగం పెరుగుతోంది. నల్ల బియ్యం ప్రత్యేకతల విషయానికొస్తే, వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి BPT 2841 అనే నల్ల బియ్యం రకం 2019-20 ఖరీఫ్లో రైతు క్షేత్రాల్లో మొదటి సంవత్సరం విడుదలైంది. చీరు సంచుల ప్రదర్శనలో కూడా BPT 2841 ఈ రకం రైతుల మన్ననలను కూడా చూరగొంది. MTU 70-29, IRG C 18-195, MTU 1081 అనే రకాలను సంకరపరిచి BPT 2841 నల్ల బియ్యం రకాన్ని అభివృద్ధి చేయబడింది. ఈ రకం 130-135 రోజుల పంటకాలం కలిగి హెక్టార్కు 6 టన్నుల వరకు దిగుబడినిస్తుంది. 110 సెంటీమీటర్లు ఎత్తు పెరిగి దోమపోటు, అగ్గి తెగులను కొంతమేర తట్టుకుంటుంది. ఈ పైరు చూడడానికి గింజల రంగు సాధారణ వరి రకాల మాదిరిగానే ఉంటుంది. అయితే బియ్యం రంగు మాత్రం నల్లగా ఉంటుంది. ధాన్యం సన్నగా ఉండి 1000 గింజల బరువు సుమారుగా 14-14.5 గ్రాముల వరకు ఉంటుంది. బియ్యం మధ్యస్థ సన్నంగా ఉండి వండినప్పుడు ముద్ద కాకుండా పొడి పొడిగా ఉంటుంది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోని చాలా మంది రైతులు ఈశాన్య భారతదేశంలో ప్రాచుర్యం పొంది సాగులో ఉన్న బార్మా బ్లాక్, కాలా బట్ వంటి నల్ల బియ్యం రకాలను సాగు చేస్తున్నారు. ఈ దేశావళి రకాలు ఎక్కువ ఎత్తు పెరిగి పడిపోయే స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఈ రకం ధాన్యం ముతకగా లావుగా ఉంటాయి. అంతేకాకుండా దిగుబడి కూడా తక్కువగా ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాల్లో సాగులో ఉన్న వివిధ రంగుల వరి రకాలు అమైలోస్ స్థాయిలు తక్కువగా ఉండడం వల్ల వాటిని ఉడికించినప్పుడు అన్నం ముద్దగా అవుతుంది. దీంతో రోజువారీ ఆహారంగా వాటిని తీసుకోలేము. BPT 2841 నల్ల బియ్యం రకంలో అమైలోస్ మధ్యస్థంగా ఉండడం వల్ల అన్నం పొడి పొడిగా ఉంటుంది. 60% కన్నా ఎక్కువ నిండు గింజలనిస్తుంది. ధాన్యం పైపొట్టును మాత్రమే తొలగించినప్పుడు, అంటే చూడడానికి దంపుడు బియ్యంలాగా, 76.6% రికవరీ పాలిష్ చేస్తే 66% రికవరీ వస్తుంది. పాలిష్ చేయకుండా దంపుడు బియ్యంలా తిన్నప్పుడు ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలన్నీ శరీరానికి అందుతాయి. ధాన్యం పైపొరలోని నలుపు రంగులో ఉండే ఆంథోసైనిస్ పాలిష్ చేసినప్పుడు పోతుంది. ఈ రకం అమైలోస్ 23.5%. ఆల్కలి విలువలు సాంబా మసూర వలె మధ్యస్థంగా ఉండడం వల్ల దీన్ని ఉడికించినప్పుడు మెత్తగా పొడిగా ఉండి తినేదానికి అనుకూలంగా ఉంటుంది. పాలిష్ చేయని BPT 2841 రకంలో 100 గ్రాములు దంపుడు బియ్యంలో 90.52 మిల్లీగ్రాములు ఫినాలిక్ పదార్థాలు, 110.52 మిల్లీగ్రాములు యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ ఉన్నట్లుగా కోత అనంతరం సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం ప్రయోగశాలలో నిర్ధారించారు. ఇది మనం రోజువారీ ఆహారంగా తీసుకునే సాంబా మసూరి BPT 5204 ముడి బియ్యంతో పోల్చినప్పుడు 3 రెట్లు ఎక్కువ నల్ల బియ్యాన్ని పాలిష్ లేకుండా ముడి బియ్యంలా ఉపయోగించినప్పుడే అందులోని మొత్తం యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు శరీరానికి లభిస్తాయి. ముడి బియ్యాన్ని ఆహారంగా తీసుకోలేని వారు గంజి లేదా జావ రూపంలో తీసుకోవచ్చు. BPT 2841 రకం బియ్యాన్ని 5% పాలిష్ చేసినప్పుడు బియ్యంలోని పైపొర మాత్రమే పోవడం వల్ల కొంతవరకు నలుపు రంగు ఉంటుంది. మామూలుగా పాలిష్ బియ్యం ఉడకడానికి పట్టే సమయంలోనే ఉడికి తినడానికి చాలా అనువుగా ఉంటుంది. ఈ పద్ధతిలోనూ 100 గ్రాములకు 90.19 మిల్లీగ్రాములు యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ ఉన్నట్లు తెలిసింది. పై పొట్టు మాత్రమే తొలగించిన BPT 2841 ముడి బియ్యం రకంలో 11.02% ప్రోటీన్ నమోదు కాగా, BPT 5204 పాలిష్ బియ్యంలో 6.3% ఉంది. బీపీటీ 2841 దంపుడు బియ్యంలో ఉన్న ప్రోటీన్, బీపీటీ 5204 దంపుడు బియ్యంలో ఉన్న ప్రోటీన్ కన్నా 30% ఎక్కువ. సూక్ష్మ పోషకాలైన జింకు, ఇనుము ధాతువులు కూడా బీపీటీ 2841లో ఎక్కువ పరిమాణంలో ఉన్నట్లు నిర్ధారణ అయింది. సాధారణ వరి రకాలతో పోల్చితే నలుపు, ఊదా, ఎరుపు రంగు పైపొర కలిగి వరి రకాల్లో

0: పాలిఫినాల్స్ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. నలుపు రంగు బియ్యం పైపొరల్లో ఉండే దట్టమైన నలుపు రంగునిచ్చే ఆంథోసైనిన్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు సూపర్ ఫుడ్ గా పిలిచే బ్లూ బెర్రీస్, బ్లాక్ బెర్రీస్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లతో సమానమైన పోషక విలువలున్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను ఆహారంగా తీసుకున్నప్పుడు అవి శరీరంలో ఉత్పత్తి అయ్యే ఫ్రీ రాడికల్స్ ను సమతుల్యం చేయడం వల్ల పలు రకాల క్యాన్సర్, గుండె సంబంధిత సమస్యలు, మధుమేహం వంటి దీర్ఘకాలిక రుగ్మతలను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బీపీటీ 2841 వరి నాణ్యతా ప్రమాణాల విషయానికి వస్తే దంపుడు బియ్యం శాతం బీపీటీ 2841లో దంపుడు బియ్యం శాతం 76.60, బీపీటీ 5204లో 75.80% ఉన్నాయి. పాలిష్ చేసిన బియ్యంలో అయితే 66.30, బీపీటీ 5204లో 66.60% ఉన్నాయి. బీపీటీ 2841లో నూకలు లేని బియ్యం శాతం 62.10, బీపీటీ 5204లో 63.40 ఉంది. గింజ పొడవు బీపీటీ 2841లో 4.72% ఉంటే బీపీటీ 5204లో 4.91 మిల్లీమీటర్లు కలిగి ఉంది. గింజ వెడల్పు 1.80%, బీపీటీ 5204లో 1.81 మిల్లీమీటర్లుగా ఉంది. గింజ పొడవు వెడల్పుల నిష్పత్తిలో బీపీటీ 2841కి 2.56% ఉంటే బీపీటీ 5204లో 2.71% చెప్పుకోవచ్చు. అమైలో శాతం 2841 బీపీటీలో 23.50%, అలాగే బీపీటీ 5204లో 22.90% ఉంది. బీపీటీ 2841లో ఆల్కలి విలువ 4% ఉంటే బీపీటీ 5204లో 5% చెప్పబడింది. ఫినాలిక్ పదార్థాలు దంపుడు బియ్యంలో 100 గ్రాములకి 90.52% బీపీటీ 2841.
1: మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:45 కావస్తుంది. మరి కొద్దిసేపట్లో ప్రకటించిన వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి వికసిత్ భారత్. ఈనాటి కార్యక్రమంలో స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకం గురించి డాక్టర్ జహరుల్లా గారితో పరిచయమిందాం. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.
1: స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ గురించి చర్చించడానికి ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో డాక్టర్ జహరుల్లా ఎస్ ఎండి గారు ఉన్నారు. డాక్టర్ జహరుల్లా ఎస్ ఎండి గారు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ విహబ్ కు చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నమస్కారం అండి.
2: నమస్కారం సార్.
1: అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ విహబ్, ఇది అటల్ ఇంక్యుబేషన్ మిషన్ మరియు నీతి ఆయోగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఏర్పాటు చేయబడిన సంస్థ. డాక్టర్ జహరుల్లా ఎస్ ఎండి గారు, స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అంటే ఏమిటి? అసలు సీడ్ ఫండింగ్ అంటే ఏమిటి?
2: ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అన్నటువంటిది మన ఇండియాలో చాలా పాపులర్గా పరిగణించబడింది. ఇందులో ఈ స్టార్టప్స్కి స్టార్టప్స్ జనరల్గా ఎక్కువగా ఫెయిల్యూర్ అవ్వడము, అలా అదేవిధంగా వాళ్లకు ఫండ్ లేకపోవడము, ఎటువంటి సపోర్ట్ సరిగ్గా లేకపోవడం వల్ల మన భారతదేశంలో ఎక్కువగా స్టార్టప్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. కాబట్టి మన ప్రధానమంత్రి గారు 2021లో జనవరి 16న ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం ఒక 300 ఇంక్యుబేషన్ సెంటర్స్ మన భారతదేశంలో ఈ స్కీమ్ ద్వారా చాలా మంది స్టార్టప్ కంపెనీస్ కి ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సీడ్ ఫండ్ అనగా స్టార్టప్స్ కి ఇనీషియల్ గా, అంటే వాళ్ళు కంపెనీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వాళ్లకు ఒక మిషనరీ అయినా సరే, లేకపోతే ఒక ప్రోడక్ట్ అయినా సరే, మార్కెట్ ఎంట్రీ అయినా సరే, ఇటువంటివి వాళ్ళు చాలా వరకు ఫండ్ లేకపోవడము ప్రాబ్లం ఫేస్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఈ సీడ్ ఫండ్ అంటే మొదటగా ఇనీషియల్ స్టేజ్ లో, అంటే వాళ్ళు కంపెనీ స్టార్ట్ చేసిన స్టేజ్ లో ఇవ్వబడే ఈ ఫండ్ ని సీడ్ ఫండ్ అని చెప్పడం జరుగుతుంది అన్నమాట.
1: డాక్టర్ గారు, ఎటువంటి వ్యాపారాలు చేయాలనుకునే వారు ఈ సీడ్ ఫండ్ కింద అప్లై చేసుకోవచ్చు?
2: సో ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అనేటువంటిది ఎటువంటి వ్యాపారం అయినా సరే, అది ఏ సెక్టార్ లో అయినా సరే, ఈ బిజినెసెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు, కంపెనీ రిజిస్టర్ చేసిన వాళ్ళు, సో వాళ్ళు ఈ స్కీమ్ కింద అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో జనరల్గా మనకు ఫుడ్ సెక్టారు, అగ్రి సెక్టారు, అలానే హెల్త్ సెక్టారు, మెడికల్ సెక్టారు, అలానే ఫిన్టెక్ అంటే ఈ ఫైనాన్షియల్ ఈ కామర్స్ సైట్స్, వెబ్సైట్స్, ప్లాట్ఫామ్స్, సో అలానే మనకు డీప్ టెక్నాలజీస్ అనడం కూడా జరుగుతుంది. దాని ద్వారా మనకు ప్రోడక్ట్స్, అంటే ఇప్పుడు ఒక ఆగ్మెంటెడ్ రియాలిటీ ప్రోడక్ట్స్, అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోడక్ట్స్, ఇలాంటి వాటిలో డీప్ టెక్నాలజీస్ అంటాము. సో అలానే జనరల్గా ఎటువంటి బిజినెస్ అయినా సరే, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్నా సరే, అలానే మీరు సివిల్ వర్క్స్లో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో అయినా సరే, అలానే ఒక మీరు ఒక కొత్త రకమైన ప్లాట్ఫామ్ యాప్ని కనిపెట్టారు ఒక వర్కర్స్ కోసము, వాళ్ళ యొక్క వేజెస్ ఏ విధంగా మానిటర్ చేయొచ్చు, అలానే ఎటువంటి ఫీల్డ్ అయినా తీసుకోండి మీరు, సో ఏ బిజినెస్ అయినా సరే దీనికి ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది.
1: ఈ స్కీమ్ కింద అప్లై చేసుకోవడానికి మినిమం అర్హతలు ఏమిటి?
2: సో ఈ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి మొదటగా కంపెనీ రిజిస్టర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇది రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్ ద్వారా ప్రైవేట్ లిమిటెడ్, ఎల్ఎల్పి, పార్ట్నర్షిప్, సో ఈ విధంగా రిజిస్టర్ చేసిన తర్వాత డిపిఐఐటి రిజిస్ట్రేషను చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ డిపిఐఐటి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కంపెనీ రిజిస్ట్రేషన్ తోటి, డిపిఐటి రిజిస్ట్రేషన్ తోటి ఆన్లైన్లో ఎస్ఎస్ఎఫ్ఎస్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవడం జరుగుతుంది.
1: డాక్టర్ గారు, మీరు చెప్పారు డిపిఐఐటి రిజిస్ట్రేషన్ చేయాలని, డిపిఐఐటి అంటే ఏమిటి, ఆ డిపిఐటి నెంబర్ ఎలా వస్తుంది, దానివల్ల ఉపయోగాలు ఏమిటి?
2: సో ఈ డిపిఐటి అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఇది మన మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ, అండ్ అలానే మన ప్రైమ్ మినిస్టర్ కింద కూడా ఆయన ఒక ఆధ్వర్యంలో ఉన్న మినిస్ట్రీ. సో ఇది మనకు డిపిఐటి రిజిస్ట్రేషన్ నంబర్ అటువంటిది ఒకటి ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క కంపెనీకి. సో ఆన్లైన్ ద్వారా డిపిఐటి వెబ్సైట్లోకి వెళ్ళి, సో ఆన్లైన్ ద్వారా కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత, అంటే ఈ ప్రైవేట్ లిమిటెడ్, ఎల్ఎల్బి పార్ట్నర్షిప్, అలానే ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్, ఇలాంటి కంపెనీస్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత, ఆర్ఓసీ అయిన తర్వాత, ఈ డిపిఐటి ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్ ప్రొసీజర్లో మీకు ఎక్కువగా ఈ మీ కంపెనీ డీటెయిల్సే అందులో అడగడం జరుగుతుంది. ఎలాంటివంటే మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, అలానే మీ యొక్క కంపెనీ యొక్క ఐఈసీ కోడ్, అది వచ్చేసి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కోడ్ అన్నమాట. సో అలానే మీ యొక్క జనరల్ కేవైసీ డీటెయిల్స్, సో ఇవన్నీ పొందుపరిచిన తర్వాత మీకు ఒక డిపిఐటి సర్టిఫికేట్ అన్నది మీకు కొన్ని రోజుల్లో, విత్ ఇన్ వన్ డే నుంచి ఒక 3 డేస్, మ్యాక్సిమం ఒక వారం లోపల మీకు ఈ డిపిఐటి సర్టిఫికేట్ రావడం జరుగుతుంది. సో ఈ డిపిఐటి సర్టిఫికేట్లో డిపిఐటి నంబర్, ఆ నంబర్ని మీరు యూజ్ చేసుకొని ఈ ఎస్ఎస్ఎఫ్ఎస్ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ పోర్టల్ ద్వారా మీరు స్కీమ్ కి అప్లై చేసుకోవాలన్నమాట.
1: ఈ పథకానికి అప్లై చేయడానికి ఇన్నోవేటివ్ గా ఏమైనా అవసరం ఉందంటారా?
2: సో ఇందులో ఇన్నోవేషన్ అన్నది మీకు ఈ స్టార్టప్ డెఫినేషన్ ద్వారా ఇన్నోవేషన్ రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎస్ఎస్ఎఫ్ఎస్ లో మీరు అప్లై చేసుకుంటున్నారంటే డిపిఐటి రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ. అలానే డిపిఐటి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే మీరు ఒక ఇన్నోవేటివ్ స్టార్టప్ అయి ఉండాలి, రిజిస్టర్ కంపెనీ అయి ఉండాలి, ఒక 100 crores బిలో టర్న్ ఓవర్ కంపెనీ ఉండాలి. అంటే 100 crores బిలో అంటే మీరు మళ్ళీ ఒక 10 crores 20 crores ఉండాలేమో ఖచ్చితంగా అని అనుకుంటారు, కానీ అలా కాకుండా 0 to 100 crores వరకు ఏ కంపెనీ అయినా సరే స్టార్టప్ కంపెనీ అని చెప్పడం జరుగుతుంది. అలానే 10 years ఓల్డ్ రిజిస్టర్డ్ కంపెనీ, అంటే బిలో 10 years, అంటే 0 స్టార్ట్ కావచ్చు. మీరు రేపే మొదలుపెట్టి ఈ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ ఇమ్మీడియట్గా మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత కూడా మీరు స్టార్టప్ అని కూడా పిలువబడతారు. అలానే మీరు ఈ ఎస్ఎస్ఎఫ్ఎస్ని కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో 0 నుండి ఒక 10 years వరకు ఈ కండిషన్స్, ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 conditions, అంటే ఇన్నోవేషన్ అయి ఉండాలి, అలానే ఒక రిజిస్టర్డ్ కంపెనీ అయి ఉండాలి, అలానే ఒక 100 crores బిలో టర్న్ ఓవర్ కంపెనీ అయి ఉండాలి, అలానే 10 years ఓల్డ్ రిజిస్టర్డ్ కంపెనీ బిలో 10 years, అలా ఈ 4 criteria ఉన్న వాటికి స్టార్టప్ డెఫినేషన్ మన డిపిఐటి వాళ్ళు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో అదే డెఫినేషన్ని క్యారీ చేస్తూ మీరు కంపెనీ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత, మీరు డిపిఐటి రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చిన తర్వాత మీరు అప్లై ఈ ఎస్ఎస్ఎఫ్ఎస్కి అప్లై చేసుకోవచ్చు అన్నమాట.
1: స్క్రీనింగ్ కమిటీ అంటే ఏమిటి? స్క్రీనింగ్ కమిటీ ఎలా చేస్తారు?
2: రైట్. సో ఈ గ్రాంట్స్కి మనకు ఈ సీడ్ ఫండ్కి, గ్రాంట్స్ సీడ్ ఫండ్కి వాటికి ఖచ్చితంగా ఒక స్క్రీనింగ్ కమిటీ అన్నటువంటిది ఉంటుంది. ఈ ఇంక్యుబేటర్స్లో మీకు గ్రాంట్స్ సీడ్ ఫండ్ మీరు అప్లై చేసుకున్న తర్వాత ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసి ఆ ఇంక్యుబేటర్ వాళ్ళు మీ స్టార్టప్ కంపెనీ లేదా మీ ఇన్నోవేషన్కి వాళ్ళు మీకు ప్రజెంటేషన్, ఒక పిచ్ డెక్ ప్రజెంటేషన్ అంటాము. సో అది ఒక 10 slide పిచ్ డెక్ ప్రజెంటేషన్, అంటే ఒక తక్కువ సమయంలో మీరు మీ బిజినెస్ ప్లాన్, అలానే మీ బిజినెస్ మోడల్, రెవెన్యూ మోడల్, యునిక్ సెల్లింగ్ ప్రపోజిషన్, ఇటువంటివి మీరు చాలా క్లియర్గా పిచ్ డెక్లో మీరు అందులో రాసి మీ యొక్క ఇన్నోవేషన్, మీ యొక్క ప్రోడక్ట్ గురించి. సో ఇది మీరు ప్రజెంటేషన్కి వాళ్ళు మిమ్మల్ని స్క్రీనింగ్ కమిటీ ముందు, అంటే ఈ స్క్రీనింగ్ కమిటీలో వచ్చేసి కనీసం ఒక 5 to 15 దాకా మెంబర్స్ ఉంటారు. సో వాళ్ళు ఒక ఎంటర్ప్రినరు, ఒక ఇండస్ట్రియలిస్టు, ఒక గవర్నమెంట్ అఫీషియల్, బ్యాంకరు, ఒక ఇన్వెస్టర్, ఈ విధంగా ఈ స్క్రీనింగ్ కమిటీ అన్నటువంటిది మెంబర్స్, జ్యూరీ మెంబర్స్ కూర్చొని, సో వాళ్ళు మీ ప్రజెంటేషన్, మీ బిజినెస్ మోడల్ని వాళ్ళు ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది, సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ తర్వాతనే మీకు ఈ సీడ్ ఫండ్ లేకపోతే గ్రాంట్ రావడం జరుగుతుంది అన్నమాట.
1: ఎటువంటి ఫండింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి?
2: రైట్. ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ కింద మనకు జనరల్గా ఈ గ్రాంట్ ఒకటి, అలానే డెట్ బేస్డ్ ఫండింగ్, అలానే డెట్ లింక్డ్ ఫండింగ్, అలానే ఒక కన్వర్టబుల్ డిబెంచర్స్ అని అంటాము. సో ఇలాంటి పలు రకాల ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, సో ఈ ద్వారా స్టార్టప్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి మనకు ఉన్న ఈ ఎస్ఎస్ఎఫ్ఎస్లో ప్రస్తుతానికి ఉన్న ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్.
1: ఏఐసి ఎలిఫ్ వి హబ్ ఈ స్కీమ్ కింద ఎటువంటి సపోర్ట్ అందిస్తుంది?
2: సో అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ విహబ్ కూడా ఒక ఇంక్యుబేటర్ అన్నమాట ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ కింద. ఈ స్కీమ్ మన ఇంక్యుబేటర్ మా ఇంక్యుబేటర్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, సో మేము ఇది 2021 లోనే స్టార్ట్ చేశాము. మొట్టమొదటిసారిగా ఒక 7-8 ఇంక్యుబేటర్స్కి ఇవ్వడం జరిగింది దేశవ్యాప్తంగా. అందులో మన ఏఎస్సీ లీప్ విహబ్ అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రినర్స్ ఆఫ్ ఇండియా మీద మాకు ఈ ఫండ్ రావడం జరిగింది. సో మేము ఇప్పుడు ప్రస్తుతానికి 5-star రేటింగ్, ఇంక్యుబేటర్ విత్ 5-star రేటింగ్ అంటే మాకు మేము కనీసం అంటే ఇప్పటి వరకు ఒక 40 స్టార్టప్ కంపెనీస్ దేశవ్యాప్తంగా ఈ ఫండ్ ఇవ్వడం జరిగింది. సో మాకు మేము ఇంక్యుబేటర్ ద్వారా SSFS ఆప్రనేషన్ దీని యొక్క ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది దాని మీద మాకు రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి 5-star రేటింగ్ ద్వారా మన ఇంక్యుబేటర్ ద్వారా మేము ఇప్పటి వరకు చాలామంది స్టార్టప్స్కి ఇవ్వడం జరిగింది దేశవ్యాప్తంగా. ఇందులో మనకు SSFS ప్రాముఖ్యత ఏమిటంటే స్టార్టప్స్కి సపోర్ట్ చేయడము, వాళ్లకు వాళ్ళ బిజినెస్కి తోడ్పాటునివ్వడము, అలానే బిజినెస్ నెట్వర్క్ మెంటోరింగ్, సో అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ఇచ్చి వాళ్ళకు ఒక ప్రోడక్ట్ డెవలప్ చేయడము. సో ఇలాంటి సర్వీసెస్ మేము వాళ్లకు ఇంక్యుబేటర్ తరపున ఇవ్వడం జరిగింది.
1: ఈ స్టార్టప్ ఇండియా స్కీమ్ కింద అప్లై చేసుకునే విధానం ఏమిటి?
2: సో ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అప్లై చేసే విధానము మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా SSFS పోర్టల్ ఆన్లైన్లో మీకు మీరు సెర్చ్ చేసినా మీకు ఈజీగా తెలిసిపోతుంది. సో ఆ లింక్ ద్వారా మీరు వెళ్ళి ఆన్లైన్లో స్టార్టప్ అప్లికేషన్ అన్నటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని అందులో అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్ మీరు మీకు జనరల్గా మీకు ఈ DPT రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అదే లాగిన్ ఐడి పాస్వర్డ్ మీరు ఇందులో కూడా ఉపయోగించుకోవాలి. సో అదే లాగిన్ ఐడి పాస్వర్డ్ ద్వారా మీరు వెళ్ళిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీ యొక్క కంపెనీ డీటెయిల్స్ అందులో రావడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్, నెక్స్ట్ ఒక 5-6 స్టేజెస్ వరకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. సో అందులో మీకు జనరల్ డీటెయిల్స్ ఎలాంటివంటే

0: మీ కస్టమర్ సెగ్మెంట్ ఏంటి, అలానే మీ మార్కెట్ ఎలా ఉంది, ఇందులో మీ మార్కెట్ సైజ్ ఎలా ఉంది, సో అలానే మీ యొక్క ఫౌండర్స్ ఎవరు, టీమ్ ఎవరు, కంపెనీ టీమ్ మెంబర్స్ ఎవరు ఉన్నారు, మీకు ఏం కావాలి, గ్రాంట్ కావాలనా, లేకపోతే ఈ సిసిడి కావాలనా, అలానే డెట్ బేస్డ్ ఫండింగ్ కావాలనా, అలా ఏ విధంగా మీరు దీన్ని ఉపయోగించుకుంటారు, మీకు మ్యాన్ పవర్కి కావాలనా ఈ సీడ్ ఫండ్, అలానే ప్రోడక్ట్ డెవలప్మెంట్ కోసం కావాలనా, సో ఈ విధంగా డీటెయిల్గా మీకు వాళ్ళు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవన్నీ నింపిన తర్వాత దీనికి వాళ్ళు ఒక ఫార్మాట్, పిచ్ డెక్ ఫార్మాట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మీరు ఇందులో ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మీరు ఆన్లైన్లో మీకు లాస్ట్ ఆప్షన్లో ఒక 3 ఇంక్యుబేటర్స్ని సెలెక్ట్ చేసుకునే ఒక ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో అందులో మీరు దేశవ్యాప్తంగా వాళ్ళు ఇచ్చిన లిస్ట్, ఈ 300 ఇంక్యుబేటర్ దగ్గర దగ్గర కనీసం 300 ఇంక్యుబేటర్స్ లిస్ట్ ఉంటుంది. సో అందులో మీరు మా ఇంక్యుబేటర్ పేరు అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రినర్స్ ఆఫ్ ఇండియా అని కూడా ప్రిఫరెన్స్ ఇచ్చి, ఇంకొక 2 ఇంక్యుబేటర్స్, వేరే ఇంక్యుబేటర్ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వచ్చు. మీరు మీకు ఇష్టం వచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా మీరు 3 ఇంక్యుబేటర్స్ ఆప్షన్స్ ఇచ్చి అప్లై చేసుకున్న తర్వాత అది ఆ అప్లికేషన్ ఫామ్ మా ఇంక్యుబేటర్కి రావడం జరుగుతుంది. అప్పుడు మేము దాన్ని స్క్రీనింగ్ కమిటీకి నెక్స్ట్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది.
1: ఇప్పటిదాకా ఈ పథకం కింద ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఎంతమంది లబ్ధి పొందారు?
0: సో ఇప్పటి వరకు ఇది మా ఇంక్యుబేటర్ విషయానికి వస్తే మేము కనీసం ఒక 40-45 స్టార్టప్స్కి ఈ SSFS ఫండ్ ఇవ్వడం జరిగింది. ఇందులో స్టార్టప్స్కి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కోసము, అలానే ప్రోటోటైప్ డెవలప్మెంట్ కోసము, అలానే ప్రోడక్ట్ ట్రయల్స్ కోసము, కమర్షియలైజేషన్ స్టేజ్ కోసము, మార్కెట్ ఎంట్రీ కోసము, ఇలాంటి 5 కేటగిరీస్ కింద స్టార్టప్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఈ కేటగిరీస్లో మీ స్టేజ్ ఏ స్టేజ్ అయినా సరే, ఈ నేను ఇప్పుడే చెప్పిన ఈ 5 రకాల స్టేజ్ అయినా సరే ఇందులో మీరు అప్లై చేసుకున్న తర్వాత, సో మా కమిటీ మెంబర్స్ దాన్ని ఎవాల్యుయేట్ చేసి మీకు సెలెక్టర్ రిజెక్టెడ్ అన్నది వాళ్ళు చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా అప్లై చేసిన స్టార్టప్ కంపెనీస్కి మేము ఒకవేళ సెలెక్ట్ చేస్తే ఇది వితిన్ ఒక 45 డేస్లోనే వాళ్లకు ఆ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది, అలానే ఒక అగ్రిమెంట్ కూడా చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ SSFS ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం అన్నమాట.
1: అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ వ్యూహబ్ కు చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జహరుల్లా SMD గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
1: థ్యాంక్ యూ సార్.
2: స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకం గురించి డాక్టర్ జహరుల్లా గారితో పరిచయం విన్నారు పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం వింటారు వ్యాఖ్యాతలు శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు గారు, శ్రీ MG నందన్ భట్ గారు.
4: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు వ్యాఖ్యాతలు శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు, డాక్టర్ MG నందన్ భట్. వినండి సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
5: శ్రీ శేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నలినాయతాక్ష లీలా కటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. తిరుమల గిరులలో అద్భుతమైన ఆనంద సంధాయకమైనటువంటి ఆ పరమ పురుషుని యొక్క దివ్య ప్రభావం భక్తులందరిలో కూడా ప్రతిఫలిస్తూ ఉంటే ఈ పరాభవ నామ సంవత్సరంలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా సాగుతూ ఉన్నాయి. ఈ రోజున స్వామివారు 4వ రోజున సాయం వేళలో ఈ సర్వభూపాల వాహనము గజరాజవరదులుగా దర్శనమిస్తూ ఉన్నారు. ఒకనొక కాలంలో మహారాజులందరూ కూడా అహమికతో మేము స్వామి యొక్క వాహనాన్ని వహిస్తాం మోస్తామని వారంతా

0: కూడా మేము ముందు మేము ముందు అనేవారట. అంతేనా కాదు కాదు, ఈ భూలోకంలో ఉన్నటువంటి మహారాజులే కాదు సుమా, మనకు పైన కొన్ని లోకాలు ఉన్నాయి. భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలు. ఆ లోకాధిపులంతా కూడా దిగి వస్తారు, లోకపాలకులు. ఇంకా అధోలోకాలు ఉన్నాయి, అతలము, వితలము, సుతలము, తలాతలము, రసాతలము, పాతాళమని. ఈ లోకాలలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈనాడు అదృశ్య రూపంతో ఉండి స్వామి సన్నిధానంలో తమ అహంకారాన్ని, అవిద్యను, అజ్ఞానాన్ని వదిలింపచేసుకొని దాసభావనతో తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతిమాం స్మర లోకనాథ అని కులశేఖరుల వారు సాయించినట్లుగా భగవద్దాసులుగా తమను తాము మలచుకొని స్వామి యొక్క దివ్య కైంకర్యాన్ని చేయటానికి సంసిద్ధమయ్యేటువంటి శుభవేళ ఇది. ఆ ఆనంద నిలయాధీశుడు కేవలం మానవులకే కాదు, సరీసృపాలు, పశుపక్షి, మృగాదులతో సహా సర్వ జడ చైతన్య స్థితిలో ఉండేటువంటి సమస్తమైనటువంటి ఈ సృష్టికి కూడా ఆయనే రక్షకుడు. అందువల్లనే ప్రాగ్జన్మని అనుశిక్షితం అని ఆ దేవదేవుని యొక్క దివ్య భావనతో పులకించిపోయిన గజరాజు అద్భుతమైన స్తోత్రం చేస్తాడు. ఆ వైభవాన్ని మనం ఇప్పుడు నందన భట్ గారి ద్వారా అద్భుతమైనటువంటి సాహిత్య వికాస స్ఫూర్తివంతమైనటువంటి వ్యాఖ్యానంతో మనమంతా చక్కగా శ్రవణం చేసి ఆ స్వామి యొక్క దివ్య రూపాన్ని దర్శిద్దాం. గోవిందా గోవిందా.
1: ఆచార్యులు గారు ధన్యవాదాలు. చక్కగా నాలుగవ రోజు నాలుగు స్తంభాలతో కూడిన దివ్య భవ్య మంటపంలో స్వామివారు వేంచేసి ఉన్నారు. ఇప్పుడే అనంతాళ్వాన్ తోట దగ్గర స్వామివారు విచ్చేసి ఉండగా వేలాదిగా భక్తులు వెళ్ళి మంగళ నీరాజనాలను అందుకుంటూ ఉన్నారు. ఆ భగవంతుడి యొక్క దివ్య వైభవాన్ని చూసినప్పుడు సప్త శిఖరాలతో గోచరిస్తున్న మంగళమయమైన సువర్ణమయమైన వజ్ర ఆభరణాలతో శోభిస్తున్నటువంటి ఆ మంటపాన్ని వీక్షించడం గొప్ప అదృష్టంగా భావించారు ఆగమశాస్త్రవేత్తలు. ఎందుకంటే ఈ గోపురాన్ని ఇది సాక్షాత్ వైకుంఠ ద్వారముగా అభివర్ణించారు శాస్త్రజ్ఞులు. అందువలన ఎవరైతే ఈ సర్వభూపాల వాహన సేవను వీక్షిస్తారో శ్రీభూ సమేతుడైన శ్రీమన్నారాయణ స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క భవ్య స్వరూపాన్ని వీక్షిస్తారో వారికి వైకుంఠలోకంలో ప్రవేశం ఉంటుంది. ఎందుకంటే వైకుంఠ లోక ప్రవేశ ద్వారముగా దీన్ని కీర్తించారు. అటువంటి విశేషం కలిగిన ఈ సర్వభూపాల వాహన సేవను భక్తులందరూ కూడా ఈ తిరుమలగిరిలో ఈనాడు వీక్షించి పులకించిపోతూ ఉన్నారు. ఆ స్వామివారి యొక్క వైభవం ఏమిటి, శ్రీదేవి భూదేవుల యొక్క అనుగ్రహం ఏమిటి, భక్త జనుల యొక్క ఆనంద ఆ నృత్యాలేమిటి, ఒకటి కాదు రెండు కాదు, తిరుమల క్షేత్రంలో దేదీప్యమానమైన కాంతులలో ఆకాశాలలో ఒక్కలో ఒక్క చుక్క కూడా లేదు. ఎందుకంటే నక్షత్రాలన్నీ కూడా దిగివచ్చే స్వామివారి యొక్క ఆభరణాలలో ఆవహించినట్టుగా అనిపిస్తూ ఉన్నది. స్వామివారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని వీక్షించినట్లయితే వజ్రమయమైన రమణీయమైన కాంతులతో వెలుగొందుతున్న కిరీటాన్ని ధరించి ఉన్నారు స్వామివారు. అదేవిధంగా ఇరుగడల శంఖ చక్రాన్ని ధరించి ఉన్నారు. ఈరాజు సాక్షాత్ విష్ణుస్వరూపంగా స్వామివారు ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నారు. అందువలననే ఈరోజు రథవీధుల్లో కూడా అనేక మంది ఆ స్వామివారి యొక్క దివ్య భవ్య రూపాన్ని అనుకరిస్తూ వేషధారణలో కనపడుతూ ఉన్నారు. దిగ్దిగంతరాల నుండి విచ్చేసినటువంటి భక్త జనులతో తిరుమల గిరులన్నీ కూడా ఈరోజు కిటకిటలాడుతూ ఉన్నాయి. ఎందుకంటే రేపే గరుడోత్సవం కనుక ఆ గరుడోత్సవ శోభ ఇప్పటికే వచ్చేసింది తిరుమల క్షేత్రంలో. అటువంటి రమణీయమైనటువంటి ఆ స్వామివారి యొక్క ఈ సర్వభూపాల వాహన సేవా వైవిధ్యాన్ని వర్ణించడానికి వీలు లేదు. తిరుమల క్షేత్రం అంటే అది సాక్షాత్ భూలోక వైకుంఠం. ఈ స్వామివారి యొక్క దివ్య వైభవ సందర్భంలో ఆ స్వామివారి యొక్క వాహనం వెనకాల చక్కగా వేద పారాయణం చేస్తున్నటువంటి వేద పండితులు, ఆ స్వామివారి యొక్క ముందర చూస్తేనేమో నాలాయిర దివ్య ప్రబంధం, అలా అటువైపు చూస్తేనే

0: కర్ణాటక నుండి వచ్చినటువంటి హరిదాస పదములను ఆలకిపిస్తున్నటువంటి దాసవరేణ్యులు, అదేవిధంగా కోలాట కోలాహలం, అదేవిధంగా అందరినీ మోహనపరిచేటువంటి మోహిని ఆట్టం, అబ్బురపరిచే భరతనాట్యం, నివ్వరపరిచే మహారాష్ట్ర భేరీ నారీ నానా నినాదాలు కనబడుతూ ఉన్నాయి. పైన చూస్తేనేమో తోరణాలు, క్రింద రథవీధుల్లో చూస్తేనేమో రంగవల్లులు, ఒకవైపు గజరాజులు, ఇంకొక వైపులో అశ్వరాజులు, మణిపురి భోజపురి నృత్యాలు, రెక్కలు విప్పినటువంటి గరుత్మంతుడి యొక్క భవ్యమైన విద్యుద్దీపాలు, ఈ విధంగా సమస్త కాలాలు కూడా కలిసి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఇప్పుడే స్వామివారు కదిలి అనంతాళ్వాన్ తోట దగ్గర నుండి పడమట ఆ మాడవీధుల్లో స్వామివారు అలా అడుగు పెట్టారు. శ్వేత ఛత్రంతో శోభిస్తున్నటువంటి స్వామివారిని అనేకులు అనుసరిస్తూ ఉన్నారు. ఆ స్వామివారికి శ్వేతఛత్రం మాత్రమే కాదు, బంగారు గొడుగు కూడా ఉంది. ఆ విధంగా ఆ స్వామివారి యొక్క దివ్య భవ్యమైనటువంటి ఈ వాహన విశేషాన్ని శేషసాయిబాబు గారు మనకు అందజేస్తారు. అయ్యా అందుకోండి.
1: డాక్టర్ ఎంజి నందన్ భట్, డాక్టర్ ఎంజి నందన్ భట్ గారు అద్భుతంగా ఈ తిరుమలని మన ముందు దర్శింపజేసి స్వామివారి యొక్క దివ్య కళ్యాణమయమైనటువంటి దివ్య కాంతులతో విరాజిల్లేటువంటి ఆ స్వరూపాన్ని ఆవిష్కరించారు. వగ్రూపంగా మన చెవులలో స్వామి వైభవం త్వరబడితే అది హృదయంలోకి ప్రవహిస్తోందిట. తవ కథామృతం తప్త జీవనం కవిభిరీడితం కల్మషాపహం. భాగవతంలో ఆ గోపికామణులు అంటారు, భగవత్ కథాశ్రవణం ఆ నామరూప గుణ లీలాధామ విశేష వైభవ స్ఫూర్తి ఎవరి హృదయంలో తాండవిస్తోందో వారికి భగవద్ అనుగ్రహం కలుగుతోంది. ఈరోజు గజరాజ వరదులుగా స్వామి దర్శనమిస్తూ ఉన్నారు. ఏనుగు అనేటువంటిది ఒక మందబుద్ధి కలిగినటువంటిది, గజానాం మందబుద్ధిస్తాది. 4 గంటలు స్నానం చేసి మరుక్షణమే చెత్తంతా నెత్తిన వేసుకుంటోంది. కానీ అలాంటి ఏనుగు ఈ రోజున పరమాత్మ సన్నిధానంలో రక్షణకు యోగ్యమైనది, మామూలు ఏనుగు కాదని. అన్ని ఏనుగులకు ఇలాంటి బుద్ధి కలుగుతుందా? కాదు. ఇంద్రజున్నుడు అనేటువంటి మహారాజు పూర్వజన్మలో ఆయన భగవద్ ఆరాధన నారాయణుణ్ణి అర్చిస్తూ ఉంటే గురువుగారు వచ్చారు. గురువుగారికి స్వాగతం పలకాలా లేక భగవద్ ఆరాధన చెయ్యాలా, ఏమీ నిర్ణయించుకోలేకపోయాడు. అలాంటి స్థితిలో ఆ మహానుభావుడు ఏదో చిన్న దోషం, భాగవతులు వస్తే భగవద్భక్తులు వస్తే భగవంతుని ఆరాధన చేస్తున్నా కూడా ఆ భాగవతులకు స్వాగతం పలకాలి, అది కొంచెం వేరుగా అయింది. ఆ ఒక్క కారణంతో ఈ గజరాజు అయ్యాడు. అయినా సంస్కారం ఎక్కడికి పోతుంది? ఒక ఆ స్థితి ఏర్పడినప్పుడు ప్రాగ్జన్మన్య అనుశిక్షితం, పూర్వజన్మలో తాను చేసినటువంటి ఆ భగవద్ ఆరాధన విశేషం చేత ఇప్పుడు లావొక్కింతయు లేదు, ధైర్యం విలోలంబయ్యే ప్రాణంబులు ఠావులు దప్పెను, రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని ఆ హరిని ప్రార్థించారు. అందరికీ తెలిసినటువంటిది, పిల్లలకు చెప్పవలసినటువంటిది ఆ అందమైనటువంటి తెలుగు పద్యం, పోతన్న గారు పోతబోసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ పద్యం చాలా విశేషమైనది, ప్రతిరోజు స్మరించుకోవాల్సినటువంటిది. ఎవ్వనిచే జనింతు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం ఎవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వాణి నాత్మభవునీశ్వరునే శరణంబు వేడెదన్ అంటాడు. ఈ చరాచర ప్రపంచానికి కారణభూతుడైనటువంటి వాడు. అలాంటి ఆ మహావిష్ణువుని ఆ హరిని స్మరిస్తే ఆయన వచ్చి ఆ ఏనుగుని గజరాజు బాధ నుంచి తప్పించాడు. అక్కడ మొసలి చక్రంతో అది పోయి ఖండనం చేతి అక్కడ అది చక్కగా నారాయణ అఖిల గురో నమస్తే అని ఆ పుష్పాన్ని సమర్పించారట గజరాజు భక్తిపూర్వకంగా. అద్భుతమైనటువంటిది ఈ గజరాజ వరదుడైనటువంటి స్వామి యొక్క దివ్య ఆ వైభవాన్ని మనకు గుర్తు చేస్తూ తిరుమల మాడ వీధులలో దక్షిణ మాడ వీధిలో ఆ చిత్రాలని చిత్రీకరించిన సన్నివేశం మనం ఎప్పుడైనా తిరుమలలో వచ్చినప్పుడు చూడవచ్చు. ఒకప్పుడు ఇక్కడనే గజరాజ సరస్సు అని కూడా ఉండేది. కాలగమనంలో అనేక మార్పులు చేర్పులు కోర్పులు తీర్పులు వచ్చాయి. కాబట్టి ఈ గజరాజ వరదుడైనటువంటి ఆ దేవదేవుని యొక్క దివ్య వైభవాన్ని ఈ తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆకాశవాణి తిరుపతి కేంద్ర దృష్ట్యా మనమంతా కూడా చక్కగా వినేటువంటి మహద్భాగ్యం కలిగించాడు శ్రీనివాసస్వామి. దేవేరులతో ఈనాడు కలిసి సర్వభూపాలురు తనని లోకపాలురు అందరూ వహిస్తూ ఉంటే మోస్తూ ఉంటే అహంకార మమకారాలని త్యాగం చేయాలనే సందేశాన్ని ఇస్తున్నా. దాసభావాన్ని కలిగి ఉండాలి. ఆ దాస్యభావం చేత మనలో ఉండేటువంటి విపరీత గుణాలు తొలగిపోతాయి అని కూడా ఈ వాహన సేవ ద్వారా మనం అందరం కూడా గ్రహించాలి. ఇంకొన్ని విశేషాలని మన నందన్ భట్ గారు అందిస్తారు, వారి ద్వారా మనం తెలుసుకుందాం. గజరాజ వరద గోవిందా గోవిందా.
0: భూపాల వాహనం అంటే భూపాలకులందరూ కూడా ఆ స్వామివారిని వహించే వాహనం అని వివరణ చెప్పారు. ఎందుకంటే భగవంతుడికి భూపాలుడు అని మళ్ళా తిరిగి చెప్పవలసిన అవసరమే లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ భూపాలకుడే. ఎందుకంటే శ్రీదేవి భూదేవి అనేవారు ఇద్దరు దేవేర్లు స్వామివారికి. కాబట్టి ఆ స్వామివారికి ఎప్పుడూ కూడా భూదేవి అమ్మవారు పత్నిగానే ఉన్నారు, భార్యగానే ఉన్నారు. అందువలన మరలా స్వామివారికి భూపాలకుడు అని చెప్పవలసినటువంటి అవసరమే లేదు. ఆ విధంగా భూమిని నిత్యము పరిపాలించే బాధ్యత కలిగిన వాడు భగవంతుడు కనుకనే ఎప్పుడైతే ఆపద కలుగుతుందో ఎప్పుడైతే అధర్మము వెట్రేగుతుందో అప్పుడు భూదేవి అమ్మవారు తిన్నగా భూలోక వైకుంఠలోకానికి వెళతారు. అయ్యా ఇలాంటి ఆపద వచ్చింది రక్షించండి అనగానే స్వామివారు అవతారాన్ని గ్రహిస్తారు. ఆ స్వామివారు అవతారాన్ని స్వీకరించడానికి కారణీభూతురాలు భూమాత. కాబట్టి ఆ స్వామివారిని మరలా విడిగా ఇతను విశేషమైనటువంటి భూమికి అధిపతి అని చెప్పవలసినటువంటి అవసరం లేదు. అయ్యా ఒక్క మాట గ్రహిద్దాం, పురాణాలను అవలోకిస్తే మనకు ఒక విషయం మనకు స్పష్టంగా తెలిసి వస్తుంది. ఎందుకంటే స్వామివారు భూమి కోసం అధికారం కోసం ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? లేదు కదా. రామావతారంలో రావణాసురుణ్ణి చంపారు, సమస్త రాక్షస సముదాయాన్ని కూడా దునిమయ్యాడాడు. కానీ రాజ్యాన్ని స్వీకరించాడా? లేదు కదా. విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు. అదేవిధంగా ఎంతో బలవంతుడైన వాలిని సంహరించాడు, రాజ్యాన్ని స్వీకరించాడా? లేదు. సుగ్రీవుడికి పట్టాభిషేకం చేసి అతన్ని కూర్చోబెట్టాడు, అతన్ని రాజుగా భగవంతుడు నిలబెట్టాడు. అదేవిధంగా మహాభారతాన్ని చూసినప్పటికీ కూడా అర్జునుడికి తోడుగా నిలబడి సమస్త కౌరవ సైన్యాన్ని కూడా నాశనం చేసి ఆ ధర్మరాజుకి ధర్మ పట్టాభిషేకం చేయించాడు. తప్పితే ఆ స్వామివారు ఎప్పుడూ కూడా తను సింహాసనం మీద కూర్చోలేదు. పోని యాదవులకు రాజయ్యాడా అంటే అది కూడా లేదు. ఉగ్రసేన మహారాజునే రాజుగా ఉంచి ఆయనకి సలహాదారుడుగా నిలబడి పోయాడు. ఆ విధంగా ఆ స్వామివారు ఎప్పుడూ కూడా ఈ భూపతిత్వాన్ని కోరుకోలేదు. ఎందుకంటే సహజ సిద్ధంగా ఆయనకు ఉన్నది కనుక. మిగతా వాళ్ళకు కేవలం ఒక సరదా కోసం చెప్పుకోవడం కోసం గొప్పతనం కోసం మాత్రమే మేము ఈ భూమికి మేము పరిపాలకులము మేము అధికారులము అనే భ్రమపడతారు తప్ప ఈ మొత్తం భూమి కూడా ఆ భగవంతుడిదే. కాబట్టి ఆ భగవంతుడి యొక్క లీలలను మనం తలుచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కలియుగంలో కూడా తోండమానుడు అనేటువంటి మహాపరమ భాగవతోత్తముడికే రాజ్యపట్టాభిషేకం చేశాడు, ఆయనకి రక్షణగా నిలబెట్టాడు. ఒకనొక సందర్భంలో తోండమాన్ చక్రవర్తికి శత్రు

0: భయం వస్తే అయ్యా శ్రీ శ్రీనివాస, నా దగ్గర ఉన్న సైన్యం చాలడం లేదు, శత్రువులు బలవంతులుగా ఉన్నారు, నా రాజ్యరక్షణ ఎలా అన్నారు. అయ్యా దానికి నువ్వెందుకయ్యా ఆలోచిస్తావు? ఇదిగో శంఖ చక్రాలను తీసి నీకిచ్చేస్తున్నాను, వెళ్ళు, నీ రాజ్యానికి ఎటువంటి భయం లేదన్నాడు. ఆ విధంగా భూపాలకులను రక్షించిన వాడు కనుకనే ఆ స్వామివారు భూపాలకుడు అయ్యాడు తప్ప భూమిని పరిపాలించడం వలన కాదు. కాబట్టి ఈ భూపాల వాహన సేవా వైవిధ్యాన్ని, వైశిష్ట్యాన్ని మనం అర్థం చేసుకొని ఆ స్వామివారి యొక్క వైభవాన్ని మరింతగా శేషసాయిబాబు గారి యొక్క వచనాల్లో విందాం, తరిద్దాం.
1: ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని స్మరణలు చేస్తూ ఉంటే ఆ దేవదేవుడు ఈ భూమి ఏమిటి, భూమిని ఉద్ధరించిన వాడు ఆయనే, సమస్త భూపాలకులు ఆయన ప్రతినిధులుగా ఆయన సేవకులుగా ఉంటారు. కాబట్టి అలాంటి ఆ సేవకులంతా వచ్చి స్వామికి సేవ చేయటానికి మేము ముందు అహమికతో వస్తారు. కాబట్టి అలాంటి మహారాజులు లోకపాలకులందరూ కూడా స్వామిని సేవించేటువంటిది కనుక ఇది సర్వభూపాల సేవ. భూపాలుడు ఆయనే, గోపాలుడు ఆయనే, యజ్ఞపాలకుడు ఆయనే, సమస్తాన్ని కూడా ఆయన దృష్టిపాతం చేతనే నడిపేటువంటి ఆ పురుషోత్తముని యొక్క దివ్య లీలల్ని మనం చక్కగా స్మరించుకునేటువంటి ఒక మహద్భాగ్యం కలుగుతుంది. అందువలనే ఒక్కొక్క రోజున ఒక్కొక్క అవతారం, ఆ అవతారాలలో చేసినటువంటి కృత్యాలను మనం స్మరించుకునేటువంటి భాగ్యము కలుగుతుంది. ఈ భూమి అంతా కూడా ఒకనొక కాలంలో రసాతలంలో మునిగిపోతూ ఉంటే ఉద్ధరించిన వాడు వరాహ రూపంలో, అందుకనే ఈ క్షేత్రానికి ఆది వరాహ క్షేత్రమని కూడా పేరు. కనుక ఈ భూమి మీదనే ఆయన అవతారాలు ధరించాడు, భక్త రక్షణ చేశాడు. భక్త రక్షణ కోసం వైకుంఠాన్నైనా వదిలి ఉంటానన్నారు. అలాంటి ఆ భక్త వాత్సల్యం కలిగినటువంటి స్వామి యొక్క ఈ దివ్య వైభవాన్ని ఈనాడు ఏడు కొండలలో మనం, వారు చెప్పినట్టుగా భూలోక వైకుంఠం ఇది, కార్యస్థానం ఇది, కారణం అనేటువంటిది కారణ వైకుంఠం ఒకటి, కార్య వైకుంఠం ఒకటి, నిత్య విభూతి ఒకటి, లీలా విభూతి ఒకటి అని కూడా సంప్రదాయవేత్తలు చెప్తారు. కాబట్టి ఈనాడు ఆ నిత్య నిరవధ్య అతిశయ ఆనంద స్వరూపుడు మన కోసం దిగి వచ్చి ఇక్కడ ఈనాడు బ్రహ్మదేవుడు ఆనాడు ప్రార్థించాడు మన కోసం, దేవదేవా నీకు ఉత్సవాలు నిర్వహిస్తాము అని. అంటే ఆ వైఖానసాది మహర్షాదులని ఆహ్వానించి ఆ ఋషులను, ఋషిపత్రులను, మహర్షులంతా గృహస్థులే, అలాంటి ఆ ఋషిపత్రుల ద్వారా, ఋషుల ద్వారా ఈ ఉత్సవాలని అద్భుతంగా నిర్వహించాడు అని మనకు వెంకటాచల మహాత్మ్యం చెప్తాడు. 12 పురాణాలలో ఆ స్వామి యొక్క దివ్య వైభవాన్ని సూత మహర్షి శౌనకాది మహర్షులకు చెప్పినట్టుగా మనకు దాని సంకలనమే వెంకటాచల మహాత్మ్యం. దానిలో కూడా మనకి బ్రహ్మోత్సవ క్రమాన్ని చూపించారు. అలాంటి ఆ దివ్య వైభవాన్ని ఈనాడు మనకు వాగ్రూపంగా వాక్కులతో మనం ఆ రూపాన్ని దర్శిస్తే అది ఆనందాన్ని కలిగిస్తుంది. ఆనందజనకత్వాత్ ఆనంద నిలయమని పేరు స్వామివారు ఉన్నటువంటి స్థానానికి, అంటే ఆనందాన్ని కలిగిస్తోంది. అలా దర్శన మాత్రం చేతనే, అంటే కంటి చూపు ద్వారా చూడటం వల్లనే అభీష్ట సిద్ధి కలుగుతుంది. స్మరణాదిష్టవర్షిణ అంటే స్మరించినంత మాత్రం చేతనే మన ఇష్టాలన్నీ కూడా తీరుస్తాయట. అందువలనే గోవిందనామస్మరణం ఆ గోపాలులను, గోవులను అందరినీ కూడా రక్షించినటువంటి ఆ అవతార వైభవం కృష్ణావతారంలో చూస్తాం. 5000 సంవత్సరాల నాడు ఆ లీలలన్నింటినీ కూడా మనకు గుర్తు చేస్తూ ఈనాడు ఎప్పుడో జరిగినటువంటి ఆ గజరాజ వరద లీలని అమ్మవార్లకు చూపిస్తున్నాడా అన్నట్లుగా ఆ శ్రీదేవితో, భూదేవితో చక్కగా ఆ వాహనం మీద

0: దివ్యమైనటువంటి దివ్య ఆభరణాలతో శోభిస్తూ దివ్య మాలికలతో సద్భూషాంబర హేతీనాం సుషమావహమూర్తయే సర్వార్థి శమనాయస్తు వెంకటేశాయ మంగళం. ఆ దేవదేవుడు పశ్చిమ బాల వీధిలో సాగుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వాయు రూపంలో ఉంటారు భక్తులంతా కూడా, పార్థివ దేహంతో లేకపోయినా వాయు శరీరంతో ఉండి స్వామిని సేవిస్తారు. ఆ స్వామివారి ముందుగా పన్నిద్దరు ఆళ్వారులు గానం చేసినటువంటి ఆ పాసుర గానం సాగుతూ ఉంటాడు. వెనుకగా ఋగ్వేద యజుర్వేద సామవేద ఆధర్వణికమైనటువంటి ఆ వేద ఋక్కులు సామములు యజస్సులు ఆధర్వణిక మంత్రని మంత్ర పాఠం జరుగుతూ ఉంటారు. ముందుగా అనేక రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కళాకారులు చక్కగా తమ తమ కళల్ని ప్రదర్శిస్తూ ఉంటే ఆ దివ్య వైభవాన్ని మనం ఎంతని చెప్పగలం. ఏతదచించంతు ఆ దైవస్వరూపాన్ని ఎవరు నిర్వచించలేరు అని ఆలోచనలకు అందనటువంటిది. అందువల్లనే ఆనంద నిలయుని రూపంలో దిగి వచ్చినటువంటి స్వామిని ఈనాడు మనం పరమానందునిగా గోవిందునిగా లీలామానుష విగ్రహునిగా ఈ వెంకటాద్రి వాసునిగా మనం స్మరిస్తూ ఉన్నాం. మరికొన్ని విశేషాలని చక్కగా నందన భట్ గారి ద్వారా తెలుసుకుందాం. గోవిందా గోవిందా.
1: గోవిందుడి యొక్క దివ్య వాహన సేవలలో ఈ సర్వభూపాల వాహన సేవకు ఉన్న గొప్పతనం ఏమిటో ఒక్కసారి మనం చూడవలసిందే. తిరుమల క్షేత్రానికి వచ్చి బేడి ఆంజనేయ స్వామివారి దగ్గర నిలబడి ఆ స్వామివారి యొక్క ఆ దేవాలయ గోపురాన్ని మనం వీక్షించినప్పుడు మనకు 7 కలశాలు కనబడతాయి. ఆ మహాద్వారం గుండా ఒకవేళ గర్భగృహంలో ఉన్న చిన్మయ స్వరూపుడైన స్వామివారిని చూడగలిగితే మన మనోనేత్రాలతో ఈనాటి సర్వభూపాల వాహనం ఎలా ఉందో అలాగే కనబడుతుంది. కాబట్టి ఎటువంటి ఆటంకాలు లేకుండా అందరికీ ప్రవేశానికి ప్రధాన ద్వారమైనటువంటి ఆ మహాద్వారము గుండా స్వామివారిని నేరుగా చూసినటువంటి ఫలితమే ఈ సర్వభూపాల వాహన సేవలో ఆ స్వామివారిని చూడడం వలన కలుగుతుందన్నారు. పెద్దలు ఇంకో మాట అన్నారు, ఎవరైతే సర్వభూపాల వాహనంలో ఉన్న శ్రీభూ సమేతుడైన ఆ వైకుంఠనాథుణ్ణి చూస్తారో వారికి వైకుంఠలోక ప్రవేశ అర్హత ఉంటుంది అని. ఎందుకంటే ఈ సంపూర్ణమైనటువంటి వాహన స్వరూపమే వైకుంఠద్వారము. అలా అదేవిధంగా ఆ వైకుంఠంలో శోభిస్తున్నటువంటి శ్రీభూ సమేతుడైనటువంటి పరిపూర్ణుడైన ఆ మహావిష్ణువు యొక్క దివ్య రూపమే. కనుక 4 స్తంభాలు ఏమిటన్నారు, ఆ భగవంతుణ్ణి తెలియపరిచేవి 4 వేదాలు. కనుక 4 వేదాలే 4 స్తంభాలుగా ఆ 7 కలశాలతో కూడినటువంటి సమస్త భువనాలను కూడా ప్రతిబింబజేసేటువంటి సమస్త సృష్టిని కూడా మనకు తెలియపరిచేటువంటి ఆ భగవంతుడి యొక్క దివ్య వాహన వైభవాన్ని భక్తులందరూ కూడా తిలకించి ఆనంద పరవశులవుతూ ఉన్నారు. ఆ స్వామివారి యొక్క స్మిత వదనం సమస్త భక్తుల యొక్క కష్టాలను కూడా పోగొడుతుంది. ఆ భగవంతుడి యొక్క ఒక్క అభయవచనం సమస్త లోకాలకు కూడా రక్షణ. కాబట్టి ఆ భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి వాహన సేవలలో ఈ వార్షిక బ్రహ్మోత్సవాలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలలో 4వ రోజు ఆ స్వామివారు వైభవంగా వైకుంఠ దర్శనాన్ని మనకు కలిగింపజేస్తూ ఉన్నారు. రేపంటారా సాక్షాత్ వైకుంఠనాథుడే గరుడుని అధిరోహించి ఈ రథవీధుల్లో తిరుగుతూ ఉండగా భక్తులందరూ కూడా జయ జయకారాలు చేస్తూ ఉండగా ఆ స్వామివారు అత్యంత అద్భుతంగా భక్తులందరినీ కూడా అనుగ్రహించనున్నారు. ఆ విధంగా ఆ స్వామివారు రేపు ఉదయాన్నే గరుడ వాహనానికి ముందుగా మోహిని అవతారంలో కూడా దర్శనమిస్తారు. చక్కగా ఆకాశవాణి వారు తిరుమల క్షేత్రంలో భక్తులందరికీ కూడా ఈ చక్కటి మనోజ్ఞమైనటువంటి ఈ వాహన సేవలను మాటల ద్వారా అందిస్తూ ఉన్నారు. ఆ విధంగా శ్రోతలందరూ కూడా ఆ స్వామివారి యొక్క వాహన వైభవాన్ని వీక్షించి తరించాలి. మంగళవచనాలను సాయిబాబా గారు మనకు అందజేస్తారు.
0: స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని మనం కనులారా దర్శించేటువంటి స్థితి వాగ్రూపంగా మనకు అనుగ్రహించారు శ్రీవారు. జగజ్జాలపాలం కన్.

అంతా నోరారా స్మరిద్దాం కీర్తిద్దాం. జయ జయ వెంకటేశ, జయ జయ రమానాథ, జయ వెంకటేశ తిరుమలేశ, జయ జయ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని ఎక్కడైతే స్మరిస్తారో అక్కడ ఆయన ప్రతిష్ట, ఆయన అక్కడ నిలుస్తారట. మద్భక్తా ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద, ఎక్కడుంటావయ్యా నువ్వు, నువ్వు ఎక్కడ స్మరిస్తే అక్కడ ఉంటానన్నాడు. అందువలనే స్మరణ మాత్ర సంతుష్టుడైనటువంటి ఆ దేవదేవుణ్ణి మన గృహంలోనే కూర్చొని మనం అందరం మన పిల్లలతో కలిసి పరివారంతో కలిసి ఆనందంగా ఆ దేవదేవుణ్ణి కీర్తిస్తూ స్మరిస్తూ ఆనంద కర్పూర నీరాధనాల్ని సమర్పిద్దాం. శ్రీయ

0: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు, డాక్టర్ ఎంజి నందన్ భట్. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం శ్రీయుతులు ఈ నాగమునయ్య, కె వాసుదేవ కుమార్, టి మహేంద్రన్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు మోహిని అవతార సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 8:30 కావస్తోంది. తెలుగులో జాతీయ వార్తలు వింటారు విశాఖపట్నం కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రాంతీయ శాంతి భద్రత స్థిరత్వాన్ని పెంపొందించే ప్రయత్నాలను కొనసాగిస్తామని భారత్ యుఏఈలు స్పష్టం చేశాయి. ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమలో విశ్వసనీయ భాగస్వామిగా భారత్ ఆవిర్భవిస్తోందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఆహార భద్రతను బలోపేతం చేయడంతో పాటు వ్యవసాయం ద్వారా ఉపాధి అవకాశాలను విస్తరించడం ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. దేశం గత 12 ఏళ్ల కాలంలో గణనీయమైన ప్రగతిని సాధించిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. వార్తల వివరాలు. ప్రాంతీయ శాంతి భద్రత స్థిరత్వాన్ని పెంపొందించే ప్రయత్నాలలో సహకారం సమన్వయం కొనసాగించడానికి భారత్ యుఏఈలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షులు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ టెలిఫోన్ ద్వారా ఈరోజు చర్చలు జరిపారు. పశ్చిమాసియాలోని పరిణామాలపై ఇరువురు నాయకులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇంధనం, రక్షణ, సాంకేతికత, పెట్టుబడులు, ఆరోగ్యం వంటి రంగాలతో సహా భారత్ యుఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై కూడా ఇరు దేశాల నాయకులు చర్చించారు. ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమలో విశ్వసనీయ భాగస్వామిగా భారతదేశం ఆవిర్భవిస్తోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సెమీకాన్ ఇండియా 2026లో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రానున్న 10 ఏళ్లలో 85,000 మంది సెమీకండక్టర్ డిజైన్ ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఇప్పటికే 4 ఏళ్లలో 70,000 మందికి శిక్షణ ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. సెమీకండక్టర్ రంగం 100,000కు పైగా ఉద్యోగాలను సృష్టిస్తుందని అంచనా వేస్తున్నామని అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు తెలియజేస్తూ,
1: very good response. Country roundtables have basically, see, some of the countries have come in very large contingents. We are very encouraged by it. Japan, Singapore, both of them are 30 plus companies participating in their pavilions. Many

0: European countries, Netherlands is there, Sweden is there, and overall the response is very good. The country roundtables are basically showing that the companies from those countries can expand their work, the governments are supporting that, and looks like it's going to be a very good journey ahead.
1: దేశంలో సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర సమాచార ప్రసార పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ అన్నారు. హర్యానాలోని సోనిపట్లో చట్టం విధానం సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ అనే అంశంపై ఈరోజు జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఆలోచనలు, సంస్కృతి, ఆవిష్కరణలు, మేధో సంపత్తి ద్వారా ఈ అభివృద్ధి జరుగుతోందన్నారు. సినిమాలు, సంగీతం, గేమింగ్, యానిమేషన్, డిజైన్, పబ్లిషింగ్, అడ్వర్టైజింగ్, డిజిటల్ కంటెంట్ వంటి రంగాలు ఉద్యోగాలకు కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలు, ఆహార భద్రత వంటి రంగాలలో దేశం గణనీయమైన ప్రగతిని సాధించిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ గత 12 కాలంలో భారతదేశం అనేక విధాలుగా అభివృద్ధి చెందిందన్నారు. మారుమూల సరిహద్దు ప్రాంతాలకు సైతం ఇప్పుడు మోటారు వాహనాల ద్వారా సులువుగా చేరుకోవచ్చని కేంద్ర మంత్రి చెప్పారు. అలాగే 80 కోట్లకు పైగా ప్రజలు ఉచితంగా ఆహార ధాన్యాలు, ఇతర నిత్యావసర వస్తువులను పొందుతున్నారని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలను సమాజంలోని అన్ని వర్గాలకు అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కిరణ్ రిజిజు పేర్కొంటూ,
2: आज से 12 साल पहले हम कहाँ थे, हमको कोई नहीं पूछते थे. आधे से ज़्यादा गरीबी के रेखा के नीचे में, आधा से ज़्यादा आबादी बिजली पानी नहीं मिलते थे. आज परिस्थिति बदल गए हैं. आज देश कोने कोने तक लाभार्थी मोदी जी का बनाया हुआ स्कीम लोगों तक पहुंच रहे हैं.
1: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు నితిన్ నబిన్ బీహార్ వరద సహాయ నిధికి 3 నెలల జీతం 6,35,000 రూపాయలను విరాళంగా అందించారు. బీహార్లో వరద పరిస్థితిని రాష్ట ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని సామాజిక మాధ్యమ పోస్టులో ఆయన పేర్కొన్నారు. రైతుల పంట నష్టాన్ని అంచనా వేసి అవసరమైన సహాయం అందించే ప్రక్రియ కూడా కొనసాగుతోందని తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలో ఆహార భద్రతను బలోపేతం చేయడం, వ్యవసాయం ద్వారా ఉపాధి అవకాశాలను విస్తరించడం ప్రభుత్వ లక్ష్యాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. హైదరాబాద్లో ఈరోజు జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ వ్యవసాయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల ఆదాయం పెంపుతో పాటు వ్యవసాయ వృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఆహార భద్రత, రైతుల జీవనోపాధి, పోషకాహార భద్రత వంటివి వ్యవసాయ రంగంలో 3 కీలకమని చెప్పారు. కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్, ఇతర ఆధునిక సాంకేతికతలు ప్రపంచాన్ని ఎంతగా మార్చినప్పటికీ వ్యవసాయం మాత్రం ఎప్పటికీ అత్యవసరమైందిగా ఉంటుందని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
3: AI हो, मशीन लर्निंग हो, रोबोटिक्स हो, कुछ भी हो, इनका उपयोग तो हो सकता है, लेकिन हमको फल, सब्जी, अनाज वो खेत ही दे सकते हैं, किसान ही दे सकता है. खेती के बिना दुनिया चल नहीं सकती. मशीन रोटी बना सकती है, लेकिन मशीन गेहूं पैदा नहीं कर सकती. अन्न खेत में ही पैदा होगा, और इसलिए मैं कहता हूं कि किसान केवल अन्नदाता नहीं है, जीवन दाता है.
1: ఆంధ్రప్రదేశ్లోని దుగరాజపట్నంలో గ్రీన్ ఫీల్డ్ షిప్ యార్డ్ ఏర్పాటు చేసేందుకు మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ MDLతో రాష్ట ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో అమరావతి సచివాలయంలో MDL, నేషనల్ షిప్ బిల్డింగ్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ పార్క్ ఏపీ మధ్య అవగాహన ఒప్పందం ఈరోజు జరిగింది. వచ్చే 5 ఏళ్లలో ఈ ప్రాజెక్టుపై MDL సుమారు 15,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 45,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. షిప్ బిల్డింగ్తో పాటు మెరైన్ ఇంజనీరింగ్, లాజిస్టిక్స్, సర్వీసులు, అనుబంధ పరిశ్రమలు కూడా అభివృద్ది చెందే అవకాశముంది. శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు ఏకాగ్రతను మెరుగుపరచడంలో యోగా సహాయపడుతుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. మహారాష్టలోని లోనావాలాలో గల కైవల్య ధామంలోని గోర్ధన్ దాస్ సెక్సరియా కాలేజ్ ఆఫ్ యోగా అండ్ కల్చరల్ సింథసిస్ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ఉపరాష్టపతి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యోగా కేవలం ఒక తరానికి చెందిన సాంప్రదాయం కాదని పేర్కొన్నారు. భవిష్యత్ తరాల కోసం దీనిని పరిరక్షించాల్సిన వారసత్వ సంపదగా ఆయన

0: అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో ఐక్యరాజ్య సమితి జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడం ద్వారా యోగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిందని ఉపరాష్టపతి తెలిపారు. పర్యావరణం, వాతావరణ గతిశీలత, భవిష్యత్ అనే అంశంపై న్యూఢిల్లీలో నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభించనున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సును జాతీయ హరిత ట్రిబ్యునల్ నిర్వహిస్తోంది. ఇందులో పర్యావరణ నిపుణులు, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు, జిల్లా కోర్టు న్యాయమూర్తులు పాల్గొంటారు. వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఉన్నత ప్రభుత్వ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశంలో 20వ రోజ్గార్ మేళాలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలలో కొత్తగా నియమితులైన 51,000 మందికి నియామక పత్రాలను న్యూఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పంపిణీ చేయనున్నారు. ఈ రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. కొత్తగా నియమితులైన అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ మంత్రిత్వ శాఖల్లో చేరనున్నారు. వీటిలో రెవెన్యూ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, రక్షణ మంత్రిత్వ శాఖ వంటివి ఉన్నాయి. దేశంలోని బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, కేరళం, రాజస్థాన్లలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, కర్ణాటక, లక్షద్వీపుల్లో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, కేరళం, మాహే, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని IMD అంచనా వేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాన్ని పెంపొందించే ప్రయత్నాలను కొనసాగిస్తామని భారత్, UAEలు స్పష్టం చేశాయి. ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమలో విశ్వసనీయ భాగస్వామిగా భారత్ ఆవిర్భవిస్తోందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఆహార భద్రతను బలోపేతం చేయడంతో పాటు వ్యవసాయం ద్వారా ఉపాధి అవకాశాలను విస్తరించడం ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. దేశం గత 12 ఏళ్ల కాలంలో గణనీయమైన ప్రగతిని సాధించిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. దేశభక్తి గీతం వింటారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:45 కావస్తోంది. ముందుగా హిందీలోను అనంతరం ఆంగ్లంలోనూ వార్తలు, ఆ తర్వాత 9:15 స్పాట్ లైట్ కార్యక్రమం, 9:30 కరెంట్ అఫైర్స్ కార్యక్రమం కూడా ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.
1: नमस्कार, आकाशवाणी से समाचार संध्या के साथ मैं मुकेश कुमार।

ఉన్ని కృష్ణన్ చిత్రాలు పిచ్చు పాటైతే వినేశారు. డిఎడ్జిఎడ్ ప్రోగ్రామ్ ఏంటన్నారు విత్యురాజీ చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట భారతీయుడు. ఈ చిత్రానికి హరిహరన్ అరణి అల్పించిన పాట. భువనచంద్ర గీతానికి రెహమాన్ సంగీతం. వింటూనే ఉండండి వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3.

0: Bharti FM 101.3.
1: 1, 2, 3, 4, 4, 3, 2. Come on, do it.
2: 1, 2, 3, 4.
1: Good.
2: 4, 3, 2, 1.
1: Fantastic.

స్టూడియోల సమయం చూస్తే 9:01 దాటి 44 సెకండ్లు. మధుర స్వరాలు ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. కాయనీ గాయకుల గళాల నుంచి జాలువారిన జలపాతాలు, మధుర స్వరాలు ఆస్వాదించండి ఈనాటి ప్రోగ్రామ్ లో. శారద ఇంటర్ విద్యార్థిని, మరి శేఖర్ బిఏ విద్యార్థి, టేబుల్ టెన్నిస్ ఛాంపియన్. మరి చిన్నబాబు ఎవరి గురించి చెప్తున్నావో, మరి ఈ స్టోరీ వింటే ఆ సినిమా ఏమిటో మీకు తెలిసిపోతుంది. మరి శేఖర్ బిఏ చదువుతున్నో పాటు టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ కూడా. అతన్ని టేబుల్ టెన్నిస్ ఆటలో శారద ఓడిస్తుంది. ఓ రోజు ఏం జరిగిందో తెలుసా, శారదను ఓ ఆకతాయి ఏడిపిస్తుండగా శేఖర్ అడ్డుపడతాడు. మిగతా తత్ఫలితంగా ఇద్దరి మనసులు కలుస్తాయి. ఇంత మంచివాడా శేఖర్ అనుకుంటుంది కదా, మంచివాడిని ప్రేమిస్తుంది శారద. కానీ శారద తల్లిదండ్రులు దుర్గమ్మ హరిప్రసాదరావులు పల్లెటూరులో ఉంటారు. ఈ దుర్గమ్మ హరిప్రసాదరావులు గత 6 తరాలుగా ఎల్లరికి పల్లుడిని చేసుకోవడం ఆనవాయితీ. మరి శేఖర్ పట్నంలో లాయర్ మాధవరావు భాగ్యలక్ష్మి ముద్దుల కొడుకు. వారి ఇద్దరి ప్రేమ ఎలా జరిగిందనేది కథాంశం. ఇది ఏ సినిమా అనుకుంటున్నారా? అదేనండి, బియ్యాల వారి కయ్యాలు. కట్టా సుబ్బారావు దర్శకత్వంలో విష్ణుప్రియ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై కృష్ణ జయప్రద ప్రధాన తారాగణంగా నిర్మించినటువంటి తెలుగు సినిమా 1979 ఫిబ్రవరి 24 విడుదలైంది. ఇదే చిత్రం నుంచి మరి ఈనాటి మధుర స్వరాలు ప్రోగ్రామ్ లో పాట విందామా? వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3. మధుర స్వరాలు వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు.

9:16 మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 1.3 మెగాహెర్ట్స్ పై మధుర స్వరాలు వింటున్నారు విత్యురాజీ చిన్నబాబు. బాలసుబ్రహ్మణ్యం గారు భారతీయ చలనచిత్ర సంగీత ప్రపంచంలో అద్భుతమైనటువంటి గాయకుడు, ఒక అద్వితీయమైన శిఖరం, గాన గంధర్వుడిగా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన బాలు గారి ప్రస్థానం గురించి మనం మాట్లాడుకోవాలంటే 1966 డిసెంబర్ 15 విడుదలైనటువంటి శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న తెలుగు సినిమా ద్వారా నేపథ్య గాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. సంగీత దర్శకులు ఎస్పి కోదండపాణి గారు ఆ చిత్రానికి దర్శకులు. అయితే ఆ చిత్రం ఫలానా అంటే 1-2-3 లైన్లు పాడటానికి వారిని ఎంచుకున్నారట.

మంచి గానం ఉంది మీ దగ్గర, అద్భుతమైన గాయకులు అవుతారని కూడా చెప్పారట. వీరు ఆలపించినటువంటి అద్భుతమైన పాటలు మనం ఈ రోజు నుంచి కూడా ఎప్పటి కూడా తరతరాలుగా వింటూనే ఉంటామండి. గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు కూడా సొంతం చేసుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళంతో పాటు మొత్తం 16 భాషల్లో సుమారు 40,000 పైగా పాటలు పాడినటువంటి మన గాన గంధర్వులు సుబ్రహ్మణ్యం గారు. ఒక్కరోజులోనే అత్యధిక పాటలు కూడా పాడారండి. ఒకే రోజులో కన్నడంలో 28 పాటలు, తమిళంలోనైతే 19 పాటలు, అలాగే హిందీలో 16 పాటలు రికార్డ్ చేసి సరికొత్త మైలురాళ్లను సృష్టించారు. అసలు ఆ బాలీవుడ్ దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్స్ అయితే బాలు గారు వెంటనే ఏకదమ్ ఏకసందాగ్రాహి అంటారు కదా, ఒక్కసారి వింటే అసలు వెంటనే పట్టేస్తారట. అద్భుతమైనటువంటి గాయకులు. ఈనాటి మధుర స్వరాలు కార్యక్రమంలో సుశీలమ్మ గారితో కలిసి ఆలపించిన పాటలు విందామా? వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3 MHz పై.

0: బంగారు కాపురం చిత్రానికి పి సుశీల్ ఆల్పించిన పాట విన్నారు. మధుర స్వరాలు కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట కళ్యాణ రాముడు. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆల్పించిన పాట.
1: ఆల్ రైట్. ఆహా.

స్టూడియోలో సమయం చూస్తే 9:41 దాటి 8 సెకండ్లు. మీరంతా అర్చన చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై మధుర స్వరాలు వింటున్నారు విత్యురార్జి చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట సంపూర్ణ ప్రేమాయణం. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పిసిసిలు అల్పించిన వేటూరి గీతం.

0: ఓ ఇందు వదన ఈ నాటి భజన కౌగిళ్లలో చెయ్యాలమ్మ రాత్రి పొద్దున ఇద్దరం ఒకటై చేద్దామమ్మ ఎవరు వద్దన్న
1: నీరక్కు వద్దన్న
0: నిన్ను పగలన్న
1: ఈ జీత కాలం గట్టిగా ఉండగలన్న
0: ఈ మాఘ మాసం గంట

వివాహ భోజనంబు విసైన వంట కంబు విజాల వారి బిందు

0: నీకేం కోయకాలం వచ్చిందయ్యా, పిల్లాన్ని ఆడిస్తానని నీ ఏడిపిస్తున్నా.
1: నీకేమైనా చేతం అయితే వాడిని నవ్వి నన్ను పట్టుకు తొలగడం కాదు.
2: బుల్లపర బుల్లోడో హై హై.

0: ఏమిటా పాడటం? అరిగిపోయిన గ్రహం పొంది కర్దల్లి.
1: శబా, చేతగాని పనికి పోయి చేయగలుచుకున్నట్టు ఆరేసుకుపోయి పారేసుకున్నట్టు అయిందే నా పని.
2: ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి హరి హరి కొండగాలి. నువ్వు కొంత చూపు చూస్తేనే చలి చలి చలి చలి చలి చలి.
3: ఆదేశుకోవాలనాదేశుకున్నావు హరి హరి హరి హరి, నీ గుర్తు తెలిపింది కొండగాలి. నాకు పుట్టు కెట్టిపోతుంది.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న

0: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

తెలుగు సినీ సంగీత ప్రపంచంలో గానగంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు విషాద శృంగార భక్తిరస పాటలనే కాకుండా అద్భుతమైన హాస్య పాటలను కూడా పాడి అలరించారు. ముఖ్యంగా ఆనాటి ప్రముఖ హాస్య నటులు రేలంగి వెంకటరామయ్య, రమణారెడ్డి గారి వంటి నటులకు ఘంటసాల గారు తమ గొంతును మార్చి ప్రత్యేకమైన శైలితో హాస్యరసాన్ని పండించారు. హాస్య నటుడు రేలంగి గారి బాడీ లాంగ్వేజ్ కు, ఆయన హావభావాలకు సరిపోయేలా ఘంటసాల గారు ఎన్నో హుషారైన పాటలు ఆలపించారు. నువ్వక్కడ నేనిక్కడ పాడైపోయాను లోకమిక్కడ అంటూ పాడినటువంటి పాట శ్రీ గౌరీ మహాత్మ్యం చిత్రంలోనిది. ఈ పాటలో ఘంటసాల గారు రేలంగి గారి కోసం ఎంతో చమత్కారంగా జంట పదాలను కూడా వాడి పాడారు. ధర్మం చేయిబాబు కాస్త ధర్మం చేయిబాబు మెస్సమ్మ చిత్రంలోని రేలంగి గారు యాచకుడి వేషంలో పాడే పాట కూడా హాస్యాన్ని, సమాజంలోని స్థితిని ఎంతో చక్కగా చూపిస్తుంది. మరి ఇలాంటి అద్భుతమైన పాటలు ఆలపించినటువంటి గానగంధర్వులు మన ఘంటసాల గారు. వారు ఆలపించినటువంటి హాస్య గీతాలు విందామా?

పగటోంకుట చిక్కుల గుర్రం లేదు నొక్కుల కళ్ళెం, చిక్కుల గుర్రం లేదు నొక్కుల కళ్ళెం. అక్కడే ఆగి అరదం పదం పడి ఎక్కు రాజా గజం. జమంగా వేళగాని వేళ చూసి మేళా తాళాలు దాచి ఏనుగంత ఎండ ఎక్కి వేటకొచ్చావా రాజా, మాటకొచ్చావా రాజా, మాటకొచ్చావా. అట్టె చూసి ఇట్టె చూసి వీరుడంత త్వరవ చేసి అట్టె చూసి ఇట్టె చూసి వీరుడంత త్వరవ చేసి పందరంలో చిలక పిల్లను పట్టుకున్నావా, తెంగున కట్టుకున్నావా రాజా, పట్టుకున్నావా తెంగున కట్టుకున్నావా. తాతో కుటకటోంకు తక్కులాడా, తాతో కుటకటోంకు తక్కు.

0: Tanah padamu.
1: Bintanaru Vivid Bharati FM 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.